విద్యార్థులారా, ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావముతో అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుచూవచ్చున్నది. కనుకనే నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయ లక్ష్యమయ్యున్నది. అనేక మంది అనేక సందర్భాలలో అనేక విషయముల యందు ఆధ్యాత్మికము అనే పదమును వాడుకుంటూ పాడుకుంటూ కాలమును కడుపుతూ వచ్చారు. కాని ఈనాటి ఆధునిక ప్రభావము చేత, ఆధునిక సంపర్కము చేత యువతీ యువకుల యందు ఈ ఆధ్యాత్మిక భావమన్న ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగాను అలక్ష్యంగాను దీనిని గుర్తిస్తూ వస్తున్నారు. దీనికి కారణము లేకపోలేదు. ఏమిటి ఈ కారణం? ప్రాచీన కాలము నుండి కూడాను భారతీయులు ఆధ్యాత్మిక ప్రభావం చేత ప్రబోధన సలుపుతూ అర్థము కానటువంటి యొక్క భాషను వినియోగపరుస్తూ దానిని కేవలము గ్రంథ పరిచయంగా చిలుక పలుకుల వలె వాడుతూ రావటం చేత ఈనాటి ఆధునిక విద్యార్థి విద్యార్థినీలకు ఆధ్యాత్మికమంటే అర్థం కాదనేటువంటి ఒక స్థితిలో ఉంటున్నారు. పండితులు కాని మహనీయులు కాని ఈ ఆధ్యాత్మిక ప్రబోధనలు సలుపుచున్న సమయం లోపల ఈనాటి యువతరం వారకు సమన్వయపరచి సరి అయినటువంటి యొక్క హృదయానికి హత్తుకునేటట్టుగా అంతర్భావములను విశదీకరించి బోధించలేకపోవటమే దీనికి మూల కారణం. కేవలం ఆధ్యాత్మికమనగా పూజలు చేయటము, భజనలు చేయటము, యాత్రలు వెళ్లటము, దేవాలయములకు వెళ్లటము ఇత్యాది కేవలము ఒక సత్కర్మలనే మాత్రమే ఆధ్యాత్మిక మార్గమని వారు ఊహిస్తూ వచ్చారు. వేద వేదాంగముల యొక్క సత్యములు కాని, ఇతిహాస పురాణముల యొక్క యథార్థములు కాని వారు కూడాను గుర్తించక, జగత్తును కూడాను సరి అయిన రీతిగా గుర్తింప చేయకపోవటమే దీనికి మూల కారణం. ఆధునిక యువతీ యువకులకు ఈ ఆధ్యాత్మికమంటే ఏమిటో పరిపూర్ణమైనటువంటి ఒక అర్థము ఎవ్వరికీ తెలియటం లేదు. ఆధ్యాత్మికమనగా కేవలము భగవంతుని చింతించటము, దేవాలయముకు వెళ్ళటము, యాత్రలు చేయటము, తీర్థముల్లో స్నానములు ఆచరించటము, యజ్ఞయాగాది క్రతువులు చేయటము ఇత్యాది సత్కర్మల యొక్క ప్రభావమే ఆధ్యాత్మిక యొక్క లక్షణమని భావిస్తూ వచ్చారు. కానీ ఇది ఆధ్యాత్మికమనే పదమునకు సరి అయిన అర్థము కాదు. ఆధ్యాత్మికమనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని కూడా మనం గుర్తించడం అత్యవసరము. మానవుని ఎందున్న పశుత్వాన్ని నిర్మూలము గావించి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికమనే పదమునకు సరి అయిన అర్థం. కనుక ఆధ్యాత్మికమనగా మానవుని ఎందలి చేతనాశక్తిని అప్రతిహత సాహసంగా అనుభవించటమే ఆధ్యాత్మికము. మానవత్వంలో ఆవిర్భవించేటువంటి దివ్య శక్తులను అహంకారపరము కాకుండా ఆత్మపరము గావించటమే ఆధ్యాత్మికము. మానవుని యందు ఆవిర్భవించేటువంటి సమస్త శక్తులు కూడాను కేవలము
మానసిక సంబంధమైన భావం కాకుండా ఆధ్యాత్మిక అంతర్భూతిగా విశ్వసించటమే ఇది ఆధ్యాత్మిక మార్గం. పరముఖాలటువంటి యొక్క భావములను ఈశ్వర పరంగా విశ్వసించటమే ఆధ్యాత్మికమనే పదమునకు సరి అయిన అర్థము. మానవత్వము నుండి దైవత్వములో ప్రవేశించటం కాదు ఆధ్యాత్మికము, మానవత్వంలో దైవత్వం ఆవిర్భవింపజేసేటువంటిదే ఆధ్యాత్మికము. ప్రపంచము నుండి పరతత్వములో ప్రవేశించటము ఆధ్యాత్మికం కాదు, పరతత్వాన్ని మానవుని యందు ఆవిర్భవింపచేసుకోవటమే ఆధ్యాత్మికము. కనుక ఈనాటి మానవుడు ఈ పరలోకము నుండి ఇహలోకమునకు, ఇహలోకము నుండి పరలోకమునకు ప్రయాణం చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సందిగ్ధావస్థలో పడినటువంటి యొక్క తత్వమే ఈనాడు ఆధ్యాత్మికాన్ని సరైన అర్థం చేసుకోలేకపోవటం. కనుకనే ఈనాటి యువకులకు ఆధ్యాత్మికం అంటే కేవలం అయోమయమైనటువంటి రీతిగా వారికి అనిపిస్తూ ఉంటుండాలి. కేవలం అర్థం కానటువంటి యొక్క ఆధ్యాత్మికంగా రూపొందుతూ ఉంటుండాలి. కనుకనే ఆధ్యాత్మికమనగా ఈనాటి యువతి యువకులకు అస్తవ్యస్తమైనటువంటి ఒక స్థితిలో ఉంటుండాలి. ఆధ్యాత్మికమనేటువంటిది మన నిత్య జీవితంలో ఉండేటువంటి యొక్క ఆత్మతత్వమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికమనగా కేవలం వే ఆఫ్ లైఫ్, మన యొక్క జీవిత మార్గమే ఆధ్యాత్మికము. మన జీవితమే ఒక ఆధ్యాత్మికము, మన సమస్త శక్తులు కూడా ఒక ఆధ్యాత్మికమే. కనుక ఆధ్యాత్మికమనేటువంటిది కేవలము లౌకికమైనటువంటి దానితో ఎట్టి సంబంధము లేదనియు, లౌకికమైనగా ఆధ్యాత్మికములకు ఎట్టి సంబంధము ఉండదానిదనియు భావించటము చాలా పొరపాటు. ఆధ్యాత్మికమనగా కేవలం ఒంటరితనం కానీ ఏకాకి జీవితం కనుక కానీ కాదు. యావత్ మానవ కోటిని ఏకంగా భావించి దివ్యమైనటువంటి యొక్క ఏకత్వంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నిదర్శింపచేయటమే ఆధ్యాత్మికము. మన జీవితమంతయకుడును ఆధ్యాత్మికములో అంకితమై ఉంటున్నది. ఏది చేయవలనన్నను, ఏది తలచవలనన్నను, ఏది చెప్పవలనన్నను, ఏ యొక్క ఆలోచనలో మనం మునిగినప్పటికీ ఆధ్యాత్మికం నుండి ఈ అంతరాత్మను మనం ప్రబోధింపబడుతుండాలి. అంతరాత్మ యొక్క ప్రబోధనే ఆధ్యాత్మికము. కేవలం బాహ్య సంబంధమైనటువంటి శరీరంతో చేసేటువంటి యొక్క సత్కర్మలు మాత్రమే ఆధ్యాత్మికం కాదు. మొట్టమొదట మానవత్వం అందుండేటువంటి యొక్క పశుత్వాన్ని మనం నిర్మూలన చేసుకోవాలి. ఈ పశుత్వాన్ని నిర్మూలన గావించుకొనక ఎన్ని దానములు, ఎన్ని ధర్మములు, ఎన్ని యాగ యజ్ఞాది కతులంతా ఆచరించినప్పటికీ కేవలము అతని యొక్క జీవితము పశుత్వంగానే దినదిన అభివృద్ధి నందుతున్నది. తన ఎందలి పశుత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటూ దాన ధర్మాలు కూడా చేస్తూ రావటం చేత వచ్చిన ఫలితం ఏమిటి? కనుకనే దాన ధర్మాలు పెరిగినట్టుగా తనలో ఉన్నటువంటి పశుత్వం కూడా దినదిన అభివృద్ధి నందుతున్నది. వయసు ముదిరిన కొలది మానవుని యందు వాంఛలు కూడా పెరుగుతున్నవే కానీ తరుగుట లేదు. ఇలాంటి పశుత్వాన్ని మనం పెంచుకుంటూ బాహ్యమైన ఆచారం యందు మనము ఏదో ఒక సదాచారములని భావించి మనం దురాచారంలో మునిగిపోతున్నాం. మొట్టమొదట మనలో ఉండేటువంటి పశుత్వాన్ని మనము నిర్మూలన చేసుకోవాలి. ఎంత దైవ చింతన మనం చేస్తూ ఉండినప్పటికీ మధ్య మధ్య రాగద్వేషములనేటువంటివి అందులో హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఈ రాగద్వేషములనేటువంటి పశుత్వాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి. మనం భజనలు చేస్తున్నాం కానీ ఈ భజనలు కేవలము ఆధ్యాత్మికం యొక్క సత్కర్మలు మాత్రమే కానీ ఇది ఆధ్యాత్మికం కాదు. భజనలు చేస్తున్నాం మనం,
భావాన్ని మార్చుకుంటున్నామా? లేదు. మనలో ఉన్నటువంటి దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు అనేటువంటి ఈ యొక్క మృగతత్వాలు, పశుత్వాలు మనలో భజనలతో పాటు అవి కూడా పెరుగుతూనే ఉంటున్నవి. అట్టి పశుభావమును మనం అడగదొక్కు కనుక ఎన్ని విధములైనటువంటి భజనలు చేసినప్పటికీ నీవు సింగర్ కావు, నీవు సిన్నరే అవుతావు. ఆ భజనల సమయమునందు ఆ పశుత్వాన్ని అడగదొక్కాలి. క్రమక్రమేణ భజనలు పెరుగు కొలది పశుత్వము అణుగుతూ రావాలి. పూజలు పెరుగుతూ కొలది మన యొక్క మృగత్వం అనేటువంటిది అణిగిపోవాలి. ధ్యాన జప సమయాదులు ఎందు కూడాను మన పశుత్వమైన రాగద్వేషములు మనము వినియోగపరుచుకుంటున్నాం. కనుక పశుత్వాన్ని మనం నిర్మూలన చేసుకొనక ఎన్ని విధములైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి పూజలు, యాత్రలు, క్షేత్రములు మనము సంచరించినప్పటికీ ఇవి ప్రయోజనం లేనటువంటివి. భారతీయ శాస్త్ర ప్రమాణములు, భారతీయ వేద ప్రమాణములు మానవులు అనేక విధములుగా కూడా వర్ణిస్తూ వస్తున్నారే కానీ ఆచరిస్తూ రావటం లేదు. గ్రంథములు కూడా ఆచరణ యోగ్యమైనటువంటివి కానీ పఠన యోగ్యమైనటువంటివి కాదు. మనం కేవలం పఠిస్తూ దీనిని కేవలం ఆచరిస్తూ ఉండక అనేక విధములైనటువంటి పారాయణం చేస్తూ రావటం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం లేదు. వేదము కాని, బైబుల్ కాని, ఖురాన్ కాని, గ్రంథరాజ్యం కాని ఇవన్నీ కూడాను ఆచరణ గ్రంథములే కాని పారాయణ గ్రంథములు కాదు. కానీ ఈనాటి పండితులందరూ కూడాను, ఈనాటి మహనీయులందరూ కూడాను ఈ గ్రంథములను పారాయణ గ్రంథములుగా మారుస్తూ వస్తున్నారు. ఈ పెద్దలు పోయిస్తున్నటువంటి యొక్క దుర్మార్గమైన మార్గముల వల్లనే ఈనాటి యువకులు ఎందు ఆధ్యాత్మిక తత్వము ఏమాత్రము హృదయానికి హత్తుకొనలేదు. కనుక ఈనాడు జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ప్రచార ప్రబోధనలన్నీ కూడాను ఆచరణహీనమైనటువంటివి కానీ ఆచరణ సహితమైనటువంటివి కాదు. కనుకనే యువతి యువకులు ఎందు ఆధ్యాత్మిక తత్వము అంత విరివిగా పెరగటం లేదు. కారణము వారికి సత్యస్వరూపము అర్థం కాకపోవటమే కారణం. ఒక చిన్న ఉదాహరణ, పూర్వము యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి వారు ఈ యజ్ఞయాగాదుల యొక్క క్రతువుల యొక్క పద్ధతులన్నీ కూడాను శాస్త్రములు నిర్మిస్తూ నియమిస్తూ వచ్చాయి. కానీ వీటి అంతరార్థాన్ని ఎవరు కూడాను చక్కగా విప్పి చెప్పినటువంటి వారు లేరు. బాహ్యమైనటువంటి చర్యలు ఎందే వీరి యొక్క జీవితం అంతా గడుపుతూ వచ్చారు. ఈ యజ్ఞయాగాది క్రతువులు ఎందు పశువును బలి ఇవ్వటము, నోరు లేనటువంటి పశువును నోరుగల మానవుడు బలి ఇవ్వటము ఇది శాస్త్ర సమ్మతమైనటువంటిదిగా ప్రబోధిస్తూ వచ్చారు. ఇది చాలా పొరపాటు. ఇది అర్థం కానటువంటి యొక్క వ్యర్థమైనటువంటి కర్మలు. పశుత్వం అనగా ఏమిటి? జీవతత్వమే పశుత్వము. జీవతత్వం అనగా ఏమిటి? దేహభ్రాంతియే పశుత్వము. బాడీ యొక్క అనగా దేహం యొక్క కాంక్ష అంటే ఏమిటిది? దేహమే నేననేటువంటి యొక్క భావమే, అహమ్మే ఈ యొక్క పశుత్వము. కనుక అహం అనేటువంటి దానిని జ్ఞానం అనేటువంటి బలిపీఠం పైన బలి ఇవ్వటమే యజ్ఞం యొక్క యాగాదుల యొక్క సరి అయిన అర్థం. అహంకార మమకారములను మనం బలి ఇవ్వాలి. ఇట్టి అహంకార మమకారములను బలి ఇవ్వక నోరు లేని జీవులను బలి ఇవ్వటం అనేటువంటిది ఇది మానవులకు సరి అయినటువంటి ధర్మం కాదు. కనుక బలి అనగా ఏమిటి? మనలో ఉన్నటువంటి దుర్గుణములను, దురాలోచనలు, దుశ్చింతలను భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేయటమే. చెడ్డవి భగవంతుడికి ఏ విధంగా ఇవ్వాలి? భగవంతుడు మాత్రమే ఈ చెడ్డను స్వీకరించి మంచిని అందించగలడు. కానీ
ఈ లోకంలో మరి ఎవరు కూడా చెడ్డను స్వీకరించేటువంటి వారు లేరు. చెడ్డను స్వీకరించి మంచిని అందించేటువంటి వారు లేరు. ఇది దైవత్వమునకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ, ఒక చినిగిపోయినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంటుంటుంది. చాలా మలినమైనటువంటి నోటుగా ఉంటుంటుంది. దీన్ని ఏ కూలికి ఇచ్చినా కూడా దీనికి అందుకోడు. ఏ యొక్క మిత్రునికి ఇచ్చినా కూడా దీన్ని అందుకోడు. కానీ రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే వెళ్లి ఈ చెడిపోయినటువంటి నోటును వారికి ఇస్తే వారు తీసుకుని మంచి నోటును మనకు అందిస్తారు. అదే రీతిగానే మనలో చెడిపోయినటువంటి భావములు, అఖిలమైనటువంటి భావములు, అసహ్యమైనటువంటి భావములు మనము ఎవరికి ఇస్తే తీసుకుంటారు? ఈ సర్వ విధమైనటువంటి సమర్థుడైనటువంటి ఆ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ అతనే భగవంతుడు. అతనికి ఇచ్చినప్పుడే దీనిని స్వీకరించి తాను మంచి నోటును మనకు అందిస్తాడు. కనుక ఎవరికి ఇస్తే వారు తీసుకోగలుగుతారో వారికి మనం అందించాలి. కానీ ఏదో ఈ నోటును నాకు చెల్లవు చెల్లవు చెల్లవని కేవలం విచారం చేస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. కనుక దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు భగవంతునికి అర్పించి సదాలోచనలు, సచ్చింతలు, సద్భావములు కూడా భగవంతుని ద్వారా స్వీకరించి జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా తీర్చిదిద్దుకోవటమే ఆధ్యాత్మికం. ప్రాచీన కాలంలో అశ్వమేధ యాగమని కూడాను చేస్తూ వచ్చేటువంటి వారు. అశ్వమేధ యాగం అంటే ఏమిటి? అసలు మొదలు అశ్వమంటే ఏమిటి? అశ్వమనగా చంచలత్వంతో కూడినటువంటిది అశ్వము. ఆ అశ్వం ఒక క్షణమైన స్థిరత్వంతో ఉండదు. ఏ క్షణములో చూచినప్పటికీ చెవో కాలో తోకో ఏదో ఒకటి తిప్పుతూనే ఉంటుంటాయి. నిరంతరము చంచలంతో కూడినటువంటిది ఈ అశ్వము. ఈ అశ్వం ఎక్కడ ఉంటుంది? ఇది ఒక మృగము. ఈ మృగము మనిషి ఎందే ఉంటుండాలి. అదే చంచలమైనటువంటి చిత్తము. దీనినే అశ్వమేధ, మేధ అనగా చిత్తము. చంచలమైనటువంటి చిత్తాన్ని భగవంతునికి అర్పితం గావించటమే అశ్వమేధం. ఇది కేవలం చంచలమైనటువంటిదే కాదు, అశ్వము స్వారికి పనికొచ్చేటువంటిది. కనుక ఈ సవారి చేయడానికి పనికొచ్చేటువంటిది అశ్వము. కనుకనే ఆనాటి అర్జునుడు కూడా చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం, చాలా బలమైనటువంటిది, మహావేగంగా ప్రయాణం చేసేటువంటిది, ఇది చాలా చంచలమైనటువంటిది అని దీనిని పురస్కరించుకుని చెప్తూ వచ్చాడు. కనుక మనకు అతి వేగంగా పరిగెత్తేటువంటిది, అతి చంచలమైనటువంటి మనస్సును భగవంతునికి అర్పితం గావించాలి. ఇది ఒక మృగముతో సమానము. కనుకనే దీనిని అశ్వమేధ యాగము అని ఆనాడు శాస్త్రరీతిగా కూడాను అశ్వమనేటువంటి దాన్ని స్వరూపకంగా తీసుకుని వచ్చి దీనికి అంతరార్థమైనటువంటి యొక్క మనోచిత్తమును దీనికి అర్పితం గావిస్తూ వచ్చారు. కానీ ఈనాటి బాహ్యార్థములే అందరూ ఆచరిస్తూ ఉన్నారు కానీ, అందుకుంటున్నారు కానీ, అంతరార్థాన్ని ఎవరు అర్థం చేసుకోవటం కానీ అందుకోవటానికి కానీ ప్రయత్నించటం లేదు. కనుక అంతరార్థాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రాచీన కాలంలోనేటువంటి వారందరూ కూడా ఈ విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ ఈ విధమైన బలిని కూడా చేస్తూ వచ్చారు కదా అని మనం వాదించడానికి పూనుకోవచ్చు. ఇది సరి అయినటువంటిది కాదు. ఏదో కొంతమంది అజ్ఞానుడైనటువంటి పండితులు, అర్థం తెలియనటువంటి పెద్దలు దీనిని ఈ విధమైనటువంటి సాంప్రదాయంగా కేవలం సదాచారంగా భావిస్తూ వచ్చారే కానీ అంతరార్థాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ యొక్క మార్గంలో ఎవరు కూడా ప్రవేశించరు. వాళ్ళు పండితులు కావచ్చును, పండితులైనంత మాత్రమే జ్ఞానులు కాలేరు. చదువులు చదివినంత మాత్రమే తాను జ్ఞాని కాడు. చదువుకున్నటువంటి వాడు విద్యావంతుడు కావచ్చును కానీ జ్ఞాని కాడు. ఎప్పుడు ఈ విద్యావంతుడు జ్ఞానిగా మారగలడు?
విద్యావంతునికి జ్ఞానికి చాలా సంభేదం ఉంటుండాలి. కేవలం కష్టపడి కాలంను వినియోగించి మేధాశక్తిని ఉపయోగించి తాను విద్యావంతుడు కావచ్చు, కానీ విద్యతో పాటు ఇంద్రియమును నిగ్రహం గావించినటువంటి వాడే జ్ఞాని. కనుక 64 విద్యలు చదివినటువంటి రావణుడు కూడాను అతను మూర్ఖుడు అన్నాడు వాల్మీకి. 4 వేదములు 6 శాస్త్రములు చదివినటువంటి యొక్క రామునుని అతను మహాగణుడు ధీరుడు అని వర్ణించేస్తూ వచ్చాడు. కారణమేమిటి? రాముడు ఇంద్రియాన్ని నిగ్రహిస్తూ వచ్చాడు, తాను మహనీయుడిగా మారాడు. ఇన్ని విద్యలు చదివి కూడాను రావణుడు ఇంద్రియాన్ని నిగ్రహించలేదు, కనుక అతని రాక్షసుగానే ఉండి నిలిచిపోయాడు. కనుక మనము చదవటం గొప్పతనం కాదు, విద్యను ఆర్జించటం గొప్పతనం కాదు, విద్యతో పాటు ఇంద్రియా నిగ్రహం కూడాను సంపాదించుకోవాలి. కనుకనే ఆనాటి యజ్ఞయాగాది క్రతముల యొక్క ప్రమాణములు, ప్రధానమైన అంతరాత్మలు, మన యొక్క దుర్గుణములను దురాచారములు అనేటువంటి యొక్క మృగములను బలి ఇవ్వటమే ప్రధానమైన లక్ష్యము. ఏతావాత మానవుని ఎందు ఉండినటువంటి యొక్క పశుత్వాన్ని మనం నిర్మూలం చేసుకోవాలి. ఇంకా కొన్ని ఉదాహరణలు ఉంటున్నాయి. అనేక ఈశ్వర దేవాలయములు ఎందు ముందు ఒక నంది ఉంటుంది. ఈ నంది ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఈ మందిరం యొక్క ఆచార ప్రకారం వారు ఈశ్వరుని యొక్క వాహనము అంటారు. కానీ ఈశ్వరునికి మరొక వాహనం లేకపోయిందా? ఈ నందినే ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? కనుక ఇది ఈశ్వరుని యొక్క వాహనం అనేటువంటిది చాలా తప్పు. ఈశ్వరత్వానికి లింగము ఎట్టి చిహ్నమో, జీవతత్వానికి నంది అట్టి చిహ్నము. ఎందు ముందు ఒక నంది ఉంటుంది. ఈ నంది ఏమిటి అని విచారణ చేసినప్పుడు

ఆ నంది అనేటువంటిది జీవతత్వంలో ఉండినటువంటి యొక్క పశుత్వం. పశుత్వంతో ఉండినటువంటి ఈ జీవతత్వము ప్రకృతి వైపున దృష్టిని తిప్పక కేవలం ఈశ్వరుని వైపునే తిప్పటం చేత అది భగవంతునికి సన్నిహిత సంబంధాన్ని పొందిపోయింది. ఆ నంది భగవంతుని వైపున దృష్టి పెట్టుకుంది, ప్రకృతి వైపున దృష్టి పెట్టలేదు. కనుక ఇది నంది, అది ఈశ్వరుడు అన్నారు. నంది ఈశ్వరుడు అనేటువంటిది రెండుగా విభజిస్తూ వచ్చారు. అయితే దీనికి మరొక కొన్ని అర్థాలు కూడా బోధిస్తూ వచ్చారు. నందికి ఈశ్వరునికి మధ్యలో ఎవరు అడ్డు తగలకూడదు, అనగా జీవునికి దేవునికి మధ్యలో ఎవరికి అడ్డు తగలకూడదు అని. అయితే ఆ దేవుణ్ణి ఏ రీతిగా చూడాలి? నంది యొక్క కర్ణముల ద్వారా మనం చూడాలి అని బోధిస్తూ వచ్చారు. అనగా పశుత్వం యొక్క తత్వం నుండి శ్రవణత్వం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని దివ్యమైన దైవత్వాన్ని చింతించడం చేత ఈ నంది ఈశ్వరుడుగా మారిపోతాడు. కనుకనే నంది వేరు ఈశ్వరుడు కాకుండా నందీశ్వర అని రెండు ఏకమైపోయినాయి. ఈ పశువు ఈశ్వరుడిగా మారడానికి కారణమేమిటి? పశువైనప్పటికీ పశుతత్వాన్ని విసర్జించి దివ్యత్వమైనటువంటి దృష్టి ఈశ్వరుని వైపు మరల్చడం చేత అది ఈశ్వరుడిగా మారిపోయింది. కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ చరిత్రములు పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. కనుక ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా కేవలము పూజలు చేయటం మాత్రమే కాదు, కేవలం వ్రతములు చేయటం మాత్రమే కాదు, ఇది కేవలం కాలమును వ్యర్థం చేయకుండా ఒక సార్థకం గావించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి సత్క్రియలే. ఇవి చేయకూడదని మాత్రం నేను చెప్పటం లేదు. ఈ సత్కర్మలతో పాటు మన ఎందున్నటువంటి దుర్భావములు కూడా మనము దూరం చేసుకోవటానికి పూనుకోవాలి. మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని దూరం చేసుకునక ఎన్ని పూజలు, ఎన్ని వ్రతములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగములు చేసినప్పటికీ ఇవి ఏమాత్రం కూడా ఫలవంతం కావు, ఫలసిద్ధిని నొందవు. ఇవి కేవలం ఒక కృత్రిమమైనటువంటి యొక్క కర్మలుగా రూపొందుతూ వస్తాయి. కనుక ఈ కృత్రిమమైనటువంటి ఇవన్నీ మనం చేయకూడదు. సహజమైన, స్వభావమైన, దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క భావాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. కనుక ఈ ఆర్టిఫిషియల్ అంతా మనము తీసుకోకూడదు. ఇవన్నీ కృత్రిమమైనటువంటి యొక్క స్వరూపాలు. ఈ విగ్రహాలను ఎవరు చేశారు? మనమే చేశాము. ఉమ్మడి మట్టితో ఒక విగ్రహాన్ని చేశాడు, లేక ఒక శిల్పి రాతితో ఒక విగ్రహాన్ని చేశాడు. వాటిని తెచ్చి మనం పెట్టుకుని పూజిస్తున్నాము. కానీ దాని విగ్రహాలు చేసినటువంటి వ్యక్తి అంటే ఏ శక్తులు లేవు. వాడేదో జీవనోపాధి నిమిత్తమే విగ్రహాన్ని చేస్తూ వచ్చాడు. ఆ విగ్రహాన్ని మనం పూజిస్తూ పూజిస్తూ పూజిస్తూ అందులో ఒక దివ్యత్వాన్ని మనం అనుభవించినట్టుగా అర్థం చేసుకుంటున్నాం. ఈ దివ్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది? కల్పితమైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి శిల్పి నుంచి వచ్చిందా? కాదు, కాదు. నీ యొక్క భావములే దానిపైన గుమ్మరించి దానిని ప్రతిబింబంగా నీవు అనుభవిస్తూ వస్తున్నావు. ఇవన్నీ ఇప్పుడు నువ్వు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నీలో హృదయం నందు ఉండేటువంటివన్నీ బయటపడుతుంటాయి. ఇవన్నీ ఆర్ట్స్, ఆర్ట్స్ ఆర్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. ఆ హార్ట్ ను మనం తీసుకోవాలి. ఈనాడు హార్ట్ యొక్క పవిత్రతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు. బాహ్యమైనటువంటి ఆచారాలంతా మనము కేవలము ఆచరిస్తూ వస్తున్నాం. దీనిని ఆధ్యాత్మికమని చెప్పడానికి వీలు లేదు. ఆధ్యాత్మికమనేటువంటిది సరి అయిన అర్థం మనము ఏ మతమునందు చూచినా, ఏ దేశం నందు చూసినా కూడాను అందరికీ

0: అంటే అర్థము. కేవలం భారతీయులకు మాత్రమే కాదు ఈ అర్థము, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పర్షియన్స్ అందరికి కూడా దీనికి ఒకే అర్థమే. ఆధ్యాత్మికమనగా మానవుని ఎందున్నటువంటి పశుత్వాన్ని దూరం చేసుకుని మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం. కానీ ఈనాడు ఆధ్యాత్మికమనేటువంటి పేరుతో పశుత్వాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం. ఈ పశుత్వం వల్ల మనలో అజ్ఞానం అధికమైపోతుంది. అజ్ఞానం అధికమయ్యే కొలది అనాచారంలో మనం బయలుదేరుతున్నాము. ఈ అనాచారంలో మనం ప్రవేశించడం చేత అశాంతికి గురి అయిపోతున్నది. నిజముగా ఆధ్యాత్మికములో మనం అర్థం చేసుకుని ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధిస్తే మనకంటే దివ్యత్వం మరొకటి లేదు. కనుక విద్యార్థులారా, భారతీయ శాస్త్రములు ఎందున్నటువంటి యొక్క సరి అయినటువంటి అర్థాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి. భారతీయ చరిత్ర చాలా పవిత్రమైనటువంటివి. కేవలం భారతీయ చరిత్రలే కాదు, విదేశీ చరిత్రలు కూడా చాలా పవిత్రమైనటువంటివి. చరిత్రలు అనగా చర్యల నుండి ఆవిర్భవించినటువంటివి చరిత్రలు, కేవలం వ్రాతల నుండి ఉపన్యాసం నుండి వచ్చినటువంటివి కాదు. చర్య, చర్య అనగా ఆచరించటము, వారు అనుభవించటము, వారు ఆనందించటము, ఆనందించిన దాన్ని అందరికీ అందించటము చరిత్ర. ఏమిటి చరిత్ర? హిస్టరీ అంటారు. ఏం హిస్టరీ అంటే ఏమిటి? హిస్టోరీ ఈజ్ హిస్టరీ. జీవితం సంబంధమే అది హిస్టరీ. ఇలాంటి అంతరార్థాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. రాముల యొక్క చరిత్ర అనగా ఏమిటి? హిస్టోరీ, తన జీవితంలో తాను ఏ విధమైనటువంటి యొక్క ఆచరణ లోపల ఆచరిస్తూ వచ్చాడే అదే చరిత్ర. కష్టములు ఎందు ఏ విధంగా మనసును నిగ్రహిస్తూ వచ్చాడు, సుఖమునందు కూడా ఆ యొక్క ఇంద్రియాన్ని ఏ రీతిగా నిగ్రహించి వస్తాడు. సుఖము కదా అని పొంగలేదు, దుఃఖము కదా అని కృంగలేదు, పొంగలటువంటి యొక్క సమత్వాన్ని అనుసరిస్తూ వచ్చాడు రాముడు. ఏ పట్టాభిషేకమునకు సిద్ధమై వచ్చినాడో అదే ఆనందంతో అదే రీతి లోపల అరణ్యవాసానికి కూడాను సిద్ధమై వెళ్ళాడు. ఇంద్రియ నిగ్రహం, ఏ విధమైనటువంటి కష్ట నష్టములు ఎందుకని, సుఖదుఖములు ఎందుకని సమత్వాన్ని వహించేటువంటి ఒక తత్వమే ఇది ఒక చరిత్ర. మంచికి పొంగటము, చెడ్డకు కృంగటము, ఇదే పశుత్వం. పశుత్వము పచ్చి గడ్డిని చూపితే పరిగెత్తి వస్తుంది, చేతిలో కర్రను చూపితే పరిగెత్తిపోతుంది. ఇది పశువు యొక్క లక్షణం. అనగా మంచిని చూస్తే పరిగెత్తి రావటము, చెడ్డని చూస్తే పరిగెత్తిపోవటం, ఇది పశుత్వం. మంచి కానీ చెడ్డ కానీ దాన్ని ధిక్కరంగా దాన్ని ఎదుర్కొని సాధించడానికి పూనుకోవాలి, ఇది మానవత్వం. రెండింటిని కూడా సమత్వంగా మనం భావించాలి. కారణం ఏమనగా ఈ రెండింటిలో రెండు లేకుండా ఒకటి మాత్రమే ఉండడానికి వీలు లేదు. మంచి సుఖ రెండు కూడా చేరి ఉంటాయి, సుఖము దుఃఖము రెండు చేరి ఉంటుంటాయి. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, దీని విడదీయ ఎవ్వని వశము కాదు. కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము, కష్టము ఫలించినేని సుఖం అంటారు. మన దుఃఖమునకు సుఖమునకు ఒక్కటే కారణము, కానీ పరిస్థితుల యొక్క ప్రభావమే దీనికి మూల కారణం. కుమారుడు పుట్టాడు, చక్కగా ఆనాడు పండుగ చేసుకుని చక్కెరంతా పంచాడు, ఆనందంతో చిందులు దొక్కాడు తండ్రి. కానీ ఆ కుమారుడే మరణించేసిస్తే కృంగిపోతున్నాడు తండ్రి. కానీ ఆనాటి సుఖమునకు ఆనందమునకు ఈనాటి దుఃఖమునకు కారణమేమిటి? ఒక్క కుమారుడే కారణం. ఈ కారణం ఏ విధంగా కారణం వచ్చింది? జనన మరణములకే సుఖ దుఃఖములకు కారణము. ఈ జనన మరణములు ఎవరికి? పుట్టిన దానికే జనన మరణములు, ఏది జనమైందో దానికే మరణము, జననమే లేని దానికి మరణమే లేదు. కనుక ఈ దేహమే జనన మరణాలకి మూల కారణము, ఈ యొక్క దేహమే అహంకార మమకారములు కూడా మూల కారణం. అదే తండ్రి ఈ కుమారుడు పుట్టక మునుపు ఈ కుమారుడు నిమిత్తమై ఏడ్చాడా? లేదే, ఆకారమును చూచిన తర్వాత, ఆకారమును అనుభవించిన తర్వాత, తిరిగి ఆకారం దూరమైన తర్వాత తాను బాధపడుతూ వచ్చాడు. కనుక మన యొక్క ఆకారాన్ని మనం ఈనాడు విస్మరిస్తున్నాము. తాత్కాలికమైనటువంటి యొక్క ప్రతిబింబమైనటువంటి ఆకారాన్ని చూచి మనం పరితపిస్తున్నాము. ఇది కాదు మనది ఆకారము. మన స్వస్థానమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. మన స్వస్థానం ఆత్మస్థానమే, ఆది ఆత్మనే ఆధ్యాత్మ. ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ. మన యొక్క స్వస్థానము చేరాలి, అదే ఆధ్యాత్మికం. అప్పుడే మనకు సంపూర్ణమైన ఆనందం లభ్యమవుతుంది. ఒక చేపను తీసుకుని రా, వజ్ర వైడూర్య మలకత మాణిక్య గోమేధిక పుష్యరాగములతో కూడినటువంటి బంగారు కప్పులో దాన్ని ఉంచు. కానీ వజ్ర వైడూర్య మలకత మాణిక్య గోమేధిక పుష్యరాగములతో చూసినటువంటి ఈ విలువైనటువంటి మణుల లోపల నేనున్నాను కదా అని ఆ చేప ఏమాత్రము ఆనందించదు. ఆ బంగారు విలువను చూచి కూడా తాను ఆనందించదు. తాను అందులో నుంచి తన స్వస్థానమైన జలానికి పోవాలని పరిచపిస్తూ ఉంటాది. అదే రీతిగానే మనము ఆత్మస్థాయి నుండి వచ్చాం. ఈనాడు సుఖము దుఃఖము వైభోగము వైభవాలు ఇక దనకనక వస్తువాహనాదులు దీన్ని చూచి మనం మురిచిపోతున్నాము, మన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోతున్నాము. ఈ దాన్ని చక్కగా మనం విచారణ చేస్తే మనకంటే చేపనే ఎంతో తెలివితేటలు కలిగింది కదా. ఆ చేప స్వస్థానాన్ని మర్చిపోకుండా ఉంటుండాలి. ఇన్ని తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, ఇన్ని విద్యను అభ్యసించినటువంటి మానవుడు, ఇంత శ్రీశక్తి ఉండినటువంటి మానవుడు, విజ్ఞాన ప్రజ్ఞానంతో కలిగినటువంటి ఈ మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు. కనుక మన స్వస్థానం ఆత్మస్థానం. ఇవి మధ్య మార్గంలో వచ్చినటువంటి ఒక స్టేషన్స్. ఇవన్నీ ఈ దేహాలనేటువంటిదంతా కూడా కొన్ని పాత్రలు. ఈ పాత్రలు ఎన్ని మారినప్పటికీ తన స్వస్థానం మారదు. ఇది వెండి తట్ట, ఇది వెండి టమ్లర్, ఇది వెండి బాక్స్. కానీ ఇది బాక్స్ అంటున్నాం, ఇది టమ్లర్ అంటున్నాం, ఇది తట్ట అంటున్నాం. రూపనామములు వేరువేరుగా ఉన్నాయి, వినియోగ విధానములు కూడా వేరువేరుగా ఉన్నాయి. అయితే ఈ టమ్లర్ని కరిగిస్తే ఏమైపోతుంది? వెండి అయిపోతుంది. ఈ పెట్టెను కరిగిస్తే ఏమవుతుంది? ఈ ప్లేటును కరిగిస్తే ఏమవుతుంది? వెండి అవుతుంది. కానీ ప్లేటు టెంబ్లర్ని కరిగించిన తర్వాత తిరిగి ఆత్మలో చేరిపోతున్నాయి. కనుక దాని విలువ దానికి ఉండనే ఉంటుండాలి. కనుక మనం ఏ ఆకారంలో ఉండినప్పటికీ ఆత్మ విలువను ఆత్మకు అందించాలి. ఆత్మ విషయం ఉంచుకోవటమే ఆధ్యాత్మికం. కనుక మన అహంకారాన్ని బలి ఇవ్వటము సాత్వికము, పశువును బలి ఇవ్వటము తామసికము. కనుక మనం ఈనాడు సాత్వికమైనటువంటి జీవితంలో మనం ప్రవేశించాలి. అహంకార మమకారములను మనం బలి ఇవ్వాలి, ఆ పశుత్వాన్ని దూరం చేసుకోవాలి, మానవత్వాన్ని దైవత్వంలో చేర్చాలి. మన యొక్క ప్రయాణం యొక్క ప్రధాన లక్ష్యము. ప్రతి మానవుడు కర్మక్షేత్ర యాత్ర జరుపుతూనే ఉంటున్నాడు. ఈ కర్మక్షేత్రం లోపల యాత్ర జరుపుతూ మధ్య మధ్య సుఖములు దుఃఖములు కష్టములు ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఆ అహంకార మమకారమును మనం దూరం చేసుకొనక ఎన్ని యాత్రలు చేసినప్పటికీ, ఎన్ని దైవ దర్శనములు చేసినప్పటికీ, ఎన్ని భజనలు చేసినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ, యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించినప్పటికీ మన బాధలు మనకు తప్పవు తప్పవు తప్పవు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఒక శ్రీమంతుడు అనేక విధమైనటువంటి లగేజ్ తీసుకొని యాత్ర పోవాలంటే కష్టమవుతుందని, అన్ని తనకు అవసరమైనటువంటివన్నీ ఒక బెడ్డులో చుట్టుకొని ఆ బెడ్డును మాత్రం తీసుకుని వెళ్ళాడు. పోయాడు, ప్రయాగ పోయాడు, హరిద్వారం పోయాడు, ఋషికేశం పోయాడు, బద్రీనాథ్ పోయాడు, అమర్నాథ్ పోయాడు, ఎక్కడో తిరుగుతూ వచ్చాడు. పాపం పగలంతా కూడా యాత్రలు చేయటము, ఆ అలసిపోయి రాత్రి పండుకుందామంటే నిద్ర రాకపోవటము, నిద్ర లేకుండా పోవటమే ఒక పెద్ద అనారోగ్యం అయిపోతుంది. ఎందుకు ఈ నిద్ర రాకుండా పోయింది? ఎంతో సుందరమైనటువంటి యొక్క విగ్రహాలను దర్శిస్తూ వచ్చాడు, పవిత్రమైన జలములో మునుగుతూ వచ్చాడు, కానీ సర్వపాప పరిహారం అయిపోయిందని ఆనందిస్తూ వచ్చాడు, కానీ రాత్రిపూట పండుకుంటే నిద్ర లేదు. ఏమిటి ఇది కారణమని విచారణ చేస్తే, ఆ పరుపు లోపల కావలసినన్ని నల్లులున్నాయి. రాత్రి ఆ పరుపులో పండుకుంటే ఆ నల్లులు కుట్టి కుట్టి కుట్టి కుట్టి నిద్ర రాకుండా పోతుంటుండాలి. పరుపులో కావలసినన్ని నల్లులు పెట్టుకుని ఎన్ని యాత్రలు చేస్తే గానీ తనకు నిద్ర వస్తుందా? ఆ పరుపులో నల్లులు లేకుండా చేసుకోవాలి, అప్పుడే నిశ్చింతగా నిద్ర వస్తుంది. ఈనాడు మనం దేహం అనేటువంటి పరుపు లోపల కావలసినన్ని నల్లులు పెట్టుకున్నాం, అన్ని రకమైనటువంటి చింతలు అనేటువంటి నల్లులు మన చెంత చేరి ఉంటున్నాయి. ఏ దేశం పోతే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? వీవు ఉండినంత వరకు కూడా మనకు బాధలు తప్పినవి కాదు. మనకు విషయవాంఛలను మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్లెజర్. మన ఈ కర్మక్షేత్ర యాత్ర లోపల మనం ప్రయాణం చేస్తున్నాం, లగేజ్ తగ్గించుకోండి, వాంఛలు తగ్గించుకోండి, అహంకారం అణగదొక్కుకోండి, మనకాడ అభిమానాలు క్రమక్రమేణా కొంతవరకు తక్కువ చేసుకోండి. ఈనాటి విద్యార్థులు యందు అనేక రకములైనటువంటి ఆశలు ఉంటున్నాయి. కాలేజీలో ప్రవేశించిన తక్షణమే తాము డిగ్రీలు తీసుకోవాలని, తర్వాత ఉన్నత డిగ్రీకి విదేశాలకు వెళ్లాలని, ఆ విదేశానికి పోయిన తర్వాత ఇది చేయాలని అంత ఊహాగానాలు వేస్తూ వస్తుంటాను. విద్యార్థులారా, ఇలాంటి ఊహలకంత అవకాశాన్ని ఇవ్వద్దండి. ద్వారా మీ యొక్క మనోశక్తిని చాలా మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. చదవవలసినటువంటిది ఏ సమయంలో దాన్ని చక్కగా మనసు కాన్సన్ట్రేట్ చేసి చదవండి. అనవసరమైనటువంటి విషయాలకంతా కూడా మీరు అవకాశం ఇవ్వకండి. ప్రజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క ప్రజెంట్ లోపల ఆమ్ని ప్రజెంట్ గా భావించుకోండి. భవిష్యత్తు పాస్ట్ వర్తమానంలో ఉంటుండాలి కనుక వర్తమానాన్ని చక్కగా మీరు వర్తించండి. మీలో ఏ విధమైనటువంటి కోపమో తాపమో ఈర్ష్యో అసూయో డంబమో ఇలాంటి దుర్గుణములు వచ్చినప్పుడు తక్షణమే దాన్ని అణగదొక్కండి. చీ, ఈ మృగాలు నాలో ఉండకూడదు. చక్కని ఒక ఉదాహరణ, నీకు ఎవరో ఏమో అన్నారు, నీకు కోపం వచ్చేసింది. ఈ కోపం వచ్చినప్పుడు తక్షణమే నీవు చర్య తీసుకోవద్దు. వాడు అన్నటువంటి దోషాలు నాలో ఉన్నవా లేదా? ఒకవేళ ఆ దోషాలే నాకుంటుంటే, నాలో ఉంటుంటే నేను వాడిపైన కోపటం నాదే తప్పు కదా? వాడు అన్నటువంటి దోషాలే నాలో లేకపోతే నేను వాడితో ఎందుకు కోప్పడాలి? అని ఈ విధంగా విచారణకు అవకాశం ఇచ్చి విచారణకు యోచన చేస్తూ వస్తే ఈ కోపము చల్లారిపోతుంది. విద్యార్థులారా, చక్కని ఆదర్శము నాకు నేనే. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఎంతో మంది నన్ను తిడుతూ ఉంటారు, ఎంతో మంది వర్ణిస్తుంటారు, కానీ తిట్టిన దానికి నేను కుంగను, వర్ణించిన దానికి పొంగను. ఎందుకంటే నాలో ఉన్నటువంటివి నా ఎదురుగా అన్నప్పటికీ నేను ఏమాత్రం యోచించనక్కర్లేదు. నాలో లేనివి ఎక్కడ చెప్పినప్పటికీ నేను విచారించనక్కర్లేదు. నాలో లేనివన్నీ కూడా వారు చెప్పుకోవటం చేత నేను విచారించవలసిన అవసరం ఏముంటుండది? దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఓ బుట్టదల సాయిబాబా, బుట్టదల సాయిబాబా అంటే దాన్ని నేను తప్పక తీసుకోవాలి. నాకు బుట్టతల ఉంది కాబట్టి ఇది నాదే అని తీసుకోవాలి. నాలో లేనటువంటి దానిని ఓ పట్టుదల సాయిబాబా పట్టుదల సాయిబాబా అంటే ఆ పట్టుదల నాకు లేదు, నేను ఎందుకు తీసుకోవాలి? కాలం నాలో లేనటువంటి దోషము నా ఎదురుకు వచ్చి అన్నప్పటికీ నేను దాన్ని స్వీకరించను. అది సరి అయినటువంటి డిటర్మినేషన్. నీ పైన నీవు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుండాలి. ఆత్మవిశ్వాసం లేకుండా ఎవరేమన్నప్పటికీ కుంగటము పొంగటము కుంగటము పొంగటం అయిపోతే ఇది కేవలం ఏరోప్లేన్ బంప్స్ మాదిరి అయిపోతుంది. కనుక మొట్టమొదటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి విద్యార్థులు. నాలో ఏ దోషం వచ్చినప్పటికీ చి నేను మనిషి, నేను మృగం కాదు అని తనకు తాను ప్రశ్న వేసుకోవాలి. కొత్త విద్యార్థులంతా ఉంటున్నారు, ప్రతి విద్యార్థి కూడాను తనకు తాను క్వశ్చన్ వేసుకోవాలి. నీవెవరు అని ప్రశ్న వేసినప్పుడు ఐఆమ్ మ్యాన్ అంటావు. ఈ ఐఆమ్ మ్యాన్ అనేది ఓన్లీ హాఫ్ ట్రూత్ మాత్రమే. ఇంకొక హాఫ్ ట్రూత్ ఏమిటి? ఐఆమ్ నాట్ అనిమల్. ఇది హాఫ్ ట్రూత్. కనుక ఐఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అప్పుడే ఫుల్ ట్రూత్ అవుతుంది. కనుక ఈనాడు ఐఆమ్ మ్యాన్ అని పోతున్నావు, నీవు నాట్ అనిమల్ అనేటువంటి అర్థాన్ని నీవు తీసుకోకుండా పోతున్నావు. కనుకనే నీవు హాఫ్ ట్రూత్ లో ఉంటున్నావు. కనుకనే నీవు డౌటింగ్ థామస్ గా మారిపోతున్నావు. ఏ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని. కనుక మనం డ్యూయలీ మైండ్ గా ఉంటున్నాం. వద్దు, నేను మనిషిని, నేను మృగము కాదు, నేను మనిషిని, నేను మృగము కాదు అనుకున్నప్పుడు మృగభావాలు కానీ మృగ చర్యలు కానీ నీవు చేసుకోవడానికి ఏమాత్రం ముందుకు రావు. నేను చేస్తున్నటువంటి పని ఇది అనిమల్ దా మనిషి చేసేటువంటి పని అని మొట్టమొదటి విచారించు. అప్పుడు అనిమల్ పని నీవు ప్రవేశించవు. కనుక విద్యార్థులారా, ఈ లేత వయస్సు నుంచినే ఈ పవిత్రమైన భావాలను మీ హృదయంలో హత్తుకున్నట్టుగా చేసుకుంటే మీరు ఆదర్శవంతమైనటువంటి మూర్తులుగా లోకానికి తయారవుతారు. కనుక భారతీయ చరిత్ర అన్ని కూడాను చాలా పవిత్రమైనటువంటివి. మామ్లం చరిత్రలు కూడాను చాలా పవిత్రమైనటువంటివి. ఈ క్రిస్టియన్ చరిత్ర అన్ని కూడాను పవిత్రమైనటువంటివి. అన్ని చరిత్రలు పవిత్రమైనటువంటివి. కానీ ఆచరించే వ్యక్తుల్లో ఉంటున్నది ఈ తప్పప్పులు. వారిలో ఈ యొక్క మృగతత్వాలు అధికంగా చేరి ఉంటున్నాయి. ఈ పశుత్వాలు చాలా నిండిపోయి ఉంటున్నాయి. కనుకనే ఒక మతమునకు ద్వేషాలు పెరిగిపోతున్నాయి. కనుక మతములు ఏమాత్రం కూడాను చెడ్డవి కాదు. ఈ మతములన్నీ చేరి మంచినే బోధించే తెలిసి మెరుగవలను తెలివితోడ. విద్యార్థులారా, మతులు మంచివైన మతమేది చెడ్డది? నీ మతులు చెడ్డవి కానీ మతం చెడ్డది కాదు. కనుక మతులు మంచివిగా మార్చుకోండి, గతులు మంచివిగా ఉంటాయి. గతులు మంచివిగా ఉన్నప్పుడు స్థితులు మంచివిగా ఉంటాయి. కనుక మన స్థితిని మంచిగా మార్చుకోవాలంటే మన గతిని మంచిగా మార్చుకోవాలి. మన గతిని మంచిగా ఉండాలంటే మన యొక్క మతులు మంచిగా ఉండాలి. మంచి చెడ్డలన్నీ కూడా మన మతి నుంచినే ఆవిర్భవిస్తున్నాయి. కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సామాన్యమైనటువంటి అర్థాలు తీసుకొని, లౌకికమైనటువంటి అర్థాలు తీసుకొని, బాహ్యమైన అర్థాలు తీసుకొని అంతర్భావాన్ని మనం మర్చిపోకూడదు. ఈ మనస్సు యొక్క చంచలత్వము కేవలం స్థూలమునందు మాత్రమే కాదు, సూక్ష్మమునందు కూడా చంచలత్వం ఉంటుండాలి. జాగ్రత్త ఎందు మాత్రమే కాదు, స్వప్నమునందు కూడా ఈ చంచలత్వం ఉంటుండాలి. కనుక జాగ్రత్త స్వప్నములందు కూడా చంచలత్వం ఉండేటువంటి ఈ మనస్తత్వాన్ని మనం ఏ రీతిగా మార్చుకోవాలి? కనుక నీవు జాగ్రత్త అవస్థ ఎందు ఈ పశుత్వాన్ని నీవు దూరం చేసుకుంటే స్వప్నావస్థ ఎందు కూడా పశుత్వం అందులో ప్రవేశించదు. ప్రేమస్వరూపులైన విద్యార్థినీయులారా, ఆధ్యాత్మికమంటే మొట్టమొదటి అర్థాన్ని తెలుసుకోవాలి. మన మానవత్వమును దైవత్వంగా మార్చుకోవాలి. మన మనస్సును దైవం వైపును మరచాలి. మన మనస్సును దైవం వైపును మరచినప్పుడే నంది కూడా ఈశ్వరుడుగా మారిపోయింది, కోతి కూడా హనుమ గరుడుగా మారిపోయాడు. పక్షికుడును గరుడుగా మారిపోయింది. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అంగములుగా రూపొందుతూ వచ్చాయి. కనుక మనలో ఉండినటువంటి పశుత్వాన్ని దూరం చేసుకుంటే పశుపతులుగా మారవచ్చును. కనుక కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, అసూయ వచ్చినా, అహంకారం వచ్చినా మనం ఏమాత్రం కూడాను దానికి లొంగిపోకూడదు. నీవు క్వైట్ గా కూర్చో. కోపం వచ్చినప్పుడు నీవు ఇష్టం వచ్చినట్టు వారు ఇంకొకరిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఇంకే విధమైనటువంటి మాట్లాడటం కానీ చేయకూడదు. దీన్ని ప్రాక్టీస్ ఏ రీతిగా చేయాలంటే తక్షణమే ఆ స్థానం నువ్వు వదలు. బయట విచ్చలవిడిగా ఉండేటువంటి స్వేచ్ఛగా సంచరించేటువంటి గాలిలో ఒక్క ఫర్లాంగ్, ఒక మైల్ దూరం చక్కగా నడుచుకుంటురా. స్పీడ్గా నడుస్తూ పోతలకే ఈ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అయిపోయి ఆ కోపం భావం కూడా మారిపోతుంది. ఇంకా విద్యార్థులారా, ఇంకా సులభమైన మార్గం ఏమిటంటే, నీకు కోపం వచ్చినప్పుడు ఒక నిలువుటద్దంలో పోయి నీ ముఖాన్ని నువ్వు చూసుకో. నీకే అసహ్యం వేస్తుంది. లేక నీవు అప్పుడు కోపం వచ్చినప్పుడు బాగుగా నవ్వు, అప్పుడు కోపం తగ్గిపోతుంది. అది నీకు చాలా కష్టంగా ఉంటుంటే బాత్రూంలో వెళ్ళు, ట్యాప్ను తిప్పు, ఆ నీరు పడుతుంటాది. ఆ నీరు పడటమే ఒక స్వరంగా తీసుకుని దాంతో మంచిగా పాట పాడుకుంటురా, తప్ప కోపం తగ్గిపోతుంది. లేకపోతే ఒక కప్పు కోల్డ్ వాటర్ తీసుకుని త్రాగేసేసేయి, కూర్చో, శాంతి పడిపోతుంది. కనుకనే ఈ శాంతికి తగినటువంటి మార్గాలు మనం అనుసరించాలి. కానీ కోపాన్ని కోపంగా పెంచుకుంటూ పోతే ప్లస్ ప్లస్ ప్లస్ పెరిగిపోతుంది. మాటకు మాట ఏమాత్రం కూడా మనం మాట్లాడకూడదు. మాటలు తగ్గించుకుంటే అంత మన యొక్క మనస్సు శక్తి పెరిగిపోతుంది. మనోశక్తి పెరిగే కొలది కూడాను విచారణ శక్తి కూడాను పెరుగుతుంది. విచారణ శక్తి పెరిగినప్పుడు మనము ఈ డిస్క్రిమినేషన్, ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ కాకుండా ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తాం. నిమిత్తమైనటువంటి డిస్క్రిమినేషన్ కాకుండా జగత్ నిమిత్తమైనటువంటిది యొక్క విశాలమైనటువంటి డిస్క్రిమినేషన్ రావాలి. ఈ విధంగా ఈ లేత వయస్సు నుంచి కూడాను చక్కగా మనము ఈ సద్భావాలు పెంచుకుంటూ రావాలి. ఈనాటి భారతదేశంలో విద్యార్థి విద్యార్థినీయులు పెడమార్గం పట్టి అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారంటే కారణమేమిటి? ఏ విషయం యొక్క సత్యత్వాన్ని కూడా చక్కగా వాళ్ళు అర్థం చేసుకుని వర్తించటం లేదు. దానిని కూడా అర్థం చేసుకోవాలి. కేవలం బ్లైండ్ గా పోకూడదు. ఆ విషయాన్ని చక్కగా లోతులకు దిగి విచారించాలి. కనుకనే అప్పుడే ప్రాక్టికల్ నాలెడ్జి వస్తుంది. ఈ ప్రాక్టికల్ నాలెడ్జిని మనకు పవిత్రమైన మార్గాన్ని చూపుతుంది. కేవలం మనం గైడ్ పోస్ట్ మాదిరి ఉండకూడదు. గైడ్ పోస్ట్ ఉంటుంటుంది, ఇటువైపున పోతే చిక్కబళ్ళాపురం, ఇటువైపు పోతే మైసూరు, ఇటువైపు పోతే కోలారు అని రాసి ఉంటుంది. కానీ అందులో నడిచేటువంటి వాడికి అప్స్ అండ్ డౌన్స్ తెలుస్తుంది, కానీ గైడ్ పోస్ట్కి ఏమీ తెలియదు. కాబట్టి ఈనాటి గ్రంథములన్నీ కూడా గైడ్ పోస్ట్ వంటివి. కానీ గైడ్ పోస్ట్ కాకుండా మనము ప్రాక్టికల్ దీంట్లో ఉండేటువంటి వారిగా ఉండాలి. అనుభూతిలో మన యొక్క దీనిని అనుభవించాలి. విద్యార్థులారే, ఇవన్నీ కూడా ఒక్క ప్రేమ చేతనే మనకు లభ్యమవుతాయి. ఈ ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం వశం చేసుకోలేము. ప్రేమ ఎటువంటి ద్వేషుణ్ణైనా కూడాను స్వసం చేసుకుంటుంది. అది అర్థం లేనిటువంటి ప్రేమ, కోరిక లేని ప్రేమ, వాంఛలేని ప్రేమ, సహజమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. ఒక చిన్న ఉదాహరణ చూసుకోండి. ఒక తల్లి చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటుంది. మనం ఆ వెనకపోతుంటే ఆ చిన్న పిల్ల మనం చూసి నవ్వుతుంది. సహజంగా నీకు కూడా నవ్వు వస్తుంది. ఆ పిల్ల ఎవరు, నీవెవరు? ఆ నవ్వు నిన్ను నవ్విస్తుంది. ఆ ప్రేమలు ఎంత గాఢమైనటువంటి ఆనందం ఉంటుండాలి. ఏడిస్తే నీ ఒక్కడే ఏడ్చాలి, నవ్వితే అందరూ నవ్వుతారు. కనుకనే లాఫింగ్ అదే హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అదే దైవత్వంతో చేరాలి. ప్రేమతత్వాన్ని మనం పెంచుకోండి, దివ్యమైన ఆత్మభావాన్ని నింపుకోండి, విశాలమైనటువంటి ఆనందాన్ని అనుభవించండి.
1: ప్రేమ ముదిత మనసుకు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: విభక్తము కానిది భక్తి. ఇందులో భక్తి అనగా సేవయే. విశ్వస్వరూపుడైన భగవంతుని సేవయే సర్వమానవ సేవగను, సర్వమానవ సేవయే భగవత్ సేవగను మనము విశ్వసించాలి. విశ్వాసముతో ప్రీతితో ఏ కార్యము చేసినా భక్తికి సంబంధించినదే. భక్తి ప్రేమతో కూడినది. విభక్తము కానిది భక్తి. భగవంతుని ప్రేమతత్వాన్ని చక్కగా గుర్తించి అర్థము చేసుకుని ఆ ప్రేమానుభవాన్ని తాను పొంది 10 మందికి పంచటానికి ప్రయత్నము చేయటమే భక్తికి లక్ష్యము. ఇది సంకుచిత భావముతో అందుకునేది కాదు. విశాలమైన భావముతో తన దృక్పథాన్ని సువిశాలము చేసుకుని పవిత్రమైన ఈ ఆనందమును అనుభవించాలి. భక్తి అనగానే ఎక్కువ మందికి శ్రవణము, కీర్తనం, విష్ణుస్మరణము, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం అనేవి స్ఫురిస్తాయి. అయితే ఇవి కేవలము భక్తి సాధన మార్గాలు మాత్రమే. ఈ మార్గములన్నింటికీ గమ్యము ఒక్కటే. ఇలాంటి భవ్యమైన, నవ్యమైన, దివ్యమైన తత్వాన్ని అనుభవించవలెనన్న నిజమైన ప్రేమతత్వము కావాలి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ఒడిశాలోని అంబడోలా జిల్లా సాయి కరుణాలయం గురించిన ఇంటర్వ్యూ మూడో భాగం వింటారు.
1: ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకేమైనా ఉంటే ఒకటి రెండు చెప్పండి. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ స్ట్రెంగ్దెన్ అవర్ ఫెయిత్
2: సార్. అలాగే ఒక మిరాకిల్ స్వామి జరిగింది మధ్యన. అంటే మేము స్వభావంగా మానవులు, మాలో కూడా కొన్ని లోపాలు ఉంటున్నాయి. మేమందరం స్వామి తాలూకా ఆర్గనైజేషన్లో ఎలాగా చాలా బాగా పని అవ్వాలని మేము అందరం అనుకుంటున్నాం, కానీ వ్యూలు వేరే వేరే ఉంటుంది. అది మనం ఒక్కొక్కసారి డిసిషన్ తీసుకోకపోవడం వల్ల మా యూత్ లో కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంటది. అది స్వామే సరిదిద్దిస్తున్నారు. దానికి ఒక మిరాకిల్స్ కూడా నేను చెప్తున్నాను.
1: చెప్పండి.
2: మా త్రినాథ్ గారి ఇంట్లో స్వామి తాలూకా మిరాకిల్స్ మధ్యన అయింది. డేట్ త్రినాథ్
3: 21st July.
2: అంటే ఒక్కొక్కసారి రాజా గారు, నేను, త్రినాథ్, చిరంజీవి వీళ్ళందరూ ఏంటంటే స్వామి కార్యక్రమంకి ఎలాగ బాగా చేయడానికి మేమందరూ తన
1: ఉద్దేశం ఒకటే,
2: కానీ
1: ఏ విధంగా చేయడాలో దాని గురించి అప్పుడప్పుడు మీలో డిఫరెంట్ ఒపీనియన్స్
2: వస్తుంటాయి. దాన్ని బట్టి భేదాలు కూడా ఉంటున్నాయి. దానికి ఇప్పటి వరకు మేము ఏది మా వల్ల తప్పు జరిగితే కూడా రియలైజ్ చేసి స్వామికి ప్రార్థన చేసి, స్వామి మా వల్ల ఇలాగ తప్పు జరిగిపోయింది, మీరే సరిదిద్దాలని మేము ప్రార్థిస్తుంటే, తర్వాత అందరు కలిసి స్వామి తరగ కార్యక్రమం నడిపిస్తాం. చాలా సరదాగా చక్కగా లక్ష్యం అన్నది అందరిది ఒకటే. అయితే ఇలాగ ఒక మన అండర్స్టాండింగ్ సరిగా ఉండలేదు ఒకసారి. దానివల్ల తిన్నర్ చాలా డిప్రెస్ అయిపోయాడు. అయితే నేను అన్నాను, స్వామి ఇలాగ కొన్ని విషయాలు జరుగుతుంది, మా లక్ష్యం ఒకటే, మా
1: ఏ విధంగా చేయాలో దాని గురించి మీకు డిఫరెంట్ ఒపీనియన్స్
2: వస్తుంది,
1: అప్పుడు ఏది చేయాలో మీరు నిశ్చయించుకోలేకపోతే స్వామిని
2: ప్రార్థిస్తున్నాం. అయితే త్రినాథ్ లాంటి యూత్, చిరంజీవి లాంటి యూత్ కుర్రోళ్ళు ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ లో యాక్టివిటీస్, ఇప్పుడు మా ఆర్గనైజేషన్ లో పని చాలా పెరిగిపోయింది, మెయిన్ పవర్ కూడా కావాలి. అయితే ఇలాంటి పిల్లలు, క్వాలిటీ పిల్లలు ఆర్గనైజేషన్ కు వచ్చిన తర్వాత యాక్టివిటీస్ చాలా పెరిగింది అంబాదల సమితి. అయితే ఈ పనులు చేసేటప్పుడు మాలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వస్తుంటే దానికి ఎలా సరిదిద్దుకోవాలి అనుకుని ఒక ప్రాబ్లం ఉంటుంది మాకు. అది స్వామి సరిదిద్దిస్తున్నారు మిరాకిల్స్ చేసి. ఈ విధంగా ఇలాగే త్రినాథ్ ఇంట్లో ఒక మిరాకిల్స్ అయింది. తర్వాత త్రినాథ్ ఇంట్లో లేరు, రాయగడ యూత్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లో త్రినాథ్ ఉన్నారు, ఇంట్లో కూడా ఎవరు లేరు. త్రినాథ్ నాలో ఒక మిస్అండర్స్టాండింగ్ అప్పుడు క్రియేట్ అయిపోయింది ఆర్గనైజేషన్ విషయాల్లోనే. అయితే ఆయన కొంచెం డిప్రెస్ గా ఉన్నాడు. నేను ఊహించాను, స్వామికి ప్రే చేసా, స్వామి మాలో ఏం లేదు కానీ ఇలాగొచ్చిన తర్వాత మేము డెవలప్ చేయకూడదు, అది అందరు కలిసి మళ్ళా ముందుకు ఆర్గనైజేషన్ వర్క్ చేయాలి, చాలా పెద్ద ప్రాజెక్ట్ స్వామి మనకి ఇచ్చున్నారు, ఈ చిన్న చిన్న విషయాలకు మేము పట్టించుకోకూడదు అని నేను ఊహించాను. స్వామికి ప్రే చేసాం, ఇలాగ స్వామి ఏం లేరు, ఇంట్లో వాళ్ళ ఆవిడ కూడా లేదు. గీత స్వామి ఫోటో నుండి
3: మిల్క్ అండ్ హనీ,
1: ఫస్ట్ మిల్క్ అండ్ హనీ, ఏ రోజు మిల్క్ అండ్ హనీ వచ్చిందో ఆ రోజు మీరు లేరు ఇంట్లో.
2: లేరు ఇంట్లో, లేరు,
1: ఇల్లు తాళం వేసి ఉంది. మీరు వచ్చాక చూశారు, అది
2: ఫోన్ లో తెలిసింది. ఆయన
1: ఇంకెవరన్నా తలుపు ఓపెన్ చేయగానే కనపడింది.
2: అంటే గీత కూడా వీళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినారు,
1: అదే ఊరు
2: తిన్నాథ తాలూకా. మామగారి ఇల్లు కూడా
1: అంబదలాల,
2: తిన్నాథ రాయగడ వెళ్ళిపోయారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళారు వాళ్ళు, ఫ్రిడ్జ్ లో పాలు ఉంది తీసుకుని మాకు చెప్పారు. నా మిస్సెస్ వెళ్లి వాళ్ళ ఫ్రిడ్జ్ నుండి పాలు తీసేటప్పుడు ఫర్ష్ మీద కింద అంత పాలు పడి ఉన్నది. వెళ్లేటప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర కిచెన్ కి వెళ్లిపోయింది, ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ పాలు పట్టుకుని వస్తుంది. వచ్చేటప్పుడు అంత కాలుకి బంక బంకగా అనిపిస్తుంది. ఏంటి ఇది చూసేటప్పుడు స్వామి ఫోటో నుండి, అభయహస్త ఫోటో, పెద్ద ఫోటో ఉంది, ఆ ఫోటో నుండి మిల్క్ కారి అలాగే ధారాయి ఇవంతా వచ్చిస్తున్నదండి. వెంటనే నేను లేను, ఎవరు లేరు అక్కడ, నేను నా దుకాణంలో ఉన్నాను, ఫోన్ చేస్తే మేమందరం వెళ్ళాం. ఆ రోజు రాజాగారు మీరు కూడా ఉన్నారు కాబట్టి రాయగడలో ఉన్నారు. రాజా అంబదలా వచ్చి తిన్నాథ రాజా ఇద్దరు రాయగడ వెళ్ళిపోయారు డిస్ట్రిక్ట్ యూత్ కాన్ఫరెన్స్ కి. అప్పుడు ఇలా జరిగింది, తిన్నాథ మిస్సెస్ కి ఫోన్ చేసి పిలిచాం, వాది వచ్చి చూసింది. చూసిన తర్వాత అలాగా నెక్స్ట్ డే తిన్నాథ వచ్చేసారు. తర్వాత జరిగింది,
3: నెక్స్ట్ డే అవలేదు, భజన చేశారు.
4: గ్రాండ్ లో హౌస్ భజన చేశాము. ఆ తర్వాత నెక్స్ట్ డే స్వామి మహాసమాధికి చిన్న ఫోటో అక్కడ ఉండింది, ఆ ఫోటోలో కూడా మిల్క్ వచ్చింది సాయంత్రం. ఈ మిరాకిల్ అన్నీ ఇప్పుడు జరిగింది. మా వైఫ్ అన్ని స్వామికి ప్రార్థన చేశారు, అన్ని మిల్క్ మీరు ఇస్తారు అన్ని పోదు అది అని.
2: అంటే ఏ మిరాకిల్స్ అవుతుందో అది ఫోటో నుండి కింద పడిపోతుంది. ఎవరు వస్తున్నారు చూస్తున్నారు ఏమి దొరకడం లేదు. వీళ్ళు భార్య స్వామికి ప్రే చేసింది, స్వామి మీరు ఇస్తున్నారు కానీ మేము ఉంచుకోవడం లేదు,
1: కింద
2: పడిపోతుంది,
1: జై ఉంచుకోలేకపోతున్నాం,
2: దయచేసి వచ్చే భక్తులకి ఏదో
1: ప్రసాదం ఇవ్వాలంటే
2: చేయాలి అని చేశారు. అప్పుడు మా పరశురామ్ షాహు మోషా గారు యాక్సిడెంట్ అయిపోయిన హాస్పిటల్లో ఉన్నారు. అయితే తిన్నాథ మేము వచ్చిన తర్వాత మాట్లాడాం, స్వామికి మనం ప్రే చేద్దాం, ఆయన హాస్పిటల్లో ఉన్నారు యాక్సిడెంట్ అయి, స్వామి ప్రసాదం తీసుకెళ్లి ఇస్తే వేగంగా నయం అవుతారు, స్వామికి ప్రే చేద్దాం అనుకుని ప్రే చేశాం. తర్వాత స్వామి
4: నేను కూడా ప్రార్థన చేశాను, ఒకసారి స్వామి విభూతి వచ్చింది, కుంకుమ వచ్చింది, ముందు మిల్క్ హనీ కూడా వచ్చింది, మాత్రం నిన్ను విన్నాను కదా ఈ మిస్త్రీ కూడా వస్తుంది, మిస్త్రీ అంటే
2: పటక పంచదార కూడా
4: వస్తుంది అని నేను బుక్ లో
2: చదివి
4: ఎప్పుడు ఎప్పుడు అవలేదు అది, మీరు దయా చేస్తే అది కూడా అవుతుంది అని అదే అవుట్ ఆఫ్ హార్ట్ చేసి చెప్పేశాను స్వామికి. అదే ఒక మిరాకిల్ అని స్వామి ఏదో మా మాట ఎన్నిసారు ఏంటి తెలీదు,
2: అది ఎన్నిసారు కాబట్టి జరిగింది.
4: మా మాట స్వామి ఇష్టం అది మనకి తెలీదు. ఆ రోజు మధ్యాహ్నం నైవేద్యం ఇస్తారు స్వామికి, ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు వెళ్ళి చూశాము స్వామి సింహాసనం మీద ఒక 1.5 కేజీ ఎంత
2: మిస్త్రీ
4: పడింది, హోల్
2: ఒక్క సైజ్ కాదు, సైజ్ డిఫరెంట్ సైజ్ అనమాట, ఒక సైజ్ ఒక సైజ్ కలదు,
4: హోల్ అందరూ కర్పూరం అది స్మెల్ ఎక్కువగా. తర్వాత స్వామి పాదుకం ఉంది మన ఇంటిలో, ఆ పాదుకం ఇది స్వామి వాకింగ్ చేశాను కదా అలాగే
2: పాదుక కూడా
1: అంటే స్వామి పాదుక ముందుకు వచ్చింది.
4: అవును సార్,
1: ఒక స్టెప్ ముందు
4: సింహాసనం దగ్గర ఉండింది ఆ పాదుక.
1: మీరు నాకు ఫోటోలు పంపించారు చూసాను
4: సార్,
1: పాదుక ఒక పాదుక ముందుకు స్వామి నడిచినట్టు, స్వామి నడిచి వచ్చినట్టు పాదుక ముందుకు ఉంది, ఇంకో పాదుక ఫుట్ రెస్ట్ మీదే ఉంది.
4: అవును సార్ అలాగే అయింది. ఆ మిరాకిల్ ఎప్పుడూ అవలేదు, ఇది ఒక నయా మిరాకిల్ అయింది, ఇది కొత్త మిరాకిల్
1: కొత్త విధంగా.
4: ఆ తర్వాత మా వైఫ్ అది కూడా ప్రశ్న చేశారు కదా ఈ పాలు అని పోతుందని,
1: పాలంతా కింద పడిపోతున్నాయి ప్రసాదం కింద ఇవ్వడానికి మిగలటం,
4: ఈ మిరకల్ అని చెప్పడానికి ఒక బిగ్ ఎస్సే అయిపోతుంది, ప్రబంధం అయిపోతుంది. అందుకే నేను చూస్తున్న క్లుప్తంగా అది ఒక మా కింద వాడు వచ్చి భోగం ఇస్తారు, అతను చేశారు నేను ఇవాళ నైవేద్యం ఇస్తాను స్వామికి అని మా వాటర్ గ్లాస్ స్వామికి ఇచ్చారు. ఆ రోజు ఏటైంది ఆ హస్బెండ్ కి అంత నమ్మకం లేదు స్వామి మీద, అతను పిలిచి అతని హస్బెండ్ కి చూశారు ఈ ప్రకారంగా మిరాకిల్స్
2: ఆవిడ వచ్చి చూస్తుంది ఇవంతా సరదా పడుతుంది.
1: వాళ్ళు అన్నప్రసాదం నైవేద్యం పెట్టారు,
4: ముందు ఇది టిఫిన్ బ్రేక్ఫాస్ట్
1: వాళ్ళ ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ వచ్చింది, స్వామికి నైవేద్యం పెట్టారు, మంచినీళ్ల గ్లాస్ లో మంచినీళ్లు
4: ఉంచారు. అతనికి చూసినప్పుడు ఎలాగా ఈ నీళ్లు గ్లాస్ అప్పుడు కూడా 4 సార్లు ఖాళీ అయిపోయింది గ్లాస్,
1: 4 సార్లు ఉన్న నీళ్లు ఖాళీ అయిపోయింది.
4: అందుకే చూసినప్పుడు గ్లాస్ కవర్ తీసి ఈ గ్లాస్ ఎలాగా ఖాళీ అయిపోయింది అని చెప్పినప్పుడు ఆ గ్లాస్ లో ఫుల్ గ్లాస్ మిల్క్ ఉన్నారు.
1: అంటే మీరు పెట్టింది నీళ్లు పెట్టారు, తర్వాత దాని లిడ్ తీసేటప్పటికి అందులో నీళ్లు లేవు, ఫుల్ పాలుగా అది మారిపోయింది.
4: అవును సార్, అది ఒక కొత్త మిరాకిల్ అయింది ఆ రోజు.
1: మీరు పట్టిక పంచదార కోరుకున్నారు, పట్టిక పంచదార
4: అవును సార్, మా వైఫ్ మీ
1: ఆవిడ పాలు కావాలి భక్తులకి ప్రసాదం కింద ఇవ్వడానికంటే నీళ్లు పాలుగా మారిపోయాయి.
4: ఇది స్వామి మాకు ప్రసాదం ఇచ్చేశారు, ఆ తర్వాత ప్రసాదం మా నుంచి తీసుకెళ్లిపోయారు కదా సార్.
1: ఏ విధంగా
2: లక్ష్మీవారం రోజు మేమందరం మందిరంలో భజన చేస్తున్నాం, తిన్నాథ కూడా ఉన్నాడు మందిరంలోనే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మందిరంలో ఉన్నారు, ఇంటి లోక్ అయి ఉన్నది. అయితే తిన్నాథ నాకు చెప్పారు భయన నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, నాకు కొంచెం వర్క్ ఉంది, బిజినెస్ పనిలో ఒకరు మాట ఇచ్చున్నాను వెళ్ళాలి. అయితే ఎవరు లేరు కాంప్లెక్స్ లో, మీరు వచ్చి విజిట్ చేశారు కూడా, మేమందరం ఒక
1: కాంప్లెక్స్
2: లో ఉంటున్నాం. సాయి సద్భావన ఇయర్ ఒడిశా పాటిస్తుంది, అదే విధంగా మేమందరం అనుకున్నాం ఒక దగ్గర
1: దగ్గరే ఉందాము. మీ ఇళ్ళన్నీ ఒకే చోట ఉన్నాయి, ఒకే ఫ్లాట్ లో మీరందరూ డిఫరెంట్ హౌసెస్.
2: అవునండి,
4: అది కూడా బిల్డింగ్ కూడా స్వామి కోసం మాకు బ్లెస్సింగ్ అది.
1: అచ్చా అచ్చా.
2: అయితే తిన్నాథ్ వెళ్ళి లాక్ ఇప్పాడు ఇంటి తలక, లాక్ ఇప్పేటప్పుడు తిన్నాథ్ ఇప్పుడు చెప్పారు మీకు ఒక్క పాదుక ముందు రోజు వచ్చింది, ఒక్క ఫుట్ స్టెప్ మీద ఉంది అని చూశారు. రెండు పాదుకలు కిందకి పూర్తిగా ఒక్క అడుగేసినట్టుగా రెండు ఒక్క దగ్గర వెళ్ళి ఎలుగుంది. ఉదయం అష్టతిరి నామావళిలో ఏ పూజలు పువ్వులు పూజిస్తుంటారో సాయంకాలం ఆ పువ్వులు కూడా సేమ్ ఆ పాదాల మీద అలాగే ఉంది, రెండు పాదాలు అలాగా కిందకి దిగిపోయి ఉన్నది.
1: కానీ పాదాల మీద పువ్వు ఎలా ఉండదు,
2: అలాగే ఉంది. ఆ రోజు కూడా అలాగే ఉంది, ఈ రోజు కూడా అలాగే ఉంది. నర్వస్ అయిపోయి వెంటనే పరిగెట్టి మా అమ్మగారు, దాదాపు ఏజ్ 80 అవుతుంది, ఇంట్లో ఉన్నారు, వెళ్లి చెప్పారు అమ్మ అమ్మ ఇలాగైంది అని. అయితే తర్వాత ఫోన్ చేశారు ఇలాగ మందిరంకి, తిన్నాథ్ ఇలాగ జరిగిందంటే మేము ఆరతి స్వామికి ఇచ్చి వెళ్లి చూసేటప్పుడు ఆ పాదాలు రెండు కిందకి వచ్చిన పువ్వులతో పాటు ఆ రోజు లక్ష్మారాయణ రోజు జరిగే
4: పూలు దండ అని మిడిల్ నుంచి విరిగిపోయింది.
1: ఫస్ట్ మధ్య నుంచి
2: అంటే ఫస్ట్ ఈ రోజు బాబా గారి ఫోటో నుండి హనీ మిల్క్ వచ్చిందో ఆ మిల్క్ ఇంత తీపిగా ఉంది, అందుకే మేము హనీ అని నేను అంటున్నాను. చాలా తీపి అది, మేమందరం కింద పడిపోయింది తీసాము ఫస్ట్ రోజు. చాలా స్వీట్ గా ఉంది అది, అమృతం స్వామి ఇచ్చారు మా అందరికి ఆ రోజు. ఆ పూలు మళ్ళా ఆ ఫోటోకే పెట్టారు, భజన్ నుండి వచ్చి ఈ రెండు పాదాలు కిందకి దిగిపోయినది. ఆ ఫోటోలో ఇచ్చే గార్లాండ్ కూడా పూల మాల కూడా సెంటర్ గా మెజర్మెంట్ చేసినట్టుగా తెగిపోయి ఉన్నది. ఇలాగా ఆ రోజు లక్ష్మీనాడు జరిగేది.
4: బనానా అండ్ ఆపిల్స్
2: స్వామికి ఒక్క ఏపుల్ నాలుగు ముక్కలు చేసి ప్లేట్లో ఇచ్చారు. నాలుగు అరటిపళ్ళు తొక్కోలకుంటా గీత తిన్న మెసేజ్ ఉంచింది. వచ్చి చూసేటప్పుడు దానిలో ఎన్ని ఉన్నాయి,
4: రెండు అరటిపళ్ళు ఉంది, రెండు పీసులు ఆపిల్ ఉంది, ఇంకా వాటర్ గ్లాస్ కూడా.
2: ఆ రోజు వాటర్ ఇచ్చారు, ఆ వాటర్ గ్లాస్ కూడా
1: స్వామికి. మీరు ఇంట్లో ఉంచి లాక్ వేసి వెళ్ళిపోయారు.
4: అవును సార్,
2: స్వామికి
4: లాక్ ఏంటి సార్?
1: అదే అదే అదే,
4: స్వామికి లాక్ ఏంటి?
1: అదే అదే చెప్పడానికి ఆయన సార్ ఈ విధంగా లీలలు చేశారా
2: ఏంటో మరి. ఆ తర్వాత నెక్స్ట్ డే మన ఆర్గనైజేషన్ లో మహిళా విభాగం వరలక్ష్మి పూజ చేశారు. చాలా గ్రాండ్ గా మేము అందరు మందిరంలో దాదాపు 55 లేడీస్ మందిరంలో కూర్చొని చేశారు. ఆ రోజు అంతవరకు ఏం జరగలేదు, మా మనసులో చాలా కష్టం ఉంది స్వామి, ఈ రోజు వరలక్ష్మి వ్రతం
4: మందిరంలో ఏట్ అవుతుంది,
2: ఏట్ అవుతుంది అనుకుని మాకు చాలా ఆతృత ఉన్నాం. ఏమి జరగలేదు మందిరంలో, మనసు చిన్న చేసి మేము వెళ్ళాం, ఎవరు భావన ఎవరికి చెప్పడం లేదు. కానీ మనసులో బాధ ఉంది, స్వామి ఇంత కార్యక్రమం జరిగింది, ఇక్కడ మందిరంకి వస్తే చాలా బాగుండు కదా అని మేము మనసులో అనుకుంటున్నాం. ఇంటికి వెళ్లి 10 గంటలు అయిపోయింది, అప్పటి వరకు ఏమి జరగలేదు. మా పక్కన ఎస్ యూజీవీ బిఎం గారు ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో మేమందరూ కూర్చొని అంతా మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత
4: పాప సాయి ఐశ్వర్య,
2: తిన్నది పాప
4: అది ఆడొచ్చేసి మా తలుపు ఓపెన్ చేశారు.
2: అంటే
4: ముందుగా వచ్చేసి మాకు తెలుగు రాదు, మీరు చెప్పండి
2: ఏంటంటే ఆ గెడ వేసేసి మేమందరం వెళ్ళిపోయాను. గీత కూడా వచ్చేసింది వెనకత్తులో. ఐశ్వర్య, సాయి ఐశ్వర్య తిన్నాత ఒక అమ్మాయి ఏంటంటే వెళ్లి గెడ ఇప్పింది, ఇప్పి లోనికి వెళ్లేటప్పుడు అయితే ఈ పాప లోనికి వెళ్ళిపోయింది, ఇది ఏంటి వెళ్ళిపోయింది ఏంటి చేసేస్తాదో అనుకుని గీత వెంటనే పరిగెట్టి వచ్చింది. వచ్చేటప్పుడు ఆ పాప పరిగెట్టి పరిగెట్టి ఇంటి నుండి వచ్చేస్తుంది. వచ్చేసి స్వామి వచ్చారు నాకు
4: వచ్చేసింది అది. గీత వెళ్ళినప్పుడు చూశారు స్వామిది మహాసమాధి ఫోటో వచ్చింది, అది అది కుంకుమ పూర్తిగా అయిపోయింది. అది
2: సమాష్టమి,
4: ఈ
2: వరలక్ష్మి వ్రతం
4: చేశారు కదా లేడీస్ అందరం, అతనికి అది ఈ ప్రైజ్ అది లేడీస్ కోసం.
2: అంటే అందరు ఆడవాళ్ళు బాధతో ఉన్నారు స్వామి, మేము అనుకుంటున్నాం స్వామి ఈ రోజు వరలక్ష్మి వ్రతం తప్పకుండా మా మనసులో ఉంది, ఎవరికి ఎవరు చెప్పడం లేదు, కుంకుమ ఇస్తే బాగుంటది అని. అయితే 10:30 వరకు ఆ విషయంలో బిఎం గారి ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుతున్నాం, స్వామి ఏమి చేయలేదు, ఈ రోజు కుంకుమ ఇస్తే బాగుంది అనుకుని మాట్లాడుతున్నాం. వెంటనే ఈ పాప వచ్చింది, వచ్చి ఏంటి చేసేస్తుంది అనుకుని గీత బయట వెంటనే వచ్చేటప్పుడు చూస్తుంది సమాధి, చిన్న సమాధి ఫోటో స్వామి సింహాసనం పైన గోడలో కొట్టు ఉన్నామన్నమాట ఇంట్లో. దాని నుండి మొత్తం కుంకుమ అయిపోయింది. గీత పరిగెట్టి వచ్చి మాకు చెప్పేది, మేము పరిగెట్టి వెళ్ళి అందరు వెళ్లేటప్పుడు స్వామి సమాధి మొత్తం కుంకుమ అయిపోయి ఉన్నది. దాని తర్వాత
4: బాబ చెప్తుంది వాళ్ళ అమ్మాయికి, బావగారు వస్తున్నారు, నేను జడిసిపోయాను.
2: వచ్చారు
4: బావగారు వచ్చారు, నేను చూసి నేను జడిసిపోయాను.
2: దానికి ఎక్కడి నుండి వచ్చారంటే సమాధి ఫోటో నుండి స్వామి వచ్చారు. మరి నాకు
4: అతని స్వామి అతనికి పట్టిసి
2: నీల్ కమల్ టీ పై ఉంది ప్లాస్టిక్ ది, దాని మీద కూర్చోబెట్టేశారు స్వామి.
1: సాయి ఐశ్వర్య మీకు తర్వాత
2: అయితే అది
1: ఆమె నా చేతి చేయి పట్టుకుని నాకు తీసుకెళ్లి
2: అది కూర్చోబెట్టారు. అది అడుగుతుంది అంటే ముందు మేము అందరం వచ్చి చెప్తే దీని మీద కూర్చోకు ఇరిగిపోద్ది అని మేము దానికి చెప్పేవాను. అది అంటుంది ఏంటి, స్వామి నాకు మీద కూర్చోబెట్టేశారు ఇరిగిపోదా అది అని సాయి ఐశ్వర్య. చిన్న పాప వయసు ఎంత తిన్నా?
4: 3 సంవత్సరాల
2: పాప. అది చెప్తుంది అనమాట. అయితే
4: స్వామి గారు ఏంటి చేస్తారు అంటే అడిగితే అతను చేశారు, ఇది స్వామి గారి బ్లెస్సింగ్ హ్యాండ్, మా
1: తల మీద
2: చేసి
4: ఏటు చెప్పలేదు, ఎటు నేను కూడా చెప్పలేదు.
2: ఎటు వెళ్లారంటే సమాధిలోనికి మళ్ళీ వెళ్ళిపోయారు, ఆ ఫోటోలోనికి వెళ్ళిపోయారు అనుకుని ఆ 3 సంవత్సరాల పాప చెప్తుంది.
1: చాలా మంచి మిరకల్స్.
2: మరొక మిరకల్,
1: ఈ మిరకల్స్ తర్వాత మీ మనస్పర్ధలు దూరం అయిపోయా?
4: అది టెంపరీ సార్,
2: మనలో ఏం జరిగితే కూడా
4: టెంపరీ,
2: పర్మనెంట్ ఏంటి ఉండదు.
1: కానీ స్వామి ఈ విధంగా వచ్చి
2: మమ్మల్ని గైడ్ చేస్తారు,
1: మీకు గైడ్ చేస్తుంటారు.
4: మా ఏమైతే స్వామి పని చేయాలి.
1: వన్ గ్రేట్ థింగ్ మీ అంబాదొడ సాయి కరుణాలయం ఏంటంటే ది ఎంటైర్ ప్రాజెక్ట్ ఈజ్ రన్ బై యూత్. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు పెట్టి మేము చూస్తున్నాం, అంబాదొడ యూత్ ఓన్లీ, వాళ్లే దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్ మీరు నడిపిస్తున్నారు. మీరు ది డివిజన్ ఆఫ్ వర్క్ మీలో ఏ విధంగా మీరు పంచుకున్నారో పిల్లలు బాధ్యత తీసుకుందుకు, దిస్ ఈజ్ ఎగ్జాంపులరీ, చాలా బాగుంది. రెండోది ఏంటంటే టు రన్ ద ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్
2: సార్,
1: అవి స్వామి మీకు నానా విధాలుగా మీకు అందిస్తున్నారు.
2: అవును సార్.
1: మీరు అగ్రికల్చర్ ఫామ్ చెప్పండి, డైరీ ఫామ్ చెప్పండి, ఆర్గనైజేషన్ హెల్ప్ చెప్పండి, భక్తుల తాలూకు డొనేషన్స్ చెప్పండి, అన్ని విధాలుగా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ మీ ప్రాజెక్ట్కి ఏదైతే కావాలో
2: సార్
1: స్వామి దాని ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని చేర్చుకుని అన్కంట్రోలబుల్ గా అయిపోకుండా
2: సార్
1: స్వామి మీకు చెప్పారు 20 మంది పిల్లలతోనే మీరు లిమిట్ చేయండి అని. ఈ డైరెక్షన్ కూడా స్వామి మీకు ఇచ్చారు. తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ గురించి కూడా స్వామి మీకు అష్యూరెన్స్ ఇచ్చారు, నేను ఇక్కడ స్కూల్ కట్టిస్తానని. అది ఎప్పుడు కట్టిస్తారో అది స్వామికి
4: తెలుసు.
1: పిల్లల భవిష్యత్ గురించి కూడా మీ ఆలోచన చాలా బాగుంది. పిల్లలు ఇంకొంచెం పెరిగాక వాళ్ళకి ఏమైనా వొకేషనల్ స్కిల్స్ నేర్పించాలని మీ ఉద్దేశం ఉంది. ఎందుకంటే మన దగ్గర మన పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్ చేయడానికి ఆ బాధ్యత కూడా మనకుంది. అది కూడా మనం చేర్చుకుని అన్కంట్రోలబుల్ గా అయిపోకుండా
2: సార్
1: స్వామి మీకు చెప్పారు 20 మంది పిల్లలతోనే మీరు లిమిట్ చేయండి అని. ఈ డైరెక్షన్ కూడా స్వామి మీకు ఇచ్చారు. తర్వాత

0: భవిష్యత్తులో అది కూడా చూసుకోవాలి. సో ఈ ప్రాజెక్టులో మీరందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ ఎలోన్, ఆల్వేజ్ విత్ స్వామి, అండ్ ది స్టేట్ ఆర్గనైజేషన్ సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్వేజ్ దేర్ టు హెల్ప్ యూ.
1: Because it's a, we think this, this is the project of our state.
0: This is the project of your state.
2: అవును సార్.
0: ఇన్ ఫ్యాక్ట్ నేను చాలా మందికి అడుగుతూ ఉంటాను ఎక్కడికి వెళ్తున్నారంటే పుట్టపర్తి వెళ్తున్నా ఎలాగంటారో సాయి కరుణాలయం సార్ చూసి వస్తామని అంటుంటారు భక్తులు అంటుంటారు. అది అక్కడ పిల్లలు ఇంత చక్కగా దీన్ని నడిపిస్తున్నారు మేము ఒకసారి చూసి వస్తామని. మా స్టేట్ ఆర్గనైజేషన్ లో అందరు స్టేట్ కోఆర్డినేటర్స్ చాలా మంది డిస్టిక్ట్ ప్రెసిడెంట్స్ దే మేక్ ఇట్ ఎ పాయింట్ టు విజిట్ దిస్ సాయి కరుణాలయం అండ్ సీ హౌ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ రన్నింగ్. సో ఇది ఫర్ ది ఎంటైర్ యూత్ మాస్ ఆఫ్ ది వరల్డ్. సాయి యూత్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్.
1: Our Ambadala village is a remote village and this is not a very good urban area. But we want to, by the blessing of Bhagavan Baba, it should be a tourist place for Sai, like from the point of the Sai organization. It should be a pilgrimage for all Sai youths in our remote area.
0: Inta manchi project Ambadala lo avalani swami nischayinchukunnaru anamata. Deeniki kuda uddesham undi. Ee pillal meeda urban influence padakoddu.
1: Avunu adhe kuda.
0: పిల్లలు రూరల్ సెట్టింగ్ లో పెరగాలి
2: సార్.
0: అప్పుడే వాళ్ళకి ది ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఎన్ సిటీ వాళ్ళ మీద పడద్దు.
2: తప్పకుండా సార్. ఒరిస్సా స్టేట్ లో ఇన్ని డిస్టిక్ట్లు ఉన్నాయి, ఇన్ని పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి, ఇన్ని పెద్ద పెద్ద మంచి కార్యక్రమం నడిపించిన సమితిలు ఉన్నాయి మాకంట, కానీ స్వామి మాకు అవకాశం ఇచ్చారు అది మేము చాలా.
0: సో మంచి సరౌండింగ్స్ లో పిల్లలు పెరుగుతారు. మీ ఐడియా మీరు అనుకుంటున్నారు ఎక్కడైతే ఫార్మ్ హౌస్ ఉందో అక్కడే పిల్లలకి మీరు షిఫ్ట్ చేస్తారని.
2: ఇప్పుడు మాకు అది
1: బిల్డింగ్ చేయాలి,
2: మాకు అది ఎమర్జెన్సీ ఉంది సార్. అక్కడ పిల్లలు పెరిగిపోతున్నారు.
0: అక్కడే మీరు అంటే అది ఇంకొంచెం మీ విలేజ్ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది.
2: లేదు సార్, ఒక్క హాఫ్
0: కిలోమీటర్, బట్ స్టిల్
1: వెరీ గుడ్ ప్లేస్.
0: కొంచెం మంచి మంచి ఇంకా బెటర్ సరౌండింగ్స్ లో పిల్లలు పెరుగుతారు.
2: ఊరు నుండి దూరం ఉంటుంది, ఊర్లోనే ఉంటున్నట్టు
0: ఊర్లోనే ఉంటుంటుంది, బాగుంటుంది.
1: అన్ని ఫెసిలిటీ కూడా అక్కడ,
0: అది కూడా మంచి ఐడియా. అది కూడా త్వరలో స్వామి ఎలాగో మన చేత చేయిస్తారని నేను అనుకుంటాను. సో చాలా బాగుంది, వెరీ గుడ్. ఇంతకుముందు మోహన్ అండ్ త్రినాథ్ వాళ్ళు మనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొరాపుట్ రాజా, కొరాపుట్ రాజా అంటే ది ఆడియన్స్ మే థింక్ హీఈస్ ది రాజా సాహెబ్ ఆఫ్ కొరాపుట్, బట్ యాక్చువల్లీ హీఈస్ ఏ వెరీ యాక్టివ్ యూత్ ఫ్రమ్ అవర్ కొరాపుట్ డిస్టిక్ట్. ఒరిస్సాలో కొరాపుట్ డిస్టిక్ట్ ఈజ్ ఏ ట్రైబల్ డిస్టిక్ట్. Most of the population in that district, they are tribals. అక్కడి నుంచి అక్కడ ఉన్న యూత్ అవుతున్నాడు మన రాజా. హీ ఆల్సో నోస్ ట్రైబల్ లాంగ్వేజ్. ట్రైబల్ పీపుల్ తో ట్రైబల్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసే స్కిల్ కూడా అతనిలో ఉంది. హీఈస్ వెరీ యాక్టివ్ ఆల్ ది వైల్ హీఈస్ డెడికేటెడ్ టు స్వామీస్ వర్క్. కొరాపుట్ డిస్టిక్ట్ లో ఉండకపోయినా సాయి కరుణాలయం ఈజ్ ఇన్ రాయగడ డిస్టిక్ట్. హీ బిలాంగ్స్ టు కొరాపుట్ డిస్టిక్ట్ అండ్ నేబరింగ్ డిస్టిక్ట్. Can he takes lot of interest in development of the Sai Karunalayam. Ippudu mana athana anubhavam ento koncham panchukundam. Raja
2: Sai Ram,
0: Sai Ram, Sai Karunalayam ki eppudu nu vellavu?
3: Swami avakasam icharu 2006 lo ma ex state president visit undidi. అయితే నేను నాలుగు డిస్టిక్ట్ గా కోఆర్డినేట్ గా ఉన్నాను అప్పుడు. అయితే నా బాధ్యత స్టేట్ ప్రెసిడెంట్ వస్తారు, నేను ఆయనతో వెళ్ళాలి, ఆయనతో తిరగాలి, ఎక్కడికి వెళ్తున్నారో ఆయనతో వెళ్ళాలి. అయితే స్వామి అవకాశం ఇచ్చారు నాకు కరుణాలయం అమ్మదరా వెళ్ళడానికి. అక్కడికి ఎప్పుడు వెళ్ళాను నేను, అక్కడ చూశాను పిల్లలు చాలా మంచి పనులు చేస్తున్నారు అక్కడ. అప్పుడే నేను మోహన్ భాయి చెప్పాను, ఆయన ఈ ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారు, నేను కూడా ఇక్కడ ఉండిపోతాను. అయితే మోహన్ భాయి అప్పుడు అన్నారు, నిశ్చయ అంటే తప్పకుండా మీరు ఉండండి ఇక్కడ. అయితే అప్పటి నుంచి అమ్మదరాతో స్వామి నాకు
0: కొరాపుట్ ఆర్గనైజేషన్ లో యూత్ యాక్టివిటీస్ లో ఉంటూ చాలా టైం అంబాదోలా ప్రాజెక్ట్ గురించి కూడా మీరు ఇస్తూ ఉంటారు, మంచిది. సో ఈ అంబాదులా సాయి కరుణాలయం ప్రాజెక్ట్ తో మీరు ఏ విధంగా అసోసియేటెడ్?
3: అంబాదులా కరుణాలయంతో అంటే యాక్చువల్లీగా అంటే మోహన్ మైనా

0: శ్రీనాథ్, చిరంజీవి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి ఉంటాను.
1: మీరు అక్కడ ఏం పనులు చూస్తూ ఉంటారు?
0: నేను యాక్చువల్గా వారంకి ఒకరోజు వెళ్తాను అక్కడికి.
1: తప్పనిసరిగా
0: లేకపోతే నెలకి
1: 10 రోజులు అక్కడ
0: ఉంటుంటారు. అక్కడ మన ఇప్పుడు ముందు చెప్పారు వాళ్ళు ప్రాజెక్ట్ కోసం, ఆ ప్రాజెక్ట్ ఎలా మనం ముందుకు నడిపిస్తాను, ఏంటేంటి చేయాలి అవన్నీ చూసుకుంటున్నాం. ఇంకా అక్కడ పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో ఏంటేంటి పని అవుతున్నాయి. ఇంకా కొత్తగా ఇప్పుడు మనం డైరీ ఫామ్ పెట్టారు, ఆ డైరీ ఫామ్ లో ఆవుల సంగతి ఏంటి
1: ప్రాజెక్ట్ కోసం ఫండ్ మొబిలైజేషన్ లో కూడా హెల్ప్ చేస్తుంటారు
0: సార్.
1: తర్వాత పిల్లల గురించి, పిల్లలకి ఏమిటి అవసరాలు ఉన్నాయో, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, వాళ్ళ యూనిఫామ్, ఇవన్నీ ఎలాగ వాళ్ళకి అంటే సప్లై అవుతాయో, ఏ విధంగా వాళ్ళకి అసౌకర్యాలు కలుగుతాయో, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు
0: సార్.
1: దీన్ని ఇవన్నీ చేస్తున్నప్పుడు మీలో ఏం ఫీలింగ్ వస్తూ ఉంటుంది?
0: ఫీలింగ్ అంటే స్వామి పని కదా, భగవంతుడు పని, ఇది భగవంతుడి పని ఎలాగైనా చేయాలి మనం. తప్పని పని మానేసి స్వామి పని మనం ముందు చేయాలి.
1: ఈ ఫీలింగ్ తో మీరు చేస్తుంటారు
0: సార్.
1: ఇంతకు ముందు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ హియర్ అండ్ నౌ ఆ డ్రామాగా మీరు కూడా రోల్ తీసుకున్నారు. వాట్ వాజ్ యువర్ రోల్ ఇన్ దట్ డ్రామా?
0: నెగటివ్ రోల్
1: తీసుకున్నారు. కానీ పాజిటివ్ గా వెళ్లి చక్కగా స్వామితో మాట్లాడారు. స్వామి మీతో అప్పుడు ఆ రోజు నేను చూశాను, స్వామి మీతో చాలాసేపు మాట్లాడారు
0: సార్.
1: ఏమిటి చెప్పారు ప్రాజెక్ట్ గురించి?
0: అంటే స్వామి మనంత కొద్దిగా దూరంలో ఉన్నారు, ఆయన చెప్తున్నారంటే డ్రామా చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారని చెప్పారు. ఇంకా చెప్తున్నారో మాకు అర్థం అవ్వలేదు, అంటే చాలా కొద్దిగా స్టేప్ లో ఉన్నారు. అప్పుడు నేను స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి ఇది రియల్ లైఫ్ స్టోరీ స్వామి అన్న. స్వామి అన్నారు మంచిది అన్న. తర్వాత నేను స్వామికి అన్నాను, స్వామి ఒడిశాలో చాలా మంది ఉన్నారు, ఎక్కడకు రారైపోతున్నారు, మీ చరణాలు ఒకసారి ఒడిశా భూమి మీద పడితే మనమందరం ధన్యం అయిపోతాం స్వామి అని చెప్పాను. స్వామి అన్నారు తప్పకుండా నేను ఒడిశా వెళ్తాను. అయితే మా పాత స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా కొద్దిగా అప్పుడు ఉంది, అంటే స్వామికి తీసుకుని వెళ్దాం, హౌసింగ్ ప్రొజెక్ట్
1: అవుతుంది.
0: అయితే స్వామి అన్నారు తప్పకుండా నేను వెళ్తాను అని. తర్వాత అన్నారు స్వామికి, స్వామి మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ కోసం మీరు ఏం హెల్ప్ చేస్తారు అంటే, స్వామి అప్పుడు అడిగారు మీరు ఎంతమందికి ఉంచుతారు అనుకో అన్నప్పుడు మోహన్ భాయ్ అన్నారు 50 నుంచి 100 మందికి ఉంచుతాం. అయితే స్వామి వద్దు అన్నారు, 20 మందికి ఉంచండి. తర్వాత మీకు ఏం ప్రాబ్లం ఉండదు, స్వామి ఉన్నారు అని చెప్పారు. అయితే అప్పుడు కూడా మనం అన్నాం, స్వామి మాకు ఏటి అక్కర్లేదు స్వామి, మా స్వామి మాతో ఉంటే మాకు అంతే చాలు, మాకు ఏటి అవసరం లేదు స్వామి అనుకుంటే. అప్పుడు స్వామి చెప్పాము, స్వామి కూడా సరదా అయిపోయారు, పాద నమస్కారం ఇచ్చారు.
1: స్వామి ఒరిస్సాకి ఫిజికల్ గా రాకపోయినా స్వామి నిదర్శనాల వల్ల మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే, ఎక్కడెక్కడైతే మంచి పనులు జరుగుతున్నాయో స్వామి అక్కడ ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నారు. అందుకు స్వామి మహాసమాధి తర్వాత కూడా మన కరుణాలయంలో చాలా మిరకుల్స్ జరిగాయి. మీరు కూడా కొన్ని మిరకుల్స్ చూసి ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ఆ విషయంలో మీరు చెప్పేది ఏంటి చెప్పండి.
0: ఇప్పుడు వారం క్రితం మా కొరాపూట్ లో మా స్టేట్ ప్రెసిడెంట్ మాకు చెప్పారు, అక్టోబర్ 28 స్వామి అవతార డే. ఒరిస్సా అందరూ ఒక్కో టైంగా స్వామి ర్యాలీ తీశారు. మా ఊర్లో మా డిస్ట్రిక్ట్ అంతమంది 1000 మంది వచ్చారు కొరాపూట్కి.
1: 1000 పీపుల్
0: మహానగర పరిక్రమ. అయితే ఆ రోజు వర్షం లేకుండా, ముందు 2 రోజుల ముందు వర్షం పడింది, ఆ రోజు వర్షం లేదు. ఇప్పుడు మహానగరం స్టార్ట్ అయిందో పరిక్రమ 4 గంటలకి, 1000 మంది ప్రశస్తంతో స్వామి రథంతో వెళ్తున్నారు. పూర్తిగా మేఘం వచ్చింది, మేఘం వచ్చింది, ఇంకా చుట్టుపక్కల వర్షం పడుతుంది జోరుగా, అంటే ఒక 5 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఇలా దూరంలో చుట్టుపక్క, అంటే ఇటుపక్క రాయగడ, అటుపక్క సున్నాబెడ జైపూర్, ఆ చుట్టుపక్క పడుతుంది వర్షం. కానీ కొరపులో వర్షం పడలేదు. అప్పుడే అనుకున్నాం మనం, స్వామి మీరు గొడుగు పట్టుకుని ఈ మహానగర పరిక్రమ చేశారు, ఎంత పెద్ద మిరకల్ అది. అందరు చెప్తున్నారు మనం లేట్ అయిపోయాము, పెద్ద వర్షం పడుతున్నాయి అనుకున్నాం. అదే స్వామి మిరకల్.
1: సాయి కరుణాలయంలో వాళ్లతో మీరు అసోసియేట్ అయి ఉన్నారు, ఆ పిల్లల్లో మంచి ఐకమత్యం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని వాళ్ళు చక్కగా, ఎంతమంది, 30 మందా 35 ఎంతమంది యూత్ ఉన్నారు?
0: 30 మంది,
1: 30 యూత్. మంచి సెన్స్ ఆఫ్ పర్పస్, సెన్స్ ఆఫ్ యూనిటీతో దాన్ని నడుపుతున్నారు. ఇది మిగతా ప్లేసెస్ లో యూత్ కి ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఎస్ సార్.
1: సో మీరు కొరాపుట్ లో ఉన్నారు, కొరాపుట్ యూత్ కూడా ఇన్స్పైర్ అయి ఉంటారు సాయి కరుణాలయం చూసి. సో అక్కడ మీకు యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, సాయి యూత్ యాక్టివిటీస్ అని కొరాపుట్?
0: కొరాపుట్ లోను అంటే అక్కడ ఏంటంటే యూత్ అందరూ నెటివ్ ఉన్నారు వాళ్ళు, అంటే బయటకు పోరు వాళ్ళు. అంటే నెటివ్ లో అంటే వాళ్ళు నెటివ్ గా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటారు, సర్వీస్ ఉన్న సర్వీస్ హోల్డర్స్ కూడా ఉన్నారు, కొంతమంది బిజినెస్ చూసుకుంటున్నారు, అంటే ఆ ప్లేస్ వదులుకున్నారు బయటకు వెళ్ళరు. కొరాపుట్ ఏంటంటే అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అక్కడ పిల్లలు ఏంటంటే ప్లస్ టూ బికామ్ చదివిసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. మా దగ్గర పిల్లలు ఉండరు, బాల్బిక స్టూడెంట్స్ ఉన్నారు, బాల్బిక స్టూడెంట్స్ కూడా ఇవాళ రేపు అవుతున్నాయంటే వాళ్ళు కూడా మెట్రిక్ చదివే వరకు బాగుంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ వచ్చేస్తున్నారు, అప్పుడు కొద్దిగా గ్యాప్ అయిపోతున్నాయి, అంటే వాళ్ళు స్టడీస్ గట్ట. దాన్ని కాబట్టి యూత్ యాక్టివిటీగా ఎంత బాగా జరగదు, కానీ దాన్ని కొన్ని యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి, అంటే సమితి యాక్టివిటీస్.
1: మొత్తం మీద మనం చూసామంటే సాయి కరుణాలయంలో యూనిటీ విమాంగ్ యూత్ ఉంది. ఎందుకంటే ఆ యూత్ అక్కడే ఉండిపోయారు,
0: అక్కడే ఉండిపోయారు.
1: వాళ్ళు కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది ఇంకే విధంగానో ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడే ఉంటున్నారు,
0: నేటివ్. వాళ్ళు
1: అక్కడే నేటివ్ ఉంటున్నారు. ఆ 35 లక్ష్యం ఒకటే, ఉద్దేశం ఒకటే, సాయి కరుణాలయం శుభ్రంగా నడవాలి. దానికి మనం ఏ విధమైన పనులు చేయాలో శ్రద్దగా నిష్ఠతో చేయాలి. సో గోల్ ఈజ్ వన్, అందరి గోలు ఒకటి కాబట్టి అందరికీ స్వామి మీద భక్తి ఉంది, స్వామి మీద నమ్మకం ఉంది, అందుకు అక్కడ విత్ దట్ పర్పస్ యూనిటీ, విత్ ఆ యూనిటీ వాళ్లలో ఉంది. అది మిగతా చోట్ల బికాస్ యూత్ స్టేషనరీగా ఉండటం లేదు కాబట్టి అలా అటువంటి దట్ సక్సెస్ వీ డోంట్ ఫైండ్ ఎల్స్వేర్. దిస్ ఇస్ ద యూనిక్నెస్ ఆఫ్ సాయి కరుణాలయం. 35 యూత్ ఒకే జాగాలో ఉండి దీనికి శుభ్రంగా నడిపిస్తున్నారు. దీని గురించి ఇంకేమైనా మీరు చెప్పాలా సాయి కరుణాలయం గురించి?
0: సాయి కరుణాలయంకి మనం ముందుగా ఆలోచించాము ఇది స్వామి ప్రాజెక్ట్. ఇంకా మా ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గారు జగన్నాథ్ ప్రసాద్ రావు గారు దానికి ఇంకా కొద్దిగా హై స్టేజ్కి తీసుకెళ్లిపోయారు, అంటే ఇది స్టేట్ ప్రాజెక్ట్. ఇంకా మాకు గొప్ప సర్దేసింది ఏంటంటే ఇది స్టేట్ ప్రాజెక్ట్, మనం ఇంకా బాగా చేయాలి, స్వామి పనులు ఇంకా బాగా చేయాలి అనుకుని మనం అనుకున్నాం. ఇప్పుడు అది స్టేట్ ప్రాజెక్ట్, ఆయన హెల్ప్ కూడా మాకు చాలా దొరుకుతున్నాయి. ఆయన అడ్వైజ్ మనం తీసుకుంటాం, అడ్వైజ్ ఏటిస్తే బాగుంటుందో ఏ చేస్తుంది ఆయనకి ముందు అడుగుతాం మనం, అన్ని దగ్గర ఎలా చేద్దాం, ఎలా ఆయన ఏదేదో ఆయనకి నచ్చుతుందో అది ఆయన చెప్తారు, ఎలాగా చేయాలి ఎలా చేయాలి అంటే మనం అలా ప్రకారంగా నడుస్తున్నాం. సాయి కరుణాలయంకి స్వామి పని కదా, ఇది స్వామి ప్రాజెక్ట్, ఇది తప్పకుండా బాగా అవుతాయి.
1: వెరీ గుడ్. ఈ పాజిటివ్ నోట్ తో మనం ఏం చేద్దాం, చాలా బాగుంది. మీరు స్వామి తాలూకు ఎక్స్పీరియన్సెస్ మీకు ఇన్ని ఉన్నాయి. సాయి కరుణాలయం స్వామి ప్రాజెక్టు, స్వామి ప్రాజెక్టు నడిపిస్తున్నారు. మీరందరూ, మనందరం స్వామికి ఇన్స్ట్రుమెంట్స్. సాయి ఆర్గనైజేషన్ చెప్పండి, మీ లోకల్ సమితి చెప్పండి, అంబాదుడాల భక్తులు, కొరాపుట్ రాజా లాంటి కుర్రాడు, మీరందరూ కలిసి, మనందరం కలిసి స్వామి ప్రాజెక్టుని నడిపిస్తున్నాం. ఆయన మనకి ఇన్స్ట్రుమెంట్స్ గా వాడుకుంటున్నారు. స్వామి దీని భవిష్యత్ ఎలా ఉంటుందో ఆయన స్థిరం చేస్తారు. చాలా బాగుంది.
2: ఇంతవరకు మీరు ఒడిశాలోని అంబడోలా జిల్లా సాయి కరుణాలయం గురించిన ఇంటర్వ్యూ 3వ భాగం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భగవంతునికి కావలసినది అర్పణ, అర్చన కాదు అని తెలిపే అర్పణ అర్చన అనే కథను ఇప్పుడు విందాం. నందనార్ని గురించి తమిళనాడులో తెలియని వారెవ్వరూ ఉండరు. అతడు గొప్ప శివభక్తుడు, కాని హరిజనుడు. నిరంతరం ఈశ్వరనామాన్ని స్మరిస్తూ లేక కీర్తిస్తూ తన కర్తవ్య కర్మలను నిర్వర్తించేవాడు. అతనికి ఒక గొప్ప కోరిక, ఈశ్వర దేవాలయంలోని మూల విరాట్ను తనివితీరా చూడాలని. ఆనాటి సాంప్రదాయం ప్రకారం హరిజనులకు దేవాలయం ప్రవేశం లేదు. హరిజనులను అంటరానివారిగా భావించి వర్తించేవారు. నందనార్ ఒక రైతు వద్ద పనిచేస్తూ ఉండేవాడు. ఆ రైతు నందనార్ శివభక్తిని నామసంకీర్తనముల ద్వారా ప్రకటించడం, నిరంతరం శివనామస్మరణ చేయడం గమనించేవాడు. నందనార్కు ఎందుకంత భక్తి కుదిరిందని ఆశ్చర్యపడేవాడు. ఒకరోజు నందనార్ యజమాని, ఓరీ పిచ్చివాడా, నీకు నాకు ఎందుకురా ఈ పూజలు, జపము, గానము? అవన్నీ ఉన్నత కులస్థులు చేయవలసింది. మనం కష్టపడి పంటలు పండించుకుంటూ జీవితాన్ని గడిపితే చాలు అన్నాడు. నందనార్, ప్రభు, అందరూ దేవుని బిడ్డలే, అందరూ మానవులే. ఈ ప్రపంచాన్ని పోషించే నిమిత్తమై ఏవో కొన్ని తెగలు ఏర్పరిచారు, కాని భగవంతుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు అని సమాధానం చెప్పాడు. నందనార్కు ఎట్లయినా చిదంబరేశుని దర్శించాలన్న కోరిక, పట్టుదల ఎక్కువైంది. నటరాజస్వామి ఉత్సవం దగ్గరపడడం గమనించి తన యజమానితో తన కోరికను తెలియజేశాడు. యజమాని, ఓరీ పిచ్చివాడా, నీకెంత పనివుందో తెలుసా? 10 ఎకరములలో పండిన పంటను కొయ్యాలి, ధాన్యాన్ని సంచులలోకి నింపాలి, వాటిని ఇంటికి చేర్చాలి. ఉత్సవం ఇంకా 2 దినాల్లో ప్రారంభమవుతుంది. నీవు చేయవలసిన పని అంతా చేసి ఎక్కడికైనా పో అన్నాడు. ఏమిటిదంతా, 10 ఎకరములలో పండిన పంటను నేనెప్పుడు కోసేది, ధాన్యాన్ని సంచులలోకి ఎప్పుడు నింపేది, వాటిని ఇంటికి ఎప్పుడు చేర్చేది, నేనింక ఎప్పుడు చిదంబరం వెళ్లేది, ఈ పనిని 10 దినములలో కూడా ఎవ్వరూ చేయలేరు అని చింతిస్తూ, ఓ ఈశ్వరా, నీవే నాకు దిక్కు, నేనెట్లయినా రేపు చిదంబరం బయల్దేరవలసిందే, నీవే ఏదో ఒకటి చేయాలి అని నిద్రాహారాలు మాని ఈశ్వరుని ధ్యానిస్తూ ఆ రాత్రంతా గడిపాడు. భావప్రియుడైన భగవంతుని హృదయం కరిగిపోయింది. ఎక్కడినుంచో వందలాది మనుష్యులు వచ్చి పంటను కోశారు, ధాన్యాన్ని సంచులలో నింపారు, వాటిని బండ్లలో రైతు ఇంటికి చేర్చారు. తెల్లవారేసరికి అన్ని పనులు పూర్తి అయిపోయాయి. కాని ఆ వచ్చినవారు ఎవరో నందనార్కు తెలియదు. వారిని అతడెన్నడూ చూసియుండలేదు. నందనార్ ఆశ్చర్యంతో, ఎవరు మీరంతా, ఎక్కడినుంచి వచ్చారు, నాకు ఎందుకు సహాయం చేస్తున్నారు అని అనుకుంటూ, ఓ ఈశ్వరా, ఇదంతా నీలీలలే, ఇన్ని రూపాలలో వచ్చింది నీవే అని గెంతులు వేస్తూ ఆనందంతో పాటలు పాడాడు. తెల్లవారేటప్పటికీ పని పూర్తి అయిందని గమనించిన రైతు సంతోషంతో నందనార్ వీపు తట్టి, నాయనా, నీవింక నటరాజస్వామిని దర్శించడానికి చిదంబరం వెళ్లవచ్చును అన్నాడు. నడవలేక నడవలేక ఎట్లో చిదంబరం చేరాడు. ఆలయం వద్ద స్పృహ తప్పి పడిపోయాడు నందనార్. కాని మనసులో, ఈశ్వరా, ఇంత దూరం వచ్చాను, నిన్ను దర్శించలేకపోతున్నాను, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో, దేహం ఒక నీటి బుడగ, మనస్సు ఒక పిచ్చికోతి, వీటిని ఆధారం చేసుకుని నీ వద్దకు వచ్చాను, ఇంక నీ ఇష్టం, ఏమి చేసినా సరే అంటూ తనను తాను అర్పితం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి నటరాజస్వామి ప్రధాన పూజారికి కలలో కనబడి, నాయనా, ఆలయద్వారం వద్ద నా పరమభక్తుడు స్పృహతప్పి పడి ఉన్నాడు, అతనిని ఆదరించి ఆహార పానీయములను అందించి ఎత్తుకుని నా దగ్గరకు తీసుకునిరా అని ఆదేశించాడు. మరునాడు ఉత్సవం. వేలాది మంది భక్తులు దేవాలయానికి వెళ్తున్నారు. పూజారి ఈశ్వరుని ఆదేశానుసారం ద్వారం వద్ద స్పృహతప్పి పడి ఉన్న నందనార్ను చూశాడు. అతనిని లేపి తీర్థప్రసాదాలు తినిపించి అతనిని ఎత్తుకుని గర్భగుడిలోకి ప్రవేశించాడు. నందనార్ కన్నులు తెరిచి ఒక్కసారి నటరాజస్వామిని చూచాడు. స్వామి ఫక్కున నవ్వాడు. ఆ నవ్వులోనే నందనార్ లీనమైపోయాడు. భగవంతునికి కావలసినది అర్పణ, అర్చన కాదు. కులము కాదు ప్రధానం, భక్తి ప్రపత్తి. భక్త పరాధీనుడు భగవంతుడు.

ఓం శ్రీ సాయిరాం. స్వామి పాదారవిందాలకు నా శిరసాష్టాంగ ప్రణామాలు. అవతార వైభవానికి అతి ముఖ్యంగా చూస్తే వేద పోషణ ఏవ, దానికోసమే భగవంతుడు అవతరించారు అని చెప్పవచ్చు. ఈ వేదోద్ధారణ స్వామి 1940 నుంచే స్వామి మొదలుపెట్టారు. అవతారిక్ డిక్లరేషన్ డే 20 అక్టోబర్ కి స్వామి అవతార వైభవం లోకానికి అందరికీ ఇచ్చినప్పుడు అన్ని ధర్మానికి మూలం వేదం. ఈరోజు మానవాళ్ళనున్న అన్ని రోగానికి ఒకే ఒక ఔషధి వేదమే. దాని నుంచి వేదోద్ధారణం మా అవతారానికి చాలా ముఖ్యమైన ఒక అంశం అని స్వామి 1940 నుంచే సూచన ఇచ్చారు. అది ఆయన తర్వాత మళ్ళీ 1955 ఆ సమయంలో రమణ మహర్షి ప్రధాన శిష్యుడు అయిన స్వామి అమృతానంద అని ఆయన స్వామి దర్శనానికి కోసం వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయనకి కోరియు గదుల్లో పిలిచినప్పుడు ఆయన చెప్పకుండానే స్వామి ఆయనతో చెప్పారు, రమణ మహర్షి నీకు కొంచెం డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు వేదోద్ధారణ కోసం నీవు అది యూజ్ చేయాలి అని స్వామి చెప్పినారు. ఆయన చెప్పకుండానే నీవు, నాకు తెలుసు నీవెంతో చాలా మందిని కలిశావు, మదన మోహన మాళవీయ, భగవాన్ దాసు, మళ్ళీ ఈయన తిలక్, ఇట్లాంటి పెద్ద పెద్ద మనుషుల్ని అన్ని కలిసి ఎట్లా వేదోద్ధారణం చేయాలని చాలా కష్టపెట్టావు. ఆ డబ్బంతా నీ ఒక ట్రస్ట్ చేసి బ్యాంకులో పెట్టినావు, అది కూడా నాకు తెలుసు. అయితే ఇప్పుడు నుంచి నీవు దాని గురించి నీవు ఏమి ఆలోచన వద్దు, దానికోసమే నేను అవతరించాను, ఇప్పుడు నుంచి అదన్నీ నేనే చూసుకుంటాను అని స్వామి ఆయనతో అన్నారు. అది ఆయన తర్వాత కోరిగది నుంచి ఆయన కస్తూరి గారిని కలిసిన తర్వాత చెప్పారు, నాకు ఈరోజు చాలా హాయిగా ఉంది, ఈరోజు వరకు నాకు నేను అది ఏం చేయలేకపోతున్నానే అని ఆ బాధ నాలో ఉంది. ఈ స్వామి అది చెప్పిన తర్వాత ఇంకా నాకు మనసులో ఏ బెంగ లేదు. ఆయన చాలా శాంతంగా తర్వాత స్వామిలో ఐక్యమైపోయారు. అప్పుడు నుంచే స్వామి మనసులో ఉంది అది వేద పోషణే స్వామి లైఫ్ ఆధారమని. అది ఆయన తర్వాత 1960 అని చెప్పవచ్చు, ఒక ఫ్రాన్స్ నుంచి ఒక పెద్ద వేదం మంచిగా తెలిసిన ఒక పెద్ద విజ్ఞానవేత్త, ఆయన ఈ వేదాల్ని అన్ని ఫ్రెంచ్కు ట్రాన్స్లేట్ చేయాలని భారతదేశం వచ్చారు. అప్పుడు ఆయన స్వామి దర్శనానికి కోసం వచ్చినప్పుడు స్వామి ఆ కస్తూరి గారు కూడా ఉన్నారు. సడన్ గా ఆయన స్వామితో చేతిలో స్వామి చేతు పెట్టుకొని ప్రార్థించారు, స్వామి అంత ఈస్ట్ వెస్ట్ అంత ఈ వేద భూమి పునః ఉద్ధరించాలా అని అందరూ ఎదురు చూస్తున్నారు స్వామి, అది స్వామి మీరే అది చేయాలా స్వామి అని స్వామితో ప్రార్థించారు. అప్పుడు స్వామి అన్నారు, నీవు దానికోసం ఆలోచన చేయవద్దు, తప్పకుండా అది నెరవేరుతుంది, నేనే అన్ని అది చూసుకుంటాను,
నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే నీవు దీని గురించి తప్పకుండా వింటావు అని స్వామి ఆయన అనుగ్రహం చేశారు. 1960-1961 ఆ టైంలో స్వామి అప్పుడప్పుడు వెంకటగిరి వెళుతూ ఉంటారు. అక్కడ వెంకటగిరి రాజా స్వామి ఉన్నప్పుడు అక్కడ ఉన్న వేద పండితులని ఆహ్వానం చేసి ప్రతి సాయంకాలం అక్కడ వాళ్ళది ప్రభాషణం, అదన్నీ అయిన తర్వాత స్వామి కూడా వేదం గురించి ఉపనిషత్ గురించి చాలా ప్రభాషణం ఇచ్చేసేవాడు. ఆ టైంలోనే ఆ స్వామి ఒకతూరి ఈస్ట్ గోదావరి డివోటీస్ స్వామి వచ్చి స్వామి అక్కడ ఒక యజ్ఞం ఒక సప్తాహం అక్కడ స్వామి చేయాలా అని స్వామితో ప్రార్థించారు. అప్పుడు స్వామి అన్నారు, ఈ యజ్ఞం పుట్టపర్తిలో చేస్తే చాలా మంది ఎంతో డివోటీస్ ఆనందిస్తారు, అక్కడ పుట్టపర్తి చేస్తామన్నారు. అప్పటి నుంచి 1962 దసరాకు ప్రప్రథమం ఇక్కడ పుట్టపర్తిలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరిగింది. 1962 ప్రప్రథమంతో ఇక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం లేదు, ఒక అక్కడే ఒక షెడ్ లాగా ఉంది ముందు, అక్కడే జరిగింది. అది అయిన తర్వాత 1962 నుంచి ప్రతి సంవత్సరం ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరుగుతూనే ఉంది. ఆ సమయంలోనే ఆ 1962 స్వామి బర్త్డే రోజు స్వామి అందరికీ ఈ వేద పోషణ కోసమే నేను వచ్చాను, వేదమూలం ఇదం జగద్, ఆ వేదమును మనం పోషిస్తూ ఉంటే మిగతా అన్ని సరిపోతుంది, మా అవతార ఉద్దేశమే వేద పోషణ విద్వత్ పోషణ ధర్మస్థాపన భక్తరక్షణ. ధర్మస్థాపనం చేయాలా అంటే వేదం దానికి ఒక మూలాధారమైనది, ఆ వేదాన్ని పోషిస్తేనే ధర్మస్థాపన జరుగుతుంది. ఆ వేదాలు పోషించాలా అంటే వేద పండితుడిని పోషించాలి. సో అదే నాకు మా అవతార ఉద్దేశం అని చెప్పి 1962 స్వామి పుట్టినరోజుకు స్వామి వేద పాఠశాల ఇక్కడ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల అని పేరుతో స్వామి ఇక్కడ మొదలుపెట్టారు. అదే ఒక ఫార్మల్గా ఒక ఇన్స్టిట్యూషన్గా ఇక్కడ కొన్ని పిల్లలతో ఇక్కడ వేద పాఠనం ఇక్కడ ప్రశాంతి నిలయములో స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత 1965 స్వామి ప్రప్రథమంగా ఒక వేద విద్వాంసుల్ని అన్ని పిలిపించి ఒక విద్వన్ మహాసభ, శ్రీ సత్యసాయి విద్వన్ మహాసభ అని ప్రప్రథమం స్వామి 1965 మొదలుపెట్టారు. అప్పుడు ఒక 200 విద్వాంసుల్ని అన్ని పిలిచి మీరు అన్ని ఇండియా కాకుండా అన్ని చోట్లలో పోయి ఈ వేద ప్రచారం చేయాలి, ఎందుకంటే దానించే మనకు మంచిది వస్తుంది, ఈ లోకములో అన్ని దుఃఖానికి కారణం మనం వేదం మర్చిపోవటమే, దాని నుంచే ఆ వేదం సరిగా మనం అది ఉచ్చరించు ఆచరించుంటే మన లైఫ్లో అన్నీ మంచిగా జరుగుతుందని. అదే సంవత్సరం స్వామి ఏం చేశారంటే 1965 స్వామి సత్యసాయి ఆర్గనైజేషన్ కూడా ఫార్మల్గా ఇనాగ్రేట్ చేశారు. మీరు కనెక్షన్ చూసుకోండి, ఎందుకంటే వేదం ఉచ్చారణం చేసేది మనం, ఉచ్చారణ ఒకటి, ఇంకొకటి మన ప్రాక్టికల్ లైఫ్లో అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా అని సత్యసాయి ఆర్గనైజేషన్ దానిలో వచ్చింది. అక్కడ ఏముంది సత్యసాయి ఆర్గనైజేషన్లో, మొట్టమొదటి నామస్మరణ ఉంది, సేవ ఉంది, ఇవన్నీ చూస్తే వేదా నుంచే స్వామి ప్రతి పదం స్వామి ఏమి చెప్పినా అది వేదమే. ఆ స్వామి దేనికోసం ఆర్గనైజేషన్ అదో శ్రీ సత్యసాయి
డివోషన్ ఆర్గనైజేషన్ చెప్పలేదు, సేవా ఆర్గనైజేషన్ అన్నారు. అది సేవలో దేనికోసం స్వామి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు? ఇప్పుడు వరకు ఒక్క అవతారమైన సేవా ద్వారా మనకు సెల్ఫ్ రిలేషన్ తప్పకుండా జరుగుతుంది అని చెప్పినది ఇంకెవ్వరు అట్లా చెప్పలేదు. స్వామి ఒకటే ఆ మార్గం చూపించారు. ఎందుకంటే ఇప్పుడు వేదంలో ఏం చెప్తుంది, ఆ వేదం అన్ని నాలుగు వేదగలు చేసి మనం చూస్తే దానితో ఏది మెయిన్గా ఉందని చూస్తే మన నాలుగు మహావాక్యాలు ఉన్నాయి. అది ఏం చెప్తా ఉంది, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్ముడే, తత్ త్వం అసి, అదే నీవు, నీవు కూడా బ్రహ్మనే, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఇవన్నీ అన్ని నాలుగు వేదం తీస్తే ఇదే మూలంగా మీరు కనిపిస్తారు దానిలో. అది ప్రాక్టికల్గా లైఫ్లో ఎట్లా ఇప్పుడు చెప్పవచ్చు, నూరు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి, ఆ జ్ఞానం మనకు ఉందా? ఒకతూరి స్వామి ఒక పిల్లవాడితో అడిగారు, హూ ఆర్ యూ అని. స్వామి, ఐఎమ్ గాడ్ అని. నీవు కూడా గాడ్ అయితే నీవు పోయి దర్శనమువ్వు. అప్పుడు ఆయన ఊరికే ఉన్నారు స్వామి. ఎందుకంటే మీరు మాటలతో కానీ మనకు ఆ కన్విక్షన్ ఉండాలి. ఆ కన్విక్షన్ ఉంటే మనం తప్పకుండా అది చేయగలము. అది ఆ కన్విక్షన్ రావడాని కోసం, అది ఎట్లా వస్తుంది అని ఆ ప్రాక్టికల్గా నిరూపడం కోసం సేవా పెట్టారు. సేవా మార్గంలో ఏమవుతుందంటే మనం ఇంకొకరికి ఆ ఎవరు కష్టపడతారో ఒక దయాపూర్ణ హృదయం మన సేవ నుంచి మనకు వస్తుంది. ఇంకొకరిని మనం సహోదరునిగా చూడడానికి, అదు కాకుండా మనం ఆ స్థితిలో ఉంటే మనం ఎంత బాధపడతారు, ఆ స్వయంగా అనుభవించి ఆ పరిణి యొక్క బాధ తీర్చడానికి ప్రయత్నిస్తారు. దాని నుంచే స్వామి అది ఏమిటంటే, అది ఎట్లా అవుతుందంటే, అది మనకు ఆ బాధ వస్తే మనం ఎట్లా కష్టపడతారు అట్లా మిగతా వాళ్ళకు ఉండకూడదు. అదే ఏకాత్మ భావం అనేది. అది ప్రాక్టికల్గా నిరూపణ చేయడానికి స్వామి సేవా మార్గం పెట్టారు. ఆ వేదంలో ఏమేమి చెప్తుందో ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తు చూడండి. మాతృదేవోభవ పితృదేవోభవ, మీ అమ్మని దేవంగా చూడు. పితృదేవోభవ, నీ నాన్నగారిని నీ దేవంగా చూడు. ఆచార్య దేవోభవ, నీ టీచర్ని దేవంగా చూడు. అతిథి దేవోభవ, ఎవరి మన ఇంటికి వచ్చినా కూడా అదో దేవస్వరూపంగా చూడు నాయన. ఇవన్నీ వేదవాక్యాలు స్వామి ఏమంటున్నారు మనకు కూడా, ఆయన రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఎప్పుడు కూడా మీరు తల్లిదండ్రిని మీరు సంతృప్తి పడితే స్వామి సంతృప్తి పడతారు. ఇవన్నీ స్వామి ప్రతి మాటలు మనం చూస్తే అదన్నీ వేదమే ఆధారం. దాని నుంచి వేద పోషణ అంటే చాలా మంది అంటారు, ఓ వేదానికి దేనికి ఏమి సంబంధం లేదండి, ఇది ఎందుకు చెప్పాలా, ఇది ఏదో బ్రాహ్మిన్స్ చేసిన ఏదో పని దేనికి. చాలా పొరపాటు అండి. ఇది భగవంతు అవతారమే వేద పోషణ కోసమే అని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే చాలా మంది ముందు, ఏ ఇవన్నీ అవసరం లేదు, ఇదేదో బ్రాహ్మిన్స్, ఇది స్వామి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు కూడా నేను కూడా చాలా విన్నాను దీని గురించి. ఎప్పుడు కూడా స్వామి ఏం తలచినా సరే నిస్వార్థంగా, ఆయన లోక కళ్యాణమే ఆయనకి ముఖ్యం కానీ, ఇది ఈ వేదం అనేది ఒక జాతి కానీ ఒక మతం కానీ ఒక కులం కానీ ఇది సంబంధించింది కాదు. ఇది చాలా పవిత్రమైన, ఇది ఒక్క మానవ జాతికి కంప్లీట్ గా ఒక డిఫరెన్స్ కాస్ట్ లేకుండా అందరికీ ఆ ప్రతి పదం, ఆ వేద ఉచ్చారణం, ఆ ఒక్క ఆ సౌండ్ అంటారు శబ్ద, ఆ శబ్ద వైబ్రేషనే మనకు మనసులో ఎంతో పరివర్తనగా అవుతుంది. దాని నుంచి స్వామి అంత ప్రాధాన్యం ఇచ్చారు. మళ్ళీ 1965 అయిన తర్వాత
అప్పుడు ప్రతి సంవత్సరం ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరుగుతూనే ఉండింది. తర్వాత 2003లో నాకు స్వామి డైరెక్టర్ ఇక్కడ ఉన్నప్పుడు, నేను స్వామి కాలేజీ నుంచి అక్కడ అధ్యయనం పూర్తి అయిన తర్వాత ఇక్కడ స్వామి దగ్గరకు ఇక్కడ వచ్చినప్పుడు స్వామి అన్నారు, నీ శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో పిల్లలకి అన్ని వేదం చెప్పించు, దానికి ముందర ఇక్కడ వేదం అందరం కలిసి చెప్పే వేదం అప్పుడు ఎప్పుడు కూడా లేదు అట్లాంటి ఒక సందర్భం. మా నేను కూడా వేదం నేర్చుకున్నది ఎప్పుడో ఇక్కడ వెకేషన్ కు వచ్చినప్పుడు స్వామి స్వామి వచ్చి మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, ఒక 10 మందిని స్వామి పిలిచి చెప్పారు మీరు పోయి వేదం నేర్చుకోండి, నేను ఇక్కడ కామావధానితో చెప్పి క్లాసెస్ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తాను. అక్కడ ఒక 10 మందికి అట్లా కామావధానితో స్వామి చెప్పించారు. అప్పుడు మా అదృష్టం అంటే స్వామి కూడా మా క్లాసులో వచ్చి కూర్చొని అంత చాలా సేపు స్వామి వింటూ ఉంటారు. అది ఆయన తర్వాత అప్పుడప్పుడు పరీక్షణ కూడా పెడతారు స్వామి, ప్రతి వాడిని అడుగుతారు ఇప్పుడు నీవు చెప్పు నీవు చెప్పు. అప్పుడు ఒక అబ్బాయి చెప్పారు, స్వామి అందరం కలిసి చెప్పినప్పుడు నేను చెప్తాను స్వామి, నేను వేడివేడిగా చెప్పలేము స్వామి. స్వామి చెప్పారు నేను అది ఒప్పుకోను, ప్రతి వాళ్ళకి ప్రతి వ్యక్తికి అది వాళ్ళకి తెలియాలా, ఎట్లా మనం కరెక్ట్ గా అది ప్రొనౌన్స్ చేయాలి, ఇవన్నీ అందరికీ మంచిగా మీకు తెలియవాలని అని స్వామి అప్పుడు చెప్పారు. అది ఆయన తర్వాత స్వామి చాలా ఎంకరేజ్ చేసేవారు వేదానికి. అప్పుడు ప్రతి స్వామి ప్రభాషణం కూడా, ప్రభాషణం స్వామి ఉండాలంటే ఎక్కడైనా సరే, పుట్టపర్తిలో కాదు, స్వామి ముంబైకి వెళ్ళినా సరే, హైదరాబాద్ వెళ్ళినా సరే, ఎక్కడ ఏ ప్రదేశం వెళ్ళినా సరే, స్వామి ప్రభాషణానికి ముందు ప్రప్రథమంతో కార్యక్రమం ప్రప్రథమం వేద పారాయణం, అదూ కూడా బ్రహ్మశ్రీ కామావధాని గారిగా చేస్తారు. ఎన్ని సంవత్సరం దాని నుంచి స్వామి ఎక్కడ వెళ్ళినా సరే కామావధాని గారిని కూడా తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే స్వామి యొక్క ప్రభాషణం ఇవ్వాలంటే ఆయన వేదం చెప్పకుండా స్వామి ప్రభాషణమే ఉండదు, అది ఉండేది అప్పటి నుంచి, ఎన్నో సంవత్సరం అది జరిగేది. తర్వాత పిల్లలు కొంచెం కొంచెం నేర్చుకున్నప్పుడు పిల్లల్ని పిలిచి ఒక కూతురి నాకు ఇంకా గుర్తుంది, 1978 అనుకున్నాము, ఆ సంవత్సరం దసరా ఫస్ట్ రోజు, దసరా ఫస్ట్ రోజు మేమంతా ఇక్కడ స్వామి దర్శనానికి కోసం, ఆ రోజు ఫస్ట్ రోజు ఎట్లా అంటే అందరూ కిందనే మందిరంలోనే ఉంటారన్నమాట. ఫస్ట్ రోజు స్వామి టెరస్ పైన వచ్చి అక్కడ ధ్వజారోహణం చేస్తారు. అది అయిన తర్వాత అక్కడే కూర్చొని ఆ బాల్కనీలోనే, పాత మన ప్రశాంతి నిలయంలో బాల్కనీలో కూర్చొని స్వామి ప్రభాషణం ఇస్తారు అందరికి. అప్పుడు ఆ సందర్భం రోజు మేమంతా కింద ఉన్నారు, సడన్ గా ఒక అబ్బాయి స్వామి కోరిక గది నుంచి బయట వచ్చి చెప్పారు, స్వామి పిలుస్తున్నారు కొన్ని పిల్లలు వేదం పిల్లల్ని. వెళ్ళినప్పుడు స్వామి ప్రప్రథమం మేము స్వామి రూమ్ దగ్గర లోపల వెళుతున్నాము పైకి స్వామి రూమ్లో, అక్కడ స్వామి కూర్చొని చెప్పారు ఈరోజు వేద పారాయణం మీరే చేయండి. అప్పుడు ఫస్ట్ అదే పబ్లిక్ గా మాకు ఒక అవకాశం అక్కడ అందరూ ముందర చెప్పడానికి, ప్రశాంతి నిలయం అక్కడ పైన అది స్వామి అట్టల స్వామి మాకు ఎక్కడెక్కడ స్వామి వెళ్తారో అక్కడ మళ్ళీ సమ్మర్ కోర్స్ ఉంటుంది బృందావన్లో, ఆ టైంలో ప్రతిరోజు స్వామి ఆడిటోరియం, స్వామి ఆడిటోరియం వస్తారు అక్కడ సాయంకాలం ప్రభాషణానికి, ఆ ఆడిటోరియం ఎంట్రన్స్ నుంచి లోపలికి స్వామికి ఒక ప్రొసెషన్ కా తీసుకుని వెళ్ళి స్టేజ్కి తీసుకుని వెళ్ళి అక్కడ స్వామి చెప్పేదాకా వేదం చెప్పి ప్రతిరోజు మాకు పాద నమస్కారం కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఏదో అప్పుడు అంత ఎంకరేజ్ చేసేవారు స్వామి వేదం అని. అప్పుడు చాలా మంది పిల్లలు ఇది స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వేదానికి, అప్పుడు కూడా ఇది చాలా కొంతమంది ఏదో నేర్చుకుంటున్నారు ఇంట్రెస్ట్తో, ఎక్కువ మంది ఏమి లేకు ఒక 10-15 మంది అంతే. అది అయిన తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు స్వామి చెప్పారు అందరికీ వేదం చెప్పించాలి అని, మొట్టమొట్ట హైయర్ సెకండరీ స్కూల్లో స్వామి నన్ను పంపించి చెప్పారు అందరికీ వేదం చెప్పు, అదే మాకు ఫస్ట్ అసైన్మెంట్ స్వామితో అనమాట. ప్రతి పీరియడ్
వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఖాళీగా సెలవుంతో పొద్దునుంచి సాయంకాలం వర నేను వేదం చెప్పి ప్రప్రథమం వినాయక చతుర్థి రోజు, గణేష చతుర్థి మీకు తెలుసు అందరికి, ఆ రోజు స్వామి మందిరములో స్వామి అందరితో వేదం చెప్పమన్నారు. ప్రప్రథమం స్వామి ముందర అందరు పిల్లలు ఏకకంఠంతో స్వామితో స్వామి ముందర వేదం చెప్పారు. స్వామి చాలా సంతోషపడ్డారు, స్వామి నా దగ్గర వచ్చి పిల్లలు బాగా చెప్తున్నారని చెప్పి. భగవంతుని ఒక్క మాట మనకు లైఫ్లో మంచిది అనేది, అదే మన జీవితం అంతా ధన్యమండి. ఈ స్వామి స్వామికి తృప్తి అని ఒక్క తూరి స్వామి చెప్పారంటే మనకు మన జీవితంలో ఇంకా ఏం కావాలో అది బిగినింగ్ అనమాట. అప్పుడు హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు స్వామి చాలా ఎంకరేజ్ చేస్తున్నారని చూసినప్పుడు ప్రైమరీ స్కూల్ అక్కడ కూడా వేదం క్లాసెస్ మొదలు పెట్టారు. మళ్ళీ అప్పుడు ఇన్స్టిట్యూట్ లేదు, అప్పుడు స్వామి కాలేజ్ అనమాట, ఆర్ట్స్ సైన్స్ అండ్ కాలేజ్, అక్కడ కూడా వేదాన్ని మొదలు పెట్టారు. అది ఆయన తర్వాత అనంతపూర్ పిల్లలు కూడా అక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా నేర్చుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు ప్రతి ఫంక్షన్కి అందరం కలిసి చెప్పడానికి అప్పటి నుంచే ఈ స్తోత్రాలు ఈ వేదాలు అన్ని ప్రతి ఫంక్షన్కి ఏదో ఒకటి కొత్త కొత్తగా జరుగుతూనే ఉంటుంది. అది కూడా అప్పుడు కూడా స్వామి మేము మా చిన్నతనంతో మేము అనుకునేది స్వామి ఏమో అన్నారు, స్వామి వేద పోషణ కోసం వచ్చినారని. ఇక్కడ ఇంతమంది ఒక 10 పిల్లలు 15 మందిలు ఒక 200 పిల్లలు వేదం చెప్తే ఇది వేద పోషణ వతన అవుతుంది స్వామి అని అనుకునేది. అయితే భగవంతుడు చెప్పారు కదా, నేను వేద పోషణ కోసమే వచ్చాను, మా జీవితం అంతా మా మిషనే వేద పోషణ. అయితే దాని గురించి స్వామి ఎక్కువ ఏమీ చేయట్లేదు అని. అది మన స్వామి ఏ లెవెల్లో ఏం చేస్తున్నారని ఎవరికి తెలుసు. ఏం జరిగిందంటే స్వామి సైలెంట్గా, ఎందుకంటే స్వామి చేసినది ఎప్పుడు ఒక పెద్ద రెవల్యూషన్గా రాదు, అది చాలా ఎవల్యూషన్గా బ్యూటిఫుల్గా వస్తుందని. స్వామి ఏం చేసినా కూడా అది సైలెంట్గా ఉన్నారు. తర్వాత 2003లో స్వామి మాట పంపించారు, నేను ప్రతిరోజు దర్శనానికి వచ్చినప్పుడు పిల్లలు వేదం చెప్పాలా అని. అప్పుడు వరకు స్వామి దర్శనానికి వస్తే పూర్ణచంద్ర ఆడిటోరియం బయటకి దర్శనానికి వస్తే స్వామి వస్తున్నారని ఆ సూచన ఏమిటంటే వాళ్ళు మ్యూజిక్ పెడతారు. ముందు ముందు స్వామి ఈ మందిరంలో ఉన్నప్పుడు స్వామి బయటకి వస్తున్నారని తెలియాలంటే అక్కడ స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉన్న పిల్లలు ఆ డ్యూటీ బాయ్స్ వాళ్ళు బయట వస్తారు. వాళ్ళు బయట వస్తే స్వామి బయటకి వస్తున్నట్టు. అప్ప అంత సైలెంట్ గా ఉంటుంది. ఆ అది ఏం చెప్పాలా, అది స్వామి ఆ బయటకు అది ఒక్కొక్క ఆ స్వామి నవ్వటం ఏమి, స్వామి మాట్లాడటం ఏమి, ఒక్కొక్క ప్రతి డివోటీ దగ్గర వెళ్ళటం. అప్పుడు అన్ని ఇసుక ఉండేది, స్వామి దానిలో నడిచి ప్రతి డివోటీస్ దగ్గర పోయి అంత అదో ఒక అనుభవం ఉంది. మనం ఎన్ని వర్డ్స్ యూస్ చేసినా కూడా అవన్నీ మనకు చెప్పడానికి ఊహించడానికి కూడా ఆవదే ఆవదు. అది ఆయన తర్వాత ఈ మ్యూజిక్ మొదలుపెట్టింది. మ్యూజిక్ అంటే ఆ దాని ముందర స్వామి వచ్చే ముందర ఇదే ఆ పాత రోజులో 60 ఆ ప్రాంతంలో ప్రతిరోజు సాయంకాలం వీణా విజయమ్మ అని ఒక భక్తులారు ఇక్కడ ఉండేది, ప్రతిరోజు ఆయమ్మ వీణ వాయిస్తారు స్వామికి. అది ఆయన తర్వాత అన్ని సంవత్సరం అయిన తర్వాత ప్రతిరోజు భజనకు ముందు ఫ్లూటు ఆయన ఉంటుంది. ఇప్పుడు అది తర్వాత చాలా అట్లా ఒక్కొక్క స్వామి చాలా మందికి ఛాన్స్ ఇచ్చారు, ఎన్నెన్నో అనుభవాలు. అది ఆయన తర్వాత మళ్ళీ రికార్డెడ్ మ్యూజిక్ ప్రతిరోజు వాళ్ళు మొదలు పెట్టారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు రికార్డెడ్ మ్యూజిక్ ఉంటుందే ఉంటుంది. స్వామి మళ్ళీ కోరిక గదికి వెళ్ళినప్పుడు అవన్నీ స్టాప్ చేస్తారు. అట్లా ఆ దాని బదిలే స్వామి వచ్చినప్పుడు వేదం అందరం వేదం చెప్పాలా అని ప్రప్రథమంగా సెప్టెంబర్ 18, 2003 స్వామి సాయంకాలం ఆ రోజు వచ్చినప్పుడు వేదం మొదలుపెట్టాము. స్వామి దర్శనం ఇచ్చిన తర్వాత కోరి గదికి వెళ్ళిపోయారు. అది ఫస్ట్ మొదలు పెట్టం. అప్పుడు వచ్చి సాయంకాలం మాత్రమే ఉండింది, పిల్లలు హాస్టల్ పిల్లలు కూడా సాయంకాలం వస్తారు, అందరం కలిసి చెప్పేవాం. స్వామి వచ్చి
ప్రతిరోజు సాయంకాలం మాత్రమే వేదం ఉండేది. తర్వాత స్వామి డిసెంబర్ మాసంలో ఒకదోరి స్వామి పొద్దున దర్శనం వచ్చినప్పుడు మేము కొంతమంది ఒక 4-5 మంది వేదం పిల్లలు అక్కడ వరాండాలో ఎప్పుడు ఉండేవాళ్ళు, ఎందుకంటే హాస్టల్ బాయ్స్ హాస్టల్ నుంచి పొద్దున వాళ్ళు రారు. అప్పుడు వార్డెన్ నాతో ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే సాయంకాలం మాత్రమే స్వామి చెప్పారు, సాయంకాలం అన్ని పిల్లలు ఉన్నప్పుడు వేదం చెప్పండి అని, పొద్దున గురించి ఏం చెప్పలేదు. ఆ రోజు స్వామి వచ్చి సడన్ గా ఏమి పొద్దున వేదం లేదు అని అడిగారు స్వామి. అప్పుడు వార్డెన్ చెప్పారు కదా సాయంకాలం పిల్లలు అందరూ వస్తారు, అది ఆయన తర్వాతనే వేదం ఉంటుందని. నేను స్వామితో అన్నారు, స్వామి పిల్లలు రావట్లేదు స్వామి పొద్దున, దానికోసం మేము సాయంకాలం మాత్రమే వేదం ఉందని. సరే అన్నారు స్వామి, ఆహా అన్నారు స్వామి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ స్వామి అడిగారు ఎందుకు పొద్దున వేదం లేదు అని. అప్పుడు స్వామియే దానికి ఉత్తరం, పిల్లలు రావట్లేదు పొద్దున అని చెప్పి స్వామి నవ్వుకొని వెళ్ళిపోయారు. అప్పుడు స్వామి ఏదో ఇండికేషన్ ఇచ్చినట్టుంది, సరే పిల్లలు అందరూ రావట్లేదు, మేము 3-4 మంది ఉన్నాము కదా, మనం హాయిగా చెప్పవచ్చు కదా స్వామి వచ్చినప్పుడు, మనం స్వామితో పర్మిషన్ అడుగుతాము అని. ఆ ఉద్దేశంతో నెక్స్ట్ డే స్వామి పొద్దున వచ్చినప్పుడు మేము ఒక 4 మంది దగ్గరకు వచ్చినారు. చూసినప్పుడు స్వామి దగ్గరికి వచ్చారు. ఏమి అన్నారు, స్వామి స్వామి మీరు పర్మిషన్ ఇస్తే మేము పొద్దున మేము చేస్తాము స్వామి వేదంని. నేనేం చేసేది, పిల్లలు రావట్లేదు కదా అని చెప్పేసి స్వామి మళ్ళీ వెళ్ళిపోయారు. లేదు స్వామి మేమే చేస్తాము స్వామి, స్వామి పర్మిషన్ ఇస్తే నేను తర్వాత చెప్తాము అన్నారు స్వామి. మళ్ళీ ఆ రోజు డిసెంబర్ 23కు 23-24 స్వామి వచ్చి చెప్పారు, రేపు పొద్దున నుంచి నేను వచ్చినప్పుడు ప్రతిరోజు పొద్దున కూడా వేదం ఉండాలి. అప్పుడు వరకు స్వామి పొద్దున ఎప్పుడు స్వామి దర్శనంకి వచ్చినప్పుడు వేదం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్వామి కోరిక గదిలో వెళ్ళినప్పుడు వాళ్ళు మైక్ ఆఫ్ చేస్తారు, మేము కంటిన్యూ చేస్తామని ఉంటారు. స్వామి ఎట్లా ఎంకరేజ్ చేశారంటే, చాలా మంది చెప్పారు 4 చెప్పేది ఏమిటంటే బయట కూర్చొని మీరు లోపల ఏదో మన భజన్ హాల్లో పోయి కూర్చొని చెప్పవచ్చు కదా, స్వామికి అంటే అంత వైభవంగా ఉండాలి, ఫుల్ అంతరం అంత పిల్లలు ఉండాలి, 4 మందిని ఏమి బయట కూర్చోవటం అని చాలా మంది మాకు ఏమో అడగకుండాలే సలహాలు ఇచ్చారు. అయితే మేమనిపించిందండి స్వామి మాకు ఒక ప్లేస్ చెప్పారు, అక్కడ కూర్చొని చెప్తున్నాము. అయితే దేవుడు ఎట్లా అంటే, స్వామి పొద్దున దర్శనానికి వచ్చి ఇంటర్వ్యూ కూడా పోకుండా స్వామి డైరెక్ట్ గా వచ్చి స్టేజ్ పైన కూర్చోవాళ్ళు. 10 నిమిషం కాదు, అర్ధగంట కాదు, 1 గంట కాదు, 2 గంటలు 2.5 గంటలు స్వామి కూర్చోవాళ్ళు. ఒక్కొక్క రోజు భజన్ కూడా లేకుండా స్వామి లేచి ఆరతి తీయమంటారు. అంత ఇంపార్టెన్స్ పొద్దున 1-3 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ 2-3 గంటలు. అది అప్పుడు ఏమిటంటే మేము ఎక్కువ మంది లేదు, దాని నుంచి మమ్మల్ని స్వస్తివాచకం చెప్తూ ఉంటారు. స్వస్తివాచకం అంటే ఒక గ్రూప్ వచ్చి ఒక వాక్యం చెప్తుంది, అది నెక్స్ట్ వాక్యం వచ్చి ఇంకొక గుంపులు చెప్తుంది. అట్లయితే మనకు కూడా కొంచెం, ఎందుకంటే చాలా హై పిచ్ లో చెప్తాము కాబట్టి మనకు కూడా కొంచెం ఆయాసం లేకుండా ఉంటుంది. అయితే స్వామి ఒకరోజు మాట పంపించారు, అది బాగలేదు అట్లా చెప్పేది, అందరం కంప్లీట్ గా ఫుల్ గానే చెప్పాలా అని. ఆ హై పిచ్ లో అనుకున్నాము, ఎందుకంటే అప్పుడే ఇప్పుడు నెల తర్వాత ప్రతిరోజు మీకు ఊహించవచ్చు, ఒక 2-3 గంటల మీరు హై పిచ్ లో మీరు చెప్తానంటే మీ త్రోట్ ఏమవుతుందండి, అప్పుడు చాలా ఇట్లా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది, అట్లాంటి ప్రాబ్లం ఉండేది. అప్పుడు ఇప్పుడు స్వామి కావాలని కంప్లీట్ గా మీరే అందరూ ఆ 4 గంటలు కంప్లీట్ గా వేడి ఇది లేకుండా చెప్పాలా అని చెప్పుడు, సరే స్వామి ఆజ్ఞ అట్లే మొదలుపెట్టాము. అట్లా ఏమో దేవుడే దానికి శక్తి ఇచ్చారు. మళ్ళీ స్వామి ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే, కొన్ని టైంలో అదే నేను అన్నాను కదా భజన కూడా లేకుండా పొద్దున సాయంకాలం వేదం. ఇవన్నీ చూసి డివోటీస్ అర్థమైంది స్వామికి వేదం అంటే చాలా ఇష్టం అని.
ఇప్పుడు స్వామిని మనకు అటెన్షన్ కావాలంటే మేము కూడా వేదం నేర్చుకోవాలని చాలా డివోటీస్ ఫారినర్స్ కూడా మొదలు పెట్టారు. స్వామి ఏం చెప్పలేదు. చూడండి ఎట్ల ఆ పరివర్తనం గావిస్తున్నారు స్వామి. ఫారినర్స్ అనేది నేర్చు వాళ్ళకి చాలా కష్టం అండి. ఎనికి నాకు తెలుగు మాట్లాడడానికి ఇన్ని సంవత్సరం ఇక్కడ ఉంచి సరిగా రావట్లేదు. మళ్ళీ వాళ్ళకు సంస్కృతంలో వేదం చెప్పాలా అంటే ఇది సామాన్యమా పాపం? అదు అది ఇంకొక భాష, వాళ్ళకి అర్థం కాయేది భాష దానిలో. అయితే వాళ్ళకు ఒకే ఒకటి, స్వామి ముందర వేదం చెప్పాలా. ఆ ప్రేమతో వాళ్ళు నేర్చుకున్నారు. అప్పుడు స్వామి ఎవరెవరు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వేదం జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా గట్టిగా చెప్పటం, స్వామి వాళ్ళు చూసి నవ్వటం, వాళ్ళతో ఒక మాటలు మాట్లాడటం, వాళ్ళు ఆనందభరితములో ఉండిపోవాలి. అట్లే స్వామి అది వేదం అన్ని చోట్లు. అప్పుడు అందరికీ తెలిసింది వేదం అంటే స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. ప్రతిరోజు స్వామి వచ్చినప్పుడు ఇట్లా జరిగేది. మళ్ళీ స్వామి 2006 లో ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞం జరిగింది. అతిరుద్ర మహాయజ్ఞంలో స్వామి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక యూనివర్సల్ డిక్లరేషనే చేశారు. స్వామి చెప్పారు వేదం అనేది ఒక ఇండియాకు సంబంధించదే కాదు, ఒక రిలీజియన్ గురించి కాదు, ఇది అన్ని దేశానికి సంబంధించింది. ఇది దేనికి ఒక్క వాళ్ళు నేర్చుకోవచ్చు వీళ్ళు నేర్చుకోకూడదు అట్లా ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవాలా వేదం, అది ఇది స్వామి సంకల్పం అని కూడా స్వామి అన్నారు. అప్పుడే ఒక ఇద్దరు ఫారినర్స్ పిల్లల్ని పిలిచి వాళ్ళని కూడా వేదం చెప్పించారు. చూశారా ఇట్లా స్వామి సంకల్పం ఇది అన్ని చోట్ల అందరి వేదం నేర్చుకోవాలని. అప్పుడు ఆ అప్పుడు నుంచి అందరం చాలా ఈ అతిరుద్ర మహాయజ్ఞం అయిన తర్వాత మళ్ళీ స్వామి సహస్ర చంద్ర దర్శనం అని హిల్వ్యూ స్టేడియంలో జరగడానికి వాళ్ళందరూ సిద్ధమవుతున్నారు. అప్పుడు స్వామి అన్నారు మాకు ఈ బర్త్డే గిఫ్ట్ లాగా మీరందరూ అంత డివోటీస్ అందరం వేదం నేర్చుకొని ఆ రోజు స్వామి వచ్చినప్పుడు అందరం కలిసి అక్కడ మన హిల్వ్యూ స్టేడియంలో వేదం చెప్పాలా అని. ఎంత మహత్తరమైన భాగ్యం అది. స్వామి కూడా దానికోసం అందరినీ నేర్పించుకోవడానికి కూడా రోజు సాయంకాలం కుల్వంత్ హాల్లోనే క్లాసెస్ కూడా మొదలుపెట్టారు అందరి డివోటీస్ కోసం. అది నుంచి ఆ రోజు చూడండి, ఆ రోజు స్వామి ఆ స్వర్ణరథములో అక్కడ హిల్వ్యూ స్టేడియంలో వచ్చినప్పుడు అంత ఏకకంఠంగా అందరూ రుద్రపారాయణం చేసి అందరూ ఏకకంఠంగా వేదం చెప్పారంటే అంత ఎంతమంది, అది ఒక్క అవతార పురుషునికే సాధ్యం కాని మిగతా ఎవరు ఎంతమందియో ఏమేమో ట్రై చేశారు వేదభూషణ కోసం, అయితే స్వామిది ఒక్క మాట. తర్వాత మీకు తెలుసు 2008 తర్వాత స్వామి దర్శనం కూడా చాలా తగ్గిపోయింది. అప్పుడు స్వామి ఒక్క రెండు రోజులో మాత్రమే దర్శనానికి వచ్చేవాడు. అప్పుడు స్వామి వచ్చినప్పుడు మాత్రమే ఈ మనం వేదం కూడా ఉండేది. ఒక్కరోజు స్వామి మాట పంపించారు, స్వామి దర్శనానికి వచ్చినా లేకుండా ప్రతిరోజు పొద్దున సాయంకాలం మీరు భజనకి ముందర ఒక్క గంట వేదం ఉండాలి కంపల్సరీగా. చూడండి భగవంతుని దయ అనేది. అప్పుడు నుంచి ప్రతిరోజు స్వామి ఇది కూడా చెప్పారు, ప్రతిరోజు కంపల్సరీగా రుద్రం ఉండాలి, చమకం ఉండాలి, పురుషోక్తం ఉండాలి. అది స్వామి కంపల్సరీగా ఇది మూడు చెప్పారు. దానికోసం దేనికోసం స్వామి ఆ మూడు మంత్రాలు చెప్పారని చూస్తే దానికి కూడా మనకు కరస్పాండింగ్ ఆ స్మృతిలో ఉంది దేనికోసం అది. ఈ మూడు తెలుసుకుంటే వేదం తెలిసినట్లే. అదికోసమే స్వామి అంత ప్రాధాన్యం ఇస్తున్నాను ఇది నమకంకి, నమకం చమకం మళ్ళీ పురుషోక్తానికి. ఆయన తర్వాత మంచిగా అందరం నేర్చుకోవడం మొదలుపెట్టారు. మళ్ళీ అప్పుడు నుంచి ప్రతిరోజు ఓంకారం సుప్రభాతం మళ్ళీ భజన, దానికి అడిషన్గా ప్రతిరోజు పొద్దున సాయంకాలం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వేద పారాయణం, అదే అనేది భగవత్ సంకల్పం అంటే వజ్ర సంకల్పం. ఇక్కడ ప్రశాంతి నిలయమే కాదు,
మీరు అనుకోవచ్చు దేనికోసం స్వామి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. ఎందుకంటే వేదం పోషిస్తే మిగతా అన్ని అన్ని కష్టాలు అన్ని బాధలు అన్ని కంప్లీట్ గా ఈ లోకం నుంచి దూరం చేయడానికి అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఎందుకంటే మన క్రియేషనే చూస్తే ఈ సౌండ్ వైబ్రేషన్ నుంచి క్రియేషన్ అన్ని వచ్చిందనమాట. ఆ క్రియేషన్ లో అన్ని ఒక బ్యాలెన్స్ లో ఉందన్నమాట. అయితే మనం మానవం ఏం ప్రవృత్తి చేసినా దానికి ఒక ఇంపాక్ట్ ఉందన్నమాట. మనం ఎవరికైనా మంచిది చేసినా దానికి కూడా మీ ఆ వ్యక్తికే కాదు మిగతా ఆ సొసైటీలోనే మంచిది జరుగుతుందన్నమాట. అట్లే మనం ఎవరికైనా చెడు చేస్తే మనకు కూడా ఆ చెడు మనకే ఆ వ్యక్తికే కాదు అందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది. దానికోసమే స్వామి ఎప్పుడు కూడా నిన్న థింక్ నో ఈవిల్ థింక్ ఆల్వేస్ గుడ్, సీ నో ఈవిల్ సీ ఆల్వేస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, స్పీక్ నో ఈవిల్ స్పీక్ వాట్ ఈస్ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని. దాని నుంచి మనం ఏం చెప్పినా సరే మనం ఎప్పుడు ఆ మంచి నడత స్వామి ఎప్పుడు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఎందుకంటే ఇవన్నీ వేదాలు ఉన్నాయి. దేనికోసం స్వామికి దీని నుంచి మీకు మీరు మంచిగా ఉంటే చెడ్డదిగా ఉంటే స్వామికి ఏమైనా ఎఫెక్ట్? స్వామికి ఏమీ ఎఫెక్ట్ కాదు. మనం మనకే మనం మంచిదిగా ఉంటే అది థౌసండ్ ఫోల్డ్ మనసుకే మంచిది వచ్చింది. దేనికోసం స్వామి చెప్తున్నారు ప్రతి ఒక భజన తర్వాత కానీ ఏదైనా ఒక మంచి కార్యం తర్వాత కానీ సమస్త లోకాహ సుఖినో భవంతు సమస్త లోకా స్వామి అందరం బాగుపడాలా స్వామి అందరం బాగుపడాలా నీ అందరం బాగుపడాలా అని నీ ప్రార్థన చేసినప్పుడు నీవు ఒక వ్యక్తి దానిలో నీ మంచిది కూడా దానిలో దేవుడు చూసుకుంటారు. దాని మనం ఎవరి చూసినా మంచిదే మంచిది మంచి మాటలే రావాలి మంచి తలుపులే రావాలి. మిగతా దేము మనం అట్లా ఉంటే మనకు జీవితములో అన్ని మంచిదే జరుగుతుంది. ఇంకా అయ్యో ఆయన బాగుపడుతున్నారు నాకు ఇది లేదే అది ఆ అసూయ మాత్రం మీరు వదిలేసేయండి. దానితో మీకు ఒక్క నయా పైస కూడా అది మీకు హెల్ప్ చేయరు. దాని నుంచి ఎప్పుడు కూడా ఆ మంచి భావం మంచి డెవలప్ చేయాలంటే ఆ వేదమే ఆధారం. దానికి అన్ని భావాలు ఎంత ఏ మాట చెప్పినా కూడా అది ఆ సంస్కృతములో ఉంది. ఆ సంస్కృత పదాలు ప్రతి పదాలు ఎంత మధురంగా ఉందని అదొక కొంచెమైనా సంస్కృతం నేర్చుకోండి అది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు. అది ఒక్కొక్క పదం అక్కడ ఎంత అది వాళ్ళు అంటున్నారు ఇప్పుడు చూశారు అదే ఆ వేదం చాండింగ్ కానీ సంస్కృతం కానీ చెప్తే మన బ్రెయిన్ అది సెల్స్ న్యూరాన్స్ అది ఇంక్రీస్ అవుతుంది అన్నమాట. అంత ప్రాధాన్యం స్వామి ఇచ్చారు. అది ఆయన తర్వాత మనం వైభవం స్వామి వైభవం చూడాలంటే స్వామి ఎప్పుడు చెప్పారు మీరు ఇక్కడ కూప మండూగం లాగా ఉంటారు కప్పల్లాగా కప్పలు ఒక కూపంలో కూర్చోండి అనుకుంటుంట ఇదే మా ప్రపంచం అని. మనం బయట ప్రపంచంలో పోయి చూస్తే తెలుసు ఎంత వైభవంతో ఒక్కొక్కటి చేస్తున్నారని. అది భగవంతం అంటే. ఒక్క మంది చాలా మంది స్వామిని చూడలేదు ఇక్కడ రాలేదు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు చూశారు అదే ఆ వేదం చాండింగ్ కానీ సంస్కృతం కానీ చెప్తే బ్రెయిన్ అది సెల్స్ న్యూరాన్స్ అది ఇంక్రీస్ అవుతుంది అన్నమాట. అంత ప్రాధాన్యం స్వామి ఇచ్చారు. అది ఆయన తర్వాత మనం వైభవం స్వామి ఎప్పుడు చెప్పారు.

చూడలేదు, ఇక్కడ రాలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అందరూ బయట విదేశంలో ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు అని మనం అనుకోకట్రో, డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఒక్కరు ఎట్లయినా స్వామికి చూడాలని పాపం వాళ్ళకి ఛాన్సే లేదు. అట్లాంటి వాళ్ళకి స్వామి అక్కడే దర్శనమిచ్చి వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళు అంత సీరియస్ గా తీసుకొని ఇంటర్నేషనల్ గా అన్ని చోట్ల స్వామి అదే మాకు ఆ ఒక అవకాశం ఇచ్చారు. అది ఎట్లా బయట దేశంకులో స్వామి స్వామి యొక్క ఏం చెప్పేది, ఆ స్వామి యొక్క వైభవం ఎట్లా జరుగుతా ఉందని ఒక 35 కంట్రీస్ స్వామి నాకు ఛాన్స్ ఇచ్చారు పోయి చూడడానికి. ఎంత వైభవంగా జరుగుతుందో, ఎంత శ్రద్ధా భక్తితో వాళ్ళు చేస్తున్నారంటే, అక్కడ ఇక్కడ సాయికుల్వంద్ హాల్లో ఒక్కొక్క రోజు ఇక ప్రతి వేదం 1 అవర్ నేను చెప్పాను కదా, పొద్దున మనకు ఒక గంట ఉంటుంది, మధ్యాహ్నం మనకు 45 మినిట్స్ ఉంది. ప్రతిరోజు వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో అది కంప్లీట్ గా వాళ్ళు వినకుండా వాళ్ళు నిద్రపో. కొంతమంది ఆ ప్లేస్ లో అన్ని ఆ కొంచెం సౌత్ అదన్ని వాళ్ళకు మధ్యాహ్నం మిడ్నైట్ ఉంటుందండి, ఆనా కూడా ఇది వినిన తర్వాతనే వాళ్ళు నిద్రపో. అంత శ్రద్ధాభక్తితో వాళ్ళు నేర్చుకుంటున్నారు. అక్కడే కొంతమంది రోజు గాయత్రి అంటే అన్ని చోట్ల ఇప్పుడు మొదలు పెట్టారు. ఆ వేదం అనేది వాళ్ళకి స్వామి అంటే అంత నమ్మకం. ఒకే ఒక్క నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అనుకోండి స్వామి మనకు భారతదేశంలో అది మన పుణ్యం, మనం ఇక్కడ స్వామి అవతారం చేశారని. ఇప్పుడే స్వామి ఏదైనా అర్జెంటీనా దేశములో లేకపోతే ఎక్కడో ఫ్రాన్స్ లో ఎక్కడైనా పుట్టి ఉంటే మనం అక్కడ పోయి దర్శనం చేస్తారా, మనకు అవుతుందా? సరే అక్కడ పోయినా కూడా ఒకతూరి స్వామి చెప్తున్నారు, సపోజ్ ఏదైనా ఇది ఇంకేదో ఇది టెస్ట్మెంట్ కానీ వాళ్ళకి ఏదో ఇది వాళ్ళ లాంగ్వేజ్ లో ఏదైనా బైబుల్ ఉండి లేకపోతే ఖురాన్ ఉండు అనుకోండి, అప్పుడు స్వామి చెప్పారంటే మీరందరూ ఖురాన్ నేర్చుకోరంట. మనకు ఆ భక్తి కాని నమ్మకం కాని ఉండుందా అది నేర్చుకోవడానికి? చూడండి వాళ్ళకి వేదం గురించి ఏం తెలీదు, స్వామి చెప్పారు అదే వాళ్ళకి. అంత శ్రద్ధాభక్తితో వాళ్ళందరూ నేర్చుకున్నారు. ప్రతి చోటులో ఎక్కడ పోయినా సరే అదు ప్రతి శృతి వాళ్ళు ఎంత కేర్ఫుల్ గా కొంచెం వేరియేషన్ ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతారు ఇది ఇట్లా చెప్పాలా అది అట్లా చెప్పాలా. జపాన్ లో చూడాలి, జపాన్ లో వాళ్ళకు కొంత లెటర్స్ రాదు వాళ్ళకు నోట్లో. అక్కడ కొన్ని కొన్ని సౌండ్స్ వాళ్ళకు అసలు రా, లైక్ రా రా అనే పదం రాదే రాదు వాళ్ళకు. రా కన్ని అని లా అంటారు, వాళ్ళు వినేది కూడా లా అని వింటారు. పాపం వాళ్ళు ఇది ప్రకృతి అట్లా. దానికోసం ఒక అబ్బాయి జపాన్ నుంచి వచ్చి అది ఎట్టలా అది మీరు ఎప్పుడు నేను లానే చెప్తున్నాను, లా కాదరియా నాయన అది రా అని చెప్తే ఆయనకి అది అసలు వినపడదు. ఇక్కడ కూర్చొని డే టు గదర్ ప్రాక్టీస్ చేసి ఓ ఇట్లా చేసేనా ఆ సౌండ్ వస్తుంది అని అది అది పిక్చర్ అని డ్రా చేసి మనం నాలుక ఎక్కడ పడితే రా అని పదం వస్తుందని అది ఫోటో తీసుకొని అక్కడ పోయి అందరికీ నేర్పించారండి. ఇంత ఎవరైనా ఇంతవరకు కష్టపడతారా చూడండి, రష్యాలో కానీ లేకపోతే అర్జెంటీనాలోనో కానీ వెనిసులానా కానీ వాళ్ళకున్న భక్తి ప్రదత్తులు 3 సంధ్యావనం చేస్తున్నారండి. మనం ఒకరోజు 2 గాయత్రి చెప్పడానికి ఇక్కడ ఏడుస్తున్నాము, అయితే అక్కడ వాళ్ళు 3 అదన్ని పద్ధతులు అన్ని సంధ్యావందనం నేర్చుకొని శ్రద్ధాభక్తితో 3 సంధ్యావందనం చేస్తున్నారంటే, ఒక బ్రాహ్మణ్ చేసేది పద్ధతి అది త్రికాల సంధ్యావందనం అది. ఈ కాలం నేను కొంచెం చెప్తే అంత మంచిది దాని గురించి. అట్లా ఆ శ్రద్ధాభక్తి ఉంటే కాకపోతే అదికే స్వామి ఎప్పుడు కూడా అది ఎందుకు అవసరం అంటే, ఈ కాలంలో మీకు తెలుసు ఎక్కడ చూసినా ఈ కరోనా వ్యాధి కానీ ఎక్కడ చూసినా మనం వినేది ఏమిటంటే ఏదో ఒక దుఃఖం ఏదో ఒక దురితం జరుగుతానే ఉంది జరుగుతానే ఉంది జరుగుతానే ఉంది అన్ని చోట్లను. మేము చిన్నప్పుడు అన్నగోడు మీరు కూడా చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు మీ టైంలో ఇంతవరకు మీరు ఏదో సునామీ ఎక్కడే

ఒక ఎర్త్ క్వేక్ అప్పుడప్పుడు వినవచ్చు అంతే. ఎవరైనా ఒక ఈ క్యాన్సర్ అనేది కూడా మనకు తెలియదే తెలియదు అట్లా. అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉన్న ఒకనాడు, నేను ఏదో ఒక 100 ఇయర్స్ బ్యాక్ చెప్పట్లేదు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను చూశాను ఇవన్నీ, మీరు కూడా చూసి ఉంటారు. అది ఎందుకు అయింది? ఈ మనం ఈ మోడర్నైజేషన్ ఆ దీంట్లో ఏ మనకు దైవం లేదు అన్ని ఆ ఒక్క మెంటాలిటీ ఏమవుతుందంటే చేసేది అన్ని ధర్మసూత్రానికి అగెన్స్ట్. సత్యం లేదు, ధర్మం లేదు, ఇంకెక్కడ శాంతి అని ప్రేమం లేదు, స్వార్థం స్వప్రయోజనం కాబట్టి ఇంకేమి ఆ డిక్షనరీలో కనపడదు వాళ్ళకి. ఇట్లా ఉన్నప్పుడు మనకు మనం దేవుడు దేనికోసం మనకు ఒక జన్మం ఇచ్చారు. ఈ మానవ జన్మం అనేది అత్యుత్తమం. ఈ జన్మం మనకి ఇచ్చినది అది సత్కర్మం చేసి ఆ భగవంతుని ఆ ప్రేమం ఎట్లా అని అది తరుచుకొని భగవంతులో ఐక్యం అవ్వటం ఈ జన్మం ఇచ్చారు. అది పోయి మనం అన్ని మర్చిపోయి ఏదో నా కంపెనీ, నా ఇళ్ళాళ్ళు, నా భార్య, నా పిల్లలు తప్ప మిగతావన్నీ ఎక్కడ పోయినా సరే మాకు అక్కర్లేదు, ఇదే ఆ స్వార్థంలోనే పోటీ కాబట్టి అన్ని వచ్చేదన్నీ ఇట్లాంటి ఫలం. ఎందుకంటే నేచరే, ఈ ప్రకృతియే తట్టుకోపోతున్నారు ఈ కర్మంతో. దాని నుంచి అదన్నీ విపరీతంగా మనకు ఇట్లాంటి, ఇప్పుడు చూడండి ఆకు ఒక అమ్మని ఇంట్లో ఉండే అమ్మ చెప్తూ ఉంటే ఈరోజు నాయన నాకు బాగలేదు కొంచెంసేపు ఇక్కడ కూర్చుని, నాకు ఆఫీస్ ఉంటే నాకు ఆఫీస్లో పండింది పరిగెత్తావు, ఇప్పుడు నీ ఆఫీస్ తనియే ఇంటికి వచ్చిందా, ఇప్పుడు కంపల్సరీగా కరోనా అని నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవటం అని. దేని నుంచి? ఇప్పుడు మనకు మనం చేసినదే మనకు వాపస్ వస్తా ఉంది. దాని నుంచి ఇప్పుడైనా మనం కన్ను తెరిచి స్వామి దేనికోసం ఇవన్నీ పెట్టారు, ఒక్క జబ్బుతో లోకమంతా స్వామి స్టాప్ చేశారా లేదా, దాని నుంచి ఇప్పుడైనా మనం మంచిగా ఉంటే మిగతా వాళ్ళకి తోడు వాళ్ళకి మన లైఫ్ అంటే అంతే. అందరు భయపడిపోతున్నారు, బయటకి పోయి మార్కెట్ నుంచి ఒక కూరగాయ తెచ్చుకోవడానికి భయపడిపోతున్నారు మనకు ఏమవుతుందో, మన లైఫ్ ఏమవుతుందో అని. లైఫ్ అంతే, ఈ నిమిషం నాది అది పోయిందా, నెక్స్ట్ నిమిషం మాకు తెలియదు నాకు ఏమవుతుందని. ఈ నిమిషం ఉంది కాబట్టి ఈ నిమిషం మనం ఎవరికైనా మంచిది చేయడానికైందే మనం జీవితమే ధన్యం అంతే. దాని నుంచి ప్రతి నిమిషం అందరూ స్వామి ఏ వేదోద్ధారణ అనేది ఈ వేదం ద్వారానే అందరికీ మంచిది అవుతుంది, అందరికీ మంచిది అవుతుంది. చూడండి ఇంత పిల్లలు వేదం చెప్తున్నారు మంత్రములో, ఒక్కరికి ఒక్క వ్యాధి లేదు. అది వేదం ఎఫెక్ట్ అనేది. ఎప్పుడు కూడాను మనం ఆ భావంతో అందరికీ, ఎందుకంటే వేద పిల్లలు చెప్పినది ఎప్పుడు అందరం స్వామి మంచిగా జరుగుతా, అందరికీ బాగుండాలి, అందరం బాగుతున్నారు. అందరం బాగుండాలి అనుకుంటే నీవు బాగుండకుండా అందరూ బాగుతారు, దేవుడు తప్పకుండా చూస్తారు నీవు ఫస్ట్ బాగానే ఉంటావని. ఆ కాన్ఫిడెన్స్ మనం రావాలి. దాని నుంచి మంత్రాలు చాలా మంది అడుగుతారు, ఓ ఆడవాళ్ళు చెప్పకూడదే, ఎట్లా చెప్పవచ్చా చెప్పకూడదా అని. తప్పకుండా చెప్పవచ్చు అండి, ఎందుకు చెప్పకూడదు? చాలా మంది అడుగుతారు, ఓ లేదు లేదు అక్కడ చెప్పారు మన శాస్త్రంలోన. ఎక్కడ శాస్త్రంలో చెప్పారు ఆడవాళ్ళు చెప్పకూడదు అని? ఎందుకంటే దేనికోసం, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దేనికోసం ఇది వచ్చిందండి. చూడండి మీరు గార్గి, మైత్రాయణి, లోపాముద్ర వీళ్ళంతా వేదములు అగ్రగణ్యులు. వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఏనికోసం వచ్చిందంటే ఇప్పుడు వేదం అనేది మనం ఇప్పుడు ఒక్క నెలకి చెప్పి తర్వాత ఇంకొక క్లాసు ఇంకొక నెలకి మనం అటెండ్ చేయడానికి పోతే నీవు ఏ నేర్చుకున్నావో అవన్నీ మర్చిపోయి ఉంటుంది. అది చాలా లైన్స్. మీరు ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, నాణ్యపంథ అయనాయ విద్యదే పురుషోక్తం వస్తుంది. దానిలోనే ఒక 4-5 లైన్ పోయింది కదా, నాణ్యపంథ విద్యతే అయనాయ. ఎంత క్లోజ్ గా ఉంది సెంటెన్స్. మనం శ్రద్ధ లేకుంటే ఇది అక్కడ పోతుంది అది ఇక్కడ వస్తుంది.
దాని నుంచి అది కంటిన్యూస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉంటేనే మనకు మన రక్త నాళాలన్నీ ఆ వేదంలోనే ప్రవహించాలి. అది ఉంటేనే మనకు ఆ డిఫరెన్స్ లేకుండా మనకు ఎక్కడ ఏమి అని తెలియ. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమిటంటే పాపం వాళ్ళకి ఆ బయాలజికల్ ఆ ఇది కానీ ఆ దేహం ఒక వ్యత్యస్తంగా ఉంది కాబట్టి దానిలో ప్రతి నెలలకు మీకు తెలుసు వాళ్ళకు ఒక 2-3 రోజు ఈ వేదం చెప్పడానికి కష్టమవుతుంది. కష్టమవుతుందంటే ఆ టైంలో వాళ్ళు ఎందుకు వేడి బాడీకి వేడి ఎక్కుతుంది, దాని నుంచి వాళ్ళకు ప్రాబ్లం ఉంది ఎక్కువ అవచ్చు. దాని నుంచి ఒక 2-3 రోజు నెలకు అట్లా వెళ్ళిపోతుంది వాళ్ళకి. సరి, తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత మనం ఒక పిల్లలు మనకు గర్భములో ఉంటే ఆ టైంలో 10 నెలల మనం వేదన ఏమవుతుందంటే వేడి ఎక్కుతుంది. మనం వేదన చెప్పినప్పుడు అది మంచి వేడి, చెడ్డది కాదు. ఇప్పుడు ఒక ఒక ఘనబాడీలు కూర్చొని ఒక 15 మినిట్స్ ఘనం సరిగ్గా దీనిలో చెప్తే మీరు ఆయన లేచిన తర్వాత అక్కడ చూడండి, అక్కడ వేడి ఎట్లా ఉంటుందంటే చపాతి నీకా ఫ్రైగా వచ్చింది, అంత బాగా అంత వేడి ఎక్కుతుంది అన్నమాట. ఆ ఎక్కువ వేడి ఈ చిన్న పిల్లలకు గర్భములో పిల్లలకు మంచిది కాదు. దానికోసం 10 నెలల ఏం చెప్తారంటే మీరు వేదం వినండి, చెప్పడానికి బదులు వినండి, అది బాగుంటుంది, ఆ పిల్లలు కూడా వినడానికి బాగుంటుందని. దీని నుంచి ఒక 10 నెలల ఇప్పుడు చూడండి, 10 నెలల అయిన తర్వాత కూడా పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని ఇది చేసుకోవాలి. చిన్న పిల్లలే కదా, వెంటనే వాళ్ళకు మళ్ళీ ఈ ప్రాబ్లం అన్ని ఉన్న కాబట్టి ఏమన్నారు, పాపం మీరు భర్త శుశ్రూష చేయండి, దాని నుంచే మీకు ముక్తి వస్తుంది. ఎందుకంటే భర్తలు ఎప్పుడు కూడాను ఈ ఇది అగ్నిహోత్రం కానీ వాళ్ళు వేదం కానీ ఋషివర్యులు వాళ్ళందరూ చేస్తూ ఉంటారు, దాని నుంచి వాళ్ళకి సర్వీస్ చేస్తేనే మీకు ఆ పుణ్యం వస్తుందని. సో మీరు కష్టపడి నేర్చుకో అవసరం లేదు అన్నారు. ఈ అవసరం లేదు అవసరం లేదు అని పోయి నేర్చుకోకూడదు అని చేసేసారు. ఇదే వచ్చింది. ఇది ఎప్పుడు కూడా అందే కదా, మనకు ఒక కథ నేను చెప్తే అది 10 మందికి పోయి మాకు వాపసు వచ్చే లోపల అది ఇంకొక కథ అవుతుంది. దాని నుంచి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లేదు ఆడవాళ్ళు చెప్పకూడదు. స్వామి అంటున్నారు గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చెప్పకూడదు. ఏమిటి, గాయత్రి అసలే అమ్మవారు, మళ్ళీ ఆడవాళ్ళు చెప్పకూడదు అని ఏమర్థం ఉంది దాన్ని చెప్పడానికి. దాని నుంచి అందరం చెప్పవచ్చు, సంతోషంగా చెప్పవచ్చు, అది నేర్చుకొని ఆనందంగా మిగతా వాళ్ళు కూడా చెప్పించవచ్చు. ఎప్పుడు కూడాను నేను కూడా నేర్చుకొని ఒక 10 మందికి చెప్పుకొని ఈ వేదం అన్ని చోట్లను స్ప్రెడ్ అయితే తప్పకుండా మనకు ఆ ఈ భారతదేశం అనేది ఆ కాలములో ఆ వేద కాలములో ఎట్లా ఉంటుంది, సర్వ సౌఖ్యంతో అంతరం ఆనందంతో కలగలగాడిన ఆ రోజులు ఆ రోజు ఉండింది. తర్వాతనే ఫస్ట్ మనకు అది వరకు మనకు ఏం ప్రాబ్లం లేకుండా అందరం సంస్కృతిలో భాషణం చేసేది, అంత ఆనందంగా ఉండేది. ప్రతి వాళ్ళు ప్రతిరోజు అగ్నిహోత్రం చేసుకొని దేవుణ్ణి ఏం ఆరాధిస్తూ ఏం అంతరం సంతోషంగా ఆనందంగా ఆ ఒక్క కాలం ఉండింది. మనం అట్లాంటి కాలం చూడలేదు కాబట్టి ఏ అదన్నీ ఊరికే చెప్తారంటారు. ఆ రామరాజ్యం అనేది అట్లాంటి ఒక్క టైం అప్పుడు ఉండేది. అది అయిన తర్వాత మనకు ఎందుకంటే ఎక్కడ మంచితనం ఉందో అక్కడ చెడ్డవాళ్ళు ఎప్పుడు దానికే పాయింట్అవుట్ చేస్తారు, దానికే ఎప్పుడు వాళ్ళని కాన్కర్ చేయాలి. మనకు అక్కడ ఈయన అలెగ్జాండర్ నుంచి మొదలుపెట్టింది మనకు ఇన్వేషన్ అని, అందరం వచ్చి మన సంస్కృతిని చెడగొట్టి అంత నాశం చేసి ధ్వంసం చేసి. మళ్ళీ మీకు తెలుసు, మీరు కొంచెం హిస్టరీ చదివితే తెలుసు, ఈ ఆల్ ద ముస్లిం రూలర్స్ వచ్చి మన పైన దండెత్తి వచ్చి అన్ని తీసుకుని పోయారు, మనది అన్ని తీసుకుని పోయారు. దాని నుంచి తర్వాత వచ్చినది వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకు ఎంత అప్పుడు కూడాను మన ఇది కూడా అంతో ఇంతో ఉంటుంది. అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని ఎట్లయినా దీన్ని స్టాప్ చేయాలా అని ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని ఒక పద్ధతి పెట్టారు.
దాని నుంచి మనకు ఉన్నది కూడా సర్వం నాశమై మనకు అయ్యో ఇంగ్లీష్ లేకుండా నేను జీవించగలదు అన్న ఆ స్థితిలో వచ్చాం మనం. అయితే ఆ మనం మనదాన్ని ఎట్లయినా పునరుద్ధరించి దానికోసమే స్వామియే ఏమి మన భారతదేశం ఇట్లా అయిపోయింది అని ఆయనే అవతారం వచ్చి ఇక్కడ వచ్చి మనకు మార్గం నాయన లేయిరా ఈ టైం అయింది నీకు ఇప్పుడైనా చూసు మన ఎట్లా ఉంది మన భారత కల్చర్ అంటే మీరు సింహల్లాని అదే అంటున్నారు మీరంతా సింహ పిల్లలు ఆ శక్తి అన్ని మర్చిపోయి నేను ఒక కుక్కలాగా కూర్చొని అయ్యో నాకు ఏం శక్తి లేదనుకుంటే ఈ ఇదే మనకు ఎంతో స్వామి ఇచ్చిన ప్రసాదం అండి. దాని నుంచి ప్రతి చోటు ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు బాల్ వికాస్ లెవెల్లోనే వేదం కానీ సంస్కృతం కానీ మొదలుపెట్టి చాలా అందరూ సత్యసాయి సంఘటనలోనే చాలా వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకొని ఎట్లయినా ఈ స్వామి సంకల్పం మనం సాక్షాత్కారం చేయాలి. చూడండి స్వామి సంకల్పం సాక్షాత్కారం చేయడానికి నీవో నేను అక్కర్లేదు. స్వామి తలుచుకుంటే ఆయన నీవు లేకుండా చెరి నేను లేకుండా చెరి ఆయన ఆయన సంకల్పం ఆయన డెఫినెట్ గా ఆయన చేస్తారు. ఆయన మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇది మనం యూజ్ చేస్తే మన అదృష్టం. స్వామి చేతిలో ఒక పనిముట్టుగా ఉండడానికి ఒక అవసరం స్వామి ఇచ్చారు, లేకపోతే మన దౌర్భాగ్యం. ఇంకేం చెప్పలేము మనం. ఎందుకంటే భగవంతుడే అవతారం చేసి ఇన్ని సంవత్సరం భూలోకములో ఆయన అడుగుపెట్టి ఒక్కొక్కరు చేతిని పట్టుకొని స్వామి అదే ప్రతి ఒక్కరికి. ఈరోజు చూస్తే ఆ రోజు వాల్మీకి ఒక రామాయణం రాశారు. ఇదో ప్రతి ఒక్క మనిషికి కూడా ఎంత అనుభవం ఇచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా భాగవతం కానీ రామాయణం కానీ రాయడానికి ఉన్న అంత అనుభవం భగవంతుడు సాక్షాత్ ఇచ్చారు. అది డూప్లికేట్ కాదు. ఒక్కరికి ఉన్న అనుభవం ఇంకొకరికి అనుభవం చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. మనం ఊహించలేని ఆ అనుభవం అన్ని దేవుడిచ్చారు. దాని నుంచి మన మహద్భాగ్యం ఈ వేద పోషణ అనేది. ఈ వేదం ఒక్కటి మనకు పట్టుకుంటే చాలు మనకు జీవితంలో అన్ని అన్ని అన్ని దేవుడిస్తారు. ఎందుకంటే మా జీవితంలో అదైనా నాకు ఇంకేమి లేదు, ఏమి అంత బుద్ధి చాతుర్యం లేదు, ఏమి లేదు. మనం ఒక యావరేజ్ స్టూడెంట్ అనమాట. స్వామి దగ్గర వచ్చినప్పుడు 10th క్లాస్ ఒక 3rd క్లాస్ గా పాస్ చేసి స్వామి దగ్గర వచ్చేవాడు నేను. ఆయన దయతో స్వామి నాకు అన్ని ఇచ్చారు. ఏమి ఇవ్వలేదు స్వామి, అన్ని. మా జీవితంలో ఏమేం కావాలంటే నేను అదే ఒక కోరిక కొంచెం దగ్గర వస్తుందని చూస్తే స్వామి అది ఫుల్ఫిల్ చేసి పడేస్తారు. అది భగవంతుడు అంతే ఉంది. ఈ లోకములో ఏ అంత సంతోషంగా సంతృప్తిగా ఒక వ్యక్తి ఉంటానంటే అది నేను. నాకు ధైర్యంగా నాకు చెప్పకూడదు. ఎందుకంటే ఆయన మాకు అన్ని ఇచ్చారు, ఇంకేమి లేదు. ప్రతి సెకండ్ కూడా ఆయన స్మరణలే ఉంటే అదే చాలు, అదే ముక్తి నాకు, అదే అన్నిటి మాకు. సాయిరాం.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాసకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస గురించి, బాల వికాస తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందిన ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోని ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరాం అండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలు పెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడు బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం, మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు సాయిప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఎంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1 మంత్ 2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు, విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయమన్నమాట. స్వామి మమ్మల్ని ఇట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కాడ నుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకులు ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటికి కలుసుకునే వాళ్ళు ఇట్లా, ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు వక్రతుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చే వరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని, వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రులను చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను. స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో, దయ కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరినీ పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
0: చెప్పండి.
1: ఎలా అంటే నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు. కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తన చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్ని నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి, పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నా అనుగ్రహం ఉంది చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మెన్స్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఉంటారనమాట, అన్ని అలవాట్లతోని కొట్లాట్లు గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళేవరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయేవరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేదనమాట, ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది, వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు, బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఇలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నేలక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నేలకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నేలకి మనం ఇది ఉప్పగా ఉందా చేదుగా ఉందా తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నేలక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళున్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నేల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తాను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. సో అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, కోప్పడబాకు. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డదనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడున్నాను ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్ కు వచ్చినప్పుడు అందరికీ చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి, కోపంతో మనం ఇంకొకరిని బాధించామనుకోండి, ఆ బాధ, ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
0: రాణిగారు,
1: సరేమ్మ,
0: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాన్ని స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాల్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేస్తారు చెప్తారా?
1: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని, విక్రమ్ ని కూడా స్వామి మొత్తం చదివించారు. ఎంఎస్సీ అయిపోయాక పిహెచ్డి చేపించారు. పిహెచ్డి కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు. స్వామి అలా చెప్పటం చూడండి, ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి? చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది, ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో, ప్రతి క్లాస్ లో కూడా ఆ పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి, స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు, ఎగ్జామ్ లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు, స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి అందింది. నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పడం జరిగిందమ్మా.
0: చాలా బాగుందండి. మరి ఇలా బాల వికాస తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాల వికాస తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస్ అనేది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
1: బాల వికాస్ చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకొని వాళ్ళ కోసం నేను చదవటానా, అభ్యాసం చేయటానా, నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది. తర్వాత నేను ఏదైనా చేయగలను, ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికి పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస్ అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకే ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
0: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస్ పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస్ తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస్ టీచరు పిల్లలకు అందరికి స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థం అవుతున్నది.
1: అదేమ్మా,
0: మరి చాలా బాగుందండి. మరి బాలవికాస్ కు వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాలవికాస్ తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది, అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. అంత ఓపికతో చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
0: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క,
0: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం,
0: మరి చైతన్య, మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకేం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: పంచుకుంటాను అక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను అక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
3: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
3: ఓకే,
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను.
3: ఓకే,
2: అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవ్రీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
3: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 లో వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరికి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన స్వామి చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
3: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా? స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్యయాత్ర అని 2009 or 8 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను. స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను. నేను స్వామి చైర్ దగ్గర కులవంత హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందామే తప్ప చూస్తామా అనుకునేటోడ్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
3: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చిన కాడి నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రమే మిస్ అయినాం గానీ మాకున్న మన సత్యసాయి సమితి అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి, బట్టలు మొదలు పెట్టి, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల్ ఒకటే చెప్పారు, స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు, మేము అలానే చూసుకుంటాము. దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగనీయలేదు.
3: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది? స్వామి దగ్గరకు వచ్చాక బాల్య వికాస్ లో వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాస్ రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటి కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపం ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. మెయిన్ నేను మెయిన్ గా నేర్చుకునేది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాను కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని. తర్వాత నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కులవంత హాల్లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగూడెంలో మిస్ అవ్వలేదు.
3: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలాగ ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటి తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాను.
3: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గాని స్వామి దగ్గర నేర్చుకున్నావు గాని ఎలా ఉపయోగపడుతున్నాయి?
2: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే నా జాబ్ లో నా కింద 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళు నా మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాల వికాస్. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ నాకనే చిన్న కాబట్టి ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇప్పటికి. అది ఓన్లీ ఫర్ నేను బాల వికాస్ నుంచే నేర్చుకున్నాను.
3: చాలా బాగుంది.
2: ఇంతమంది చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
3: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
2: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
3: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
2: అక్క మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవా సంస్థ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారంకుల్ వాళ్ళు, అందరూ శ్రీనంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినాక మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 members కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం
3: అక్క. అమృత కలశం అంట.
2: అమృత కలశం అక్క. అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం. అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కలశం లో మాకు ఎవరు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము వడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం. అంటే అది అందరికీ రాదు ఏదో ఇట్లా చేసేయడం అని, బీద వాళ్ళకి అందరికీ వడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దానికి తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరఫున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి, ఏదైనా అవన్నీ చేయడం వల్లే మేము ఓకే మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ అది అనేది అసలు లేదు. ఓకే ఎవరైనా సరే మనం లే బయట వాళ్ళైనా అని ఎవరికైనా సర్వీస్ చెయ్యొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అది అయితే ఆ ఇగు అనేది లేదు ఇప్పటికి, ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
3: మరి స్వామి చాలా సార్లు చెప్తారు సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
2: అయితే అక్క నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేటోని అని చెప్పాను కదా, చాలా అల్లరి చేసేటాను. అంకుల్ వాళ్ళకి ఒకనొక టైం లో నా అల్లరి భరించే వాళ్ళు కాదు బాబు ఆత్మంలో. చాలా సార్లు అంటే అబ్బ వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైం లో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్గా ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైం లో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను అది నో డౌట్. ఏదున్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆత్మ నుంచి పంపించేద్దాం అని కూడా అనుకున్నారు, మాట వినట్లేదు అస్సలు ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస అంటే రాణి అంటే గానీ శారద అంటే గానీ ఒక్కలే అన్నారు వాళ్ళు పిల్ల చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను అది అందరికి నచ్చేది అంకుల్ వాళ్ళకి. కాబట్టి మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
3: నీ కోపం అల్లరికన్నా నీ సర్వీస్ ఎక్కువ అది రక్షించింది.
2: అది నచ్చింది ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను జాబ్ తెచ్చుకున్నాను.
3: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
2: ఉన్నాను అది నాకు చాలా హ్యాపీ. అది
3: చాలా బాగుంది.
2: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్. అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను. డిప్లొమా ఒకటేసారి ఇంగ్లీష్ మీడియం అయినా సరే అన్ని వచ్చాయి. ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏమనలేదు నువ్వు బాగా చదువుతావు అది ఈసారి పోయింది అని నేను ఫీల్ అయ్యాను. కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు సుబ్బారు అంకుల్ వాళ్ళు రాణి అంటే వాళ్ళు శారద అంటే వాళ్ళు అందరు ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది. ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము గుడిని డెకరేషన్ చేయడము అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 PM నవంబర్ 23 బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే. డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది. కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను చేశాను. ఎగ్జామ్ 3 hours అయితే నేను 1.5 hours మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు. నాకు స్వామి సర్వీస్ మెయిన్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అని అనుకుని 12 వెళ్ళినా నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది. జస్ట్ మాక్సిమం పాస్ అవుతానని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100 కి 86
3: వచ్చాయి.
2: ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమీ రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి. వితౌట్ డ్రాఫ్టర్ నేను గీసాను అన్ని ఇచ్చిన క్వశ్చన్. కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్నీ ఆ సేమ్ యాస్టి డ్రాఫ్టర్ తో లాగే చేశాను. నాకు 100 కి 86 వచ్చాయి.
3: ఆ
2: రోజు చాలా హ్యాపీ నేను. ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
3: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
2: అవునక్క
3: చాలా బాగుంది.
2: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరు కూడా ఎబో 30 ఎబో ఉన్న వాళ్ళందరూ. నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 ఇయర్స్ అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు. ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు ఓకే నేను పెద్దోడైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు, ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేమందరం అప్పుడే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళం. సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే, ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
3: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది
2: వచ్చినప్పుడు. కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు.

0: మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం?
1: అక్క, నేను ఇప్పుడు కాకపోయినా ప్రెజెంట్ ఉన్న స్టేటస్, నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్ కి ఎట్లా ఎదిగాను, మా బాల వికాస్ గురువుస్ అందరు కూడా, ఆంటీ వాళ్ళందరు కూడా, అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనేది నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారా అంకుల్, లక్ష్మి అంకుల్, వాళ్ళ లక్ష్మి, వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు. అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బిధవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
0: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నీ అనుభవాలు పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరఫున, మన రేడియో సాయి బృందం తరఫున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
1: సాయిరామ్ అక్క.
2: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్కి పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల్నే కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
3: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే, హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు, వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళింటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటా అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్నీ తెలుసు, నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు, ఇట్లా 2 చేతుల మీద తీసుకొని వచ్చి చాలా హృదయ వికారంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకుని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము, రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒకరోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను, ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు, ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు, మీరు చేస్తున్నారు స్వామి, నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది, స్వామే చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో 1 సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్

0: ఎప్పుడు అయింది, వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయవల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చి తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
1: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యం శ్లోకం ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నవి మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి, ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
0: ఉన్నాయమ్మా. నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి నలుగురు పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్కి బాగలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే ఒక 3 డేస్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయేవరకే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడ ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకుని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్లారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము. ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటము, బాల వికాస్ వాళ్ళు వస్తూ వస్తూ ఉండటము, ఆ కాన్ఫిడెన్స్, స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవో భవ, పితృదేవో భవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి నలుగురికి జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలను మనతో పంచుకుంటాడు.
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగుని ఎలా నింపారో తెలుసుకుందాం. సాయిరామ్ ఉదయ్ గారు.
2: సాయిరామ్ అండి.
1: రేడియో సాయి స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస తరగతులకి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాల వికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచి మాకు 3rd పర్సన్ నుంచి తెలిసింది ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుభవములము దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd పర్సన్ నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు, చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ, పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత నలుగురం వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ ఆ మధ్యలోనే బాల్యవికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యాయి అన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకైనా అంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడడము. అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరా లేదు, ఏది చూసినా స్వామిని జస్ట్ ఫోటోల్లో చూడడం జరిగింది.
1: మీరు బాల్యవికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
2: ఇది ఎగ్జాక్ట్లీ సెవెంత్ క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల్యవికాస్ వెళ్ళడం జరిగింది. 1990 నుంచి సెవెంత్ క్లాస్, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్స్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా ఆ విధంగా స్వామి నుంచి నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఎంతో అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
1: సో ఇప్పుడు మీకు బాల్యకాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏది ఉండేది?
2: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్ ఇది స్వామి అన్ని, దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా, దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతిండేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపిస్తున్నా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ, దాని తర్వాత డ్రామాలు, స్వామి ఈశ్వరమ్మ సంబంధించిన అన్ని డ్రామాలు మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులున్నా గానీ మా నాన్న ఒకరే బెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించాయి. లాస్ట్ స్వామి గురి పెట్టుకున్న తర్వాత, దాని తర్వాత నోట్లు పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఇక ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధం వరది కామరూపుని విద్యారంభం పరిశ్రామి సిద్ధిర్భవతి మేసద అనే ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మజ్జే సరస్వతి క్రమోలేఖితా గౌరీ ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళంటే, యూ హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మి మాతను చూడాలి, కరమజ్జే సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశాగర్ అంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత వీ హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణియాటి ద్వారానే. దాని తర్వాత ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ నుంచి విభూతి వగర వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇదే నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది, ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళండి. ఆ తర్వాత అలాఫే సడన్ 11th టైంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించిందో టోటల్ బ్లాంక్ అనిపించింది అండి. ఏంటండి ఇంతగానో భజన చేశాము, ఇంతగానో చేశాము, స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వీ హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ వెరీ మచ్ వెరీ మచ్. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేప్పటికీ నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏ విధంగా జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో మర్చిపోయాన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం, ఆ విషయం చెప్పడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది తీసుకున్న తర్వాత. ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలి కానీ ఏ ఆలోచన లేవు. ఇది సత్యశ ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారు అని అతను చెప్పారు, ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి, ఈ విధంగా వెళ్ళు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది, ఇంటర్మీడియట్ కావాలన్నారు. సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. దెన్ ఇక స్వామి మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా, ఇది నీ ఇష్టము. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు, మేము నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలని వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మాయి విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారు అంటే, ఇంకా 4 లక్షలు వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుతాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, ప్రైవేట్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడ నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది, ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చేసిన తర్వాత నేను డిగ్రీ లో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను, తెలుగు మీద నుంచి ఇంగ్లీష్ మీద కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను, ప్రతి ఒక్క భారము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నడిపించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా పతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసి దాని తర్వాత మా నాన్నగారిని పేరును ఎట్లా నిలిపించాలి, మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఐ డోంట్ నో, నేను అందరికంటే చాలా చిన్నవాడి ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు కానీ, సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికి అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, దాని తర్వాత అన్నయ్యలు అన్ని స్ట్రీమ్ లో వాళ్ళు బీటెక్ వగర చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము 4 అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అని అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి ఆంటీ ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని ఎంత చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం బాల వికాస్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని సపోర్ట్ ఇచ్చినట్టు, బాలయ వికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలు అంటే గట్టిగా చెప్పాలంటే. కానీ దాన్ని ఎంతవరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలో నేను వెళ్తున్నప్పుడు నేను బేసికల్లీ ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు, నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఏ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు 2 నెలల అమ్మ అన్నారు కరేజ్ క్లర్క్ అయితే వెళ్ళద్దు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి అనుకున్న మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ 4th ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు, అంటే ఏంటి ఉదయ్ నువ్వు 4th ర్యాంక్ వద్దావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు 1st 2nd వరకు కూడా రావచ్చు. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను, లేదు సార్ నీకు ర్యాంక్ కనపడుతుంది, నాకు ఫ్యామిలీ కనపడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ తెస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోలేము, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను, లేదు సార్ నా వల్ల కాదు, నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా భగవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి, బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి, ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివాడు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలను నెరవేర్చాలి, ఆ స్వామి ఏ విధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అన్నారు. ఫస్ట్ తల్లి, తన తల్లికి ఒక ఏ విధంగా మనం పే ట్రిబ్యూట్ చేయగలమో నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు, కానీ తల్లి ఆ రోజు ఆ అభివేదన దాని తర్వాత రోజు బాధపడము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయం, తల్లి భయాలు, తల్లి టెన్షన్స్ అండి. లేదమ్మా నేనున్నా, నేను చూసుకుంటా, అప్పుడే ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము, దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి మీరే చేయాలి మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి, ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది. ఏ విధంగా ఉందండి నా పరిస్థితి, ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నీ. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు ఈవెన్ సెలక్షన్స్ ముందు ఒక రోజు ముందు ఏం జరిగిందంటే, రేపొద్దున నేను రిపోర్ట్ చేయాలి వితిన్ వీక్ లో 4 డేస్ వీక్ లో అంటే నాకు కంటిన్యూ విపరీతం దెబ్బ తగిలిందండి. ఏమంటే నేను జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు లాగా ఎప్పుడు భావించాన్ని వెళ్ళి, సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సోఫియా మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే, ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్, డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, అతను ఏం చేశాడంటే చిన్నపిల్లడు కదా సర్లే బౌలర్కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్నపిల్లడు పెద్ద బ్యాటు, తన వల్ల కంట్రోల్ అవ్వడానికి కుదరలేదు, అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి, ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్నుపోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే, అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్కి వేసి స్టిచ్ తీసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా 4 డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు స్వామి, స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ సమ్ బ్రేక్, కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది. మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి 1 ఫిట్ అయిన తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు, ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి నాకు నమ్మకం ఉంది. స్వామి నాకు జనరల్ గా అయితే అందరూ భయపడతారు ఏమైతుంది ఏమవుతుంది, నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అన్న ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత 1 మంత్ తర్వాత అడ్డం వెళ్తే ఏం లేదు నార్మల్ ఎందుకు పంపించింది నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్ళే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది అరౌండ్ 2003, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్, ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004. 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి, దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతాను. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే, ఆ రోజు నా బర్త్డే 19th October 2003 ఐ వాజ్ బర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ అనుకుంటే, అప్పుడు అనుకున్నాను స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా అయింది, ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి. ఆ రోజు లాస్ట్ లో సాయంత్రం అంత హాల్లో లాస్ట్ లో కూర్చున్నాను, లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించేలా పై చూపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి నేను అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి. ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై ఏం దీవాలి లేదు శివరాత్రి లేదు ఏది లేదు. అప్పుడు అనుకున్నా ఏంటి హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్, ఐ డూ మై బిట్, ఐ డూ మై బెస్ట్ వర్క్, ఐ డూ మై ఎఫర్ట్స్, ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ ఏర్ ఆఫ్టర్ ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యువర్ పార్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్, నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ని సంఘటన అండి, బోల్డన్ని సంఘటన స్వామి గురించి చెప్పాలి అంటే నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్. గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు, సో వీ హావ్ టు అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము, సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ ది ఆల్ ది హోమ్ వర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీఆర్ ఫోర్ బ్రదర్స్ హు హావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసింది అంటే అరే మీ సిస్టర్స్ హియర్ రా, యూ హావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్. మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ మీకు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇల్లు నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము. ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ అయిపోయింది. స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా, ఆ విధంగా నేను మన రాణి ఆంటీ వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది, ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా. చాలా కష్టపడిన తర్వాత చంద్రుడు వచ్చాడు ఆటోమేటిక్ గా. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను. మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు, ఏంటండి ఇది ఏం జరిగిందంటే. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను, రాణి అంటే చెప్పానంటే అవునారా నిజం ఆ స్వామి దర్శనం జరిగిందా. ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుతుందండి. స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి, బోల్డ్ అండ్ టాక్ ఉన్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ నుంచి తెలిసింది ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఇదేమన్నా ఆపర్చునిటీ అన్నట్టు మూడు నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నా కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగర ఏమి ఇచ్చేవా. సో నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రిపూట డ్యూటీస్ ఉండేవి, స్వామి భజన్స్ ఎక్కువ. ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసినట్టే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆపుతా ఉంటారు, ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏమి జరుగుతుందో స్క్రీన్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత అసిస్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డిడ్ వోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. ఐ వాజ్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఒక విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగినాయి. సో సెకండ్ టైం నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మ జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైనింగ్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీసర్. ఇట్స్ ఎ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ 3 ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టానో 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను. పీజీ మిలిటరీ సైన్స్, తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్ లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ బట్టి, అయితే కమాండో స్కూల్ అనే ఒకటి ఉంది బెంగళూరు దల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే, పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేసి ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదు అండి. నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి డ్రైవింగ్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్లీ లేకపోతే ఇంకా లేముందండి, ఏం లేదు లైఫ్ లో. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మీరు డిబార్ చేస్తారు దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా ఏంటండి? 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ అ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్ ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్. ఈ విధంగా జరగడము, దాని తర్వాత స్వామి అగైన్ ఈ పిక్ మీ అప్, హి జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ 2 స్టార్స్ ఆన్ అవర్ షోల్డర్స్, ఈ మెస్మరైజింగ్ మూమెంట్. అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఐ కార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈస్ సో నియర్ టు మీ. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను అనుకున్నా ఏమంటే, స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు. ఇంట్లో వచ్చిన తర్వాత ఏదో పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హ్యాపీనెస్, స్వామి లేరు, స్వామి సమాధి దర్శనం జరిగింది, ఏదో అన్హ్యాపీనెస్ అన్నట్టు, ఎందుకు స్వామిని మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు, మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు, అరే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు, అంటే స్వామి ఒక రెండు రోజు వస్తారా ఈ విధంగా అంటే, నేను ఒకసారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చా అన్నయ్య అంటే రా అన్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము, ఆ విధంగా గురి రావటము, అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు, స్వామి విధంగా బ్లెస్ చేశారు, ఏదో స్టెతస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా విభూతి వస్తుందని. నాకు తెలియదు, చాలా తెలియదు, భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను, నాకు భయపడుతూ ఎప్పుడు సరే లెట్స్ సీ, ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ అంటే మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తారు లేదని. ఒక చిన్న కోరిక ఉంటుంది అంటే లెటర్ రాసి పెట్టాను. లెటర్ రాసి పెట్టింది ఏంటి అంటే, నథింగ్ మచ్ అబౌట్ ఇట్, ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బీ విత్ మీ, ఐఎమ్ సర్వింగ్ హియర్, బ్లెస్ మై సోల్జర్స్, బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తల్లి ఆరోగ్యం గురించి, మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను, అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్తో వాళ్ళు కాల్ చేశాను, స్వామి బ్లెస్డ్ యూ అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ ఆల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు పెట్టిన లెటర్ కి బూజ్ వచ్చిందండి, స్వామి బ్లెస్ చేశాను. ఐ వాజ్ జస్ట్ షివరింగ్, ఐ డోంట్ నో హౌ సో నియర్ టు, ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ 1 అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆట నిమిషింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి, నేను పాటించే సిద్ధాంతాలు కానీ దాని తర్వాత చేసే పనులు కానీ ఇవన్నీ లెటర్ పెట్టంగానే స్వామి బ్లెస్ చేసి ఊది రావటము, అది ఎలా అనిపించింది అంటే, ఒక గంటలో అంతకుముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పారంటే, ఒక 3 రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుంటే ఊగుకు ఎగిరిపోతూ ఉంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు, అలా పెట్టారు, అలా స్వామి బ్లెస్ చేశారు, ఫస్ట్ టైం చూసానండి విత్ ఇన్ 1/2 అవర్ లో స్వామి బ్లెస్ చేయడము, ఇప్పుడు చూడలేదు. అది వెళ్ళింది 11 గంటలకు, తెలుసు అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెసెన్స్ లో చూడడం ఉంటుంది, ఒకటి దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను శాస్త్రం నమస్కారం చేసేసాను. ఇక అగైన్ అక్షల్యండ స్వామి అంటే స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ. బాల్య వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను, అది నేను లైఫ్ లో ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా ఉంటాను.
3: చాలా బాగుంది ఉదయ్ గారు. మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంట వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గాని డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడతాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
2: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్. రిలీజియన్ అంటే వీ డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సస్పిషన్ వెదర్ ఐ హావ్ టు, మాకు టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత చర్చ్ ఉంటుంది, మసీద్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ ఒకటే. సో అది నాలో ఉంది, కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్. వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ, ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్, నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్పాను. నేను ఒకసారి నేను అక్కడ నించొని ఫాలిస్ ముందు దాని తర్వాత వాటి ముందు నించొని ఒకసారి నేను మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏమి తీసుకెళ్తానంటే ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది, మంచి జరుగుద్ది, కాబట్టి మీరు ప్రతి దానికి భయపడడం అవసరం లేదు, ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు మీ శరీరం, కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలం చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి. దాని తర్వాత సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్నైనా మీరు ప్రేర్ చేయండి. దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుస్తుంది చాలా మంది చాలా వీక్ ఉంటారు, గోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగటానికి పనిచేస్తాయి కానీ మనిషిని ఎప్పుడు కొంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి. స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి ఆటోమేటికల్లీ బౌండరీకి మీకు మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు, దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడంతసేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ కూర్చొని మీరు వర్క్ చేయట్లేదు, దాని తర్వాత మీ ఎమోషన్లో కుంగిపోయారు, మాక్సిమం తనను తాను హామ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ నడిస్తే ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటే మనిషి చూడడానికి తెలిసిపోద్ది వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒకటితో మాట్లాడినా వాడు నమ్మించి తీసుకెళ్ళిపోతాను. నమ్మించాలి అనేది ఒక చిన్న ధ్యేయం. ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను, అంటూ జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి వాడు నమ్మించిపోతాను. సో దానికి నవ్వు ఈ రోజుల్లో మనకేంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే ఇట్స్ ఫ్రీ మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్. బట్ నోబడి యూటిలైజ్ ఇట్స్ ఫ్రీ మెడిసిన్. ఐ డోంట్ నో వై. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారమంతా అనేటి మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే. ఎందుకంటే నేను సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంతి వస్తా ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ దర్ మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్ ఫర్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఐ నో బై ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ బట్ నోబడి ఇస్ దేర్ టు టాక్. ఒకసారి మాట్లాడితే మనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మన పరిస్థితులు అర్థం చేసుకుని ఏంటంటే మాట మాట ఒకటే మనిషిని చేంజ్ చేస్తుంది. మన మాట మంచిదైతే అన్ని అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలంటే మాక్సిమం నేనేం చేయలేను. ఐ జస్ట్ గివ్ ద గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు థింక్, దిస్ ఈస్ ద వే టు నాట్, దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. రెండు విషయాలు చెప్పాలండి. ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సో మెనీ ఈజ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంత రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉండేవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాళ్ళు ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీబీ ప్యాడర్ ఒకటి వచ్చింది. జేసీబీ అంటే హీజే జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నమాట వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన బజ్జిపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాళ్ళు ప్రాబ్లం ఉంది చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు నాతోటి. వచ్చాడు, సార్ నేను చాలా తర్జన బజ్జీలో ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాళ్ళు వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాడర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాళ్ళు లేకుండా బోల్డ్ మంది ఉరుకుతున్నారు. అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాళ్ళు లేకుండా ఆంప్యుటేటెడ్ లెగ్ పెట్టుకుని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అట్లా చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద పెద్ద ప్రాబ్లం అన్న. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకట్రీ చేసుకుని ఈ రోజు జేసీ అయ్యాడండి, ఈరోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్, ఏదంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాల్ లేని వాళ్ళు ఆంప్టెడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నాయి ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవు అన్న, ఎల్సావా లేదా అన్న, ఎల్సా సాబ్ అన్నాడు. ఇంకా రెండో మాట లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపో అన్న, వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తారు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చి అంటాడు, సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను ఇచ్చిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే మీ ఓడవాలి అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి, నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురోళ్ళు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యే ముందు ఒక 10 మంది ఆఫీసర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడే ఎదగటం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటానట్టు, ఎవరు క్యాలిబర్ లో ఎవరు క్యాలిబర్ లో లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై అపేర్ చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అపేర్ చేసే ముందు చెప్పారు. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బీ ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తాను నేను, వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తా, ఇది చదివి ఇది చదవండి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. రెండో అతను ఒక 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు, ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటనేది, ఐ కెన్ సీ ది పర్సన్ దట్ హీల్ డూ, హీల్ బి ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కడిని ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటండి అని మనం ఎదగంగానే మనం వెనక గతాం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడండి, కాబట్టి మన మూలాలనే చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి, దాన్ని ఫస్ట్ జీవనం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్, ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా. ఐ కీప్ క్వశ్చనింగ్, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇడిచిపెట్టిన కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా ఐ జస్ట్ నేను కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయి ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పలేదు, మా ఇంట్లో ఒప్పలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు, జస్ట్ నా ఫామ్ గుర్తించారు అంతే, జస్ట్ ఫామ్ గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడుతుంటారు. ఫస్ట్ నేర్చుకున్న ఈ శ్లోకం మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అతిథిదేవ, ఈ రెండు ఇది ఒకటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలిన శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు ఒక మనిషి లేకపోతే చాలు, మీ జస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం. అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకున్న తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మీ క్రమజ్జి సరస్వతి కరమూలి సగర్ ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత తహం నిశ్చయం తద్దశకరోమి యజ్జత్వం తద్వత యుద్ధం ఇది స్థితే రాజ్ని చరాచరాణ ముక్తం మతం దేవత దాత్రం చవ్యం తావన పుతమస్తు పుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదాది. ఏం చెప్తుందండి ఇది, నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంట జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యు జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి. మిగిలిన అనవసరం మీకు తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులు కాదు. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్ లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మస్థుత ఏం చెప్తుందండి, అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాంట్లో నుంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా గానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మన ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, దాని దరిద్రం అంటే తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనం మనం మనం పుట్టిన మానవత్వము మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశంలా జ్యోతి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనకి. జస్ట్ ఆ ఒక స్థూపం ఒకటి, కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టం ఏం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యు జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్. ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్ మై సబార్డినేట్స్ మై సోల్జర్స్ హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజులు ఏంటంటే అది చేయలేదు ఇది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని ఎందుకు వస్తుంది డిప్రెషన్? మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది, మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి కొంత టైంలో చదువుకోవట్లేదు, మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, సర్లే ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇష్టపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి? చదువు రాదు. కాబట్టి చదువుకునే టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి, చదువుకున్న టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకు ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను చేసింది ఏంటండి, 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత వచ్చేసి ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే, ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్, సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్న వాటికి పెద్ద వాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు కదంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా వస్తా, లేకపోతే ఆ భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి లేదండి, పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు, ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరే ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికి ఆ ఆర్గనైజేషన్ పని చేస్తుంది అనిపిస్తున్నప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి స్వామి వచ్చేసి అందరూ కూడా ఉంటారు. అప్పుడు నేను చెప్పలేను ఆమె మేజర్ ఆమె స్టూడెంట్స్ ఏం చెప్తానండి, నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవత్వం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, మీలో ఉన్నది మీమే. మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటే మీ దేహం వేరు ఆత్మ వేరు, యూ జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ. దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది. అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మనకు తెలియదు, మెనీ వేస్ లో ఫీల్ కమ్ అండ్ ఫీల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడిని మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ మనిషి రూపంలో వచ్చారు. అదే
3: చాలా బాగుంది ఉదయ్ గారు. అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలము, దాని వల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడి దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ళ మీద వాళ్ళకన్నా భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను 4 మాటలు చెప్తానుకుంటుంది, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేటట్టు చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
2: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం ఉన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనేది బాడీ ఇచ్చిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్ చెప్తున్నాను కదా, ఐ కెన్ ఫీల్ ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ సక్సెస్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్ లాగా చిన్న ప్రమిదల్ లాగా మనం నేనేదో పెద్ద చేసినాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని మాటలు చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో ఒక చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా స్వామి ఏ విధంగా నాతో ఏం చెప్పిస్తారో నాకు తెలియదు. ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి. హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెసింగ్ లైక్ ఓషియన్. యూ అది స్వామి ఏమంటారండి, ఒక అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాల వికాస్కి వెళ్ళాం ఒక అడిగేశానండి. 100 అడుగులు ఎట్లొస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి ఏం చెప్తున్నారు అని. కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు, ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం అనేది కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడ లేదండి. అంటే మీకు మీకు ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం లేదు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో, అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా, అంటే నా వల్ల ఎంతమంది ఒక్కళ్ళు అంటే ఆచరణ పట్టిన చాలు పది ఎంతో మంది నా కొద్దిగా ఆశలు నేను ప్రతి ఒక్కరు అనుకున్నాను కానీ నేను ఒకరిని అయిన తర్వాత ఒక ఆఫీసు చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ లేదండి పది మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం దాంట్లో అది ఎట్లొచ్చిందంటే స్వామి వల్ల వచ్చింది మిగిలిన వాళ్ళకు ఉన్నారు వాళ్ళకి అసలు హా నేను ఒకటే పైకి వచ్చేసిన చోటే అది నా ఆశయం నా గోల్ అంటే మనతో పాటు పది మంది పెరగాలి మనతో పాటు పది మంది ఇంకా అన్నం తినాలి మనతో పాటు పది మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని అని ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు ఈ రోజులు ఏమున్నాయండి క్లాసులకు వెళ్ళినామా దాని తర్వాత బట్టి కొట్టినామా దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ గాట్ ది ఫస్ట్ ర్యాంక్ దిస్ ఈస్ నాట్ స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్ స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది అది నేర్పేది ఎవరు ఓన్లీ బాలయ్యాస్ నుంచి నేర్చుకోవచ్చండి మిగిలిన మన టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం చేస్తారండి పంతులు ఉంటారు దాని తర్వాత ఏదో ఆరతిస్తారు ఆ రెండు నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళొచ్చినామా అంటే ఎస్ టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి ఒక ఆర్గనైజేషన్ ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది ఏ విధంగా చిన్నపిల్లని చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూ అవుట్ లైఫ్ చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పట్టుకొని నడిపిస్తుంది కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి యు హావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి అది మనమే నిర్ణయించుకోవాలి నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ టేకింగ్ మీ అలాంగ్ ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసినా గానీ ఎస్ మన మానవత విలువలు మనం పాటిస్తున్నామా లేదా మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా మనం పది మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మనం పది మందికి ఏ విధంగా సహాయం చేయగలము మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలము అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది అది ఎంత అచీవ్ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి యూ కెన్ ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది నీడిల్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్ అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి ఒక చిరిగింది దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా ఇంపార్టెంట్ అది మనం ఏం పని చేస్తున్నాం దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడు అంతే అనుకుంటా ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా జస్ట్ ఒక యాజ్ ఏ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్ అంటే ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్ ఈజ్ యూజింగ్ ది నీడిల్ టు స్టిక్ ది స్కిన్ అది ఏ విధంగా అంటే వస్తుంది మనం ఇంత పెద్ద పని చేస్తున్నామా ఇంత చిన్న పని కాదు ఎంత చిన్న పని చేసినా మీరు ఒక టెంపుల్కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి దానివల్ల ఏం వస్తుంది తెలియట్లేదు కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అండి డబ్బులు వస్తున్నాయి దాని తర్వాత పోతున్నాయి ఫ్యామిలీ వస్తుంది ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి కానీ పోయింది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్ మన మెంటల్ పీస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాసిన మెంటల్ పీస్ ఆ పీస్ ఏ విధంగా వస్తుంది పది మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంట మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే ఆ టచ్ చేసిండ్రు వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్ ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నేను భగవంతుడు అంటారు బోల్డ్ అని వస్తారు కానీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఏం చెప్తున్నాను అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్ ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం అది తెలుస్తుంది భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటని తెలుస్తుంది ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే
3: చాలా బాగుందండి అసలు మీ భావాలని మీ అనుభవాలని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
3: సాయిరామ్
2: ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ బీన్ రికగ్నైజ్ బై స్వామి. బీన్ రికగ్నైజ్ బై మెనీ. ఇస్ ద ఫస్ట్ టైమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో ఐ డిడ్ ఫీల్ వెరీ హై. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. స్వామి హ్యాడ్ అంటే ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ ది థింగ్స్. ఐ ఫీల్ దట్ స్వామి కాలింగ్ మీ జస్ట్ టెల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టు యూ కెన్ మోటివేట్ అదర్స్. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఐ మోటివేట్ బట్ దిస్ ఇస్ ద బ్లెసింగ్స్ ఆఫ్ ది స్వామి. అండ్ దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. మెనీ ఇంటర్వ్యూస్ ఐ కాల్డ్ బట్ ఐ ఆల్వేస్ ఇగ్నోర్ దెమ్ బికాస్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ నథింగ్. సో దిస్ ద ఫస్ట్ టైమ్ ఐ హావ్ గివెన్ సమ్ కైండ్ ఆఫ్ thing to what Swami had already picked up me and he just showering his blessings. Sorry Swami, if I have been recognized by many, this is the first time I'm feeling very happy. After becoming an officer also I didn't feel very high. Today I'm feeling very happy. Swami had, and I'm not thinking that it

0: showering his blessings, I feel for me, he showering his blessings to entire universe. నాట్ ఎంటైర్ యూనివర్స్ మనం లాస్ట్ లో ఏమంటారు లోక సమస్తంలో చుకినో బాగుంటుంది అంటాం కానీ స్వామి ఏమన్నారు సమస్త లోక చుకినో బాగుంటున్నారు ఐ జస్ట్ ఆన్ దిస్ అకేషన్ ఐ జస్ట్ ప్రే టు ది గాడ్ భగవాన్ శ్రీ సత్యసాయి టు కీప్ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ది వరల్డ్స్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ విత్ విత్ యువర్ కాల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్
1: సార్
0: రమండి
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాలవికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాలవికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏవైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాలవికాస్ చెప్తూ ఉన్నప్పుడు బాలవికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు ఖర్చు స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్ లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అన్నమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాలవికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్తం మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్ కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒక రోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్ కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్ తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్ కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరోనా ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్ కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాలవికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకులు ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవ్వరూ చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్ స్వామి చేస్తున్నారు స్వామి.

0: ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు. బాల వికాస్ గురించి, బాల వికాస్ తరగతులు రావడం వల్ల మనందరిలోని, అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
0: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో. ఆ బాల వికాస్ కూడా తెలియని నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే స్వామి, గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్స్ఫుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు, స్వామిని చూపించారు. వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు, ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఎంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
1: రాణి గారు, మరి స్వామి 97వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
0: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్ట్రిక్ట్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి. నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరమొట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు, మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
0: సరే అమ్మా.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయైర్వా, మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని విష్ణుమూర్తి భగవానుడు పలికాడు. అంటే నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాలలోనూ ఉండను. నా భక్తులు నా నామాన్ని ఎక్కడ భక్తితో గానం చేస్తూ ఉంటారో అక్కడ కొలువై ఉంటాను అని అర్థం. భగవన్ నామానికి అంతటి శక్తి ఉంది. భగవన్ నామస్మరణ ఎక్కడ జరిగినా అక్కడికి ఆ భగవంతుణ్ణి తీసుకువచ్చే శక్తి ఆ నామస్మరణకు మాత్రమే ఉంది. హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యద. మానవుడు తరించటానికి హరినామమే తప్ప ఈ కలిలో మరొక మార్గం లేదు. అంతేకాకుండా ఈ కలియుగంలో మానవుడు తరించడానికి, ముక్తిని పొందటానికి ఈ నామస్మరణ ఒక్కటే మార్గము. అందుకే కలౌ స్మరణాన్ ముక్తి అన్నారు. నామస్మరణ వల్లే కలిలో ముక్తి లభిస్తుంది. కలిలో అదే మనకు ప్రాణము. సాక్షాత్తు కలియుగ అవతారి భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్ముడు ఈ మానవాళిని ఉద్ధరించడానికి మనందరికీ అందించిన ఒక వరప్రసాదం ఈ భజన. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అంటూ భజనతోనే బాబావారు వారి అవతార కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారు ఎన్నోసార్లు వారి ఉపన్యాసాలలో నామస్మరణ విశిష్టతను, భజన మహత్యాన్ని మనందరికీ బోధించారు. ఈ దేహానికి భోజనం ఎటువంటిదో, ఆత్మకు భజన అటువంటిది. హరినామం రాక్షసుడైన ప్రహ్లాదుణ్ణి మహాభక్తుణ్ణి చేసింది. శివనామం మార్కండేయుణ్ణి చిరంజీవిని చేసింది. కృష్ణనామం ద్రౌపది మాన సంరక్షణ చేసింది. రంగనామం పుండరీకుని పేర పుణ్యక్షేత్రాన్ని నెలకొల్పింది. రామనామం వానరుడైన హనుమంతుణ్ణి దేవుణ్ణి చేసింది. షిరిడి సాయినామం తాత్యాకు ప్రాణదానం చేసింది. ఏమిటి భజన అంటే, భగవన్నామ సంకీర్తననే భజన. సంకీర్తనలలో ఉన్న గుణ సంకీర్తన, భావ సంకీర్తన, లీలా సంకీర్తన వంటి వాటన్నింటిలోనూ నామ సంకీర్తన ఉత్తమమైనది. కేవలం నామ సంకీర్తన ద్వారా భగవంతుణ్ణి ఎంతైనా అనుభవించవచ్చు. అయితే భజన ఎలా ఉండాలి అంటే, భావరాగ తాళయుక్తంగా ఉండాలి భజన. స్వామి ఇంకా వివరిస్తూ, భగవంతునికి మన ఆర్తిని విన్నవించటానికి మన భావాలను కొన్ని మాటల్లో చెప్పిన దానికంటే, లేదా వాటిని పద్యరూపంలో ప్రార్థించిన దానికంటే కూడా దానిని ఒక పాట రూపంలో పాడుతూ ఆయనకు మొరపెట్టుకుంటే అతి త్వరగా మన భావాలు భగవంతుణ్ణి చేరుకుంటాయట. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు. దీన్ని బట్టి మనం సంగీతం యొక్క, రాగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. ఇక భజనలో తాళము కూడా ముఖ్యమైన అంశము. ఇది భజనకు ఒక క్రమశిక్షణ వంటిది. ఎంతటి గొప్పవాడైనా క్రమశిక్షణ లేకపోతే ఎలా ఉంటాడో మనకు తెలుసు. తాళము భావరాగములను సమన్వయపరుస్తుంది. పాడే పాటను ఒక క్రమ పద్ధతిలో నడుపుతుంది. మనం రెండు చేతులు కలిపి లయబద్ధంగా తాళం వేస్తూ భజన చేసినప్పుడు మన మనస్సులో చేరిన కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల వంటి దుష్టగుణాలు అన్నీ చెట్టుమీద వాలి గందరగోళాన్ని చేస్తున్న పక్షులు చెట్టు దగ్గర శబ్దం చేస్తూ చప్పట్లు కొడితే ఎలా ఎగిరిపోతాయో, మనం భజన చేసినప్పుడు మన మనస్సులో నుండి ఈ దుష్టగుణాలు వెళ్లిపోతాయని మన స్వామివారు చెప్పారు. ఇంకా భావము వీటిలోకెల్లా ముఖ్యమైనది. అయితే భావము కూడా ఏదో కొన్ని పదాల అల్లిక కాదు. హృదయాంతరాలలో నుండి జనించే తరంగ ప్రవాహంలా ఉండాలి ఈ భావం. స్వామివారు భావాన్ని గురించి వివరిస్తూ, సంగీతం తెలియకపోయినా, రాగతాళాల సాధన చేయకపోయినప్పటికీ భగవంతునికై స్వచ్ఛమైన, నిర్మలమైన, ఆర్తితో కూడిన భావాలు మనకు ఉన్నప్పుడు రాగతాళాలు కూడా వాటంతట అవే వచ్చి చేరుతాయి అన్నారు. అంతటి విశిష్టమైనది ఈ భావం. ఎప్పుడైతే మనం ఇటువంటి భావరాగ తాళములతో కూడిన భజనను చేయగలుగుతామో, అప్పుడు మనం ఆ పరమాత్ముణ్ణి మనచింతకే రప్పించుకోగలం. ఈ విషయాలను ప్రతి భక్తుడు తమ స్వానుభవంతో తెలుసుకునేందుకుగాను
స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో నేటి నుండి మన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మానస భజరే అనే భజన శిక్షణా కార్యక్రమంలో మనం ప్రతివారం ఒక్కొక్క భజనలోని భావాన్ని గమనిస్తూ రాగ తాళయుక్తంగా వాటిని పాడటం నేర్చుకుని అమృతతుల్యమైన ఆ భజనానందంలో తరిస్తూ భగవానుని పాదపద్మముల చేరు మార్గమున పయనిద్దాం. ఈనాడు మనం ప్రథమ పూజ్యుడైన గణపతి భజనతో ఈ భజన శిక్షణా తరగతులను ప్రారంభించుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన

0: మనం పలికే ప్రతి పలుకులో, మాట్లాడే ప్రతి మాటలో స్పష్టత, దాన్ని పలికే ఉచ్చారణ విధానం చాలా ముఖ్యమైనవి. అందులోనూ భగవంతుణ్ణి ప్రార్థించే ముందు దాన్ని మనం స్పష్టంగా తెలుసుకుని వాటిని ఉచ్చరించాలి. ఇక్కడ నాకు మన ఇతిహాసాలలో తెలుసుకున్న ఒక చక్కని సన్నివేశం గుర్తుకొస్తుంది. పూర్వం రాక్షస సోదరులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు శివునికై కఠోర తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారట. అందులో ఒక్కొక్కరూ శంకరుణ్ణి వారి కోరికలను కోరుకుంటున్నప్పుడు రెండవ వాడైన కుంభకర్ణుడు శివునికి తన కోరికను వివరిస్తూ, నిర్దయ అని కోరుకోవడానికి బదులు నిత్యం నిద్ర కావాలని ఉచ్చరించాడట. అంతే, శివుడు తదాస్తు అనగానే తను నిద్రలోకి వెళ్లిపోయాడు. కాబట్టి ప్రతి పదం యొక్క ఉచ్చారణ ఎంతో స్పష్టంగా ఉండాలి. కనుక ముందుగా ఈ భజన యొక్క శుద్ధ సాహిత్యాన్ని మనం జాగ్రత్తగా విందాం.
1: గణపతే నమోస్తుతే మాతంగ వదన నమోస్తుతే ఆది పూజిత గణనాథ ఆనంద దాయక గణనాథ ప్రథమ వందన ప్రణవాకార విఘ్నేశ్వర వినాయక.
0: ప్రతి పదాన్ని ఎలా పలకాలో విన్నారు కదా. ఇప్పుడు ఇక ఈ భజనను ఎలా పాడాలో నేర్చుకుందాం. ఎటువంటి వాద్య సహకారం లేకుండా పాడిన ఈ భజనలో శ్రోతలందరూ ఇందులో ప్రతి పంక్తిని మొదటిసారి పాడినప్పుడు శ్రద్ధగా విని, రెండవసారి వచ్చినప్పుడు మీరందరూ కూడా దానితో కలిసి అనుసరించండి. ఇప్పుడు మనం వినబోయే ఈ భజన 1.5 శృతిలో ఉంది.

శ్రోతలందరూ విన్నారు కదా ఈ భజనను ఏ విధంగా పాడాలో. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం గురించి తెలిసిన శ్రోతల కోసం ఈ భజన యొక్క రాగం, స్వరాలు, తాళం గురించి కొంత తెలుసుకుందాం. ఈ భజన కర్ణాటక సంగీతంలోని ముఖ్య రాగాలలో ఒకటైన హంసధ్వని రాగంలో ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలి నిషాదం. అయితే శ్రోతలందరూ ఒక్క విషయం గమనించాలి, ఆది పూజిత గణనాథ అన్న ఒక్క పంక్తిలో చతుశ్రుతి దైవతం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అనుసరించి ఈ భజన ఆది తాళంలో ఉంది. అది ఈ భజనలో ఏ విధంగా ఉందో విందాం. One, two.

ఈ భజన యొక్క రాగం, తాళం, పాడే విధానం నేర్చుకున్నాక ఇప్పుడు భజనలో ముఖ్యాంశమైన అర్థం, భావం గురించి కొంత గమనిద్దాం.

0: మహా అనే పదము చాలా గొప్ప లేదా అన్నింటికన్నా పెద్ద లేదా అతి ముఖ్యమైన అనే అర్థాన్ని సూచిస్తుంది. గణపతి అనగా గణములకు పతి అనగా అధిపతి అని అర్థము. గణములు అనగా మనము సామాన్య అర్థములో తెలుసుకోవాలంటే ఒక సైన్యము అని చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ సృష్టి స్థితి లయములకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆధారం అని అందరికీ తెలిసిన విషయమే. అన్ని లోకాలలో పరిపాలించే ఆ త్రిమూర్తుల సైన్యమే ఈ గణములు. ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడు పార్వతి గణములన్నింటిపైన అధిపతిని నిర్ణయించాలని తమ పుత్రులైన వినాయకుణ్ణి కుమారస్వామిని పిలిపించి అన్ని లోకములను ఎవరైతే ప్రదక్షిణ చేసి ముందుగా తమ వద్దకు వస్తారో వారికి గణాధిపత్యాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించారట. నెమలి వాహనంపై కుమారస్వామి తన పనిని ప్రారంభించాడు. ఇక ఎలుక వాహనంపై వినాయకుడు ప్రదక్షిణలు ప్రారంభించాలి. తన తమ్ముని వాహనమైన నెమలితో పోల్చి చూస్తే తన వాహనం చాలా అల్పమైనది, వేగముగా ప్రదక్షిణ చేయలేనిది. ఇక తానేమో బొజ్జగణపతి. అందువలన తన తల్లిదండ్రులను ప్రార్థించుకుంటూ వారికే ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి వారి ముందు నిలబడ్డాడట. ఎంతో అలసటతో ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చిన కుమారస్వామి తన అన్నగారు అప్పటికే తల్లిదండ్రుల వద్ద ఉండటము గమనించి నివ్వెరపోయాడట. అన్ని లోకాలు తన తల్లిదండ్రులే అని భావించిన వినాయకుని భక్తిభావములను బుద్ధికుశలతలకు పొంగిపోయి పార్వతీ పరమేశ్వరులు గణములపై ఆధిపత్యాన్ని వినాయకుడికి ఇచ్చారట. అందుకే ఈ బొజ్జగణపయ్యను గణపతి అని భక్తులు ప్రార్థిస్తారు. ఇక తరువాతి పదం నమోస్తుతే అనగా నమస్కారము అని అర్థం.
1: మాతంగ వదనా నమోస్తుతే.
0: మాతంగ అనగా ఏనుగు. ఇక వదన అనగా ముఖము అని అర్థం. అంటే ఏనుగు ముఖము కలిగిన వినాయకుడు అని అర్థం. ఏనుగు అన్ని జంతువులలో చాలా పెద్దది మాత్రమే కాదు, బుద్ధికుశలత కూడా కలిగిన జంతువు. దట్టమైన అడవులలో తన బుద్ధిని ఉపయోగించి మార్గములో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ బాటను సూచించగలిగిన శక్తి సామర్థ్యములు కలిగినది. అంతేకాకుండా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ అతి భారములు సైతం మోయగలిగినది. అదేవిధంగా ఏనుగు ముఖమును కలిగిన గణపతి మనం ఈ లౌకిక ప్రపంచములోని అనేక అడ్డంకులను దాటటానికి సన్మార్గములను చూపించి అనంతమైన నిత్య సత్యమైన ఆనందము పొందుటకు సుగమము చేస్తున్నాడనుటలో ఎట్టి సందేహమూ లేదు. నమోస్తుతే అనగా మన నమస్సులను అర్పిస్తున్నామనే అర్థమును చెప్పుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటున్నది. మనం ఎదుటివారికి నమస్కారము చేసేటప్పుడు హృదయస్థానంలో రెండు చేతులు జోడించుతాము. మనలోని అహంకారము, ఈర్ష్య, ద్వేషభావములు నశించినప్పుడే హృదయపూర్వకమైన అంజలిని అనగా నమస్కారమును చేయగలుగుతాము. భగవంతునికి కూడా మనం మనసా వాచా కర్మణ శరణాగతి అర్థిస్తూ నమస్కరిస్తున్నాం. ఎప్పుడైతే భక్తునకు ఇట్టి భావం కలుగుతుందో తప్పక భగవంతుని సాన్నిహిత్యాన్ని అనుభవించగలుగుతాడు.

0: ఆది అనగా మొదలు లేదా ప్రారంభ దశ అని చెప్పుకోవచ్చు. ఆదిలో అనగా ఏ పనినైనా ప్రారంభించడానికి ముందుగా వినాయకుడిని కొలుస్తారు. ఎలాంటి అడ్డంకులు రాకుండా చేయబో కార్యక్రమము నిర్విఘ్నముగా సాగాలని, చక్కని ప్రతిఫలము మనము పొందాలని ప్రార్థిస్తూ గణేశునికి మొదలు పూజలు చేస్తాము. ఏదైనా వ్రతముగాని యజ్ఞముగాని లేదా ఇంకా ఎలాంటి కార్యానికైనను వినాయకుడిని ఆదిలోనే పూజింపవలసినదే. ఆదిలో వినాయకునికి చేసే పూజ భారతజాతి సత్సాంప్రదాయం. మనం స్వామి సన్నిధిలో కూడా
1: ఓం గణనాంత్వా గణపతి గుం హవామహే
0: అంటూ వేదపారాయణం ప్రారంభిస్తాం. అదే విధముగా భజనలు ప్రారంభించే ముందు గణపతి భజనతో ప్రారంభించటం సాయి భక్తులందరికీ తెలిసిన విషయమే. ఇక తరువాతి పదం గణనాథ అనగా గణములన్నింటికీ నాదుడు లేదా యజమాని లేదా అధిపతి అని అర్థం.

ఆనందదాయక అంటే సంతోషమును ఇచ్చువాడు అని అర్థం. వినాయకుని పటముగాని విగ్రహమునుగాని చక్కగా పరిశీలిస్తే మనకు ఆయన నాలుగు చేతులతో కనబడతాడు. ఒక చేతిలో పాశము ఉంటుంది. దీని ద్వారా మానవాళిని భవబంధములలో చిక్కుకోకుండా ఆయన మనలందరినీ కాపాడుతాడని అర్థం. క్లుప్తంగా చెప్పుకోవాలంటే మాయలో పడిపోకుండా అడ్డుకుంటాడని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక చేతిలో అంకుశం ఉంటుంది, అనగా కామ క్రోధ మోహ మదమాత్సర్యములను అణచివేసి సన్మార్గములో నడిపించగల సమర్థుడు ఈ గణనాథుడని చెప్పుకోవచ్చు. మరొక చేతిలో మోదకములుంటాయి. మోదకమునే కుడుములు అని కొన్ని ప్రాంతాల వారు అంటారు. ఇది ఒక తీపి వంటకం, అనగా భక్త ప్రజానికానికి ఎప్పుడూ తీపి పంచుతూ సుఖములను సంతోషాలను ప్రసాదిస్తాడని అర్థము. నాల్గవ చేయి అభయహస్తమును సూచిస్తుంది. నన్ను నమ్మిన వారి బాధ్యతలను స్వీకరించి వారిని ఎల్లవేళలా కాపాడుతానని అభయహస్తం చూపుతాడాయన. ఇంతటి దయామయుడైన ఆయనను మనస్ఫూర్తిగా పూజించటం మన కర్తవ్యం. గడ్డి పోచ అయినా భక్తితో సమర్పిస్తే ఆనందంగా స్వీకరిస్తాడు ఈ గణనాథుడు.

ప్రథమ వందన అనగా మొట్టమొదట పూజింపదగినవాడు అని అర్థం. ఇక తర్వాతి పదము ప్రణవాకార అనగా అకార ఉకార మకార సమ్మిళితమే ఓంకారము. ఓంకారమే ప్రతి జీవి హృదయాంతరాలములలోనూ విశ్వమంతటను ప్రతిధ్వనిస్తున్న ప్రణవ శబ్దం. ఇట్టి ప్రణవమునే ఆకారముగా కలవాడని అర్థము.

విఘ్నములు అనగా అడ్డంకులు లేదా ఒక వ్యక్తికి ఎదురయ్యే ఒడిదుడుకులు అని చెప్పుకోవచ్చు. ఈశ్వర అనగా ప్రభువు మన జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను రూపుమాపగల ప్రభువు అని దీని భావం. భక్తితో ప్రార్థించి నాకు నీవే దిక్కు అని శరణాగతులైతే తప్పక ఆ గణనాథుడు మనకున్న అడ్డంకులను తొలగించి దారిని చక్కగా ఏర్పరచుతాడని భావము. వినాయక, ఇందులో వి అంటే లేదు, లేకుండుట అని అర్థము. గణపతి అందరికీ నాయకుడు. ఇట్టి దేవునికి ఇక వేరెవ్వరు నాయకుడు గాని అధిపతి గాని ఉండరు. త్రిమూర్తులు సహితము ఈయనను పూజింపదగినవారే. నాయకుడు లేని ఏకైక ప్రభువుగా మనము ఈ ఆది పూజ్యుణ్ణి వినాయకుడు అని అంటున్నాం. శ్రోతలందరి సౌకర్యం కోసం మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని విందాము.

ఈనాటి మన కార్యక్రమంలో ఈ గణపతి భజనలోని భావరాగ తాళాలను నేర్చుకుని దానిలోని మాధుర్యాన్ని శ్రోతలందరూ అనుభవించారని భావిస్తున్నాము. వచ్చే ఆదివారం మరొక భజనతో మనం ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఈ భజనను మీరు మన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో వినవచ్చు. తద్వారా మీరంతా సాధన చేసి ఈ భజనను చక్కగా నేర్చుకుని ఆనందంగా పాడుకుంటూ అనుభవించవచ్చు. మానస భజరే అనే ఈ భజన శిక్షణ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ చివరిగా స్వామి చింత వారి విద్యార్థులు ప్రశాంతి నిలయంలోని భజనలలో పాడిన ఈ భజనను విందాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారములు. సాయిరాం, నా పేరు భానుజీరావు. నేను ఈ కార్యక్రమంలో శ్రోతలందరితోటి రెండు ముక్కలు పంచుకుందుకి అవకాశమిచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరితోటి నా 40 ఏళ్ల స్వామి ప్రసాదించిన జ్ఞానమనండి, అనుభవాలనండి మీ అందరితోటి పంచుకోవాలని చాలా ఆనందంతో మీ ముందుకొస్తున్నాను. నా గురించి కొంచెం చెప్పాలి కనుక, ఓ డాక్టరేట్ ఎకనామిక్స్లో చేసుకుని 27 సంవత్సరాలు సింగపూర్లోను యూనివర్సిటీలో, 7 సంవత్సరాలు ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అంటారు అక్కడ పనిచేసి, శ్రీవారు నిర్ణయించిన ప్రకారం 2001 సంవత్సరంలో స్వదేశానికి వచ్చేశాం. నాకు నా భార్యకు 3 పిల్లలు, వాళ్లందరికీ స్వామి ఎంతో దగ్గర. స్వామివారి ఆశీస్సులతో వాళ్లందరూ 5 దేశాల్లోనే ఉన్నారు. ఈ 40 ఏళ్ల బాంధవ్యం ఉందే స్వామితోటి, 40 ఏళ్ల బాంధవ్యం చెప్పుకోవాలంటే 40 ఏళ్లు పడుతుంది. కాని కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితోటి పంచుకుందామని ఆసక్తితో ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మొట్టమొదట మీరు స్వామి దగ్గరికి ఎట్లా వచ్చారు? అసలు స్వామి గురించి చదివి వచ్చారా? ఎవరన్నా తీసుకొచ్చారా? లేకపోతే కుటుంబంలో ఎవరైనా తీసుకొచ్చారా అంటుంటారు. నిజంగా చెప్పాలంటే, భగవంతుణ్ణి నమ్ముకోవాలి, భగవంతుడి మీద భారం వెయ్యాలి, భగవంతుడితో సన్నిహిత సంబంధం పెట్టుకోవాలి అని మా కుటుంబంలో మా అమ్మ, తాతగారు, మేనమామలు అందరూ చెప్పింది నిజమే గాని, మా కుటుంబం వారందరికీ స్వామి తెలిసింది నాకు స్వామి తెలిసాక. 1966 సంవత్సరంలో మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు మా నాన్నగారు పై ఊర్లు 4 తిరిగి వస్తానని వెళ్ళి, సరి అయిన టైంకి రాక చాలా ఆందోళన పరిస్థితి తెచ్చారు మాకు. ఒక పక్కన పాప పుట్టిందన్న ఆనందం లేకుండా, ఈ 65-70 ఏళ్ల తండ్రి గారు ఎక్కడికో వెళ్ళొస్తానని ఇంకా రాలేదే అన్న బెంగ పట్టుకుంది. అలాంటి క్లిష్ట పరిస్థితి 2వ రోజు వచ్చేసరికి ఒక మహనీయుడు సత్యం శివం సుందరం మొదటి భాగాన్ని తీసుకొచ్చి, మీకు టైం ఉన్నప్పుడు చదువుకోండి అని పెట్టి వెళ్ళిపోయాడు. అమ్మని చూసి, నాయనమ్మని చూసి ఏం మాట్లాడాలో తెలియక, పోనీ ఈ పుస్తకం చదువుకుందామని సాయంత్రం కూర్చున్నాను. సగం పుస్తకం చదివేసరికి నాకు తెలియకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను నేను. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారు దేవతాతీర్థ స్వరూపుడు గాని వేరు కాదు అనిపిస్తూ ఆ కళ్ళంటి నీళ్లు వచ్చేస్తున్నాయన్నమాట. సగం పుస్తకంకొచ్చాక నేనొక మొరపెట్టుకున్నాను, స్వామి ఇప్పుడు 10 గంటలవుతోంది రాత్రి, 12 అయినా సరే పుస్తకం చదవడం పూర్తి చేస్తాను. పుస్తకం పూర్తయ్యేసరికి మా నాన్నగారిని ఎలాగైనా తెప్పించరా స్వామి అని మొరపెట్టుకుని పుస్తకం ఆఖరి పేజీకొచ్చింది. డోర్ బెల్ రింగ్ అయింది, మా నాన్నగారు వచ్చారు. ఆ రోజు నుంచి నా ఇష్టదైవం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు 66లో మా ఇంటికి, మా జీవితాలకి మలుపు తిప్పడానికి వచ్చిన నా స్వామి 1970లో మొట్టమొదట చూశాం. ఆ రోజుల్లో కాస్త కాఫీ, సిగరెట్లు ఇలాంటి వాటి మీద వ్యామోహం ఉన్న రోజులు. ఆ రోజుల్లో పుట్టపర్తిలో నివాసం కూడా కష్టంగా ఉండేది. పొద్దున్నీ
సాయంత్రం లోపు వెళ్ళిపోదామని నేననుకుంటాను. నా భార్య మాత్రం ఒక్కమారు శ్రీవారు మన్ని పిలవకుండా వెళ్ళిపోతే ప్రపంచమంతా అడుగుతారు, స్వామి పిలిచారా, స్వామి మాట్లాడారా అని అడుగుతారు. చాలా బాధగా ఉంటుంది. రాత్రిన వెళ్ళిపోదాం, ఈ సాయంత్రం ఉండండి అని పాప మొరపెట్టుకుంది. నాకు చాలా చికాగ్గా ఉంది. అసలు ఉండాలని లేదు, ఎందుకంటే కాఫీ కావాలంటే బోల్డంత దూరం వెళ్లాలి, సిగరెట్ కాల్చుకోవాలంటే ఆశ్రమం దాటి వెళ్ళిపోవాలట. ఈ నిబంధనలన్నీ చూసి నేను బాధపడుతున్నా మెల్లిగా ఓర్చుకున్నాను. ఆ రోజు సాయంత్రం శ్రీవారు మమ్మల్ని పిలిచారు. పిలిచి నాకు చెప్పారు, బంగారు అన్నీ నాకు తెలుసు, నీ కోపం తగ్గించుకో, అంత కోపం మంచిది కాదు అని చెప్పి ఇక తను నాకు ఇవ్వబోయేవన్నీ ముందుగా చెప్పేసి ఎంతో ఆనందాన్ని పంచి మమ్మల్ని పునీతులను చేసి మళ్లీ మళ్లీ రావాలని ఆశీర్వదించి పంపించారు. సరే, 1974లో నా డాక్టరేట్ అయిపోయింది. ఇండియా వచ్చేదామని నేను నా భార్య అంతా రెడీ అయిపోయాం. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. మళ్లీ నా భార్య గారు అన్నారు, ఈ 4 ఏళ్ల తర్వాత సింగపూర్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్లి లైన్లో కూర్చుని, స్వామి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఆశీర్వదించండి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్లి అపాయింట్మెంట్ లెటరు తీసేసుకోండి అని నా భార్య చెప్పింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉండి సింగపూర్లో విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉండగానే ఒక పిడుగులాటి వార్త ఏమిటంటే, స్వామి బృందావనంలో ఉండకపోవచ్చు, ఢిల్లీ వెళ్లవచ్చు. విమానంలో కూర్చుని కూడా నా కళ్ళ నీళ్లు ఆగడం లేదు. స్వామి నేను వస్తున్నాను, నాకెవరూ దిక్కులేరు నువ్వు తప్ప, నువ్వెక్కడికో వెళ్ళిపోతే నేను ఎలా పట్టుకుంటాను స్వామి అని కళ్ళ నీళ్లు పట్టుకుంటే పక్క ప్యాసింజర్లు అడిగేవారు, ఏమండి ఏమన్నా ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, మీరెందుకు కళ్ళ నీళ్లు పట్టుకుంటున్నారు అంటే ఏమి చెప్పేవాణ్ణి కాను, ఏం లేదండి కళ్ళల్లో కొంచెం ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసేవాణ్ణి. కాని బాధగా ఉంది, అయ్యో బృందావన్ వెళ్తే నా స్వామి కనిపించకుండా వెళ్ళిపోతాడా. ఎంతో కష్టపడుతూ వచ్చేసరికి బెంగళూరు దిగ్గానే ఇవాళ స్వామి ఉన్నారు, రేపు ఉదయం సంగతి తెలియదు అని చెప్పారు. మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకూడదు, డీటెయిల్స్ అన్ని వివరాలన్నీ చెప్పి. ముఖ్యంగా జరిగింది ఏంటంటే, ఆ రోజు నా బంగారు స్వామి నాతో మాట్లాడి చెప్పి నచ్చ చెప్పి, నేను వచ్చే అన్నప్పుడు వద్దు గాని ఇప్పుడు రావద్దు, నీకేమీ తెలీదు, నువ్వు అమాయకుడివి, నేను చెప్పినట్టుగా చెయ్యని చెప్పి నన్ను మళ్లీ వెనక్కి వెళ్లమన్నారు. మీ అందరితోటి ఒక్క విషయం మనవి చేసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోదామనుకున్న మనసుతో వచ్చిన వాడికి అది వద్దు అనగానే చాలా బాధ అనిపించింది. ఎంతో వాదించాను స్వామితోటి. ఆఖరికి తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారంటే నువ్వెవరు చూసుకుందుకి, స్వామి చూసుకోవాలి. అది కూడా డిమాలిష్ చేసేశారు, అది కూడా పోగొట్టేశారు. చాలా విచిత్రమైన వ్యధ ఓ పక్కన, ఇంకో పక్కన నాతో ఇంత టైం గడిపాడు ఆ బంగారు తండ్రి, ఆ దేవదేవుడు అని ఆనందం. ఈ రెండిటి మధ్యన అసలు నాకు అర్థం కాలేదు, ఎందుకు పై దేశం వెళ్లమన్నారు, ఎందుకు మళ్లీ అక్కడే ఉండమన్నారని. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మీదకు వెళ్తూ స్వామివారికి దగ్గరవుతూ ఉంటే అప్పుడు తెలిసింది, స్వామి మీ సంకల్పం ప్రకారం జరగాలి తప్ప మాకు సంకల్పం ఉంది అనుకోవడం కూడా పొరపాటు స్వామి. ఆ 1975 నుంచి పూర్తిగా ఈ జీవితం అనేటటువంటి నావకి తనే సారథి, తనే చుక్కాని, తనే నడిపించే స్వామిగా మా జీవితాన్ని అలరించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి, 1984లో ఆ రోజుల్లో మేము ఇండోనేషియాలో ఉండేవాళ్ళమే, ప్రపంచ బ్యాంకుకి పనిచేస్తూ
స్వామివారి దర్శనానికి వస్తుంటే ఒక 3 రోజుల నుంచి ఎవరో చెవిలో చెప్పినట్టు స్వామి పరబ్రహ్మస్వరూపుడు, స్వామి పరబ్రహ్మస్వరూపుడు ఎవరో చెప్పినట్టుగా అనిపించేది. నేను పెద్దవాళ్ళని ఎవరినో అడిగాను, ఏమండి పరబ్రహ్మ స్వరూపుడు అంటే అర్థం ఏంటని. ఎవరెవరో ఏమిటంటో చెప్పారు, అది చెప్పిన వాళ్ళకి అర్థమైనా లేకపోయినా నాకు మాత్రం అర్థం కాలేదు. కాని మనసుకి ఎంతో అనిపిస్తోంది నా స్వామి పరబ్రహ్మ స్వరూపుడు, అర్థం మాత్రం తెలియదు. సరే పుట్టపర్తి వచ్చాం, దర్శనంలో కూర్చున్నాను, మనసులో అనిపిస్తోంది స్వామి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు అంటే అర్థమేంటి, నాకెందుకీ మాట వినపడుతోంది అని కూర్చున్నాం. సాయంత్రం 4 గంటలైంది. ఆ రోజు దర్శనానికి స్వామి తలుపు తీసుకుని బయటకొస్తారు అని వెయిట్ చేస్తున్నాము అందరం కూడాను. స్వామికి బదులు విపరీతమైన వర్షం వచ్చింది. ఆ వర్షం ఒక్క క్షణం పడగానే అందరం తడిసిపోయాం. నేను ఇటు అటు చూస్తున్నాను, ఎవరన్నా కొంచెం లేచి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోదామని. కాని ఎవరూ లేవలేదు. నేను 1వ వరుసలోనో 2వ వరుసలోనో కూర్చున్నాను. నేను ముందుగా లేస్తే బాగుండదు, తడిసిపోతున్నాను ఒక పక్క నుంచి. లేవాలని ఉంది కానీ ఎవరూ లేవడం లేదు. స్వామేమో దర్శనానికి ఇంకా రాలేదు. అలా అనుకునే సందర్భంలో స్వామి తలుపు తీసుకుని వరండా మీదకొచ్చి అందరి వైపు చూసి యు గో అన్నారు. నేను ఇటు అటు చూసుకుంటున్నాను, యు గో అన్నారు కదా స్వామి, ఎవరన్నా లేస్తే లేచిపోదామని. ఆడవాళ్లు ముక్త కంఠంతో నో స్వామి అన్నారు. స్వామి మళ్లీ కేకేశారు, యు గో అన్నారు. వీళ్లు మళ్లీ కేకేశారు నో స్వామి అని. స్వామి ఒక పాదం వరండా కిందకి పెడుతున్నారు అని అనిపించేసరికి ఒక్కసారి వర్షం ఆగిపోయింది. శ్రోతలందరూ అర్థం చేసుకోవాలి, వర్షం అలా ఆగదు. పెద్ద వర్షం ఆగడానికి కూడా టైం పడుతుంది. ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే స్వామి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి తండ్రి, బ్రహ్మ సృష్టికి బ్రహ్మవైన పరబ్రహ్మవి తండ్రి, నాకు అర్థమైంది తండ్రి, ఈ ఉండేటటువంటి దిక్పాలకులు చంద్రుడు సూర్యుడు అన్ని గ్రహాలు వర్షదేవుడు అందరూ నీ అధీనంలో ఉన్నారు స్వామి, నీ కాలు కిందన పెడితే ఎక్కడ తడుస్తుందో అని వర్షదేవుడు వెంటనే ఆగక తప్పలేదు స్వామి అనుకుని ఆనందిస్తున్నాను. ఆ రోజు దర్శనం బ్రహ్మాండం తడిసిపోయిన ఉత్తరాలన్నీ తీసుకున్నాడు నా బంగారు తండ్రి. ఒక్క ఉత్తరం ఆపకుండా అన్నీ తీసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆ వరండా మీదికి మళ్లీ తన కాలు పెట్టి 2వ కాలు జోడించేసరికి ఎక్కడుందో ఆగిన వర్షం మళ్ళీ పడిపోయింది. ఒక్కసారి పడిపోయింది. ఇది ఒక వ్యక్తికిచ్చిన అనుభవం కాదు, నా స్వామి ఆ రోజు కూర్చున్న భక్తులందరికీ ఇచ్చిన అనుభవం. ఇలాంటిది ఒక్కొక్కసారి ఆ స్వామివారు ఎందుకు చేస్తారంటే, వారి నిజతత్వం మనందరం అర్థం చేసుకోవాలని, మనందరం ఆకట్టుకుని మనసు నిండా నింపుకుని స్వామి మాతో మాట్లాడినంత మాత్రాన, మాతో హాస్యాలాడినంత మాత్రాన నువ్వు మామూలు కాదు స్వామి, ఆ అంగీ పట్టుకుని నడిచే స్వామివే గాని పరబ్రహ్మ స్వరూపుడి స్వామి, రూప నామ రహిత పరబ్రహ్మ స్వరూపాని స్వామి అని జ్ఞాపకం పెట్టుకుందుకి ఆ బ్రహ్మాండమైన అనుభవం ప్రసాదించారు నా బంగారు తండ్రి నా స్వామి. ఇంకొక అనుభవం చెప్పాలి, 40 ఏళ్ల అనుభవాలంటే 40 ఏళ్లు పడుతుంది చెప్పుకుందుకి. కాని ఇంకొక విషయం చెప్పాలి, చాలా మంది మనతో చెప్తూ ఉంటారు, నేనేమో ఈ సేవ చేశాను స్వామికి, ఆ సేవ చేశాను, నేను స్వామికి ఇది ఇచ్చాను, నేను స్వామికి అది ఇచ్చాను, నేను ఈ డొనేషన్ ఇచ్చాను అంటూ ఉంటారు. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, స్వామివారు మనకి ఇచ్చిన ప్రసాదంలో ఓ అణువంత మనం ఇస్తాం స్వామివారికి.
ఎవ్వరు స్వామి తనకి ఇచ్చింది అంతా ఇచ్చాడు. దీనికి ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒకసారి నేను జకార్తా నుంచి స్వామిని చూడ్డానికి రావడం కోసం ప్రయత్నం చేసే సంబంధంలో ఆ సందర్భంలో ఏదన్నా ఒక చిన్న వస్తువు కొనాలి స్వామికి, తను తీసుకోవడం చాలా కష్టం కాని ప్రయత్నించాలి అనుకుని ఓ షాప్కెళ్లాను. నేను జేబులో పెట్టుకుని నేను పెట్టుకున్న నిబంధన ఒక 100 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను. తీరా షాప్కెళ్ళాక 300 డాలర్ల వస్తువు ఒక్కటే ఉంది ఆ షాప్లో. అది నా స్వామికి అన్న దాని మీద రాసినట్టుగా ఉంది. ఇది స్వామికి చాలా సంతోషిస్తారనిపించింది. కానీ నేను పెట్టుకున్న నిబంధన ప్రకారం 300 ఖర్చు పెట్టకూడదు, 100 ఖర్చు పెట్టాలి. ఆ 100కి 200కి వచ్చేవి ఏమీ బావులేవు, భగవంతుడికి ఇచ్చేటటువంటి వస్తువుల్లా కనిపించలేదు. చాలా నిరాశతో బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీసుకి వెళ్లగానే మా కార్యదర్శి గారు, సార్ వాషింగ్టన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పారు. ఆ ఉత్తరం ఏంటంటే ఎలవెన్స్ 300 డాలర్లు ఈ నెల 1వ తారీఖు నుంచి పెరిగింది అని వార్త. కలవలవల కళ్ళంటూ నీళ్లు పెట్టుకుని, స్వామి నువ్వు నాకిస్తున్నావు గాని నేను నీకేమిస్తాను స్వామి అనుకుని అర్థం చేసుకుని వెంటనే వెళ్లి ఆ ప్రెజెంట్ తెచ్చి, ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఎవరికిస్తున్నారో అర్థం చేసుకోవాలి శ్రోతలు. అన్నం పెడుతున్న అమ్మకి ఓ మెతుకు పిల్లలు పెడతారు కదా, అదే విధంగా మనకి స్వామిచ్చిన దాంట్లో ఎక్కడో 1000వంతో 1 కోటవంతో 1 లక్షవంతో మనం ఇస్తాం గాని ఏదో భగవంతుడికి మనం ఇచ్చాము, భగవంతుడికి మనమే చేశాము అనుకుంటే చాలా పొరపాటని నాకు ప్రత్యక్షంగా స్వామి ఈ పాఠం ద్వారా చెప్పారు. ఇచ్చేది నేను బంగారు, నువ్వు నాకిచ్చింది ఎందుకంటే నీ ఆనందం కోసం అని చెప్పారు. ఈ అనుభవంలో చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి 41 సంవత్సరాలు అంటున్నారు, ఎంతో అనుభవాలంటున్నారు, అసలు స్వామి తత్వాన్ని మీరు ఏం అర్థం చేసుకున్నారండి, మీకేం తెలిసింది ఈ ప్రత్యక్ష అనుభవాల్లో? పుస్తకాల్లో ఉన్నది కాదు, మస్తకంలో ఉన్నది స్వామి అంటుంటారు కదా. చదువు పుస్తకాల్లో ఉంటే కాదు, మస్తకంలో ఉండాలంటారు. మీరు ఏం ఆకట్టుకున్నారండి స్వామి గురించి? సరే పరబ్రహ్మ స్వరూపుడన్నారు, అందరికీ అన్నీ ఇచ్చే భగవంతుడన్నారు, బాగుంది, ఇంకా ఏం నేర్చుకున్నారు? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, స్వామి ప్రతి భక్తుడితోటి ఒక విచిత్రమైన బంధం పెట్టుకుంటారు. నా ప్రార్థన ఏంటంటే శ్రోతలకి, ఆయనకి అదైంది నాకు అవలేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, అలా వాడికి అలా అయింది కనుక నాకు ఇలా చేస్తారేమో అని అనుకోవద్దు. మీ బంధాన్ని డైరెక్ట్గా నిశ్చితంగా స్వామివారితో పెట్టుకోండి. ప్రతి వారికి స్వామివారితో ఒక వినూత్నమైన ఏకైక బంధం తప్ప ఇది ఏదో ఓ సంఘంలోనూ సమాజంలోనూ ఉండేటటువంటి బంధం కాదు. అందుకే నేను నేర్చుకున్నది ఏంటంటే, స్వామివారు ఇంటర్వ్యూ రూములో ప్రేమస్వరూపుడు, ఉపన్యాసాలిచ్చేటప్పుడు ధర్మస్వరూపుడు. మీరు వెళ్ళి, స్వామి నేనిది వదలలేకపోతున్నాను అని ఇంటర్వ్యూ రూంలో అన్నారనుకోండి, పర్వాలేదులే నేను చూసుకుంటానన్నారనుకోండి, ప్రపంచం అంతటికీ మీరెవ్వరూ ఇది వదలక్కర్లేదు అని చెప్పకూడదు. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు కాఫీ తాగడం మానేయలేకపోతున్నారు, డాక్టర్లు చెప్పారు కాఫీ తాగకు అని, కానీ కాఫీ మానేయలేకపోతున్నారు. ఇంటర్వ్యూ రూంలో చెప్పొచ్చు, స్వామి నేను కాఫీ తాగడం మానలేకపోతున్నాను స్వామి అంటే పర్వాలేదులే అన్నారనుకోండి, మీరందరూ ఇంకెక్కడికి వెళ్లి ఉపన్యాసాల్లో నాతో స్వామి చెప్పారు కాఫీలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూ రూంలో శ్రీవారు ప్రేమస్వరూపులు, అది మీకోసం. ఆ ప్రేమను ఇంటర్వ్యూ రూంలో అన్నారనుకోండి, పర్వాలేదులే నేను చూసుకుంటానన్నారనుకోండి, ప్రపంచం అంతటికీ మీరెవ్వరూ ఇది వదలక్కర్లేదు అని చెప్పకూడదు. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు కాఫీ

మీకోసం. మీరు మరొకరికి ఇది చెప్పుకుని ఇంకక్కడి నుంచి సిద్ధాంతాలు నిరూపించడానికి మాత్రం కాదు. అందుకే ఉపన్యాసాల్లో శ్రీవారు చెప్పింది ప్రపంచ ధర్మ సంస్థాపన కోసం చేస్తున్నది, ప్రపంచం కోసం చెబుతున్నది. అది ముఖ్యంగా అందరి కోసం పంచుకోవలసింది. స్వామి రాసింది, స్వామి ఉపన్యాసాల్లో చెప్పింది, ఇంటర్వ్యూ రోల్లో చెప్పింది, కేవలం మన బంధుత్వం మన కోసం చెప్పింది. అది ఒకటి నేర్చుకున్నాను. రెండోది ఏం నేర్చుకున్నానంటే, మేము ఆర్థిక శాస్త్రంలో చెప్తాము, ఎంతో కష్టపడి ఎన్ని ప్రణాళికలు చేసినా ఎక్కడో లోపాలొస్తుంటాయి. కారణం ఏంటంటే, ఒక 50 మంది ఆఫీసర్లు, ఒక 60 మంది నాయకులు, వీళ్ళందరినీ కట్టుకట్టుగా పెట్టడం కష్టమవుతుంది. దాన్ని మేము ఇంగ్లీష్లో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అంటాం. భగవంతుడి సృష్టిలో, స్వామివారి సంకల్ప సృష్టిలో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. మీ అందరి అనుభవాలు చూసుకోండి. కావస్తే ఎవరినో కలవాలనుకుంటారు, స్వామి వాణ్ణి కలవాలి స్వామి అనుకుంటారు, వాడు ప్రత్యక్షం అవుతాడు. స్వామి ఈ పుస్తకం నాకు లేదని స్వామి అనుకుంటారు, ఆ పుస్తకం వస్తుంది. కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అన్నది లేనిది నా స్వామివారి సృష్టి. ఎంచేతంటే ఈ జగన్నాటకానికి సూత్రధారి, పాత్రధారి, రచయిత ఆ బంగారు తండ్రి కనుక. స్వామి కిందటి స్నాతకోత్సవంలో, ఇండోర్ స్టేడియంలో స్నాతకోత్సవంలో ఒక్క మాట డైరెక్ట్గా అన్నారు, మీరందరూ నా అంశ అన్నారు. అంతకంటే నిర్దుష్టంగా చెప్పే భగవంతుడు ఎక్కడా లేడు. మీరందరూ నేనే, మన స్వామి ఒక్కరే, ఐ అండ్ యు ఆర్ వన్ అంటారు. ఐ అండ్ యు ఆర్ వన్. అంతేగాని నీకు నాకు తేడాలున్నాయి, నువ్వు భగవంతుడివి కాదు, నేను భక్తుడిని కాదు అని ఏం చెప్పలేదు. అయితే మనందరం ఆలోచించుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే, యావత్ సృష్టిలోనూ నా స్వామే ఉన్నారు కనుక నా స్వామి దగ్గర నేను ఎలా నడుచుకుంటానో సృష్టిలో ఉన్న జీవరాశులు అన్నిటి దగ్గర అలా నడుచుకోవాలి. ఆ నడుచుకునేటట్టుగా నాకు శక్తిని యుక్తిని ఈ స్వామి అని దండం పెట్టుకోవాలి. ఉన్నమాట చెప్తున్నాను, ఇది నాకు తెలుసు. ప్రతి వ్యక్తిలోనూ స్వామిని చూడాలని, ఎలా చూడాలి, ఎలా నడుచుకోవాలి అన్నది ఇంకా మెల్లిమెల్లిగా నేర్చుకుందుకు ప్రయత్నిస్తున్నాను. నాకింకా పూర్తిగా సాధ్యం కాలేదు. కాని మనందరం నేర్చుకోవాల్సిందల్లా అదొక్కటే పాఠం. ప్రతి వారిలోనూ ఆ పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి అంశ మాత్రమే ఉంది. ఎందుకంటే తనే చెప్పారు, తనకు ఆ స్నాతకోత్సవంలో తనెంతో ముద్దుగా చెప్పారు, మీరందరూ నా అంశ, మీరందరూ నా అంశలే అన్నారు. అది నేను ఎంతో ఆనందించాను. స్వామి ఇంత డైరెక్ట్ గా చెప్పావు స్వామి. ఎందుకంటే మేము మామూలుగా అనుకుంటాం, పాత్రధారి సూత్రధారి, ఆ జగన్నాటకం రాసింది నా స్వామి అని అనుకోవచ్చు. కాని వారు చెప్పితే ఇంకా ఆనందం. ఇప్పుడు మనందరం సాధన చేయాల్సిందల్లా అందరిలోనూ స్వామిని ఎలా కొలుచుకోవాలి. ఎందుకంటే ఇంట్లో నాన్నగారిలో స్వామి ఉన్నారని చెప్పి ఓం జై జగదీశ హరే అని హారతిస్తే నాన్నగారు గాబరా పడిపోయి వీడికేదో పిచ్చి పెట్టింది అనుకుంటారు. అలా కాకుండా ఆ నివాళి మనసులో ఇచ్చుకోవాలి, నా తల్లిలో నా తండ్రిలో ఉన్న దేవుడికి నేను హారతి ఇచ్చుకుంటున్నాను అని మనసులో అనుకోవడంలో తప్పులేదు. కాని కర్పూరహారాలు రోజు ఇచ్చిస్తుంటే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. మనమందరం జాగ్రత్తగా నేర్చుకోవలసింది ఆ స్వామిని, అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనసులో ఎంతో జాగ్రత్తగా కొలుచుకోవాలి. దానికి కూడా నా స్వామి చెప్పేశారు, లవాల్ సర్వాల్. అదే స్వామిని కొలుచుకోవడం అంటే, ఏమాత్రం వీలున్నా, ఏమాత్రం సాయం చేయగలిగినా ఎదుటివారికి సాయం చేయడం, సాయం చేయలేకపోయినా కష్టపెట్టకుండా ఉండడం. లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంతకంటే భగవంతుడు చెప్పేది గాని చేసేది గాని లేదనిపిస్తుంది. ఎందుకంటే సత్యసాయి సమాజాల్లో, సత్యసాయి సంఘాల్లో, సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో ముఖ్యంగా కావలసింది ఆ ఐక్యత. అందరి దేవుళ్ళు ఒక్కరే, అన్ని మతాలు ఒక్క మతమే అనే మన స్వామి దగ్గర

0: ఆర్గనైజేషన్లోనే విభేదాలు భేదాలు ఉండకూడదు. అందరూ ఐకమత్యంగా ఉండి మా స్వామి ఏం చెప్పారు, అందరిలోనూ నన్ను చూడు అన్నారు. మా స్వామి ఏం చెప్పారు, అందరినీ ప్రేమించు అన్నారు. మా స్వామి ఏం చెప్పారు, అందరినీ సేవించు అన్నారు. ఈ మూడు చెప్పడం కాదు, ఈ మూడు మనసులో హత్తుకునేటట్టుగా ప్రతి ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు అది ఆకలింపు చేసుకుని అలా నడుచుకున్నాడు స్వామి ఎంతో ఆనందిస్తారు. ఎవరైనా ఆనందిస్తే స్వామి ఎంతో ఆనందిస్తారు. ముగించే ముందు ఒక్క విషయం చెప్పుకుంటాను మీతోటి, మన్నించండి క్షమించండి, కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం కలిసి ఉంటే స్వామికి సంతోషం. మనం ఎవ్వరం కూడా అనవసరంగా బాధపడితే స్వామి సంతోషించరు. మనలో మనం అపార్థాలు చేసుకోకుండా మనలో మనం అందరం కలిసికట్టుగా ఉండి స్వామివారి కార్యం, ఆ రామేశ్వరం బ్రిడ్జి కట్టారు చూడండి భక్తులందరూ, అలాగ మనందరం కలిసి ఉంటే స్వామి ఎంతో సంతోషిస్తారు. ఒక్క మనవి ఆఖరిన చెప్పుకుని ముగిస్తాను. ఆ మనవి ఏంటంటే, స్వామి నాకు తెలిసినంత మట్టుకు ఎంత దైవత్వం ఉందో అంత దైవీ మాయ కూడా ఉంది. ఆ మాయలో పడకుండా కాపాడు తండ్రి అని ఆ స్వామికే నమస్కారం పెట్టుకోవాలి. మానవ మాత్రుడు ఆ మాయ నుంచి బయటపడలేడు. ఆ మాయ మరో మాటగా చెప్పుకోవాలంటే అహంకారం. నాకు నేనన్నదున్నది, నీ అంశ బానే ఉంది గాని స్వామి, కాని మరి నేను కూడా చేయాలి కదా, అదే మాయ. ఈ నేనన్నది మాయ, శ్రీవారే అన్నది దైవం. ఈ తేడాని మనసులో పెట్టుకొని మదనపడ్డం అక్కర్లేదు. అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూసుకోవడం నేర్చుకుంటే ఆ మాయ ఆటోమేటిక్గా పక్కకి తప్పుకుంటుంది. ఎందుకంటే నేను చేసేది అన్నది లేదు స్వామి, చేసేది నువ్వు. నాకు అన్నది లేదు స్వామి, అంతా నువ్వు. ఇంకా మరి మాయ ఎక్కడి నుంచి వస్తుంది? మాయకి ఆస్కారమే లేదు. అయినా మనుషులం కనుక, ఈ జీవితం సాధిస్తున్నాం కనుక, తెల్లవారి న్యూస్ పేపర్లు అవి చూస్తాం కనుక మాయలో పడిపోతూనే ఉంటాం. కాని వారికే నమస్కారం పెట్టుకుని, స్వామి ఈ మాయ తప్పించు, మాయలో నన్ను పెట్టకు అని వారికి నమస్కారం పెట్టుకుంటే ఆ మాయ కూడా పోగొట్టేసి అంత స్వామి మయం అనేటటువంటి సత్యాన్ని మనకెప్పుడూ చూపెడుతూనే ఉంటారు స్వామి. ఆ బంగారు తండ్రికి, మీలో ఉన్న నా స్వామికి అనేక నమస్కారాలు చెప్పుకుంటూ సాయిరాం చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకునే భానుజీరావు. సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2009 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ రామాయణం వింటారు. ఇంతవరకు మీరు

0: సీత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము ఆ విఘ్న వినాశకుని గురించి మనస్ఫూర్తిగా స్మరించుకున్నాము.
2: చక్కగా పాడారం పెద్దన్నయ్య.
1: ఇప్పుడు యుగ యుగాలకి జగజగాలకి తండ్రి అయిన మన సాయి రాముని నామ సంకీర్తనం ఒకటి గానం చేసుకుందాంరా.
2: మనసారా పాడుకుందాం పదరా.

0: రత్నాకర కులతిలక
1: ఆహా
0: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
1: ఓహో
0: రాయసములకే రాజాధిరాజా మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం.
1: అభివందనం స్వామి.
0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాం రా.
1: సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట.
0: అదేమిట్రా అలా అంటున్నావు?
1: ఏముందిరా, రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పబోయి అన్నాడు ఒక పెద్ద ఆయన.
0: ఓహో,
1: దానికి కట్టే అంటే సేతువును కట్టి
0: కట్టి,
1: కొట్టే అంటే రావణాసుని చావకొట్టి
0: చావగొట్టి,
1: తెచ్చే అంటే సీతమ్మను తెచ్చాడరా. అంతే ఫినిష్, రామాయణం అయిపోయింది కదరా.
0: అదేరా రామాయణంలోని గొప్పతనం.
1: ఏమిట్రా?
0: మూడు ముక్కల్లోనూ చెప్పవచ్చు, మూడు యుగాల్లోనూ చెప్పుకోవచ్చు.
1: మహా బాగా చెప్పేవరా.
0: అయితే సోదరా,
1: ఏమిరా
0: వీర జిత్వర పరివేష్టి తాలంకార వెలిసిత వారమైన భరత భూమి, శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు,
1: ఆహా
0: జీవ కళలకు మిట్టినిల్లు రా.
1: గ్రేట్ మదర్ ఇండియా.
0: అవునరా,
1: ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు.
0: కరెక్ట్ గా చెప్పేవరా.
1: అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా.
0: ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి కన్నా శక్తి లేదు,
1: ఆహా
0: ముక్తి కన్నా రక్తి లేదు.
1: అంతేరా,
0: భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచబాటరా.
1: మహాబాగా చెప్పేవారా.
0: ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచనా సంగీత దర్శకత్వం సర్వం మన స్వామిదేరా.
1: అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే రాసింది చేసింది చెప్పింది నేర్పినది చేయిస్తున్నది అంతా మన సాయిమాతే అన్నమాట.
0: అంతా స్వామిమయమేరా.
1: అయితే సోదరా, రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం.
0: అవునరా,
1: మన సాయిరామునికి పంచప్రాణం ప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం. పదరా
0: పదా.

0: అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైక అనే ముగ్గురు సతులు. వారికి సంతానం కలగలేదు.
1: అయ్యో పాపం.
0: పిల్లల కోసం పుత్ర కామేశ్యాగాన్ని చేశారా?
1: అప్పుడు ఏం జరిగిందిరా?
0: అయితే ఆ యాగంతో ఆయన యోగం మారిందిరా.
1: అంటే ఏమైంది?
0: యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచాడు.
1: ఆహా.
0: అది సేవించిన తరువాత ఒక శుభ ముహూర్తాన ఆ ముగ్గురు సతులకు నలుగురు సుతులు జన్మించారు.
1: ఓహో.
0: వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా?
1: ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా?
0: అవునరా.
1: అయితే సోదరా, వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు.
0: ఆహా, చక్కగా జరుగుతుందిరా.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితీరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ లక్ష్మణులను తన యాగ రక్షణార్థమై తనతో పంపమని దశరథుడిని ఏ విధంగా కోరుతున్నాడో చూడరా.
0: ఏ విధంగా రా?

0: ఆడిన మాట తప్పని దశరథ మహారాజు వశిష్ఠుల వారి ప్రోద్బలంతో రామలక్ష్మణులను విశ్వామిత్రుడు పంపారా.
1: ఓహో,
0: రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతి బల అనే మంత్రాన్ని ఉపదేశించారు. అమోఘమైన ఆత్మబలంతో, తరతరాల పుణ్యఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుదిముట్టించి చివరికి మారీచిని తరిమిగొట్టారా వాళ్ళిద్దరు.
1: అయితే సోదరా, మునీశ్వరుని యాగం కొనసాగింది. అయితే కళ్యాణధాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపము పాపి ఎట్టకెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. అక్కడ దండోరా వినిపిస్తోంది, ఏ విధంగా ఉందో చూడు.
0: ఏ విధంగారా?

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇక్కడ మనమొక మహావిశేషమైన సంఘటన ప్రస్తావించుకోవాలరా.
1: విశేషమైన సంఘటన ఏమిటరా అది?
0: సీతమ్మ వారు తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సుని ఎత్తిందిరా.
1: ఏమిటి, చిన్ని బాలిక అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సుని ఎత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. నేను ఒప్పుకోనరా?
0: నీ మోహన్, నువ్వు ఒప్పుకునేదేమిట్రా?
1: మా ఇంకేంటి
0: అయినా సీతమ్మ అంటే ఎవరనుకున్నావు ఇంతకీ?
1: ఎవర్రా?
0: సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణిరా.
1: అయితే ఆ అమ్మకే సాధ్యంరా.
0: అందుకని సీతామ్మవారి స్వయంవరానికై మిథురా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకొని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహా ఉపద్రవమైన బరువు కలిగిన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మకు వరుడు, సీతా మనోహరుడు అని ప్రకటించారా.
1: ఓహో,
0: అయితే ఎక్కడ లేని రాజకుమారులు అక్కడికి వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టే సంకల్పంతో ఎలా ముందుకు సాగుతున్నారో వినరా?
1: చెప్పరా అబ్బాయి.

0: అయితే రాజకుమారులే కాకుండా అక్కడికి వచ్చిన ఆ రావణాసుడు కూడా ఆ శివధనుసుని ఎక్కుపెట్టలేక విలువెల్లాడిపోయాడురా.
1: ఏమిటి, 10 తలకాయలున్న రావణాసుడే శివధనుసుని ఎక్కుపెట్టలేకపోయాడంటే థర్మోమీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట.
0: అవునరా, అయితే అంతలో విశ్వామిత్రుని కనుసైగలు అందుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుని శ్రీరామచంద్రుడు ముందుకు సాగి అక్కడ ఆ శివధనుసుని ఎత్తి అవలీలగా ఎక్కుపెట్టి అది విరిగిపోయింద్ర పెళ్లుమంటూ ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరుడు నారద పురంధర చంద్ర రుద్ర హైమవతి జటిపటిలో మన్నితమై సాంబశివుని సభా మండపంలో దేవతలందరి సమక్షంలో అక్కడ ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేళి చేస్తున్నాడో చూడరా.

0: శ్రీరాముడు శివధనస్సు నెక్కుపెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాన్పించుకున్నాడు, సీతారాముడయ్యాడు.
1: ఆహా,
0: అదే సమయంలో జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు ఊర్మిళ మాండవి శృతకీర్తులను లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహ నిశ్చయించారు.
1: అయితే సోదర, దేవుడు పెళ్లికి అందరూ పెద్దలే, అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి.
0: అవును.
1: అయితే సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆస్వాదించాలని, ఆనందించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఏ విధంగా పాడుకుంటూ తరలి వస్తున్నారో చూడు.
0: ఏ విధంగారా చెప్పరా కాస్త?

0: పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కడకల్లాడుతోంది. వధూవరులైన సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావిడి.
1: ఓహో,
0: అక్కడ వధూవరులిద్దరూ పెళ్లికి సిద్ధంగా ఉన్నారిక. శ్రీరాముడు సీతమ్మకి మంగళసూత్ర ధారణ చేసి సీతారాముడయ్యాడు. ఇక ఇద్దరు కలిసి అగ్ని చుట్టూ ఏడు ప్రదర్శనలు చేసి ఆదర్శ దాంపత్యానికి నాంది వేశారు. ఇద్దరు ఒకరికొకరు పూలమాలను మార్చుకున్నారు. దోసిళ్లతో ముత్యాల తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటున్నారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. అక్కడ అంతా ఆనందంగా, హర్షం అంతా సంతోషంగా నిండిపోయి ఉన్నది. అక్కడ అదే వేళలో ప్రకృతి హర్షించి పుష్పవర్షం కురిపిస్తున్నది. ఆ సమయంలో అక్కడి పురప్రజలంతా ఏ విధంగా పాడుకుంటున్నారో వినండి ఒకసారి.

0: ఆహా చిన్నాడా, కళ్ళు చెమ్మగిల్లిపోతున్నాయి. ఆహా సీతారాముల వారికి కళ్యాణం చాలా వైభవంగా జరిగిందిరా.
1: ఆహా ఏం విందు, ఏం భోజనాలు. విందంటే ఇలా ఉండాలి, దాంపత్యం అంటే 63 దాంపత్యమే ఉండాలిరా.
0: భోజనాల సంగతి బాగానే ఉంది కానీ ఇంతకీ ఈ 63 దాంపత్యం ఏమిటిరా?
1: నీకు తెలియదు కదూ, దాంపత్యంలో రెండు రకాలున్నాయిరా.
0: ఓహో,
1: ఒకటి 63 దాంపత్యం, ఇంకోటి 36 దాంపత్యం.
0: అయినా ఈ ఇంగ్లీష్ దాంపత్యాలు ఏమిటిరా, కాస్త వివరంగా చెప్పు మా అందరికి.
1: ఆగలా చెప్తున్నాను. ఇప్పుడు 63 ఫిగర్ తీసుకో.
0: తీసుకున్నా.
1: దిస్ ఇస్ 6, దిస్ ఇస్ 3.
0: అంటే ఇది 6, ఇది 3.
1: అవునరా. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, ఒకరి మాట ఒకరు వింటూ, ఒక బండికి రెండు చక్రాలలాగా హాయిగా సాగిపోతుంది వాళ్ళ సంసారం.
0: అంటే ఇద్దరు కలిసిపోయారన్నమాట.
1: అవునరా. ఇక 36 దాంపత్యం తీసుకోరా. సే దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 6.
0: అంటే ఇది 3, ఇది 6.
1: ఎడమొహం పెడమొహం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుందిరా.
0: అంటే మాటలుండవు కొట్లాట, ఇదేనమాట.
1: అంతేరా.
0: అయితే ఖచ్చితంగా సీతారాముల వారిది, 63 దాంపత్యమేరా.
1: అంతేరా. మరి
0: కథలోకి వెళ్దాం పద. ఇక
1: పదరా.
0: దశరథ మహారాజు కళ్యాణ అనంతరం అందరితో పాటు అయోధ్యకు తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి అందరూ తిరిగి అయోధ్యకు చేరుకున్నారు.
1: ఓహో.
0: అయితే చిన్నాడా, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసుల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయిరా. అయితే ఈ రాక్షసులను వెంటనే సంహరించాలి. అందుకు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు వెంటనే విజృంభించాలిరా. ఇంకా
1: నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు.
0: అవును రోయ్.
1: ద్వాపరయుగం వచ్చేసరికి ఊళ్ళోకి వచ్చేసారా వీళ్ళంతా.
0: నిజమేరా.
1: ఇక ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడనే పుడుతున్నాడు.
0: కరెక్ట్ గా అనిపిస్తుంది.
1: అందుకు గాను ఈ రాక్షసులందరినీ సన్మార్గం నడపడానికే మన స్వామి ఈ సాయిరామునిగా అవతారం ఎత్తారా.
0: కరెక్ట్ గా చెప్పారా. అయితే సోదరా.
1: ఏమిరా.
0: ఇక మనము కైక మంత్రాల గురించి చెప్పుకోవాలరా.
1: చెప్పుకోవాలరా.
0: రామాయణ రచయితలంతా కైక మంత్రులను దుష్ట పాత్రలుగా చిత్రించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారా.
1: ఎంతటి తప్పుగా చిత్రీకరించారా.
0: నిజంగా వారిరువురు కారణ జన్ములు.
1: ఆహా.
0: నిజంగా చూస్తే కైక లేని రామాయణం లేనే లేదు, మంధర లేని పారాయణం ముందుకు సాగదు.
1: మహాభాగా చెప్పగలరు.
0: ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రామాయణం ముందుకు సాగదు. రాముడు అడవికి వెళ్లాడు, రాక్షస సంహారం జరగదురా.
1: ఆహా.

0: తనపై మోపబడు నిందను సైతం లెక్క చేయక మంధర ప్రోద్బలంతో కైక శ్రీరామునికి వెంటనే 14 వత్సరాల అరణ్యవాసం, వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది.
1: అయ్యయ్యో,
0: ఇచ్చిన మాట తపన దశరథుడు కైకకి ఇచ్చిన 2 వరాల కట్టుబడి శ్రీరామచంద్రుని 14 వత్సరాలు అరణ్యాలకు వెళ్లమన్నారు రా.
1: తండ్రి ఆజ్ఞను తలదాల్చాడు దశరథ రాముడు.
0: ఆదర్శ పుత్రుడు రా,
1: పతి సేవయే సతీధర్మమని భర్తను అనుసరించి సీతమ్మ తల్లి.
0: ఆదర్శవంతమైన భార్య,
1: అన్నకు అండదండలై అడవులకు బయలుదేరాడు లక్ష్మణుడు.
0: అంతకు ఆదర్శవంతమైన తమ్ముడు,
1: ఆ ప్రేమమూర్తుల ముగ్గురు అయోధ్యను వదిలివేసి అడవులకు ఏ విధంగా వెళ్తున్నారో చూడరా.

0: సకల భోగాలను త్యజించి సకల త్యాగాలకు తెగించి సీతారామ లక్ష్మణులు అడవిలోకి బయలుదేరారు.
1: ఆహా,
0: మార్గ మధ్యంలో ఆ అడవిలోనే శ్రీరామ సీతారామ లక్ష్మణులు గుహుణ్ణి కలిశారు. గుహుణ్ణి కలిసి అక్కడ పారుతున్న గంగానదిని ఆ నావలో ఎలా సాగుతున్నారో వినరా ఒకసారి.
1: చెప్పరా అబ్బాయి.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: అటు అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగంతో మరణించారు.
1: అయ్యో పాపం.
0: ఈ విషయం మేనమామ వల్ల తెలుసుకున్న భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రికి అంత్యక్రియలు గావించి అటు పిమ్మట అన్న చరణమే తనకు శిరోధార్యమని, అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాముని వద్దకు వెళ్లి ఏమంటున్నాడు రా అంటే,
1: ఏమంటున్నాడు రా

0: ఆడిన మాట తప్పడు రాముడు,
1: అందుకే అయ్యాడు దేవుడు.
0: పట్టిన పట్టు విడవడు భరతుడు,
1: అందుకే అయ్యాడు ఆ దేవుడికి తమ్ముడు.
0: భరతుడు శ్రీరాముని పాదుకలు తీసుకుని నందిగ్రామం చేరి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి అయోధ్యని పరిపాలిస్తూ ఉన్నాడు.
1: ఆహా,
0: ఇక్కడ అడవిలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నారు.
1: పంచవట కాస్త వివరంగా వివరించరా?
0: పంచవటి అందచందాలు ఎంత బాగుంటాయో మన అన్నయ్య చెబుతాడ్రా.
2: పంచవటిని చేరారు రాసై, పర్ణశాల వేశారు రాసై, ముసట కొలిపే స్థలమరీసై, ముగ్గురి పూజా ఫలమరీసై, అదిగో అందచందముల వలయ.

ముద్దులకు చిలుక పలుకులు సై చందాన తందానే తందన సీత మురిసిపోతున్నది సై చందాన తందానే తందన అదిగో నాథ అయోధ్య.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: అక్కడ ఆ పర్ణశాల ప్రాంతంలో రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ అక్కడే తిరుగాడుతూ జగన్మోహనాకారైన శ్రీరాముని చూసి మోహించి తుదకు లక్ష్మణుని చేత ముక్కు చెవులు కోయించబడి పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్ళింది.
1: ఆహా,
0: అక్కడ అన్న దగ్గర సీత యొక్క అందచందాలు పొగిడి తనలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తించారా.
1: ఓహో,
0: అయితే వెంటనే రావణాసుడు మారీచిని పిలిపించి ఏమంటున్నాడు వినరా?
1: ఏమంటున్నాడు రా?

0: సీత శ్రీరాముని ఆ బంగారు లేడి పట్టి తెమ్మని కోరిందిరా.
1: ఆహా,
0: వెంటనే శ్రీరాముడు లక్ష్మణుణ్ణి సీతమ్మతో కాపలాగా ఉంచి అటు లేడి వెంట పరిగెత్తాడు. తర్వాత చివరికి విసి విసిగి వారి బాణం గుడి చూసుకుంటాడు రాముడు.
1: అప్పుడు ఏమైందిరా?
0: ఆ లేడి చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ చనిపోయిందిరా.
1: ఆహా,
0: ఈ కేక విన్న సీతమ్మ శ్రీరామునికి ఏదో కీడు సంభవించిందని వెంటనే లక్ష్మణుణ్ణి వెళ్లమని ఆజ్ఞాపించిందిరా.
1: సీత పదే పదే చెప్పడం చేత విధి లేక పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని చెప్పి లక్ష్మణుడు అన్నజాడకై బయలుదేరాడరా.
0: అయితే ఇదే అదనని రావణాసురుడు దొంగ పన్నాగంతో సాధు వేషంలో వచ్చి పర్ణశాల వద్ద చేరి భిక్షాందేహి అని సీతమ్మ ముందర కేక వేశాడరా.
1: ఆహా,
0: సీత మనసు కరిగింది.
1: దాత చెయ్యి దాగదు.
0: అయితే భిక్ష వేసింది గీతలు దాటింది. ఆ గీతలే ఆమె పాలన శాపమై పలికింది. అయితే వెంటనే రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయి పన్నాగంతో ఎలా ముందు కదిలాడు వినరా.
1: అదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకువెళ్తుండగా అడ్డుపడిన జటాయువును నరికి ముందుకు సాగిపోయాడరా.
0: అయితే సోదరా, ఆనాడు సీత భోగ భాగ్యాలను వడిచింది, అందుకని శ్రీరామునితో ఉండగలిగింది.
1: ఆహా,
0: అది త్యాగం.
1: అవునురా.
0: అదే సీత నేడు కోరికను వరించింది, అందుకనే శ్రీరాముని ఎడబాసింది. ఇది కోరికరా. అందుకనే అంటారు మన స్వామి, సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది అందరికీ ఉండాలి అని.
1: అందుకేరా స్వామి ఇంకో విధంగా యూ మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్ అని కూడా చెప్తారు.
0: కరెక్ట్ గా చెప్పేవారా. అయితే సోదరా,
1: ఏమిరా,
0: రామ లక్ష్మణులు సీత జాడకై బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యంలో జటాయుని చూసి స్నేహానికి ప్రాణం వెలబోసిన జటాయుకి అంత్యక్రియలు జరిపి ముందుకు సాగారు.
1: ఆహా,
0: అక్కడ శబరిని అనుగ్రహించి చివరికి ఋషిముఖాది చేరుకున్నారు.
1: ఓహో,
0: అక్కడ హనుమంతుడు తన స్వామి శ్రీరాముని చూసి రాముడే తన దేవుడని మధుర తలంచి ఏ విధంగా పాడుకుంటున్నాడో వినరా కాస్త.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: సుగ్రీవుని భార్యను చేపట్టిన దుష్కార్యానికి వాలిని
1: సంహరించి
0: శ్రీరాముడు సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడరా.
1: ఆహా,
0: అయితే సుగ్రీవుడు రాముకిచ్చిన మాట ప్రకారం వానర సేనను 4 దిక్కుల సీతాన్వేషణకే పంపాడు.
1: ఓహో,
0: రాంబంటు హనుమంతుడు రాముని అంగుళీయకం తీసుకుని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్ర ఒడ్డు చేరారా.
1: చాలా మంచి పని చేశారా.
0: అక్కడ జటాయువు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారి లంకలో ఉన్నారన్న విషయం తెలుసుకుని ఉప్పొంగిపోయారా.
1: ఆహా, ఇంకేం కావాలా, కార్యం సిద్ధించింది.
0: అయితే ఆ జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకకు చేరే సంకల్పంతో ఏ విధంగా పొగుడుతున్నాడో చూడు.
1: ఏ విధంగా రా.
2: జయోస్తు ఆంజనేయుడా.

0: జై శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడు వీరాంజనేయ స్వామి.
1: అంటే మన హిల్ వ్యూ స్టేడియం లో ఉన్న ఆంజనేయ స్వామి తెత్తెదిగిపోయాడన్నమాట.
0: అన్నమాట ఏమిటరా? ఉన్నమాటే.
1: అయితే కాని
0: వాయువేగ మనోవేగంలో నుంచిన మహావేగంతో సాగిపోతున్నాడు ఆ వాయుపుత్రుడు.
1: ఆహా,
0: మార్గ మధ్యంలో మైనాకురికి ముక్తిని ప్రసాదించి అక్కడ సురస అనే నాగకన్య పన్నాగమును పటాపంచలు చేసి,
1: ఓహో,
0: సింహిక అనే రక్కసిని పరిమార్చి ఒక్క ఊపిలో లంకపై కురికాడు వీరాంజనేయుడు. అక్కడ లంకలో లంకిని వధించి విభీషణని చేరి అతని కలిసి సీతమ్మ జాడ తెలుసుకుని సీతమ్మ అశోకనందనలు తెలుసుకుని అక్కడ సీతమ్మ దగ్గరికి చేరాడు. అక్కడ హనుమంతుడు సీతమ్మను కలిసి ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడరా?

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరంను సీతమ్మకి ఇచ్చి సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని చిందర వందర చేశాడరా.
1: అయితే తన పని మొదలు పెట్టాడనమాట.
0: అవునురా, అప్పుడు రావణ కుమారుడైన అక్షయుడు శ్రీ ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు.
1: ఓహో,
0: అటు పిమ్మట ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రానికి ఆంజనేయుడు గౌరవంతో లొంగిపోయి బందీ అయ్యాడు. రావణ సభను చేరాడు.
1: అక్కడ ఏమైందిరా?
0: అక్కడ దశకంఠుడు మన రాంబంటితో ఏమంటున్నాడరా అంటే,
1: ఏమంటున్నాడరా?
2: రామ బంట్లిట కురాతగరు రావణ బ్రహ్మంటే ఎవరు, ఎగిరి వచ్చావు ఎంత పొగరు, ఎవరు రా నీ పేరు ఎవరు?
0: అరవింద్ సాయి, ఎంబీఏ ఫస్ట్ ఇయర్.
1: ఆగరణి మోహన్, నిన్ను కాదురా, అక్కడ రావణాసురుడు హనుమంతుని అడుగుతున్నాడు.
0: ఓహో, అయితే కథ కాని మరి.
2: ఎందుండి వచ్చావు, ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు, ఏమిరా

0: అంతటా సరైన ఖడ్గం తీశాడు రావణాసురుడు.
1: ఆహా,
0: కాని దూతను చంపడం న్యాయం కాదని విభీషణుడు వారించాడు.
1: అదిరా రాజనీతి అంటే.
0: అయితే కోతలకు ప్రేమరది వాళ్ళము కనుక హనుమంతుని తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు.
1: అయ్యయ్యో,
0: ఆ తర్వాత ఏమైందో చెప్పరా ఇంకా.

వదలచిన హనుమంతుడు పెద్ద మనిషి వలె కూరుతుండెరా. ఓహో జాగేలా వినరయ్యా, లంకా దహనంబును చెప్పెద.

0: అయితే సోదర
1: చెప్పరా,
0: మన వీరాంజనేయుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడరా లంకని?
1: అదిరా భక్తుడంటే. అసలు
0: సీతమ్మను చూసిన ఆనందంలో రాముని వద్దకు వెళ్లి చూచిచి సీతను అని ఏమని చెప్తున్నాడో విను.
1: ఏమని చెప్పాడరా?
2: శ్రీరామచంద్రుడా నా దేవదేవుడా సీత.

0: హరిచ.
1: సీతమ్మ లంకలో ఉందని తెలిసి వెంటనే శ్రీరాముడు సుగ్రీవాది వానర వీరులతో సముద్ర తీరం చేరారా.
2: ఆహా,
1: అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగద జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నీరతి దాటారు. అక్కడ త్రికూటాచల శిఖరం మీద దేదీప్యమానంగా విశ్వకర్మ నిర్మించిన సువర్ణమయనమైన ఆ లంకా మహానగరాన్ని అందరూ వానరులు ఒక్కసారిగా చూసి ఆశ్చర్యచకితులైపోయారా.
2: అంతే కదరా మరి.
1: అయితే మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం వానరుడైన అంగదుని రాయబారిగా రావణ వద్దకు పంపాడు.
2: ఆహా,
1: కాని నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాటలు లెక్క చేయక, రావణి పరాక్రమం తెలియక రామరావణ యుద్ధానికి కాళ్ళు దిగాడురా.
2: ఎంత పొగర్రా.
1: వెంటనే మ్రోగిని సమరవేరి, ఏ విధంగా నా చూడు

0: శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు.
1: ఆహా,
0: వెంటనే సీతమ్మ అగ్నిలో దుంకింది. మాయ నిప్పులో కలిసిపోయింది. నిజం మాయలోంచి నిగ్గు తేలి ఇంకా క్షేమంగా బయటకు వచ్చింది.
1: అవునురా,
0: ఇప్పటిదాకా ఉన్న మాయ సీత తన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది.
1: ఆహా,
0: జానకి నిజానికి జనని ఈ జగానికి. సీతమ్మ అగ్నిలోకిన తర్వాత తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై ఆ జగదీశ్వరుని ఇల్లాలుగా బయటకు వెలువడింది. లోకం నచ్చిన లోకం మెచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది. కట్ట కడపటికి సీతారామలక్ష్మణులు పుష్పక విమానమెక్కి అందరూ కలిసి అయోధ్యను చేరారు.
1: ఆహా,
0: అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై ధర్మమూర్తిగా యుగ ధర్మాన్ని నడిపిస్తూ రామరాజ్యమే ప్రేమ రాజ్యం అనిపించాడు. యుగ యుగాలకి ఆదర్శంగా నిలిచాడు.
1: నిజం చెప్పావు.
0: ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు అందించిన సాయిరామునికి హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ ఇప్పుడు మనందరము కలిసి మన సాయిరాముని నామం సంకీర్దాం.
1: పదరా.

2009 సంవత్సరం సాయి కొలువన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ రామాయణం విన్నారు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని ప్రసారం చేస్తున్నాం.

వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను.

నాను వెతుకుచుంటి నాడు నీవు నిజ మానవ ధర్మపరుణి. కొదువలేదు నరులకు కొదువలేదు.

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం. వెతుకుచునేయున్నాను నే వెతుకుచున్నాను, నేను వెతుకుచు నీయున్నాను. వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇదే మాట స్వామి షిరిడి అవతారంలో చెప్పారు. మామిడి పూతను ఉదాహరణంగా చెబుతూ, అన్ని పూలు కాయలు కానట్లే నిజమైన భక్తులు కోటికొక్కరుంటారన్నారు. సర్వస్య శరణాగతితో తన వద్దకు వచ్చే భక్తుని కోసం భగవంతుడు ఎంతగా ఎదురు చూస్తాడో ఈ పద్యం వివరిస్తోంది. భగవంతుడే మన మధ్య నడయాడుతున్నా ఐహికమైన కోర్కెలతో చేరేవారే కాని, ఆముష్మిక చింతనతో తనలో దైవత్వాన్ని గుర్తించి దైవాన్ని చేరుకోవాలని ఉత్కృష్టమైన మానవ జీవన లక్ష్యాన్ని అందుకునేవారు అరుదు. మానవ జీవిత లక్ష్యాన్ని తెలిపి మనని హెచ్చరించే స్వామి సందేశాన్ని అనవతరం వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణామాలు అర్పిస్తూ ప్రియమైన మా రేడియో సాయి శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయిరాం సాయిప్రసాద్, నీకు కూడా ఈ ఆనందకరమైన శుభవేళలో నా శుభాకాంక్షలు.
2: సాయిరాం గణేష్, నిజంగా మన రేడియో సాయి కుటుంబానికి అంతటికీ ఈ రోజు పర్వదినం. నేను కూడా నీకు మన శ్రోతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, మనం ఇక కార్యక్రమాలు ప్రారంభిద్దాం.
1: ఒక్క క్షణం ప్రసాద్, ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించే ముందు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమయ్యాయో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం.
2: బాగా గుర్తు చేశావు గణేష్. మన శ్రోతలకు ఆ విషయాలు తెలియజేయడం మన బాధ్యత కూడా. అలాగే చేద్దాం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో 2001లో రేడియో సాయి ప్రసారాలు ప్రారంభమైన సంగతి మా ప్రియమైన శ్రోతలకు తెలిసిన విషయమే. 2011 ఫిబ్రవరిలో రేడియో సాయి సంచాలకులు శ్రీ వెంకట్రామన్ స్వామివారి మాతృభాష తేట తెల్లని తెలుగులో కూడా 24 గంటల తెలుగు ప్రసారాలు ఉంటే బాగుంటుందని స్వామివారికి విన్నవించారు. భగవాన్ తనపై కరుణతో వారి అభ్యర్థనను మన్నించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున అంటే 2011 జూలై 15వ తేదీన మన రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
2: మహాభినిష్క్రమణకు కొద్ది రోజుల ముందే భగవాన్ మనకి మహదవకాశాన్ని ప్రసాదించారు. సాయిమాత ముద్దు బిడ్డ అయిన తెలుగు స్ట్రీమ్ నిర్విరామంగా వారి స్వామివారి ఆదర్శాలను వాణిని విశ్వవ్యాప్తం చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.
1: ఆ క్రమంలోనే 2వ ఏడాదిని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈరోజు మా శ్రోతలకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి అందిస్తున్నాం. నేటి కార్యక్రమాల ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ ప్రశాంత నిలయంలోని రేడియో సాయి స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి.
2: మరో విశేషం కూడా ఉంది. పుట్టపర్తి స్టూడియోతో పాటు ఈ కార్యక్రమాల రూపకల్పనలో విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి పట్టణాల్లోని రేడియో సాయి బృందాలు, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు పాలు పంచుకున్నారు.
1: నేటి ఈ విశేష కార్యక్రమాలను స్వామివారి దివ్యవాణితో ప్రారంభిస్తున్నాం.

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలిచటకు వీలు కాదు. ఈ నియమము కూడా నువ్వు ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజిల్ ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజిల్ను కూడా కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారం చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగొక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనన్ను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారములు ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కానీ, కూర్చోవటం ఎందు కానీ, నవ్వటం ఎందు కానీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం జంతు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. కనుకని అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి. ఈ స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి, 33 రింగులు. ఇందులో 9 to between 9 and 12 ఈ రెండింటి మధ్యలో సుషుమ్నానాడి అని, అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మకు స్ట్రెయిట్ గా పోయి చేరిపోతుంది. ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని, క్రమక్రమేణా అది పైకి పెళ్లుతూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు. ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది. యోగాభ్యాస సమయం నందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది. ఈ ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు. ఈ ప్రాణాయామ సమయం నందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు. అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది. ఒక సర్పము కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్ గాలి. అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ వస్తుంది. కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి. అందుకోసమని యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రెయిట్ గా కూర్చుంటారు. అది చాలా మంచిది, మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది, జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది, ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది. కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే. ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి. మొట్టమొదట మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఏమిటి ఈ పరిశుద్ధము? నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం. దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి. సత్కర్మల వల్లనే దేహము పరిశుద్ధం అవుతుంది. కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి. ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి? అహం అహం అహం, నేను నేను అనేటువంటిది. ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది? ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది. ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది, మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది. కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుకనే అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్. కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు, వాక్కు ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. కాబట్టి వాక్ అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ఆత్మ. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్. ఇంకా అహం అనేటువంటి సన్. కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీరంతకును ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే. ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని. కనుక ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉండాలి. కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి. ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం. ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు. బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు. కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి. షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు. అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక చిలిస్దార్ ఉండేటువంటి వాడు. అతనికి భార్య కుమారుడు, 16 సంవత్సరాల కుమారుడు. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం, కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్. ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు. తప్పక వెళ్లి రాండి అన్నారు. ఇతను కేవలము బ్రహ్మ సమాజము, ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు. కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు. అది కూడాను ఒక వీక్నెస్. ఎందుకంటే ఏ సమాజమైతే మనకేమి, సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని పవరిస్తుంటారు. కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి యొక్క తార్కాడు నేను రాను, మీరు వెళ్ళండి అన్నారు. ఆ 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్ళను అన్నాడు. ఎందుకోసం వెళ్ళకూడదు అంట, నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను. నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను. ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను. కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు, కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు. కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి. అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను, నీ వెళ్ళు అన్నాడు. నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు. బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా, బాబాకు నైవేద్యం పెడతావా, ఆ నైవేద్యాన్ని నేను స్వీకరిస్తావా, నాకు మాటి నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోనన్నాడు. ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది. ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు. కుమారునికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను అని ఇచ్చాడు. కుమారుడు తల్లి వెళ్లినారు. కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ. కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును, తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. 3వ దినము గురువారం వచ్చింది. కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది. తిరిగి స్నానం చేశాడు, పూజ చేశాడు, ఇంత టిఫిన్ తిన్నాడు, తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్లాడు. తిరిగి భోజనానికి వచ్చాడు. భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు, ఏయ్ ఆ ప్రసాదం తీసుకుని పెట్టు అన్నాడు. వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు నాడు అన్నారు. చాలా బాధపడ్డాడు. కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని, బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ. 2వ దినము షిరిడీ లోపల తార్కాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు. బాబు నేను నిన్నంతా నేను బాగ్రాకు పోయి వచ్చాను, కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు, నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు, చాలా ఆకలిగా వచ్చాను తిరిగి, ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా. తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది. విడిది ఇంటికి వెళ్లాడు. తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు. తండ్రి నాకు మాట ఇచ్చాడు కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు. తలుకునే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి. అమ్మా నేను ఇంక ఇక్కడే ఉండను, నా క్రమశిక్షణ నేను తప్పను, నేను తిరిగి వెళ్తాను బాగ్రా అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు. ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు. బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్ పిల్లవాడికి చెప్పి పంపించాడు. నీవు ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు, కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది, అక్కర్లేదు బాబు, నీకెంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు. కానీ అంతకాలం కూడాను కొంచెం నిరాశగాని అసంతృప్తిగానే ఆ షిరిడీలో జీవిస్తూ వచ్చాడు. 10 దినములైన తర్వాత వెనుకకు వచ్చాడు. పిల్లవాడు రాంగనే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు, కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను అంటే, అప్పుడు పిల్లవాడు చెప్పాడు, క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నా. ఏ సమాజంలో ఉండినప్పటికీ, ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ, మాట మాత్రం ఒక్కటే, ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
1: బ్రహ్మ సమాజం,
0: నాది ఆర్య సమాజం కావచ్చును, నాది దైవ సమాజం కావచ్చు, కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే, సత్యం ఒక్కటే, సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము. నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు, నీలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు, ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి. కనుక తండ్రి నీవు లా చదివావు, మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు, కనుకని నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు. ఆ పిల్లవాడు చెప్పాడు, తండ్రి లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు. ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. కనుక మొట్టమొదటి మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి. అది మొట్టమొదటి డిసిప్లైన్. తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి.

పెద్ద సుఖంబు పొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక. పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. తీసుకుంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరు. కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించటం లేదు. ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించటం లేదు. మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము బ్రహ్మ.

ఆదినా. ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను, ఎంత అవసరం అందించు, ఎక్కువ రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం, అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు, బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు. కానీ దీని మాటలు ఏమాత్రం వినడు. ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు. కానీ కడపటికి తాను అలసిపోతాడు, ఆయాసంతో కొంత బాధపడతాడు. కనుకనే మనం ఆహారాన్ని కూడా ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. ఈ ఆహారం నందు కూడా ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం. నిజంగా సర్వ వ్యాధులకు కూడా కేంద్రమే మూల కారణము. సమక్లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది. కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వదిలి పెట్టాలి. ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాయి. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేమి చేసి అవన్నీ క్రమశిక్షణను అనుసరించే పోవాలి. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి. ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము. కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది. మానవుడు కర్మాధికారి. మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవాధికారస్య అని. కర్మాధికారులుగా మనం ఉండాలి. ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి? పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి. భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి. అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు. శిక్షణగా ఏమిటి? జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము పొందేటువంటి ఒక మార్గము ఇది. పుస్తకముల్ పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని.

పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు, నిష్ఠులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల. ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు. నీ

0: ಗಾತ್ರಿ ನಿರರ್ಥಕ ಮುಲ್ಕದ ಮಾನವ ಮಾನವ.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి. ఇదియే ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం. ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం? నమస్కారము. ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు దశేంద్రియములుగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము. యూనిటీ డైవర్సిటీ. కనుకనే యూనిటీ డైవర్సిటీ అన్నింటినీ ఏకంగా చేయటమే నమస్కారం. ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం. కనుకని ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి. నా మమ నేను కాదు. నమస్కారం అంటే నేను కాదు, అహంకారం నిర్మూలమే. మమ అంటే అంతా నాదే, నమమ అంటే ఏది నాది కాదు. కనుక అంతా నీదే స్వామి అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం. కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి. కాని ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంద్రియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమి పూర్తి తెలియదు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెయ్యాలి. కన్నులు చూస్తున్నాయి ఎక్కడో, కాని కన్నులకు బుద్ధి చెప్పాలి. ఓ నేత్రమా, నీవు దేనిని చూస్తున్నావు? నీవు విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక నీవు మంచిని చెయ్యి, మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు. కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి. ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులారా, ఈనాడు మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి. కాని ఇంత చదువులు చదివి, ఇంత మేధాశక్తి ఉండి, ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు. మీరు చక్కగా మీరు బాగా వాచ్ చేయండి. ఈ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులంతా ఉంటాయి. దినములకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి. ఒక దినములకు 1 అవర్ సైలెంట్ మౌనం. పక్షులు కూడా అంతే, ఒక్క గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది. కానీ ఈనాటి మానవుడు ఒక నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు. ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు. సైలెన్స్ అనేటువంటిదే లేదు. ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు. రేచ్చా, అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి. కనుకనే బ్రహ్మ అంటే ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ. సైలెన్స్ ఈజ్ ద గాడ్. అది నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. చూసారా, అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల. కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు? కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి, రెండవ పవర్ లేదు. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండాలి, ఇంకొక పవర్ లేదు. ముందుకు వాసన చూచే పవర్ ఉంది, కానీ రెండవ పవర్ లేదు. కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ చేస్తుంది, ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి రెండు శక్తులు ఉంది. కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. కనుక ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి. చాలా మందికి తెలుసును, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కారు లోపల 4 టైర్స్ ఉంటాయి. ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది, వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది. అది ఒక్కొక్కరి తెలియనటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు. అది మంచిది కాదు. ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి, కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి. ఇది ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు. అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు. అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడాను మత్స్యం అనగా చేపలు తింటుంటారు. వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు. వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి ఖర్చుకుంటాయి చేపలు. అట్టే చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు. కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి. చిన్నవారిని అందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీత్యంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము. ఏమిరా చిన్న వయసు లోపల ఇప్పుడే నీకు ఎందుకురా ఇంత భక్తి? ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో, ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి? యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు. ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ, పలాన దినం నీవు అనగా ఎన్ని సిటీకి పోవటము, చేపలు తీసుకుని రావాలి. ఒకనాడు బ్రహ్మానందము వెళ్లాడు బోట్లో. ఈ బ్రహ్మానందం వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాన్ని చూచారు ఈ పడవ వాళ్ళు. ఇంకా మొదలు పెట్టారు దూషణ. ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు అతను. దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణుని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు. రామకృష్ణుడు పిచ్చివాడుగా చూచేటువంటి వారు, కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు. కానీ ఏం చేయగలడు, మెత్తనివాడు. నోరు మూసుకున్నాడు, వెళ్లాడు, చేపలు తీసుకున్నాడు. తిరిగి పడవలేక రావాలంటే మరి భయం, తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం. తిరిగి వచ్చాడు, బ్రహ్మానంద రామన్నాడు. వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ. ఎందుకోసం ఏడ్చుతున్నావు స్వామి?
2: స్వామి,
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు, చాలా కఠినమైనటువంటి వాకులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు, మమ్మల్ని విమర్శించుతున్నారు, నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు. కోపం వచ్చింది రామకృష్ణకు. గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా? నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్అవుట్ అన్నాడు. ఎట్ట నువ్వు వింటూ వచ్చావు? గురుదూషణ వినటం నీకు పాపం కాదా? దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అన్నాడు. కానీ ఏమి చేయగలడు? తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది. ఇది వివేకానంద. ఇతను పోతూ పోయాడు. ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు. అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చి పడవ ఎక్కాడు. టికెట్ తీసుకున్నాడు. ఏయ్ నోరు మూయి, ఎవరు తిడుతున్నారో వారు నోరు మూయి అన్నాడు. కానీ వాడు ఇంకా తిడుతూ వచ్చాడు. బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాళ్ళు. పోటీ ఒకరిని ఎత్తుకున్నాడు, అన్ని గంగల వేసేస్తానని భయపడిపోయారు. ఎవ్వరూ ఇంకా తిరిగి నోరెత్తలేదు. తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం, ఎవరు మాట్లాడలేదు. వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు. ఏం జరిగింది?
2: వాట్ హ్యాపెండ్?
1: నిన్న బ్రహ్మానందకు జరిగిందే జరిగింది అన్నాడు. మరి నేనేం చేశావన్నాను? నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు రామకృష్ణ. చీ చీ చీ చీ చీ, వేసింది ఏది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి? అప్పుడు చెప్పాడు నరేంద్రుడు. ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే. స్వామి, నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు. అరే పిచ్చివాడా, టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదాన్ని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదాన్ని కొట్టాలి. ఆ బ్రహ్మాండంలోకి వచ్చి గాలి తక్కువగా ఉంటుందని కనుకనే నేను బాగా ఊదాను. టెంపర్ చాలా షార్ట్ టెంపర్, దీన్ని తగ్గించాలి. కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి. కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటివి కాదు. ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు. గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి. ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు. కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను ఈ విధమైనటువంటి వారి వారి శక్త్యానుసారంగా క్రమశిక్షణ అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
3: క్రమశిక్షణ, ఇది లేకుండా ఎంత గొప్ప పని చేసినా వ్యర్థమే. మన నిత్య జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, దాన్ని మనం ఎలా అలవరుచుకోవాలో భగవాన్ దివ్యవాణి నుండి తెలుసుకున్నాం. ఈ దివ్యోపన్యాసం స్వామి 1996 జూన్ 19వ తేదీనాడు భక్తులకు అనుగ్రహించారు. దాదాపు 6-7 దశాబ్దాల పాటు భగవాన్ బాబావారు నిర్విరామంగా మనకెన్నో అనుగ్రహ భాషణాలు అందించారు. అవతార పరిసమాప్తి అనంతరం కూడా స్వామి బోధనలు ప్రజలకు అందేందుకు రేడియో సాయి అనే మాధ్యమాన్ని మనకు ప్రసాదించారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనందరి తరపున స్వామివారికి శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాం. 24 గంటల తెలుగు ప్రసారాలు ఉండాలని స్వామికి విన్నవించి బాబా ఆశీస్సులు పొంది ఆ విధంగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడానికి సూత్రధారులైన శ్రీ వెంకట్రామన్ గారికి ముందుగా రేడియో సాయి బృందం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. వెనుతిరిగి చూస్తే స్మృతిపథంలో రేడియో సాయి అందించిన శ్రోతలు మెచ్చిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. వాటిలో ప్రథమ తాంబూలం నిస్సందేహంగా స్వామివారి దివ్యోపన్యాసాలకే చెందుతుంది.
4: జ్ఞానములకు మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. ఎట్టి జ్ఞానం? భౌతిక జ్ఞానమా, నైతిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, ఏ జ్ఞానం? అన్నియూ జ్ఞానములే. అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అనగా ఏమిటి? సమస్త విశ్వం యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించటమే బ్రహ్మజ్ఞానం.
3: మరోపక్క స్వామి అవతార వైభవాన్ని, ప్రబోధన సారాంశాన్ని ప్రజలకు అందిస్తూ బాబా భక్తులలో ప్రముఖులు చేసిన ఉపన్యాసాలు కూడా శ్రోతలని అలరించాయి.
2: యువతి యువకులు బాబావారి సందేశాన్ని ప్రముఖంగా దేశభక్తి ప్రధానాంశముగా వారి ప్రవచనాలను ఆలకించాలి. అందులో ఉండే అంతరార్థాన్ని అవగాహన చేసుకోవాలి. ఒక్కసారి పులకాంకితులైపోతారు, దిగ్భ్రాంతి చెందుతారు. భారతీయులు అని మీరు గర్విస్తారు. ఈ భారత జాతికి చెందినటువంటి వాళ్ళం మేము, దీన్ని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అని దీక్ష పూనేటువంటి అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందువల్ల దేశభక్తి గురించి బాబా వారు చెప్పిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, ఈ దేశంలో లేనిది మరే దేశంలో లేదు. పైగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి నిరూపించి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నది భారతదేశం. వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, యోగ భూమి, భరత భూమి అని స్వామి దివ్యోపన్యాసాలు తెలియజేశారు. వారి కంఠం నుండి అమృతోపమానమైన ఆ వాక్కులు దేశ ప్రశస్తిని వివరిస్తూ ఉంటే అబ్బా కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి నిలబడి వందే మాత్రం అందామనిపిస్తుంది మనకి.
5: ఆధ్యాత్మిక పరంగా స్వామి ఏం చెప్పారు, ఆ తత్వం ఏమిటి? ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. ఇంత అద్భుతంగా డిక్లేర్ చేసిన వాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో సత్యసాయి భగవానుడు మాత్రమే. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. సచ్చిదానందుడా, నేను సత్యసాయి విభుడా. సచ్చిత్ ఆనంద స్వరూపం నాది. పాంచభౌతికమైన ఐదడుగుల మూడంగుళాల శరీరానికి నన్ను పరిమితి చేసి చూడకండి అని కొన్ని వందల సార్లు స్వామి చెప్పారు. కాని జీవుడు ఆ రూపం చేత సమ్మోహనం చెంది రూపమే స్వామి అనుకున్నారు. రూపం కూడా అరూపమవుతుంది, అది పరిణామ దశ. నామం మిగులుతుంది, రూపం ఉండదు. ఉండేది రూపం కాదు, ఏది కనపడుతున్నదో అది పోవటానికొచ్చింది, ఏది పోవలసి ఉన్నదో అది కనపడుతున్నది. ఇది బ్రహ్మసూత్ర విచారణ. తదనుగుణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చిన అన్ని అవతారాలు దేహమెత్తి వచ్చినటువంటి అవతారాలని ఆ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. కనుక స్వామి తనలో ఉన్న దివ్యత్వాన్ని గమనించమన్నారు ఒకటి. రెండవది, బాబా మీరు దేవుడేనా అని ప్రశ్నించినప్పుడు, నేను దేవుణ్ణి, నాది ఎరుకే, నీవు కూడా దేవుడివే, నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గమనించుకో బంగారు, నీ వచ్చింది కేవలము అందుకోసమేనన్నారు.
3: భక్తులు లేనిదే తాము లేవన్నారు బాబా. ఆ భక్తుల అనుభవాలే సాయి భాగవతంగా రేడియో సాయి ఎందరో భక్తులతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసింది. వారిలో కీర్తిశేషులు పాపారావు గారు, ముకుందరావు గారు, డిఎస్ఎన్ మూర్తి గారు, నాగమణి గారు వంటి హేమాహేమీలు ఉన్నారు. శ్రీ పాపారావు గారు సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావానికి ముందే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సత్యసాయి వైభవాన్ని, అవతార కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు చేరువ చేశారు. ప్రధానంగా సేవాదళ నిర్మాణంలోనూ, వేలాది యువకులను సాయి పథంలో నడిపించడంలోనూ ధర్మబద్దంగా నిబద్దతతో వ్యవహరించి సాయి సంస్థలకి బలమైన పునాది వేశారు. ఈనాటికి ఆనాటి ఆచరణాత్మక సూత్రాలే అనుసరణీయంగా మిగిలిపోయాయి. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రేమపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
6: అది 65 ఫిబ్రవరి. అప్పటికింకా సత్యసాయి సేవా సంస్థలు లేవు. ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి సత్యసాయి బాబా గారు ముందర సత్యసాయి బాబా గారు ఎక్కడైనా ముందర సంస్థ ఉంటుంది, దానికి ఒక అధినాయకుడు ఉంటాడు, దానికి ఒక రూల్స్ ఉంటాయి, అవి జరుగుతాయి. భారతదేశంలో అది లేనిది సత్యసాయి దగ్గర మాత్రమే, ప్రభువు దగ్గర. ముందర సత్యసాయి వారిని చూసి అందరూ ఆకర్షితులై వచ్చి వారి ప్రేమ ప్రేమవాహిని చెప్పలేము, అనుభవించిన వాడికే తెలుసు. ఎంత జడుడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత ఆయన్ని విమర్శించిన వాడైనా, అప్పుడు చూసిన తర్వాత వాడు మారక తప్పడు ఆ ప్రేమ. అది ఇచ్చేసిన తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి అయింది, సమస్య లేదని చెప్పాను కదా. మార్చిలో స్వామి మొట్టమొదట ఎలమంచిలో వచ్చారు, మార్చ్ 1965. అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన శ్రీరామ్మూర్తి గారు నుండి ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబీకుడు, ధనవంతుడు, స్వామి అంటే అపరిమితమైన ఇది ఉన్నవాడు. ఆయన అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నాకు ఫిబ్రవరిలోనే వెళ్ళాను కదా, నాకు బాగా ఇంప్రెస్ అయి ఉన్నాను. నేను వచ్చిన తర్వాత మా ఫాదర్ అడిగారు, ఏమరా నువ్వు వెళ్ళావు కదా, ఆయన ఏంటి ఇది
7: పరిస్థితి
6: అంటే, నా అన్న నాకు ఇది అనిపించింది ముఖ్యంగా, భగవంతుడు పేరు చెప్పి భారతదేశంలో ప్రపంచంలో నాకు తెలియదు కానీ ఒక నయా పైసా కూడా ఇయ్యక్కర్ లేకుండా అంత ప్రశాంతంగా అంత ప్రేమతో ఆదరించి ప్రేమించి లాలించి పాలించి అన్న వ్యక్తి మానవ రూపంలో ఒక చేశారు. నేను దైవాన్నని చెప్పారు కానీ నన్ను కొలవమని చెప్పలేదు, మీ ఇష్టం వచ్చిన రూపనామాల్లో దైవాన్ని మాత్రం నమ్మండి, దేవుడు అన్నవాడు ఉన్నాడు అని స్పెసిఫిక్గా ఇచ్చేశారు.
3: వీరితో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులుగా చిరకాలం సత్యసాయి సేవా సంస్థలను అనుపమానంగా నడిపి సత్యసాయి భగవానుని అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా ఎన్నో మార్లు అనుభవించి నిస్వార్థమైన సేవకు, దక్షతకు, ప్రేమకు ఉదాహరణగా నిలిచి సాధనాంతంలో అనాయాస మరణాన్ని పొంది సాయి సాయుధ్యాన్ని అందుకున్న భాగ్యశాలి శ్రీ జికేపి ముకుందరావు గారు మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వారి వినమ్రతకు, శరణాగతికి ఒక తీపి గుర్తు. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఒక ఘన నివాళి సమర్పిస్తోంది.
8: ఎవరితో అయినా సరే గట్టిగా కోపంగా ఇరికి చేయకుండా వాళ్ళని పిలిచి, ముఖ్యంగా మీరు ఇతను చేయలేదు అందరి దగ్గర అతనితోనే ఎందుకు చేయలేదని ఎప్పుడు అడిగేవాడిని కాదు, అతను వేరేగా పిలిచి ఇది ఎలా చేయకూడదు, ఇది ఎలా చేయాలి, ఇది కాదు అని చెప్పేసి అని చెప్తే అది జరిగేది. ఆ విధంగా జరిగేది ప్రతిదీ కూడాను, ఆ విధంగా పరిష్కారం చేసుకుని అంతా కూడాను ఒక దీంట్లో వెళ్లేటట్టుగాను చేసుకునేటానికి ప్రయత్నం అంతా జరిగింది. దానికి నా యొక్క నేను పర్సనల్ గా కాకుండా స్వామి వారి యొక్క సహకారంతోనే అదంతా కూడా అలా జరిగింది
7: కార్యకలాపాలని.
9: ఇప్పుడు భగవాన్ దేహంలో ఉండగా కార్యకలాపాలు ఆయన మీద భారం మనం ఎక్కువ వేసేసేవాళ్ళం, అంతా ఆయనే స్వామి చూసుకుంటారు. ఇప్పుడు దేహంగా లేరు స్వామి, పరమాత్మగా, సర్వవ్యాపిగా, విశ్వవ్యాపిగా, సర్వ అణువుల్లోనూ సాయి తన శక్తిని నింపి ఉన్నారు. ఇవాళ మా ఈ కార్యకలాపాలన్నీ కూడా ఎట్లా, ఏ డైరెక్షన్ లో వీటిని తీసుకుని వెళ్ళాలి, మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కార్యకలాపాలు ఎలా చేయాలో కాస్త చెప్పండి.
8: స్వామి మన హృదయంలోనే ఉన్నారు, ఆయన హృదయవాసి. ఎలాగైతే నేను పర్సనల్ గా అని అనుభవిస్తున్నానో, ఏదైనా కావాలనుకుంటే, ఏదైనా ఇది ఉంటే స్వామితో నచ్చి ఆ ఫోటోకి ఎదురకుండా స్వామి ఏం చేయమంటారు అనగాన ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది, ఆ విధంగా చేసేయడమే అది నా పర్సనల్ గా నేను. అదే విధంగా ఇప్పుడు రాబోయేటువంటి వారు యూత్ కూడాను, ముఖ్యంగా యూత్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి డివోషన్ డిసిప్లిన్ అండ్ డ్యూటీ, డివోషన్ డిసిప్లిన్ ఈ మూడు పెట్టుకుని వాళ్ళు కార్యక్రమాలన్నీ స్వామి వారు చేయిస్తున్నారు, నేను చేసేటువంటి వాడిని పనిముట్టిన మాత్రమే ఆయన యొక్క సపోర్ట్ తోనే, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఇది జరుగుతుంది అన్నటువంటిది అందరూ కూడాను ఆ విధంగా ఉండాలి. ఆ ఉంటేనే అవుతుంది స్వామి కార్యక్రమాలు. స్వామి చెప్పిందంతా కూడాను అందరిని లవ్ ఆల్ సర్వ్ ఆల్
3: ప్రముఖ విద్యావేత్త, విశాఖపట్నం నగర సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ గా, స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా శ్రీ డిఎస్ఎన్ మూర్తి గారు నిత్య స్మరణీయులు. ఉత్తరాంధ్ర సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ వారు వేసిన ముద్ర బలమైనది, శాశ్వతమైనది. అమరిన ప్రేమకు, మానవ సంబంధాలకు ఆయన జీవితం ఒక పతాక. వారు అనుభవించిన సాయి సాయుధ్యమే ఆయన జీవించిన జీవితానికి ఒక గుర్తు. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒక చర్చా కార్యక్రమంలో ఒక విషయంలో స్వామి ఆశయాలకు అనుగుణంగా వారు చెప్పిన విషయాలు ఒక ఆదర్శంగా నిలుస్తాయి మనందరికీ. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రద్ధాపూర్వక ప్రేమాంజలి సమర్పిస్తోంది.
10: పాపము అన్నది దేనివల్ల వస్తుందంటే, మనకు రెండు రకాల గుణాలు ఉంటాయంటారు. ఒకటి దైవీ గుణాలు, రెండవది రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలు అంటే ఏమిటి? బాగా ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. మనం సమాజంలో నేను చూస్తున్నాంటాం, ఎటువంటి కారణం లేకుండా పైశాచిక ఆనందం కోసం వాళ్ళు చెడు పనులు చేస్తూ ఉంటారు. మనకెంత బాధ కలుగుతుంటుంది. వాళ్ళకి అది పాపమని కానీ పుణ్యం కానీ వాళ్ళకేం ఉండదు. ఈ రోజులో జరిగేటువంటి ఈ టెర్రరిజం ఉన్నది, దాని తాలూకు పరాకాష్ఠ అంతా కూడా రాక్షస గుణాలు ప్రబలం ఉండడం వల్లే కదా. అంత అదో ఆనందం. ఇప్పుడు దాన్ని తగ్గించి ఈ దైవీ గుణాలైనటువంటి ప్రేమ, సేవ ఇవి కానీ పెంచుతూ వెళుతూ ఉంటే అప్పుడు సమాజం అనేది శాంతియుతంగా ఉంటుంది.
3: ప్రముఖ వైద్యులు వైద్య సంస్కరణలో సత్యసాయి భగవానుని తొలి సంకల్పంలో తమను తాము సమర్పించుకున్న శ్రీ సీతారామయ్య గారి మనుమరాలు శ్రీమతి నాగమణి. రేడియో సాయి ప్రశాంత్ నిలయంలో రికార్డు చేసిన ఇంటర్వ్యూ ఆమె సేవా తత్పరతకు ప్రతిబింబం. నిజాయితీ, నిబద్ధత, సమర్థత, సమగ్రత, సమర్పణ, శరణాగతి, సేవాభావం కలబోసుకున్న మూర్తిమత్తం ఆమెది. ఆమెకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఘన నివాళి సమర్పిస్తోంది.
11: తర్వాత ప్రశాంత్ విద్వన్ మహాసభలు అని చెప్పి మూడు రోజులు జరిగినాయి అనంతపురంలో. అప్పుడు ఆ మొదటి రోజు ఆ ప్రశాంత్ విద్వన్ మహాసభలకి అందరూ కూర్చుండగా పెద్ద వర్షం వచ్చేసింది. స్వామి స్టేజ్ మీదకి వచ్చాక వాళ్ళు మామూలుగా ఏదో క్లాత్ తో షామియానా వేశారు. అందువల్ల ఆ నీళ్లు స్వామి మీద పడతా ఉంటే రాజారెడ్డి గారు ఇలా చేయిపెట్టి ఇట్లా పాపము ఇది చేశారు. మేమందరం అలాగే కూర్చుని తడిచిపోయాము. ఆ తర్వాత ఒక పావుగంట ఎంతో బాగా వర్షం వచ్చేసింది. ఆ తర్వాత ఆగిపోయింది. తర్వాత స్వామి అన్నారు, చాలా మంది గలాటా చేయటానికి అక్కడ చెట్ల మీద అది కూర్చున్నారు, పొల్లు అంతా పోయింది, ఇది మంచిగా గింజలే నిలిచాయి అని చెప్పి స్వామి స్పీచ్ ఇచ్చారు. మూడు రోజులు ప్రశాంత్ వేదన్ మహాసభలు జరిగినాయి. లక్ష్మీదేవ్ గారు ఆ స్కూల్లో లంచ్ ఏర్పాటు చేశారు. మేము కూడా వెళ్ళాము స్వామితో పాటు. లంచ్ అయిపోయాక స్వామి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఓపెన్ చేస్తాము, తర్వాత మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ కట్టాక దాన్ని మార్చొచ్చు అని చెప్పి 68లో కాలేజ్ ఓపెనింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టారు. లేడీస్ అక్కడ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారన్నమాట.
3: ఇది ఒకవైపైతే రాష్ట్ర వ్యాప్తంగా సాయి సంస్థలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్వామితోనూ, స్వామి బోధనలతోనూ, సేవా కార్యక్రమాలతోనూ పరిచయం కలుగుతోంది. ఆ సేవా కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో స్థానికులతోనూ, లబ్ధిదారులతోనూ, సేవలందిస్తున్న సాయి భక్తులతోనూ ఇంటర్వ్యూలు జరిపి రూపొందించిన డాక్యుమెంటరీలను రేడియో సాయి మీకందించింది.
11: కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టారు. లేడీస్ అక్కడ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారన్నమాట.

0: తార్నాక ఇది. ఈ తార్నాకలో పెద్ద ప్లేస్ లేకపోయినా రోడ్డు దగ్గరైనా కానీ మీరు సత్యసాయిబాబా బృందం వాళ్ళు, మీరు మీ ఏజ్ ఇంత ఎండ అని కూడా చూడకుండా అసలు ఈ కాలంలో మెయిన్ ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప అన్నం పెట్టింది అనుకన్నా. చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు, అది మంచి ప్యాకెట్ ఇచ్చారు, మంచి కంపెనీది. ఇంకొకటి మజ్జిగ ఇవ్వడం కూడా అసలు చెప్తున్న పెద్ద పెద్ద భోజనాలు పెట్టిన దానికన్నా మజ్జిగ ఇవ్వడం వేసవి కాలం చాలా అంటే చాలా అది కృతజ్ఞతలు. నేనైతే ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఈ మా బాబు ఎంసెట్ అనగానే ఇది గుర్తు పెట్టుకుంటాను. మీరు చేసింది మీ ఏజ్ కి ఈ వేసవి కాలంకి ఇంత ఎండకి మీరు మార్నింగ్ నుంచి, నేను అనుకుంటున్నా మార్నింగ్ ఇంజనీరింగ్ ఎంసెట్ గానీ ఇప్పుడు బైపీసీ గానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు చేయడం నిజంగా మీరు చాలా పుణ్యం అని నేను అనుకుంటున్నాను. నేను చేయలేకపోయాను ఇలాంటి సేవ అని నాకు అనిపించింది. ఇక్కడ అడిగాను నేను ఏమైనా హెల్ప్ చేయనండి అంటే అవసరం లేదండి అన్నారు వారు. నేను డెఫినెట్ గా చేస్తానండి. నాకు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాంటి నేను ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి.
1: ఇది ఎంసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మన సేవా సంస్థలు అందించిన సేవలు. తరువాత గిరిజనులకు అందించిన వైద్య సేవలు.
2: సరం సార్, మీ పేరేంటండి?
3: అమ్మా పేరు అప్పారావు అండి.
2: అప్పారావు గారు, మీకు ఎలా తెలిసింది మెడికల్ క్యాంప్ ఇక్కడ జరుగుతున్నది అని?
3: మాకు పంపించరు కదండి, కాకతీయ పంపించరు కదండి, దాన్ని పెట్టి ఓలా వస్తారని తెలుసుకుని మేము వచ్చాం.
2: మీది ఏ ఊరు సార్?
3: మాది బెంబి సార్.
2: ఇక్కడ నుంచి ఎంత దూరం అది?
3: ఇక్కడ నుంచి మాకు 2 కిలోమీటర్ల దూరం ఉంది.
2: మీరు ఎలా వచ్చారు? బస్సులో వచ్చారా, నడిచి వచ్చారా? ఎలా వచ్చారు సార్?
3: నడిచి వచ్చాం సార్. మాకు అందుబాటు సార్, మాది అంతా డౌన్, అప్పు డౌన్ దిగి వచ్చాం సార్.
2: మీరు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్?
3: మాకు కడుపు నొప్పిలోన తలబాధ, కడుపులో మంట వచ్చి, ఎండ్లో నొప్పి వచ్చి, దీని గురించి చూపించుకుందామని మేము వచ్చాం సార్.
2: ఇక్కడ డాక్టర్లందరూ చూసి మీకు పరీక్షించి మందులు గట్రా ఇచ్చారు కదా సార్?
3: మందులు ఇచ్చారు సార్.
2: ఇలాంటి మెడికల్ క్యాంప్ జరిగింది కదా, మీరు ఎలా స్పందిస్తున్నారు దానికి?
3: చాలా మంచిది అనుకుంటున్నాను సార్.
2: సరే అండి. సాయిరామ్. సాయిరామ్ దత్తా, మీ పేరేంటి?
4: నా పేరు చైతన్య అండి.
2: ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నదని మీకు ఎలా తెలిసింది?
4: కుర్రోడు అయితే చెప్పలేదు, మాత్రలు గట్ర మందులు గట్ర ఇస్తాను రండి అని చెప్పినానండి.
2: డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీకు ఏమైందండి?
4: మాకేంటంటే ఒళ్ళు ఇలా తల్లి నొప్పులండి, ఇప్పుడు మటు బాగున్నది.
2: మందులు ఇచ్చారా అండి?
4: మందులు ఇచ్చారు.
2: ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటే?
4: ఆరోగ్యంగా ఉన్నదండి.
2: మీ పేరేంటి సార్?
4: నా పేరు మురళ సల్లయ్య అండి.
2: మీ సమస్య ఏంటండి?
4: నాకు ఒళ్ళు సలుపులు అని చెప్పానండి, ఒళ్ళు సలుపులు మాత్రలు ఇచ్చారు ఈ మెడికల్ క్యాంప్ కు రాగా. మా అక్క ఏటంటే కంటిలో మసకలు వచ్చాయి అన్నాను. మరి వచ్చి క్యాంప్ కి నీకు కంటద్దలు ఇస్తాం అని తాతయ్య అని చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ క్యాంపు బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఆ 2 మాటలు తెలిసిన చెప్తున్నాను.
1: ఒరిస్సా జాలరుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు.
5: టొబాక్స్ పెళ్లి మా తాతగారు ఊరు. నేను ఆ ఊరు పుట్టేవాడిని. మా తాతగారు ఊరు చిన్నప్పుడు ఆ ఊర్లో ఉండేవాళ్ళం. మా స్టేట్ ప్రెసిడెంట్, మా స్టేట్ కోఆర్డినేటర్ అప్పుడు బరంపురం సమితిలో వాళ్ళు సెక్రటరీలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి భజన సత్యంగాలు చేసినప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం. మేము కూడా ఆ ఊర్లో భజనలు నేర్చుకున్నాం.
6: మీ చిన్నప్పుడే మీరు స్వామి భజన నేర్చుకున్నారు?
5: వయసు 14 సంవత్సరాల నుంచి, 14-15 సంవత్సరాల వయసులో మేము ఆ భజన నేర్చుకున్నాం. కొత్త బాక్స్ వెళ్ళతో నేర్చుకుని అలాగా పాటలు పాడుకొని, అయితే ఇది సాయిరామ్ అనే భజని అప్పుడు మాకు తెలియదు, స్వామి అంటే తెలియదు, భజనే అన్నాం, స్వామి రూపం కూడా తెలియదు. వరంవరం వాళ్ళు వచ్చి, సమితి వాళ్ళు వచ్చి ఆ పుట్టా పిలిస్తే ఇది సత్యసాయి పుట్టపు అని తెలుసుకున్నాం. అప్పుడులో మేము అదే పాటలని అదే ఫోటో పెట్టుకుని మార్కండి గ్రామ సొంతూరు కదా అక్కడికి వచ్చేసాం. వచ్చి ఈ చిన్న చిన్న పిల్లలకల్లా పెట్టుకుని ఇది చక్కగా భజనలు, సాయిరాం భజనలు ఇవి చాలా బాగుంటాయి, బాక్స్ పిల్లలు చేస్తున్నారు, మనమే చేయొచ్చు కదా అని అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలతో మేము భజన ఆరంభం చేశాం.
1: రేడియో సాయి శ్రోతలకు ఆధ్యాత్మిక విషయాలపైనే కాదు ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఆలోచనలు రేకెత్తించే ఎన్నో చర్చాగోష్ఠులు నిర్వహించింది. స్వామి ప్రబోధాలపై వివిధ దృష్టికోణాలలో విభిన్న వర్గాల శ్రోతలను ఆకట్టుకునే చర్చాగోష్ఠులు నిర్వహించింది. వీటిలో ప్రముఖ వైద్యులు

0: విద్యావేత్తలు, గృహిణులు, విద్యార్థులు పాల్గొన్నారు.
1: తల్లిపాల వల్ల లాభాలేంటి? ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని యొక్క గుణగణాలు ఎలా వర్ణించలేమో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను కూడా మనము ఒక మాటలో చెప్పలేం. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది బిడ్డకి అమృతంతో సమానం అన్నమాట. దీంతో చాలా లాభాలున్నాయి. సో స్పెసిఫికల్ గా మనం బిడ్డకి తీసుకుంటే, ప్రతి బిడ్డకి డెలివరీ అయిన తర్వాత దాని మనుగడకి కావలసినటువంటిది మొట్టమొదట ఆహారము, భద్రత. అది తల్లి నుంచి లభిస్తుంది. సో అది తల్లి పాల ద్వారా మనకి దాని యొక్క ఆహారం అనేది లభించడం జరుగుతుంది. అది నేచర్ ద్వారా ఏర్పరచబడింది.
0: మనసు, దాని మర్మము అంశంపై విద్యార్థుల చర్చ.
2: యువతకి ముఖ్యంగా ఉన్న మానసికమైన ఇబ్బందులు ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా సామాజికమైన ఒత్తిడి. వారు చదువుతూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేక రకరకాల వేరే విధాన ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వారందరికీ ముఖ్యంగా సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి ఎలాంటిదంటే, ఎంత వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళాలి, ఎప్పుడు ప్రతి క్షణం ఎంతో చాలా కాంపిటీషన్ బయట, ఎంతో ఎన్నో రకాలైన ప్రెషర్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉంటున్నాయి. ఇవన్నీ సామాజికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు. అలాగే మానసికంగా వాళ్ళ బంధవ్యాలు, బంధుత్వాలు, ఇంట్లో తండ్రి, తల్లి, ఇతర స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి.
0: చక్కెర పలుకుల వంటి మాటలతో అసాధారణమైన విషయాలను అలవోకగా వివరిస్తూ స్వామి ఎన్నో పద్యాలు చెప్పారు. అది దృష్టిలో ఉంచుకుని ఇటీవలనే రేడియో సాయి హైదరాబాద్ కోటి సమితి వారి సహకారంతో శ్రీ సత్యసాయి పద్య మకరందం అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

0: సాధనముల పనులు సమకూరు ధరణిలోన అన్నారు బాబా. నడవటానికి ప్రయత్నం చేస్తే చీమైనా కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఎగరడానికి ప్రయత్నం చేయకపోతే గ్రద్ద ఒక గజం దూరమైనా ప్రయాణం చేయలేదు.
1: త్యాగరాజస్వామి వారి కీర్తనలలోని భావాలతో స్వామి ప్రబోధాలను సమన్వయం చేస్తూ స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ రూపొందించిన త్యాగోపనిషత్తు అనే ధారావాహికను మేం ప్రసారం చేస్తున్నాం.
2: ఇంతకుముందు పంచరత్న కృతులు ఇందువల్ల రచించడమైనది, వీటి వెనకాల ఉన్న చిన్న చిన్న ఉదాంతాలు ఏమిటి, వాటిలోని విశిష్టత ఏమిటి, ఇటువంటి విషయాలు మనము చర్చించుకోవడం జరిగింది. అందువల్ల తిరిగి ఆ విషయాలు మళ్లీ మనము మాట్లాడుకోకుండా కృతిలోకి దాని భావం గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుందామని. కీర్తనలో మనము పల్లవి అనుపల్లవి చరణాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ పాట మొట్టమొదట మనం విని, అంటే పల్లవి మొదట విని, ఆ పల్లవి తరువాత దానిలోని భావం మాట్లాడుకుంటూ ఈ విధంగా సాగుదాం. మొట్టమొదట పాట విందాము.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమైన రోజు నుంచి నిరాఘాటంగా ప్రసారమవుతున్న కార్యక్రమం అందరికీ నచ్చిన మెచ్చిన సాయి సంకీర్తనారవళి. భక్తుల హృదయాలను చూరగొన్న ఈ కార్యక్రమ రూపశిల్పి కుమారి దీపికకు రేడియో సాయి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.
1: స్వామిని వెంట పెట్టుకుని బెంగళూరు వెళ్లడానికి సిద్దమవుతుండగా అరసు కుటుంబం వారు తీసుకొచ్చిన జీపులోనూ కారులోనూ పెట్రోల్ అయిపోయిందని డ్రైవర్లు చెప్పారు. పుట్టపర్తిలో పెట్రోల్ దొరకదు, ఎవరినైనా పెనుకొండ పంపి పెట్రోల్ తెప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా స్వామికి తెలిసి, రెండింటిల్లోనూ నీళ్లు నిండా పోసేయండి అని స్వామి అంటే, స్వామి ఎగతాళి చేస్తున్నారనుకున్నారు. మళ్లీ అన్నారు స్వామి. ఈసారి విస్తుపోయి, స్వామి ట్యాంకుల్లో నీళ్లు పోస్తే తుప్పు పడతాయి కాని ప్రయోజనమేమిటి అన్నాడు ఒక అరసు అతిథి. నేను చెప్పినట్లు చేయండి అన్న స్వామి స్వరంలో తీవ్రత గమనించి వెంటనే ట్యాంకులు నీటితో నింపారు. డ్రైవర్లను స్టార్ట్ చేయమని స్వామి కారులో కూర్చున్నారు. కారు జీపు బయలుదేరి నిరాఘాటంగా బెంగళూరు వెళ్లాయి.
0: బాలల కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు శ్రోతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పుట్టపర్తి, హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నాలకు చెందిన ఎంతో మంది బాల వికాస్ చిన్నారులు ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రోతలను మెప్పించారు. ఈ చిన్నారులను ప్రోత్సహించి తల్లిదండ్రులకు, బాల వికాస్ గురువులకు రేడియో సాయి ధన్యవాదాలు తెలియజేస్తోంది.

గత రెండేళ్లుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారం చేసిన కార్యక్రమాలను సింహావలోకనం చేసిన తర్వాత నేటి మన ప్రత్యేక కార్యక్రమాలలోకి అడుగు పెడదాం. అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళి జీవితాల్లో వెలుగును ప్రసాదించే జ్ఞాన భాస్కరుడై భగవాన్ లీలామానుష వేషధారి అయి అవతరించారు. స్వామి దివ్య ప్రబోధంతో ఉషోదయమైన మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలను ప్రతిబింబిస్తూ శ్రీ కోట శివకుమార్ సమర్పిస్తున్న ప్రభాతవేళ కార్యక్రమం విందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 24 గంటల ప్రసారముల 2వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే మనం స్వామి మీద చెప్పుకున్న గురుస్తవనంలోని పద్యాల్లాగా నమః అంటే మనం చేయగలిగినది ఏమీ లేదు కాబట్టి నేను చేసేది కాదు అంతా స్వామి నీదే అన్న ఒక తలంపుతో మొదలు పెడదాము. చిత్రావతి తట తీరంలో ప్రశాంతి నిలయంలో స్వామి పొద్దున్న సుప్రభాత దర్శనం మనకిచ్చినప్పుడు, అంటే మన సుప్రభాతానికి అక్కడ కూర్చున్నప్పుడు మన సుప్రభాతం చెప్పుకుంటుంటే ప్రతి భక్తుని హృదయంలో ఎటువంటి తలంపులు కలుగుతాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే. ఏమిటి చిత్రావతి అంటే? స్వామి చెప్తారు కాల ప్రవాహమే చిత్రావతి. ఎందుకంటే అండి, కాల ప్రవాహం చాలా చిత్ర విచిత్ర గతుల్లో నడుస్తూ ఉంటుంది. అది అంతము ఆది ఈ రెండు కూడా మనకు అర్థం కానటువంటి విషయం. కాబట్టి మనకు అర్థం కాని విషయం మనకి చిత్రమే కదండి, అది చిత్రావతి. ఆ చిత్రావతిలో కొట్టుకుపోతున్నాం అందరం కాల ప్రవాహంలో, ఎన్నో జన్మలుగా అని అంటున్నారు స్వామి. అలా కొట్టుకుపోతున్న మనందరముకి అవతారము ఒక ఒడ్డున నిలబడి కొంతసేపు మన సేద తీర్చడానికి మన్ని కాస్త ఒడ్డుకి లాగి ఆయనకి సుప్రభాతం మన హృదయాల్లో చెప్పుకునే అవకాశం కలిగిస్తే, ఆ ప్రశాంతి నిలయ సౌధంలో భక్తులందరూ కూచుని ఉన్నప్పుడు వారందరూ ఈ విధంగా అనుకుంటుంటే ఎంత బ్రహ్మాండమైన భావం మనకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే, తిష్టంతి సేవక జనాః తవ దర్శనార్థం. అక్కడ కూచున్న 10,000, 20,000, 30,000 ఎంతమంది జనం, వారందరి హృదయాల్లో ఒక్కటే ఒక భావం, స్వామి రావాలి, స్వామి దర్శనం కావాలి అని. ఎందువల్ల అండి అంటే, అక్కడ ఉన్న అంబియన్స్, అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా స్వామి రాకక ఎదురు చూస్తోందిట. చూడండి, మీరు పొద్దున్న సుప్రభాత దర్శనం వెళ్ళినప్పుడు ఆ పక్షుల కిలకిలరావాలు అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయేమో తమలో తాము, ఏంటంటే స్వామి వస్తారు, స్వామి వస్తారు. మనం ఒక్క సెకండ్ కూడా అది మనం పోకుండా మిస్ కాకుండా చూడాలి స్వామిని అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాయా అనిపిస్తాయి. అందుకనే ఆ కిలకిలరావాలు అంతా నిశ్శబ్ద బ్రహ్మ స్వామి చెప్పినట్టు. కానీ అందులో అక్కడక్కడ చిన్న చిన్న శబ్దాలు, ఆ శబ్దం కూడా బ్రహ్మమే. అటువంటి చక్కని ప్రశాంతత నిండిన ఒక వాతావరణంలో భక్తులందరూ కూర్చుని స్వామి కిరణాల కోసం, స్వామి దయాకిరణాలు కరుణాకిరణాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కిరణాలు ముందు సూర్యకాంతి కిరణాలు కూడా ఏమాత్రం ఎందుకు పనికిరావండి? అయితే ప్రకృతిని మాత్రము సూర్యకాంతి కిరణాలు స్పృశించాయి కాబట్టి ఆదిత్యకాంతి ఆ ప్రకృతి ఆ అనుభవం పొందుతోంది. కాకపోతే భక్తుల హృదయాలు మాత్రము ఈ సూర్యకిరణాలు, సాయి సూర్యకిరణాల వల్లే ఇవి జాగృతం అవుతున్నాయి అని కవి భావన. స్వామికి సూర్యుడికి ఏమిటండి సామ్యము? మనం సామ్యం చూడొచ్చా అంటే ఒక్క భావన మనసులో వస్తుంది, అది చెప్తాను మీతో.

ఈ రోజు ఈ జగతి, ఈ నవ్య జగతిని ఒక నవ్యమైన విధంగా, ఒక దివ్యమైన విధంగా దీన్ని మార్చడానికి మనకి ఒక్క సూర్యుడు సరిపోడండి. ఆకాశంలో, ఈ చిదాకాశంలో కోటి సూర్యుల ప్రభావం కలిగిన ఒక అవతారమూర్తి కావాలి మనకి. అటువంటి అవతారం స్వామి. ఆయన ఎటువంటి వారండి? దివ్య భాను తేజుడై, మామూలు భానుడు కాదండి, దివ్య భాను తేజుడై. దివి భువి, మనకనుకునే భువి ఇది అని అనుకుంటున్నాము. మనకు కనబడిన దివి ఎంతో ఉన్నది. ఎంతో మంది, ఎన్నో గొప్ప గొప్ప మహా ఆత్మలు స్వామి దర్శనం కోసం చూసుకుంటున్నాయి. అటువంటి సర్వేశ్వరుడు గనక మన దగ్గరికి వచ్చి ఆయన ఈ జగతిని మార్చడానికి, ఒక నవ్యమైన విధంగా, ఒక గోల్డెన్ ఏజ్ వచ్చేట్టు మార్చడానికి ఆయన రూపుదిద్దుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందండి? అటువంటి సాయి సూర్యుడు మన స్వామి. ఇంకా ముందరికి వెళ్తే

0: మొత్తం పుట్టపర్తిని ఒక గుడిగా ఆయన మార్చేశారండి. చూడండి, పుట్టపర్తిలో మీరు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రూమ్లో మేలుకొన్నా ఏం చేస్తున్నా కూడా ఎక్కడో వేదనాదం వినబడుతూ ఉంటుంది. ఎవరో ఆ రుద్రము ప్రాక్టీస్ చేస్తున్నారు, అభ్యసిస్తున్నారు. ఎక్కడో ఒక చక్కని భజన వినబడుతూ ఉంటుంది. ఆ ఎంత గొప్ప వాతావరణం అండి. మీరు ఏ సిటీలో కానీ ఎక్కడన్నా ఇది ఊహించగలరా అసలు? అటువంటి గొప్ప ఒక ఉత్తేజకరమైన వాతావరణము ప్రకృతి మనలో ఉందని గుర్తు చేయడానికి అన్నట్టు స్వామి మన కోసం ప్రశాంతి నిలయం పెట్టారనిపిస్తుంది. కాబట్టి అటువంటి గుడి ప్రశాంతి నిలయము పుట్టపర్తి, దాన్ని గుడిగా ఆయన మలుచుకుని దీనంతా ఈ విధంగా మలుచుకున్న స్వామి తన అవతార ఉద్యమంలో ఆ మలుచుకుని అక్కడ తను కొలువుతానే ఉన్నారండి. ఎక్కడికి వెళ్లలేదు, ఇక్కడే కొలువుగా ఉన్నారాయన.
1: విడమరచి వేదాంత సారమెల్ల బోధించే.
0: పాపం మహానుభావులు ఎన్నో యుగాల్లో తపస్సులు చేశారు, జ్ఞానయజ్ఞాలు చేశారు, జ్ఞానం సంపాదించారండి. వారందరూ వేదాలు వేదాంతము వారే మాకే అర్థం కాదు అన్నప్పుడు ఈ రోజుల్లో మనం మిడిమిడి జ్ఞానంతోనూ అసలు జ్ఞానం అనేది ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మనము ఉపనిషత్తులు లేక స్వామి చెప్పిన బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయనుకోవడం ఎంత తప్పండి. కాబట్టి అది మన వల్ల కాదు. కాబట్టి వాటిని అంతా అర్థమంతా తీసుకొచ్చి మనకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాల్లో స్వామి మనకి ఇస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. వీడమరచి వేదాంత సారము, ఇంకా వేదాంతం మనకి ఎందుకండి? ఎందుకంటే స్వామి చెప్పిన మాటే, స్వామి మాటే వేదాంతము, అది వేదానికి అంతము, ఇక మనకి వేరేదేమీ అవసరం లేదు. అటువంటి స్వామి వీడకుండ వేడువారి నీడతాననియే.
1: వీడకుండ వేడువారి నీడతాననియే దివ్య భాను తేజుడై.
0: వీడకుండ వేడువారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వామి దగ్గరికి స్వామి మహిమ చూసో లేక స్వామి ప్రభావం చూసో స్వామి దగ్గరికి రావడం చాలా సులువు అండి. అది స్వామి అనుగ్రహం వల్ల అవుతుంది. కానీ వచ్చిన వారు వీడకుండా నిలిచి ఉండడం అనేది ఇక్కడ భక్తుడి ఎఫర్ట్ కూడా ఉందని స్వామి చెప్తున్నారు. ఆ విధంగా వీడకుండా యుగయుగాలు నిలిచి ఉన్నవారు ఎటువంటి వారంటే, చారస్వామి ఆయన పొద్దున్న మార్నింగ్ రాగంలో తలుచుకుంటూ ఉంటారండి. రోజు ఆయన తలుచుకునేవారట ఈ విధంగా.

నిజంగా ఆలోచించండి, స్వామి గనక కుల్వంతరాయ్ హాల్లో దర్శనానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకందరికీ మన నేత్రాలతో కనబడేది, చక్షువులతో కనబడేది ఏమిటి అంటే, అక్కడ ఉన్న అన్ని కనబడే దృశ్యాలన్నిట్లోకి గొప్ప దృశ్యం, మహామహిమోన్నతమైన దృశ్యం ఏమిటి అంటే స్వామి మాత్రమే. స్వామి నడుచుకుంటూ వస్తారంత ఫ్రెష్ గా స్వామి వస్తున్నప్పుడు అది చూసి ఆనందించడానికి మన మనస్సులు ఉవ్విళ్ళూరుతాయి. అయితే ఆ దృశ్యం మనకి కనబడుతోంది, కానీ స్వామికి కనబడే దృశ్యం అతి వేరేగా ఉంటుంది, అది చాలా వేరేగా ఉంటుందని స్వామి చెప్తున్నారు. స్వామి ఈ లోకమే చూడట్లేదు, స్వామిని చూడడానికి ఎన్నో లోకాల నుంచి ఎన్నో ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న ఎంతో మంది స్పిరిట్స్ బీయింగ్స్ వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వారందరూ అట్లా వచ్చిన వారిలో అనాదిగా వస్తున్న మహాభక్తులు, నారదుడు ఉన్నట్టండి, తుమ్మురుడు ఉన్నట్టండి, గంధర్వులు ఉన్నారట, వారందరూ మీరు ఊహించుకోండి. అదే ప్రదేశంలో గనక ఆ కులవంతరాయ హాల్ లో స్వామి అట్లా వస్తున్నప్పుడు ఆ లేడీస్ సైడ్ నుంచి అటువైపు అటువైపు ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కరు నుంచుని స్వామి మీద గనక కీర్తనలు పాడుతుంటే, పాటలు పాడుతుంటే, స్వామిని గనక స్మరిస్తూ భజిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇక మనం పాడే పాటలు స్వామికి ఏమిటండి వారి ముందర? వారు పాడే పాటలకి మన పాటలు ఏమైనా సరిపోతాయా? మన సంగీతం అంటాం అసలు. అటువంటి మహానుభావులందరూ కూడా వారిగా, వారంటే వారిగా అంటే మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అంటే ఎప్పుడూ కూడా, ఏ ప్రతి యుగంలోనూ కూడా, ఇప్పటికీ కూడా అవతారానికి ఆ పాటలు వారు వినిపిస్తూనే ఉన్నారు. ఆ సుప్రభాత ప్రభాత సేవ వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అట్లా వచ్చే వారందరూ ఎందువల్ల వారు చేయగలుగుతున్నారు అంటే, చారస్వామి అంటారండి, వారిగా పాడుతున్నారు ఇప్పుడు.

శ్రీరామ నవనీత క్షీరము ఆరగించడానికి రావయ్యా అని చారస్వామి చెప్తున్నారు. ఏమిటి క్షీరము, ఏమిటి నవనీతము అంటే పవిత్రమైన మనసు క్షీరం అండి. క్షీరము అంటే పారేది, నవనీతం పారదండి, క్షీరం పారుతుంది. క్షీరము అంటే పారేది, తెల్లగా ఉన్నది. ఆ పారే క్షీరము ఏంటంటే పవిత్రమైన మనస్సు. అపవిత్రంగా ఉన్న మనస్సు క్షారము అండి, పవిత్రమైన మనస్సు క్షీరమవుతుంది. ఆ పవిత్రమైన మనస్సు అర్పించాలట. అర్పించినప్పుడు ఆయన దాన్ని మలుచుకుంటారు, ఆ హృదయం నిర్మలంగా చేస్తారు తను ఉండడానికి. ఆయన చేసేదే చూడండి, రోజు పాలను తోడుబెట్టినప్పుడు, పాలలో తోడుబెట్టినప్పుడు పెరుగు కావడానికి మనం ఏమైనా చేస్తున్నామా? అదేదో మనం కలిపితే, కొంచెం పెరుగు కలిపితే అది పెరుగు అవడం అనేది భగవంతుడి చర్య కదా. అది నానంటూ ఏముంది అక్కడ చేసింది, అది చేసి చూసని అర్థం చేసుకోవాలి నేను. కాబట్టి నా మనస్సు పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నించేది స్వామికి అర్పించిన తర్వాత దాన్ని నవనీతము చేయడము అంటే పెరుగు చేయడము, దాంట్లో నుంచి వెన్న చేయడము. చూడు మహానుభావులు వారు చెప్పారు, అయ్యా పాలు ఒక లీటర్ కొన్నామంటే కొంత విలువ ఉంటుంది దానికి, అదే గనక దాన్ని పెరుగు చేస్తే దాని విలువ కొంచెం పెరుగుతుంది, అదే గనక నవనీతం చేస్తే, బటర్ చేస్తే దాని విలువ ఇంకా పెరుగుతుంది, దాన్ని గనక నెయ్యి చేస్తే అతిగా పెరిగిపోతుంది. అంటే ప్రతిసారి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ కి చేంజ్ కి ఇది చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉందని చెప్తారండి. అంటే ఒకసారి జరిగితే మళ్లీ వెనకాలకి తిరిగి వెళ్లనటువంటి తత్వము ట్రాన్స్ఫర్మేషన్. ఇలా వెళ్లి మళ్లీ వెనకాలకి వస్తూ ఉండడం రోజు మనం చేసే చేంజెస్. స్వామి ఇట్లా చేస్తాం స్వామి అని అనుకోవడం, మళ్లీ ఒకనాడు పొద్దున ఒకటే చరామామూలు. కాబట్టి అటువంటి తత్వం కాకుండా నిర్మల్ హృదయం ఎవరు చేసుకున్నారో అటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రభాత సేవ చేయాలని అనుకుంటున్నారట. ప్రభాత వేళ ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత చక్కగా ఉంటుంది చూడండి. స్వామికి మనం అనుకునే ప్రపంచం మనదే గాని స్వామికి అన్ని స్వామి ప్రపంచమే. ఒక అక్కడ నడుస్తున్న చీమ దగ్గర నుంచి అటు వెళ్తున్న బ్రహ్మ వరకు, అందుకనే చారస్వామి అనగలిగారు ఆయన, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో. అటువంటి ఉదయభానుడు గనక మన ముందరికి నడిచి వస్తుంటే మనకి ఇంకా ఎటువంటి గొప్ప గొప్ప భావాలు కలుగుతాయి, మనం ఎటువంటి ప్రార్థన చేసుకోవచ్చు, అటువంటి దర్శన యోగము గనక మనకి నిజంగా చేజెక్కితే మన అభ్యాసం ఎలా ఉండాలి, కృషి ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి అనే విషయాల గురించి కొంత చర్చించుకుందామండి. ఉదయభానుడు స్వామి ఇందాక మనం అనుకున్నట్టు పొద్దున పూట స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కాస్త మనము మన మనోనేత్రాలు తీసి మరొకసారి ఆలోచిద్దామండి. చూడండి, లేత కిరణాలు ఏ విధంగా ఉంటాయో స్వామి దర్శనం కూడా అదే విధంగా ఉంటుంది. పొద్దున తన చండ ప్రచండమైన జ్ఞానము, తన చండ ప్రచండమైన విశ్వరూపము ఇదంతా కూడా అందరికీ చూపెట్టక, తాను మాత్రం ఒక లేత గులాబీ రేకులాగా అంత ఫైన్ గా, అంత డెలికేట్ గా ఆయన పొద్దున వస్తారు దర్శనానికి. వచ్చినప్పుడు ఆ ఒక్కొక్క అడుగు పెడుతున్నప్పుడు అడుగులు పడుతున్నాయా అని చూడండి. ఆ మాతృ భూమి, ఆ తల్లి అమ్మ అంటే భూమాత, ఆ పాదాలు కావాలి, తన మీద పడాలి అనుకుని ఆవిడ తొందరపడుతోందిట. కానీ ఆ పాదాలు మాత్రము నింగి ఆకాశం కూడా నాకు కావాలనుకుంటోందిట. ఇప్పుడు ఆయన ఎవరి మీద పాదాలు పెట్టాలి, ఎక్కడ నడవాలి, అన్ని ఆయనవే. త్రివిక్రమ అవతారంలో ఈ భూమి మీదో పాదం పెట్టారు, అక్కడ పైన ఆకాశం మీదో పాదం పెట్టారు. అది అప్పుడు చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారా అనిపిస్తుందండి. ఎందుకంటే స్వామి నడుస్తుంటే అది నడుస్తున్నట్టు అనిపించదు, తేలుతున్నారా అనిపిస్తుంది. అంతలో తేలుతున్నారా అంటుంటే పాదం చూపెడతారు, అక్కడ నడుస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా స్వామి అడుగుల్లో అడుగులు చిన్న చిన్నగా వేసుకుంటూ, చిన్న చిన్నగా ఎందుకు వేసుకుంటారండి అంటే ఆయనకున్న అసలు ఉద్యమం ఎటువంటిది ఆయనకుందో మన వారికి అర్థం కూడా కాదు. అంత ఉద్యమం ఉండి ఏం చేయాలో తెలిసిన ఆయన కూడా హీఈస్ ఎవర్ రిలాక్స్డ్. కాబట్టి అంత చిన్న చిన్నగా ఆయన నడవడంలో అర్థం ఏమిటంటే మనకి దర్శనం ఇవ్వడానికి, మనకి సంభాషణ కలిగజేయడానికి. కాబట్టి ఆ నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన ముందరికి రాగారాగా ఆ మనందరి హృదయాలు ఆయన పాదాలు, పాదస్పర్శన ఒకసారి కావాలి అనుకుని మరొక్కసారి స్వామిని ఇంకోసారి దర్శనం చేయాలి, స్వామి మనతో మాట్లాడితే బాగుండు, ఒక ఉత్తరం ఏదో స్వామికి ఇద్దాము అని అనుకుంటున్నప్పుడు ఈ లోపల ఏదో ఆలోచన, ఏదో ఒక కోరిక, ఏదో వచ్చి అడ్డుపడుతూ ఉంటుంటండి. అది అడ్డుపడి ఆ స్వామి దర్శనం యొక్క సౌరభం, ఆ మొత్తం సౌందర్యాన్ని అది ఆపేస్తూ ఉంటుందండి. ఇది అసలు జరగకూడని విషయం, కానీ ఇది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అందుకని చగరస్వామి తెర తీయగరాదా అని ఆయన ఒక కృతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారట చగరస్వామి. ఆయన శ్రీరామ
లక్ష్మణ ఆయన అర్చన విగ్రహాలు ఎప్పుడైతే పోయాయో ఆ విగ్రహాలను వెతుక్కుంటూ ఆయన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నట్టు, ఆ దర్శనాలు చేసుకుంటున్నప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్లారో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ స్వామి మీద ఆ మూర్తి పైన ఆయన కృతులు రచించారు. ఆ విధంగా తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చేసరికి ఆ రోజుల్లో ఆ స్వామికి ఆయనకి మధ్యలో ఒక తెర కట్టుంచారటండి. అంటే అప్పుడప్పుడు తెర వేస్తూ ఉంటారు స్వామికి, ఏ భోగమో ఏదో పెడుతూ ఉంటారు, నైవేద్యం పెడతారు. అది అయిపోయిన తర్వాత మళ్లీ తెర తీస్తూ ఉంటారు. అయితే త్యాగరాజస్వామి నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను అంత పైకి ఆతృతతో వెళ్లి అక్కడ తెర కట్టేసరికి చాలా ఆయన పాపం నిరుత్సాహపడ్డారటండి. మహాభక్తుడు, ఆ దివ్యమంగళ స్వరూపం చూడాలి, దాని గురించి అంత విన్నారు. ఆ రోజుల్లో ఈ రోజులంతా సులభం కాదండి ప్రయాణాలు అని చేయడం. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్లాలి అంటే నడిచి వెళ్లాలి, ఎన్నో రోజులు ప్రయాసపడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వారికి ఏంటంటే వారు అన్ని వారు ఏవి బయట తినరు, ఇటువంటి ఎన్నో అడ్డంకులు కలిగి ఉండేవి ఆ రోజుల్లో ప్రయాణాలు. అందువల్ల ఆయన ఆ విధంగా ప్రయాణం చేసి తిరుపతి వెళ్లి స్వామిని చూడాలి అని ఇంత ఉత్సాహంతో అక్కడి వరకు వచ్చేసరికి అక్కడ తెరగట్టారు. తెరగట్టేసరికి ఆయనకు చాలా నిరుత్సాహం బాధ కలిగి ఆయన నోట్లోంచి సునాయాసంగా వచ్చిన కృతి తెరతీయగరాదా అని. అయితే మనందరికీ తెలుసు, భక్తులందరికీ తెలుసు ఏంటంటే ఈ తెర బయట కట్టిన తెర గురించి త్యాగరాజస్వామి మాట్లాడట్లేదు, మన లోపల ఉన్న తెర గురించి. ఏమిటి అంటే ఆయన అంటారండి, ఆయన మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది. ఒక చేప ఆకలి వల్ల అది వెళ్లి గాలానికి చిక్కుకుంటుందండి. ఆ గాలానికి చిక్కుకుని ఏమైపోయింది, దానికి అతుక్కుపోయి ఎందుకు ఆ గాలానికి పెట్టి ఉన్న చిన్న ఒక ఎర్త్వామో ఏదో ఏదో పెడతారండి. ఆ చిన్నదా వామ్ని చూసి అదేమనుకుంటుందంటే, ఓహో నాకు తినడానికి వచ్చింది అని ఆ చుట్టూరా దానికి అంటి పట్టుకునే ఉన్న డేంజర్ ని చూడలేకపోతుంది. ఆ ప్రమాదం, ప్రమోదం కోసం ప్రమాదం మర్చిపోయే ప్రకృతి మానవుడిది. కాబట్టి మత్స్యము అని అడ్డు పెట్టుకుని మనకి మన విషయాలు చెప్తున్నారండి త్యాగరాజస్వామి. మత్స్యము ఆకలి కొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది, అచ్చమైన దీప సన్నిధి మరుగడ్డుపడి చెరచినట్లున్నది. అలా అదే విధంగా మనకి దీపపు ల్యాంటర్న్స్ అని వచ్చేవి కదండి, ఆ లాంతరు, ఆ లాంతర్ లో లోపల దీపం వెలుగు ఉన్నప్పుడు బయట ఒక గ్లాస్ కవరింగ్ ఉంటుందండి. ఆ గ్లాస్ ఏదైతే ఉందో దానికి గనక మరుగడ్డుపడి, దానికి గనక అది వాడి ఆ నల్లధనం ఏదైతే వచ్చిందో, పొగ ఏదైతే చూరు పట్టిందో, దాన్ని గనక మనం శుభ్రం చేసుకోకుండా ఉంటే ఆ లోపల వెలుతురు ఎప్పుడు కూడా తక్కువే బయటకు వస్తూ ఉంటుందండి. లోపల వెలుతురు అలాగే ఉన్నా బయట తక్కువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా త్యాగరాజస్వామి అన్నారు ఈ కీర్తనలో, స్వామి నీ ప్రభావానికి ఎక్కడ తక్కువ లేదు, నువ్వు నా లోపల ఉన్నావు, ఉన్నవాడివి అంతా నిండి ఉన్నవాడివి. ఆ ప్రభావం లోపల దీపంలాగా అదేవిధంగా ఉన్నా కూడా నా ఇంప్యూరిటీస్ అవన్నీ మధ్యలో వచ్చి, నా కోరికలు ఇవన్నీ వచ్చేసి అది మరుగడ్డుపడి ఏ విధంగా ఈ దీపం బయటికి ప్రస్ఫుటం కాకుండా ప్రభావితం కాకుండా చెరుస్తోందో అదే విధంగా ఉంది స్వామి నా విషయము అని త్యాగరాజస్వామి అన్నప్పుడు అది గుర్తుకు వస్తుంది మనకిక్కడ ఒక ఏదో కోరిక. ఆ ఉదయభానుడు వచ్చి ఆ లేతకిరణాల్లో మనందరం సోక్ అయ్యి, అవన్నీ మనకి సోకినప్పుడు సోక్ అయ్యి అటువంటి ఒక గొప్ప ఆనందం తీసుకోకుండా స్వామిని ఈరోజు ఏమన్నా అడిగితే ఎంత బాగుండు, స్వామిని ఈరోజు ఏమన్నా ఒక ఇంటర్వ్యూ అడిగితే ఎంత బాగుండు. ఏదో కోరిక వచ్చేసి ఆ కోరిక మొత్తాన్ని చెరుస్తుందండి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్వామి దగ్గర 93లో అనుకుంటే జరిగింది. ఒకరోజు స్వామిని సాయంత్రం దర్శనం అప్పుడు అడిగానమాట, స్వామి నేను నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అన్నాను. అనేసరికి మరి ఏమిటో స్వామి ఏమి నాకు బోధించాలనుకున్నారో స్వామి అన్నారు. అయితే రేపు పొద్దునరా అన్నారు, నాతో అన్నారు రేపు పొద్దునరా ఇంటర్వ్యూకి అన్నారు. మొన్నాడు పొద్దున్న అనేసరికి నాకు ఎంత ఆనందం ఇస్తుంది, నీకేమీ ఆలోచించలేదు నేను, మనస్సు అసలు ఆనందం ఎక్కడ ఎగురుతోందో ఏమిటి తెలియదు. ఆ విధంగా ఆనందంతో హాస్టల్కి వెళ్లాను. మొన్నాడు వర్కింగ్ డే అనే సంగతి మర్చిపోయాను నేను. వర్కింగ్ డే అయ్యేసరికి స్టూడెంట్స్ ఎవరూ కూడా దర్శనానికి రారు, పొద్దున్న సాయంత్రం మాత్రమే వస్తారు. నేను వెళ్లి మాత్రం అయ్యో స్వామి చెప్పారు కదా, కానీ అందువల్ల వార్డెన్ పర్మిషన్ తీసుకుంటే నేను వచ్చేసేయచ్చు అనుకుని వార్డెన్ దగ్గరికి వెళ్లాను. వెళ్లి అడిగానమాట, సార్ స్వామి దర్శన రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఇస్తాన్నారు కాబట్టి రేపు పొద్దున్న నేను వెళ్లాలి ఇన్స్టిట్యూట్కి, ఇది అయిపోయిన తర్వాత వెళ్తాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన అన్నారు, స్వామి ఏమన్నా చెప్పారు ఎవరికైనా, నన్ను పిలిచైతే ఏమీ చెప్పలేదు, నీకేమన్నా చెప్పారా, నీకు చెప్తే కనుక మరి నాకు చెప్పుండాలి కదా, నాకు చెప్పనంత వరకు నేను పంపించడానికి వీల్లేదు, నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్లవలసిందే అన్నారు. నా దుఃఖం చూసుకోండి ఇంకా
ఆలోచించండి, స్వామి ఇంటర్వ్యూకి పిలిచి మనం వెళ్లలేకపోతున్నాము అంటే ఎటువంటి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం నేను అనుభవించాను ఆ రోజు. నేను పొద్దున వెళ్లి ఇన్స్టిట్యూట్ లో కూర్చున్నానన్న మాటే తప్ప అక్కడ ఒక్క ఏం మాట్లాడారు లెక్చరర్, ఎవరేం చెప్తున్నారు ఒక్క మాట కూడా నాకు ఎక్కట్లేదు, స్పృహ ఉండట్లేదు. అటువంటి పరిస్థితి మొత్తానికి సాయంత్రం 3 ఇంక పరిగెత్తుకుంటూ వెళ్లి రెడీ అయ్యి లైన్లలో వచ్చి సాయంత్రం దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు అంత దూరం నుంచి వస్తూనే స్వామి నన్ను అక్కడి నుంచి చూసి ఇట్లా చెయ్యి వేలు ఇట్లా ఇట్లా అంటూ వచ్చి, ఏరా దున్నపోద పొద్దున నీకోసం వెతికాను ఎక్కడున్నావు అన్నారు. అనేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్కనేమో వార్డెన్ పంపించలేదు స్వామి అని అనమంటారా, అది తప్పు కదా, అది ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కానీ అట్లా నా మనసులో భావం ఆ విధంగానే ఉంది అన్నప్పుడు స్వామి నన్ను కొంతసేపు అట్లా చూసి దీక్షణంగా అంతలోనే మొత్తం ఎగిరిపోయింది. నవ్వుతూ ఆయన అన్నారు, పర్వాలేదు వార్డెన్ పంపిలేదా, అది కరెక్టే, నేను చెప్తాను వార్డెన్కి ఇవాళ, రేపు పొద్దున వద్దు గాని అని నన్ను సంధాయించారు. నాకు కళ్ళలో నీళ్లు తిరిగి ఆయన పాదాల మీద వాలాను. దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి అంటే, స్వామి మనకి ప్రతి చర్య ద్వారా మనకి ఏదో నేర్పిస్తారు కాబట్టి దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి, ఇందులో జ్ఞానబోధం ఏమిటి అంటే డిసిప్లిన్. ఇందాకే క్రమశిక్షణ గురించి ఈ సుప్రభాత వేళ అయిన తర్వాత మనం స్వామి గొంతులోనే విన్నాం. క్రమశిక్షణలో స్వామి తాను పెట్టిన రూల్ తీరు తానే ఎప్పుడు ఆయన బ్రేక్ చేయరు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ గనక పొద్దున పూట ఇన్స్టిట్యూట్ కి వెళ్లాలి అంటే తాను గనక ఒకవేళ ఆ స్టూడెంట్ రావాలి ఎవరన్నా అంటే తానే ఒక మాట చెప్తారా వార్డెన్ కి. అంతేకాని తనంతటి తాను స్టూడెంట్ నువ్వు వచ్చేసాయని చెప్పి కాబట్టి వారు వచ్చేసేయడము, ఈ విధంగా స్వామి పద్ధతి ఎప్పుడూ ఉండదు. ఆ విధమైన పద్ధతికి మనకు అలవాటు చేయడానికి, మనము రూల్ ఎప్పుడు బ్రేక్ చేయడానికి వీల్లేదని నేర్పించడానికి అన్నట్టు ఇటువంటి విషయాలు స్వామికి బోధిస్తారనిపిస్తుంది. ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే అండి, స్వామి దర్శనం మనం ఎదురుకుండా జరుగుతూ ఉన్న ఆ ఉదయభానుడు వస్తున్నా కూడా మన హృదయంలో జరిగే సంఘర్షణలు, మనకొచ్చే ఈ కోరికలు, దానివల్ల అపోహలు, దానివల్ల అర్థం కాని విషయాలు, వీటితో అదెక్కడో పాడు చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభాత వేళలో మనము స్వామిని హృదయంలో తిష్ట చేసుకుని అక్కడ మాత్రం మనం కోరికలతో కాకుండా అడుగకువే ఓ మనస, అడిగిన కొలది అడుగున పడదు అంటారు స్వామి చైరస్వామి. కాబట్టి అది భావనలో పెట్టుకుని స్వామిని ఎంజాయ్ చేయాలి ఉదయభానులాగా. ఇక ఆ రోజు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి మనకు తెలుసండి, ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా ఆయన, మరి ఇంకా సమ్మర్స్ అయితే ఇంకా 47 డిగ్రీలు 48 డిగ్రీలు కూడా వెళ్తూ ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి అంత ప్రచండమైన సూర్యుడు ఆకాశంలో నడి నెత్తిపైన ఆయన అక్కడ నుంచునున్నప్పుడు ఆ సూర్యుడు సర్వకర్మలు, ప్రపంచంలో ఉన్న సర్వకర్మలు ఆయన మీద వేసుకుని చేస్తున్నారు. ఆయన చేయవలసిన కర్మ ఎంతో ఉంది ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఎంతో ఉంది ఆయన చేసే కర్మ. ఒకరోజు పొద్దున వచ్చి వెళ్తున్నప్పుడు నా కోసం వస్తున్నాడు అనుకోవడం చాలా సెల్ఫిష్ భావన అండి. సూర్యుడు నా కోసం రావట్లేదు, ఆయన వస్తున్నప్పుడు, సూర్యుడు వస్తున్నప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఈ ప్రాణకోట్లు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా ఆ సూర్యుడి వల్ల నిలుస్తున్నాయి, ఆ సూర్యుడి వల్ల జీవించగలుగుతున్నాయి. ఇంతమందికి తన ప్రత్యక్ష దర్శనంతో ఆయన ఇవ్వగలుగుతున్నారు. అందుకనే ఆయన ప్రత్యక్ష దైవం ఉన్నారు భూమి మీద సూర్యుడికి. అందువల్లనే మనం పొద్దున లేచి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలని స్వామి చెప్పారు. ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రత్యక్ష దైవం మన ఎదురుకుండా ఉన్నది, ఇంతమంది ప్రాణం నిలుపుతోంది. అటువంటి సూర్యుడు మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వెళ్లి అక్కడ ఆకాశంలో ప్రచండంగా ఉన్నప్పుడు, ఆయన కర్మలో ఆయన ఉన్నప్పుడు ఎంతమంది ఆయన చూడగలరండి? తలెత్తి చూడగలం ఆ సూర్యుడిని? చూడలేం కదా. ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించినా మన కళ్ళు పాడవుతాయి తప్ప అది ఆ ప్రక్రియ మనం చేయలేము. అదేవిధంగా ఆ స్వామి పొద్దున ఉదయభానుల్లాగా లేత కిరణాలతో వచ్చి మనందరినీ స్పృశించి వెళ్లిపోయిన తర్వాత ఇక తన కార్యంలోకి ఆయన దిగుతారండి. ఆయన కార్యంలో ఆయన దిగినప్పుడు రోజురా అందరికీ కనబడరు, ఎందుకంటే అందరూ చూడలేరు ఆయన్ని. అయితే ఎవరో కొత్త మంది మాత్రము ఆయన ఎన్నుకున్నవారు, ఆయన కార్యకలాపాల్లో ఎవరైతే వారికి స్థానం ఉందో, ఎవరు ఎటువంటి పని చేయాలి అటువంటి వారిని మాత్రం పిలిచి వారితో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు, వారిని సరైన మార్గంలో పెడుతూ ఉంటారు. ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆయన చేయగలిగారు కాబట్టి తన జీవిత కార్యక్రమంలో ఇక్కడ ఇన్ని గొప్ప పనులు, ఇన్ని మహామహా కర్మలు ఆయన మనతో చేయించారండి స్వామి. అటువంటి సూర్యుని, మనం చూడలేని సూర్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యుని తన నడి వయస్సులో ఉన్నప్పుడు చారస్వామి అన్నారట, ఆయన నగుమోము గనలేని నా జాలి తెలిసి, స్వామి నాకు చర్మచక్షువులు నువ్వు ఇచ్చావు, ఈ చర్మచక్షువులు నేను నిన్ను తలెత్తి కూడా చూడలేను, కళ్ళు విప్పి చూడలేను చర్మచక్షువులతో, ఎందుకంటే వాటికి అంత స్తోమతలే శక్తి లేదు.
కాబట్టి ఆ ఇటువంటి లిమిటేషన్స్ ఉన్న నాకు నువ్వు ఏ విధంగా గోచరిస్తావు ఈ సమయంలో? ఆయన అన్నారండి, ఇంకా

నీ నగుమము నేను చూడలేకపోవడానికి కారణం నువ్వు నన్ను చేరుకోలేకపోతున్నావు, నువ్వు నా దగ్గరికి రావట్లేదు స్వామి అని జగరాజస్వామి చెప్తూ ఆయన అంటున్నారు. నీ చుట్టుపక్కన వాళ్ళందరూ నీకు బోధ చేస్తున్నారేమో. ఏమని బోధ చేస్తున్నారు స్వామి? ఇంతమంది మహానుభ భక్తులు, ఇంతమంది నీ జ్ఞానం కోసం అర్హతతో కూర్చున్న వారందరూ, వారందరినీ వదిలేసి నువ్వు ఎవరో త్యాగరాజు అంటూ ఆయన దగ్గరికి ఏమి వెళ్తావు లేండి స్వామి, ఈ రోజు వద్దులేండి స్వామి, తర్వాత చూసుకోవచ్చు అని చెప్తున్నారా అని చాలా చమత్కారంగా త్యాగరాజస్వామి అక్కడ చెప్తున్నారనమాట. అందువల్ల రావట్లేదేమో స్వామి. అంతేకాదండి, ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు అని ఆయన అంటున్నారు.

ఆ ఖగరాజు ఎవరైతే ఉన్నారో గరుత్మంతుడు, ఆయన ఈ నాన్న తెచ్చినా కూడా వినలేటండి. చూడండి, అప్పుడప్పుడు మనం కూడా స్వామిని పిలిచి ఇది చెయ్యండి అంటే చెయ్యం, మన మన సొంత తల్లి ఉపయోగిస్తాం. ఒక చిన్న మాట గుర్తొస్తుంది, కొడైకెనాల్లో అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు డిన్నర్ జరుగుతున్నప్పుడు స్వామి స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ ఛాన్స్ ఇచ్చేవారు అక్కడ సర్వింగ్ చేయడానికి. ఆ రోజు నా ఛాన్స్ వంతు వచ్చినప్పుడు అక్కడ చెన్నారెడ్డి గారు మాజీ ఆయన గవర్నర్ గా ఉండేవారు తమిళనాడుకి, ఆయన భార్యామణి చాలా గొప్ప భక్తురాలు, ఆవిడ స్వామి దగ్గరికి అక్కడికి రావడము సాయంత్రము స్వామి వారిని డిన్నర్కి ఉండమని చెప్పడము జరిగింది. ఒక మనవడు కూడా వచ్చాడు ఆవిడతో. వారు తిని భోజనం అయిపోయిన తర్వాత వెనకాలకు వెళ్తూ స్వామి దగ్గర సెలవు తీసుకుంటూ వారు ఆవిడ ఒక కోరిక కోరారు స్వామిని. చాలా గొప్ప భక్తురాలు, చాలా చనువుతో ఉండేవారు ఆమె స్వామితో. ఆవిడ అడిగారు, స్వామి ఇంట్లో ఇంకో మనవడు ఉన్నాడు, వాడు రాలేకపోయాడు, కాబట్టి ఒక స్వీట్ ఇప్పిస్తే వాడికి కూడా తీసుకెళ్తాను మీ ప్రసాదాలలాగా అని. సరికి అడగడానికి, స్వామిని అడగడానికి చాలా ధైర్యం ఉండాలండి ఈ విధంగా. అలా అడిగేసరికి స్వామి సరే అని ఇటువైపు తిరిగితే నేనున్నాను అక్కడ. నేను ఉంచున్నప్పుడు స్వామి నన్ను పిలిచారు, పిలిచి ఒక స్వీట్ పట్టరా అన్నారు. ఒక స్వీట్ పట్టరా అంటే ఇప్పుడు నేను వెనకాలకి తిరిగి వెళ్లి అక్కడ స్వీట్ డబ్బా ఉంటే అది పట్టుకొస్తున్నాను. ఎందుకంటే అండి, ఇప్పుడు నా తెలివి ఎట్లా ఆలోచించింది అంటే అడిగేవారు విఐపీస్ వివిఐపీస్, స్వామి చెప్పారు ఈ విధంగా ఇవ్వమని చెప్పడానికి ఒక స్వీట్ తీసుకెళ్లి ఇవ్వగలవాండి. కాబట్టి స్వీట్ డబ్బా తీసుకెళ్తుంటే తీసుకెళ్లబోతున్నాను, రెండు అడుగులు వేశాను. అంత దూరం నుంచి స్వామి మళ్లీ వచ్చేసారు నా దగ్గరికి. వచ్చేసిన ముఖం దగ్గర ముఖం పెట్టి ఆయన కళ్ళు పెద్దవి చేసి చెప్పారు, ఒక్కటంటే ఒక్కటి తీసుకురావాలి అన్నారు. అని ఆ ఒక స్వీట్ మళ్లీ నాతో తీసుకున్న తర్వాత అక్కడ స్వామి తన చేతితో వారికి ఇచ్చారు. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటి అంటే, స్వామి ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చినప్పుడు అండి, ఆ ఇన్స్ట్రక్షన్ ని మనం ఎన్నో విధాలు మన తెలివి ఉపయోగించి వాడతాం. ఆయనకు అర్థమయ్యేది మనకేం అర్థమవుతుంది? ఆయనకు తెలిసింది మనకేమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ఆయన ఎన్ని ప్లేన్స్ లో ఆలోచిస్తారో, ఏ విధంగా ఆయన చూసి చెప్తారో మనకు తెలియదు. ఎవరి ప్రాప్తం వారిది, ఆ ప్రాప్తం ఆయన ఇవ్వవలసిందే. కర్మఫల ప్రదాత ఆయన. కాబట్టి నా సొంత తెలివి ఉపయోగించకూడదు. అందువల్ల ఇక్కడ గరుత్మంతుడు అటువంటి పని ఏమన్నా చేస్తున్నాడా అని ఆచార్యస్వామి అంటున్నట్టుంది. నగుమ ఖగరాజు నీ ఆనతి విని వేగజనలేదు లేక

స్వామి ఏం చెప్పమంటారండి? మీరు గగనాన్ని నుంచి ఆ భూమి మీదకి ఓ గజేంద్రుడు పిలిచినా ఏ భక్తుడు పిలిచినా కూడా అలా వెళ్లిపోతూ ఉంటారు. మీరేమో వచ్చేసేమంటూ ఉంటారు. ఇదేమో తక్కువ దూరం వైకుంఠం నుంచి భూమి మీదకి రావాలంటే. అందువల్ల ఇంత ఎగురుకుంటూ వెళ్లాలిగా స్వామి, కొంచెం మొన్ననే వచ్చాను స్వామి, కొంచెం మనం సేద తీసుకుని మళ్లీ వెళ్దాము అన్నట్టు ఆయన ఏమన్నా ఆయన ప్రవర్తన ఉందా గగనానికి ఇలగు బహుదూ? ఎంత చమత్కారంగా అంటున్నారు చూడండి చారసభ. ఎందుకు ఇంత చమత్కారంగా అనగలిగారు అంటే, ఆ భక్తులు, ఆ భక్తుల పరంపరలో స్వామికి చుట్టూరా దగ్గరగా అతి చేరువుగా ఉన్న భక్తుల్లో తాను ఒకడు అనుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడగలిగారు. కానీ అవన్నీ కాకుండా ఆయన తన మనసులో మాట చెప్తారన్నమాట.

ఓ జగమే లే పరమాత్మ. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సూర్యుడు ఒక్క జగత్తుని మాత్రము, ఈ లోకాన్ని మాత్రము ఆయన పాలించడానికి వస్తుంటే సర్వ జగములు, సర్వలోకాలు చూడండి. ఈ రోజుల్లో సైంటిస్టులు ఆయన వాళ్ళు కనుక్కుంటున్నారు, ఒక్క లోకం కాదు, ఒక్క జగం కాదు, ఒక్క గెలాక్సీ కాదు, ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, వీరికి అంతుపట్టట్లేదు సైంటిస్టులకి. అటువంటి మరి ఏ విధంగా ఒక యాటంలోకి వెళ్లి చూద్దామంటే అక్కడ దాని ఉన్న క్వార్క్స్ అంటున్నారు, బోసాన్స్ అంటున్నారు, ఇంకా పార్టికల్స్, అందులో కూడా పార్టికల్ కన్నా కూడా ఒక యాటంలో స్పేస్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలండి ఈ క్రియేషన్, సృష్టిని? ఇంత సృష్టికి సృష్టికర్త జగమేలే పరమాత్మ అంటే సృష్టికర్త ఎవరితోనే మొరలేడుదు. ఇంకెవరితో చెప్పుకోమంటారు స్వామి? మీరే గనక రాకపోతే నేను పిలిచినప్పుడు ఒక చక్కని కథ చెప్పారు స్వామి, చిన్న కథ, అందరికీ తెలిసినదే. కానీ మళ్లీ మనం చెప్పుకోవడం చాలా అందంగా ఉంటుంది. రాముడు ధనుర్ధారి అయి యుద్ధానికి ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆ సముద్ర తీరంలో వారు వారధి కడుతున్నారు. ఆ సముద్రంలో ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆయన ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశారండి. ఎందుకంటే వారధి కట్టే ముందర అక్కడ సముద్రుణ్ణి ఆయన 3 రోజులు 3 రాత్రులు ఆయన తపస్సు చేసి ఆయన ప్రార్థించారనమాట, దారివ్వమని. సముద్రుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఎటువంటి సైన్ రావట్లేదని చెప్పి ఆయన ఇక రామ బాణము తీసి ఎక్కుపెట్టడానికి ఆయన ఉద్యుక్తమయ్యారు. ఆయన రామబాణం ఎక్కువ పెడుతుంటే ఇంక సముద్రుడు తట్టుకోలేకపోయాటండి, తట్టుకోలేకపోయాట. అందుకని జినికి ఒక కవి బిందూజీ అని అంటారు ఆయన, జినికి బ్రుకుట్టు ముడి. ఆ బ్రుకుట్టు గనక ముడిలాగా పడేసరికి అదే కోదండంలాగా మారి దాన్ని చూసి సముద్రుడు ఉడికిపోయాట. ఈ ప్రపంచంలో ఉన్న 7 సముద్రాలు కూడా జలాలన్నీ కూడా పొంగడం మొదలుపెట్టాయి ఎందుకు ఆయన పాదాలు అంటుకోవడానికి. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు అవతారమూర్తి రాముడు. ఆ రాముడు ఆ ఎక్కుపెట్టిన బాణం వల్ల సముద్రుడు మళ్లీ గడగడ మొనకడము రావడము, ఇక్కడ మీరు వారిది కట్టుకోవచ్చండి అని చెప్పడము, నేను ప్రతి రాయిని కూడా మీ నామంతో వేసినప్పుడు దాన్ని నేను తేలేట్టే చేస్తాను గాని మునిగేట్టు చేయను అని ఆయన అనడము, ఇవన్నీ జరిగి తర్వాత రాముడు పట్టుకున్న బాణాన్ని, ఆయన ఎక్కుపెట్టలేక బాణాన్ని కిందకి దించినప్పుడు ఒక విషయం జరిగింది. ఒక చిన్న కథ అది స్వామి చెప్పారు మనకి. ఆ బాణం కిందకి దించినప్పుడు ఆ సముద్ర తీరంలో అక్కడ ఉన్న ఒక కప్ప, ఆ కప్పకి గుచ్చుకుందిటండి అది బాణం. ఎందుకంటే ఆ బాణం రామబాణం కిందకి పెట్టినప్పుడు ఆ కప్పకి గుచ్చుకుందిట బాణం. ఇక్కడ మనం ఆలోచించాలండి, ఇది రామునికి తెలియకుండా జరిగిన విషయమా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని సందర్భాల్లోనూ తెలిసిన తత్వం పరమాత్మది, కాబట్టి ఆయనకు తెలియకపోవడం ఏమిటండి, తెలిసి జరిగే విషయమే. అయితే రాముడికి ఒక గొప్ప ఇది ఉంది, ఒక డిసిప్లిన్. ఏమిటి ఆ డిసిప్లిన్ అంటే ఎక్కువ పెట్టిన బాణం ఆయన ఎప్పుడూ కూడా దాన్ని వ్యర్థం కాకూడదు, దాన్ని ఏదో ఒక పని చేయాలన్నమాట అది. ఎందుకంటే అది సంకల్పం, భగవంతుడి సంకల్పం. అందువల్ల ఎక్కువ పెట్టిన బాణం ఇక్కడ ప్రయోగించలేదు, కాబట్టి కింద పెట్టినప్పుడు అది ఆ కప్పకి గుచ్చుకోవడంలో అర్థం ఏమిటి అంటే ఆ కప్ప ఒక గొప్ప భక్తురాలు. అది రాముడంటే ఎంత భక్తి అంటే దానికి మోక్షం రావాల్సింది ఉండేమో. అందువల్ల ఇది జరగనప్పుడు సముద్రుడి మీద కాకుండా కప్ప మీద ప్రయోగించడం జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది మనకి. చిన్నగా అది గుచ్చుకునేసరికి దానికి రక్తం శ్రవిస్తోందిట, కానీ అది ఏమీ అరవట్లేదు కూడా, అది ఉండిపోయింది. కొంతసేపు ఆ విధంగా జరిగిన తర్వాత రాముడు కిందకి చూడడము, అక్కడ కప్ప ఉండడం చూసి ఆ బాణం లాగేసి ఆ కప్పను చేతిలోకి తీసుకుని ఆయన అన్నట్ట శ్రీరాముడు, ఏమమ్మా నువ్వు, నీకు గుచ్చుకుని నీకు బాధగా ఉన్నప్పుడు నొప్పి పుట్టినప్పుడు నువ్వు నన్ను పిలవచ్చు కదా, ఇది అరుస్తే నేను తీసేసేవాడిని కదా అంటే అది కంటిలోంచి నీరు కారుస్తూ ఆ కప్ప పరమాత్మ వైపు చూస్తూ అందిట, స్వామి ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన బాధలన్నీ నన్ను గుచ్చిగుచ్చి నన్ను బాధిస్తున్నప్పుడు నాకు ఆ బాధల నుంచి తట్టుకోవడానికి ఆ బాధలకి తాడలేక నన్ను రామారామ అని నేను నోరు తెరిచి అరుస్తాను, రాముడి బాణమే గనక నన్ను గుచ్చుకుంటే ఇంకా నేను ఎవరిని పిలవను, ఎందుకు పిలవాలి స్వామి అంటే ఎంత గొప్ప భావంతుడి, ఎంత సంపూర్ణ శరణాగతి చూడండి ఆ కప్పది. ఆ కప్పతత్వం మనకు వస్తే ఎంత బాగుండు, కొంతన్నా కొంత. ఆ కప్ప అందిట, ఇక రాముడి నుంచి ఆ బాణం గుచ్చుకుని నాకు ఇటువంటి బాధ కలుగుతూ ఉంటే రక్తం స్రవిస్తే ఏమిటి, ఈ శరీరంలో ఉన్న రక్తం మొత్తం స్రవించి వెళ్లిపోనండి, ఇంప్యూర్ బ్లడ్, ఏం పర్వాలేదు స్వామి, మీరు ఇచ్చారంటే మీరు మోక్షం కోసమే నాకు ఇచ్చారు అని ఆ కప్ప గ్రహించగలిగింది అంటే ఇటువంటి గొప్ప విషయము రామ బాణంకి చెందింది. అందుకని జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, నేను ఇంకెవరితో చెప్పుకోవాలి. తిట్టినా అది స్వామి అర్హత, మన్ని కొట్టినా అది స్వామి పనే, మనకి మన్ని సన్మానించినా అది స్వామి చేసే పనే, దూషణ భూషణ అన్ని స్వామి ఇచ్చేవే. కాబట్టి ఏ విషయం మన జీవితంలో జరిగినా స్వామిది, కాబట్టి జగమేలే ఓ పరమాత్మ అని ఇంకెవరితో నేను మొరలు. కానీ స్వామి నాకు కూడా వయస్సు మీరుతోంది, ఈ నడి వయస్సులో ఆ పైన ఉన్న సూర్యుడిని నేను చూడలేకపోతున్నాను,
మీ మొహం కూడా చూడలేకపోతున్నాను, నగుమోము నీ మీ నవ్వు ఉన్న మొహం చూడలేకపోతున్నాను నేను. కాబట్టి అటువంటి నాలో ఉన్న ఈ నిస్సహాయత వల్ల మీరు ఇంకా నన్ను పరీక్షించకుండా మీ దయతో నన్ను బ్రోచండి స్వామి అని కోరుకుంటా అట్ట భక్తుడు. అటువంటి భక్తుడు కోరుకునేసరికి ఈ లోపల క్రమంగా ఆ సూర్యుడు అస్తమయం సమయానికి వెళ్తూ సాయంత్రానికి చాలా చాలా చాలా మళ్ళీ లేత కిరణాలు వచ్చేసి నింగి అంతా నీలంగా తయారైనప్పుడు అటువంటి సమయంలో ఒక గొప్ప అనుభూతి అండి అది. చాలా సంధ్యా సమయం సాయంత్రం ఊహించుకుంటే సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు అప్పుడు మంత్రపఠనం చేసినా ఏం చేసినా కూడా మనం చాలా డిసిప్లిన్ తో ఉండాలని పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. అందువల్ల సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి వ్యర్థ కార్యక్రమాలు కలాపాలు ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. మనము అటువంటి సంధ్యా సమయాల్లో తిండి కూడా తినకూడదని, అటువంటి సంధ్యా సమయాల్లో నిద్ర లాంటివి అసలు చేయకూడదని, ఇటువంటివన్నీ మన పెద్దలు శాస్త్రంలో చెప్తారు. అది మనం గమనించాలి. సంధ్యా సమయానికి చాలా చాలా చాలా ప్రాముఖ్యత ఉంది సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు. అటువంటి సంధ్యా సమయంలో సాయంత్రము స్వామి దర్శనంకి వచ్చినప్పుడు చూడండి, చక్కని సునాదమైన ఒక నాదంతో ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నడిచి వెళ్తున్నప్పుడు పొద్దున్న తాను ఎంత లేత కిరణాలు మన మీద ప్రసరించారో సాయంత్రము అంత మనకి కరుణతో మన చూస్తూ, అయ్యా ఈ రోజుకి ఒక రోజు అయిపోయింది, ఈ రోజు కన్నా మీరు ఏమైనా రియలైజ్ చేశారా అని మనం ప్రశ్న అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈవినింగ్ ఈజ్ ఆల్వేస్ సింబాలిక్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఏ హ్యూమన్ లైఫ్. కాబట్టి ఆ విజ్డమ్ స్వామి మనకి, అందుకని చూడండి స్వామి డిస్కోర్స్ అవన్నీ కూడా ఎక్కువ సాయంత్రాలే ఉంటాయి. మన భజన కార్యక్రమాలు కూడా స్వామి సాయంత్రం చేయమన్నారు. జ్ఞానానికి సంబంధించిన కాండం ఇది మన జీవితంలో. మనిషి సీజన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని ఒక గొప్ప కవి చెప్పినట్టు, కీట్స్ చెప్పినట్టు, ఈ పొద్దున్నీ చూసుకుంటే గనక బాల్యం గనక పొద్దున్న కి మనము చూసుకుంటే పోల్చుకుంటే, ఇక కాస్త యువకులైనప్పుడు వయస్సు ఉన్నప్పుడు అటువంటిది గనక మనము సూర్యుడు పైకి వెళ్ళడం ఏ 11 అట్లా అనుభవించుకుంటే, మళ్ళీ 1-2 గంటలకి పైన ఉన్నప్పుడు అది మన నడి వయస్సులాగా అనుకుంటే, ఇక చివరికి సాయంత్రం ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. అటువంటి సూర్యాస్తమానికి సంబంధించిన విషయం అంటే నిద్రకు ఉపక్రమించే ముందర, అంటే ఈ శరీరం వదిలేసి వెళ్లే ముందర అది జరిగే విషయం. అటువంటి సమయంలో మనందరము మన స్వామి ఏం చేయమంటున్నారంటే, అప్పటికి ఈ పంచేంద్రియాల మీద ఒక విధమైన కంట్రోల్ వచ్చి హర్షడ్వర్గాల్ని పక్కకు పెట్టి జయించి స్వామి గురించి మాత్రము ఆలోచిస్తూ వేరే వారి అందరిలో కూడా స్వామిని చూస్తూ అటువంటి ఒక దివ్యమైన జీవితము, డివైన్ లైఫ్ మనము అందరం కూడా గడపాలి అని స్వామి మనకి చెప్పారు. అటువంటి ఒక సమయం వచ్చినప్పుడు జాగరస్వామి అన్నారటండి, రామాని ఇంతమందిలో నిన్ను చూడాలని చూస్తూ ఉన్నా కూడా ఎందుకు నువ్వు కనబడకుండా దాక్కుంటున్నావు అని అడిగారటండి. ఆ సమయంలో ఆయన అన్నట్ట, మరుగేలరా ఓ రాఘవ, ఎందుకు స్వామి నువ్వు ఉన్నావు అని తెలిసినా కూడా కనబడకుండా ఏ విధంగా ఉన్నావు, ఎందుకు వెళ్ళున్నావు? పాలల్లో వెన్న ఉందా అంటే చిలుకుతే వస్తుంది అంటారు, అది కనబడదు కంటికి, కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉన్నావు అని చాగరస్వామి అడుగుతారట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నావు అని మాత్రం అనే దాంట్లో అసలు డౌట్.

చేన సూర్యుడు, సుధాకరుడు వీరందరూ కూడా ఆయన కన్నుల్లాగా ఉండి అంత విశ్వరూపాన్ని చెప్తున్నారాయన. ఆ విశ్వరూపంలో అంతా కూడా ఆయన నిండి ఉన్నప్పుడు అటువంటి అంతా నిండిపోయినా నువ్వు ఎందుకు నాకు మాత్రం కనబడట్లేదు మరుగేలరా? అయితే తెలిసింది స్వామి, ఇది చిన్నప్పటి నుంచి నేను గమనించిన భావం ఏంటంటే నేను బయట చూడలేదు, లోపల చూసుకున్నాను అద్వైత దృష్టితో అని చెప్తూ ఆయన అన్నారు.

తిన్నగా వెతికి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే అన్నిట్లో ఉన్నది నీవే స్వామి అని ఆయన మనకు చెప్తున్నారు. అయితే నిన్నే గాని మదిని ఎన్నజాల నోరుల అన్నారు. అంతలోనే చాలా ఆశ్చర్యంగా చేరస్వామి అన్నారు, ఇంతమంది కనబడుతున్నా నాకు రూపాలు వేరే వేరే కనబడుతున్నాయి, నామాలు వేరే వేరే కనబడుతున్నాయి, సుబ్బారావు అని ఎవరినో కలుస్తాను, అప్పారావు అని ఎవరినో కలుస్తాను, ఇవన్నీ కలుస్తున్నా కూడా నా దృష్టి సుబ్బారావు అప్పారావు మీద ఉండిపోతుందా, దాని వెనకాల ఉన్న స్వామి వారిలో ఉన్న స్వామి మీద ఉందా అన్నప్పుడు స్వామి ఇచ్చిన మహామంత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మై బాబా అండ్ ఐ అని జాన్ ఇస్లాప్ గారు రాసిన పుస్తకంలో స్వామి ఒక చాప్టర్ డివైన్ సైట్ డివైన్ విజన్ అని ఆయన ఒక చాప్టర్ రాశారు. చాలా చిన్న చాప్టర్, 2 పేజీలు 3 పేజీలు ఉంది. అందులో స్వామి ఆయనకి ఇచ్చిన ఒక అఖండమైన మంత్రం ఆయన చెప్పారు. ఏమిటి ఆ మంత్రము అంటే, ఈయన అడిగారు, స్వామి ఇన్ని విషయాలు మీరు చెప్తారు మాకు అర్థం కాదేది, మేము ఇవన్నీ చేయలేం మీరు చెప్పేది, ఏదన్నా ఒక సాధనా పద్ధతి మాకు సులభమైంది చెప్తే అందరికీ భక్తులకు చెప్తాను స్వామి అన్నారట ఆయన. అంటే స్వామి నవ్వి చెప్పారట, ఏం పర్వాలేదు ఇవన్నీ మీరు చేయలేకపోయినా ఒక్క పని చేయి చాలు నువ్వు, ఏమిటంటే పొద్దున లేచినప్పటి నుంచి ప్రభాత వేళ రాత్రి అస్తమయం అయ్యేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే ఎవరిని కలిసినా ఎవరిని చూసినా ఫస్ట్ నువ్వు నీ మనస్సులోనే ఒక్కసారి స్వామిని వారిలో ఊహించుకుని స్వామి ఉన్నారు అని నిర్ధారణగా అనుకుని గుడ్ మార్నింగ్ స్వామి అనుకో. తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాను సరే స్వామి అనుకుంటూ ఉండు, బయట కనకపోయినా లోపల అనుకుంటూ ఉండు పర్వాలేదు. నీకు ఎప్పుడన్నా ఒకవేళ ఆ మనిషి మీద కోపం లాంటిది కలుగుతుందంటే చెప్పు స్వామికి, లోపల స్వామికి చెప్పు, స్వామి నాకు ఇప్పుడు కోపం వస్తుంది స్వామి ఈ మనిషి మీద అని అనుకో. ఈ విధంగా స్వామితో సంభాషణ జరుపుతున్నట్టు చెయ్యి. అదేవిధంగా వారిని వార్తకి బై చెప్పేసి వెళ్తున్నప్పుడు స్వామి గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపో. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా అది అలవాటు పడి ఆ సాధన మననము నిధిధ్యాసనము వరకు మనకు వెళ్లి అది గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుందని స్వామి చెప్పారు. ఇది చాలా సులభంగా అనిపించినా కూడా అంత సులభం కాదండి. ఏది ఎంత సులభం కాదు, అయితే స్వామి దయ ఉంటే అన్ని సులభం అవుతాయి. ఈ కార్యక్రమంలో మనము స్వామిని సూర్యుడిగా ఊహించుకుని ప్రభాత వేళ మన జీవితాల్లో స్వామి ఉదయించినప్పుడే అయిందన్న ఒక భావంతో ఆ సూర్యుడు పొద్దున ఉదయించినప్పటి నుంచి అస్తమయం అయ్యేంత వరకు మనతో పాటు ఏ విధంగా ఉన్నది, దానివల్ల మన జీవితాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనము ముచ్చటించుకున్నాము. ముఖ్యంగా తెలుగు రేడియో సాయి తెలుగు స్ట్రీము 24 గంటలు జరిగే ఈ 2వ వార్షికోత్సవంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఇటువంటి గొప్ప అవకాశం కలగడం అనేది అది స్వామి అనుగ్రహం. మనందరికీ స్వామి ఇస్తున్న 24 గంటల అనుగ్రహం అంటే ప్రతి నిమిషం కూడా నన్ను గురించి ఆలోచించుకుంటూ ఉండండిరా, నా భజన చేసుకుంటూ ఉండండిరా, నా గురించి చర్చించుకుంటూ ఉండండిరా అని స్వామి మనకి ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనం ఎక్కడికి పోగొట్టుకోకుండా మన మనసుల్లో పెట్టుకుని ఈ విధంగానే తలుస్తూ ఇంకా మిగతా ఈ రోజులో జరిగే చక్కని కార్యక్రమాలు ఏమిటో అన్ని వినడానికి ఉద్యుక్తమవుదామండి. సాయిరామ్.

ప్రభాత వేళ శ్రీ కోట శివకుమార్ సమర్పించిన కార్యక్రమం విన్నారు. మరికొద్దిసేపట్లో సాయి కుల్వం సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్కి ట్యూన్ అయ్యుండండి.

ఇంతవరకు మీరు రేడియో సాహిత్య తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

శ్రీరామచంద్ర ప్రభువును గాఢభక్తితో స్మరించి తరించి ధన్యులైన మహాభక్తుల కోవకు చెందినవాడు భద్రాచల రామదాసు కూడా. భద్రాచలం పరగణాకు తహసీల్దారుగా కార్యనిర్వహించడి రామదాసు సదా రామనామస్మరణతో ఆనంద పరవశుడై జీవించేవాడు.

ఒకనాడు కార్యవశమున భద్రగిరి నిర్వహించినప్పుడు ఏనాడో తమ్మల దమ్మకచ్చే నిర్మింపబడి శిథిలావస్థలో ఉన్న మందిరంలోని రామచంద్రుడు ఆయన కంటపడ్డాడు. సకలలోక పాలకునకు లతాహారములాయని అని ఎంతో దుఃఖించాడు.

ఖజానాకు చేర్చవలసిన పైకం తానిషా అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి వెచ్చించినాడన్న వార్త విన్న తానిషా రామదాసులకు కఠిన కారాగార శిక్షలు విధించినాడు. శ్రీరామ భక్తులకు ఎవరి వల్ల భయం లేదని, రాముని నమ్మిన వారిని రాముడే రక్షిస్తాడన్న అఖండ విశ్వాసంతో ఏమాత్రము చలించక పాడుతూ పాడుతూ చెరసాల వైపు వెళ్లసాగినాడు ఆ రామదాసు.

బందీకానలో తానిషా భటులు రామదాసును బయటకు లాగి కొరడాలు ఝుళిపించి నడి వీధిన తాడులోడేగా కొట్టసాగినారు.

స్వామి, శ్రీరామ, నేను బంధీ అయినందుకు నీ సన్నిధికి రాలేకపోతున్నానే. నీ దర్శన భాగ్యం కరువాయి కదా తండ్రి, నీవైనా నాయందు దయచూపిరారాదా. ఒక్కసారి నీ దివ్య మోహన రూపాన్ని నా కన్నులార దర్శించుకునే వరమేవయ్యా. ఎంతకాలం నాకీ శిక్ష స్వామి.

ఓ శ్రీరామ, ఈ నగలన్నీ నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా, లేక నీ మామ జనక మహారాజు పంపెనా? అన్ని నేనే చేయించినవే కదా. అబ్బా, నా ప్రభువుని తిట్టి తిని

ఒక రాత్రి రామలక్ష్మణుడు జవాన్ల వలె తానిసే పడక గదిని సమీపించి అత్యవసరంగా మాట్లాడాలంటూ భటులతో కబురు చేశారు. 6 లక్ష వరహాలను చెల్లించి రసీదు పుచ్చుకుని బందీకాన వైపు వెళ్లసాగినారు. అక్కడ నీరసంతో పడిపోయిన రామదాసు ఎదురుగా తానిషా రూపంలో తటాలని ప్రత్యక్షమైనాడు ఆ భక్తవసులైన శ్రీరామచంద్రుడు. రామదాసు, నువ్వు మాకు చెల్లించవలసిన 6 లక్ష వరహాలను నీచే పంపబడిన నీ సేవకులు చెల్లించినారు, ఇక నీ స్వేచ్ఛగా నీ స్వగ్రామానికి వెళ్లిపోవచ్చు అని చెప్పి అంతర్ధానయ్యాడు. శ్రీరామచంద్రుని మహిమను గ్రహించిన రామదాసు ఆనంద బాష్పాలు జాలువారుతుండగా

లేత వయస్సు నుంచినే ఈ పవిత్రమైన భావాలను మీ హృదయంలో హత్తుకున్నట్టుగా చేసుకుంటే మీరు ఆదర్శవంతమైనటువంటి మూర్తులుగా లోకానికి తయారవుతారు. కనుక భారతీయ చరిత్ర అన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి, మామ్లం చరిత్రలు కూడా చాలా పవిత్రమైనటువంటివి, ఈ క్రిస్టియన్ చరిత్ర అన్నీ కూడా పవిత్రమైనటువంటివి, అన్ని చరిత్రలు పవిత్రమైనటువంటివి. కానీ ఆచరించే వ్యక్తుల్లో ఉంటున్నది ఈ తప్పప్పులు, వారిలో ఈ యొక్క మృగతత్వాలు అధికంగా చేరి ఉంటున్నాయి, ఈ పశుత్వాలు చాలా నిండిపోయి ఉంటున్నాయి. కనుకనే ఒక మతమునకు ఒక మతమునకు ద్వేషాలు పెరిగిపోతున్నాయి. కనుక మతములు ఏమాత్రం కూడాను చెడ్డవి కాదు, ఈ మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెరుగవలను తెలివితోడ. విద్యార్థులారా, మతులు మంచివైన మతమేది చెడ్డది? మీ మతులు చెడ్డవి కాని మతం చెడ్డది కాదు. కనుక మతులు మంచివిగా మార్చుకోండి, గతులు మంచివిగా ఉంటాయి. గతులు మంచివిగా ఉన్నప్పుడు స్థితులు మంచివిగా ఉంటాయి. కనుక మన స్థితిని మంచిగా మార్చుకోవాలంటే మన గతిని మంచిగా మార్చుకోవాలి. మన గతిని మంచిగా ఉండాలంటే మన యొక్క మతులు మంచిగా ఉండాలి. కనుక మంచి చెడ్డలన్నీ కూడా మన మతి నుంచినే ఆవిర్భవిస్తున్నాయి. కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సామాన్యమైనటువంటి అర్థాలు తీసుకొని, లౌకికమైనటువంటి అర్థాలు తీసుకొని, బాహ్యమైన అర్థాలు తీసుకొని అంతర్భావాన్ని మనం మర్చిపోకూడదు. ఈ మనస్సు యొక్క చంచలత్వము కేవలం స్థూలమునందు మాత్రమే కాదు, సూక్ష్మమునందు కూడా చంచలత్వం ఉంటుండాలి. జాగ్రత్త ఎందు మాత్రమే కాదు, స్వప్నమునందు కూడా ఈ చంచలత్వం ఉంటుండాలి. కనుక జాగ్రత్త స్వప్నములందు కూడా చంచలత్వం ఉండేటువంటి ఈ మనస్తత్వాన్ని మనం ఏ రీతిగా మార్చుకోవాలి? కనుక నీవు జాగ్రత్త అవస్థ ఎందు ఈ పశుత్వాన్ని నీవు దూరం చేసుకుంటే స్వప్నావస్థ ఎందు కూడా పశుత్వం అందులో ప్రవేశించదు. ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా, ఆధ్యాత్మికమంటే మొట్టమొదటి అర్థాన్ని తెలుసుకోవాలి. మన మానవత్వమును దైవత్వంగా మార్చుకోవాలి. మన మనస్సును దైవం వైపును మరచాలి. మన మనస్సును దైవం వైపును మరచినప్పుడే నంది కూడా ఈశ్వరుడిగా మారిపోయింది, కోతి కూడాను హనుమంతుడిగా మారిపోయాడు, పక్షి కూడాను గరుడుగా మారిపోయింది. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అంగములుగా రూపొందుతూ వచ్చాయి. కనుక మనలో ఉండేటువంటి పశుత్వాన్ని దూరం చేసుకుంటే పశుపతులుగా మారవచ్చు. కనుక కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, అసూయ వచ్చినా, అహంకారం వచ్చినా మనం ఏమాత్రం కూడాను దానికి లొంగిపోకూడదు. క్వైట్ గా కూర్చో. కోపం వచ్చినప్పుడు నీవు ఇష్టం వచ్చినట్టు వారి ఇంకొకరిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఇంకే విధమైనటువంటి మాట్లాడటం కానీ చేయకూడదు. దీన్ని ప్రాక్టీస్ ఏ రీతిగా చేయాలంటే తక్షణమే ఆ స్థానం నువ్వు వదలు. బయట విచ్చలవిడిగా ఉండేటువంటి స్వేచ్ఛగా సంచరించేటువంటి గాలిలో ఒక్క ఫర్లాంగ్ ఒక మైల్ దూరం చక్కగా నడుచుకుంటురా. స్పీడ్గా నడుస్తూ పోతలకే ఈ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అయిపోయి ఆ కోపం భావం కూడా మారిపోతుంది. ఇంకా విద్యార్థులారా, ఇంకా సులభమైన మార్గం ఏమిటంటే, నీకు కోపం వచ్చినప్పుడు ఒక నిలువుటద్దంలో పోయి నీ ముఖాన్ని నువ్వు చూసుకో. నీకే అసహ్యం వేస్తుంది. లేక నీవు అప్పుడు కోపం వచ్చినప్పుడు బాగుగా నవ్వు, అప్పుడు కోపం తగ్గిపోతుంది. అది నీకు చాలా కష్టంగా ఉంటుంటే బాత్రూంలో వెళ్ళు, ట్యాప్ను తిప్పు, ఆ నీరు పడుతుంటాది. ఆ నీరు పడటమే ఒక స్వరంగా తీసుకొని దాంతో మంచిగా ఒక పాట పాడుకుంటురా, తప్ప కోపం తగ్గిపోతుంది. లేకపోతే ఒక కప్పు కోల్డ్ వాటర్ తీసుకొని త్రాగేసేసే కూర్చో, శాంతి పడిపోతుంది. కనుకనే ఈ శాంతికి తగినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి. కానీ కోపాన్ని కోపంగా పెంచుకుంటూ పోతే ప్లస్ ప్లస్ ప్లస్ పెరిగిపోతుంది. మాటకు మాట ఏమాత్రం కూడా మనం మాట్లాడకూడదు.

పరీక్ష తగ్గించుకుంటే అంత మన యొక్క మనస్సు శక్తి పెరిగిపోతుంది. మనోశక్తి పెరిగే కొలది కూడాను విచారణ శక్తి కూడాను పెరుగుతుంది. విచారణ శక్తి పెరిగినప్పుడు మనము ఈ డిస్క్రిమినేషన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ కాకుండా ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తాం. నిమిత్తమైనటువంటి డిస్క్రిమినేషన్ కాకుండా జగత్ నిమిత్తమైనటువంటి యొక్క విశాలమైనటువంటి డిస్క్రిమినేషన్ రావాలి. ఈ విధంగా ఈ లేత వయస్సు నుంచి కూడాను చక్కగా మనము ఈ సద్భావాలు పెంచుకుంటూ రావాలి. ఈనాటి భారతదేశంలో విద్యార్థినీయులు పెడమార్గం పట్టి అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారంటే కారణమేమిటి? ఏ విషయం యొక్క సత్యత్వాన్ని కూడాను చక్కగా వాళ్ళు అర్థం చేసుకుని వర్తించటం లేదు. దానిని కూడా అర్థం చేసుకోవాలి. కేవలం బ్లైండ్ గా పోకూడదు. ఆ విషయాన్ని చక్కగా లోతులకు దిగి విచారించాలి. కనుకనే అప్పుడే ప్రాక్టికల్ నాలెడ్జి వస్తుంది. ఈ ప్రాక్టికల్ నాలెడ్జిని మనకు పవిత్రమైన మార్గాన్ని చూపుతుంది. కేవలం మనం గైడ్ పోస్ట్ మాదిరి ఉండకూడదు. గైడ్ పోస్ట్ ఉంటుంటుంది, ఇటువైపున పోతే చిక్కబళ్ళాపురం, ఇటువైపు పోతే మైసూరు, ఇటువైపు పోతే కోలారు అని రాసి ఉంటుంది. కానీ అందులో నడిచేటువంటి వాడికి అప్స్ అండ్ డౌన్స్ తెలుస్తుంది, కానీ గైడ్ పోస్ట్ ఏమీ తెలియదు. కాబట్టి ఈనాటి గ్రంథములు అన్ని కూడా గైడ్ పోస్ట్ వంటివే. కానీ గైడ్ పోస్ట్ కాకుండా మనము ప్రాక్టికల్ దీంట్లో ఉండేటువంటి వారిగా ఉండాలి. అనుభూతిలో మన యొక్క దీనిని అనుభవించాలి. విద్యార్థులారే, ఇవన్నీ కూడా ఒక్క ప్రేమ చేతనే మనకు లభ్యమవుతాయి. ఈ ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం వశం చేసుకోలేము. ప్రేమ ఎటువంటి ద్వేషుణ్ణైనా కూడాను వశం చేసుకుంటుంది. అది అర్థం లేనటువంటి ప్రేమ, కోరిక లేని ప్రేమ, వాంఛలేని ప్రేమ, సహజమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. ఒక చిన్న ఉదాహరణ చూసుకోండి. ఒక తల్లి చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటుంది. మనం ఆ వెనకపోతుంటే ఆ చిన్న పిల్ల మనం చూసి నవ్వుతుంది. సహజంగా నీకు కూడా నవ్వు వస్తుంది. ఆ పిల్ల ఎవరు, నీవెవరు? ఆ నవ్వు నిన్ను నవ్విస్తుంది. ఆ ప్రేమలో ఎంత గాఢమైనటువంటి ఆనందం ఉంటుండాలి. ఏడిస్తే నీ ఒక్కడే ఏడ్చాలి, నవ్వితే అందరూ నవ్వుతారు. కనుకనే లాఫింగ్, అదే హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్, అదే దైవత్వంతో చేరాలి. ప్రేమతత్వాన్ని మనం పెంచుకోండి, దివ్యమైన ఆత్మభావాన్ని నింపుకోండి, విశాలమైనటువంటి ఆనందాన్ని అనుభవించండి. ప్రేమ ముదిత మనసు.

విభక్తము కానిది భక్తి. ఇందులో భక్తి అనగా సేవయే. విశ్వస్వరూపుడైన భగవంతుని సేవయే సర్వమానవ సేవగను, సర్వమానవ సేవయే భగవత్ సేవగను మనము విశ్వసించాలి. విశ్వాసముతో, ప్రీతితో ఏ కార్యము చేసినా భక్తికి సంబంధించినదే. భక్తి ప్రేమతో కూడినది, విభక్తము కానిది భక్తి. భగవంతుని ప్రేమతత్వాన్ని చక్కగా గుర్తించి అర్థము చేసుకుని ఆ ప్రేమానుభవాన్ని తాను పొంది 10 మందికి పంచటానికి ప్రయత్నము చేయటమే భక్తికి లక్ష్యము. ఇది సంకుచిత భావముతో అందుకునేది కాదు. విశాలమైన భావముతో తన దృక్పథాన్ని సువిశాలము చేసుకుని పవిత్రమైన ఈ ఆనందమును అనుభవించాలి. భక్తి అనగానే ఎక్కువ మందికి శ్రవణము, కీర్తనం, విష్ణుస్మరణము, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం అనేవి స్ఫురిస్తాయి. అయితే ఇవి కేవలము భక్తి సాధన మార్గాలు మాత్రమే. ఈ మార్గములన్నింటికీ గమ్యము ఒక్కటే. ఇలాంటి భవ్యమైన, నవ్యమైన, దివ్యమైన తత్వాన్ని అనుభవించవలెనన్న నిజమైన ప్రేమతత్వము కావాలి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ఒడిశాలోని అంబడోలా జిల్లా సాయి కరుణాలయం గురించిన ఇంటర్వ్యూ మూడో భాగం వింటారు.
1: ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకేమైనా ఉంటే ఒకటి రెండు చెప్పండి. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ స్ట్రెంగ్దెన్ అవర్ ఫెయిత్
2: సార్. అలాగే ఒక మిరాకిల్ స్వామి జరిగింది ఈ మధ్యన. అంటే మేము శోహంగా మానవులు, మాలో కూడా కొన్ని లోపాలు ఉంటున్నాయి. మేమందరం స్వామి తాలూకా ఆర్గనైజేషన్లో ఎలాగా చాలా బాగా పని అవ్వాలని మేము అందరం అనుకుంటున్నాం, కానీ వ్యూలు వేరే వేరే ఉంటుంది. అది మనం ఒక్కొక్కసారి డిసిషన్ తీసుకోకపోవడం వల్ల మా యూత్ లో కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంటది. అది స్వామే సరిదిద్దిస్తున్నారు. ఆ దానికి ఒక మిరాకిల్స్ కూడా నేను చెప్తున్నాను. మా త్రినాథ్ గారి ఇంట్లో స్వామి తాలూకా మిరాకిల్స్ మధ్యన అయింది. డేట్ త్రినాథ్
3: 21st July.
2: అంటే ఒక్కొక్కసారి రాజా గారు, నేను, త్రినాథ్, చిరంజీవి వీళ్ళందరూ ఏంటంటే స్వామి కార్యక్రమంకి ఎలాగ బాగా చేయడానికి మేమందరూ తన
1: ఉద్దేశం ఒకటే,
2: కానీ
1: ఏ విధంగా చేయడాలో దాని గురించి అప్పుడప్పుడు మీలో డిఫరెంట్ ఒపీనియన్స్
2: వస్తుంటాయి. దాన్ని బట్టి భేదాలు కూడా ఉంటుంటాయి. దానికి ఇప్పటి వరకు మేము ఏది మా వలన తప్పు జరిగితే కూడా రియలైజ్ చేసి స్వామికి ప్రార్థన చేసి, స్వామి మా వలన ఇలాగ తప్పు జరిగిపోయింది, మీరే సరిదిద్దాలని మేము ప్రార్థిస్తుంటే, తర్వాత అందరు కలిసి స్వామి తరగ కార్యక్రమం నడిపిస్తాం చాలా సరదాగా చక్కగా. లక్ష్యం అన్నది అందరిది ఒకటే. అయితే ఇలాగ ఒక మన అండర్స్టాండింగ్ సరిగా ఉండలేదు ఒకసారి, దానివల్ల తిన్నది చాలా డిప్రెస్ అయిపోయాడు. అయితే నేను అన్నాను, స్వామి ఇలాగ కొన్ని విషయాలు జరుగుతుంది, మా లక్ష్యం ఒకటే, మా
1: ఏ విధంగా చేయాలో దాని గురించి మీకు డిఫరెంట్ ఒపీనియన్స్
2: వస్తుంది,
1: అప్పుడు ఏది చేయాలో మీరు నిశ్చయించుకోలేకపోతే స్వామిని
2: ప్రార్థిస్తున్నాం. అయితే త్రినాథ్ లాంటి యూత్, చిరంజీవి లాంటి యూత్ కుర్రోళ్ళు ఆర్గనైజేషన్ లో వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ లో యాక్టివిటీస్, ఇప్పుడు మా ఆర్గనైజేషన్ లో పని చాలా పెరిగిపోయింది, మెయిన్ పవర్ కూడా కావాలి. అయితే ఇలాంటి పిల్లలు, క్వాలిటీ పిల్లలు ఆర్గనైజేషన్ కు వచ్చిన తర్వాత యాక్టివిటీస్ చాలా పెరిగింది అంబాదల సమితి. అయితే ఈ పనులు చేసేటప్పుడు మాలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వస్తుంటే దానికి ఎలా సరిదిద్దుకోవాలనుకుని ఒక ప్రాబ్లం ఉంటుంది మాకు. అది స్వామి సరిదిద్దిస్తున్నారు మిరాకిల్స్ చేసి. ఈ విధంగా ఇలాగే తిన్నాథ్ ఇంట్లో ఒక మిరాకిల్స్ అయింది. తర్వాత తిన్నాథ్ ఇంట్లో లేరు, రాయగడ యూత్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లో తిన్నాథ్ ఉన్నారు, ఇంట్లో కూడా ఎవరు లేరు. తిన్నాథ్ నాలో ఒక మిస్అండర్స్టాండింగ్ అప్పుడు క్రియేట్ అయిపోయింది ఆర్గనైజేషన్ విషయాల్లోనే. అయితే ఆయన కొంచెం డిప్రెస్ గా ఉన్నాడు. నేను ఊహించాను, స్వామికి ప్రే చేశాను, స్వామి మాలో ఏమి లేదు, కానీ ఇలాగొచ్చిన తర్వాత మేము డెవలప్ చేయకూడదు, అది అందరు కలిసి మళ్ళా ముందుకు ఆర్గనైజేషన్ వర్క్ చేయాలి, చాలా పెద్ద ప్రాజెక్ట్ స్వామి మనకి ఇచ్చున్నారు, ఈ చిన్న చిన్న విషయాలకు మేము పట్టించుకోకూడదు అని నేను ఊహించాను. స్వామికి ప్రే చేశాం, ఇలాగ స్వామి ఏం లేరు, ఇంట్లో వాళ్ళ ఆవిడ కూడా లేదు. గీత స్వామి ఫోటో నుండి
3: మిల్క్ అండ్ హనీ,
1: ఫస్ట్ మిల్క్ అండ్ హనీ, ఏ రోజు మిల్క్ అండ్ హనీ వచ్చిందో ఆ రోజు మీరు లేరు ఇంట్లో.
2: లేరు ఇంట్లో, లేరు,
1: ఇల్లు తాళం వేసి ఉంది. మీరు వచ్చాక చూశారు, అది
2: ఫోన్ లో తెలిసింది ఆయన.
1: ఇంకెవరన్నా తలుపు ఓపెన్ చేయగానే కనపడింది.
2: అంటే గీత కూడా వీళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినారు,
1: అదే ఊరు
2: తిన్నాథ్ తాలూకా. మామగారి ఇల్లు కూడా
1: అమ్మదల,
2: తిన్నాథ్ రాయగడ వెళ్ళిపోయారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళారు వాళ్ళు, ఫ్రిడ్జ్ లో పాలు ఉంది తీసుకుని మాకు చెప్పారు. నా మిస్సెస్ వెళ్లి వాళ్ళ ఫ్రిడ్జ్ నుండి పాలు తీసేటప్పుడు ఫర్ష్ మీద కింద అంత పాలు పడి ఉన్నది. వెళ్లేటప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర కిచెన్ కి వెళ్లిపోయింది, ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ పాలు పట్టుకుని వస్తుంది, వచ్చేటప్పుడు అంత కాలుకి బంక బంకగా అనిపిస్తుంది. ఏంటి ఇది చూసేటప్పుడు స్వామి ఫోటో నుండి, అభయహస్త ఫోటో, పెద్ద ఫోటో ఉంది, ఆ ఫోటో నుండి మిల్క్ కారి అలాగే ధారాయి ఇవంతా వచ్చిస్తున్నదండి. వెంటనే నేను లేను, ఎవరు లేరు అక్కడ, నేను నా దుకాణంలో ఉన్నాను, ఫోన్ చేస్తే మేమందరం వెళ్ళాం. ఆ రోజు రాజా గారు మీరు కూడా ఉన్నారు కాబట్టి రాయగడలో ఉన్నారు. రాజా అంబదలా వచ్చి తిన్నాథ్ రాజా ఇద్దరు రాయగడ వెళ్ళిపోయారు డిస్ట్రిక్ట్ యూత్ కాన్ఫరెన్స్ కి. అప్పుడు ఇలా జరిగింది, తిన్నాథ్ మిస్సెస్ కి ఫోన్ చేసి పిలిచాం, అది వచ్చి చూసింది. చూసిన తర్వాత అలాగా నెక్స్ట్ డే తిన్నాథ్ వచ్చేసారు. తర్వాత ఏది జరిగింది,
3: నెక్స్ట్ డే అవ్వలేదు, భజన చేశారు,
4: గ్రాండ్ లో హౌస్ భజన చేశాము. ఆ తర్వాత నెక్స్ట్ డే స్వామి మహాసమాధికి చిన్న ఫోటో అక్కడ ఉండింది, ఆ ఫోటోలో కూడా మిల్క్ వచ్చింది సాయంత్రం. ఈ మిరాకిల్ అన్నీ ఇప్పుడు జరిగింది. మా వైఫ్ అన్ని స్వామికి ప్రార్థన చేశారు, అన్ని మిల్క్ మీరు ఇస్తారు అన్ని పోతుంది అని.
2: అంటే ఏ మిరాకిల్స్ అవుతుందో అది ఫోటో నుండి కింద పడిపోతుంది. ఎవరు వస్తున్నారు చూస్తున్నారు ఏమి దొరకడం లేదు. వీళ్ళు భార్య స్వామికి ప్రే చేసింది, స్వామి మీరు ఇస్తున్నారు కానీ మేము ఉంచుకోవడం లేదు,
1: కింద
2: పడిపోతుంది,
1: జై ఉంచుకోలేకపోతున్నాం.
2: దయచేసి వచ్చే భక్తులకి ఏదో
1: ప్రసాదాన్ని ఇవ్వాలంటే
2: చేయాలి అని చేశారు. అప్పుడు మా పరశురామ్ షాహు మోషా గారు యాక్సిడెంట్ అయిపోయిన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. అయితే తిన్నాథ మేము వచ్చిన తర్వాత మాట్లాడాం, స్వామికి మనం ప్రే చేద్దాం, ఆయన హాస్పిటల్లో ఉన్నారు యాక్సిడెంట్ అయి, స్వామి ప్రసాదం తీసుకెళ్లి ఇస్తే వేగంగా నయం అవుతారు, స్వామికి ప్రే చేద్దాం అనుకుని ప్రే చేశాం. తర్వాత స్వామి
4: నేను కూడా ప్రార్థన చేశాను, ఒకసారి స్వామి విభూతి వచ్చింది, కుంకుమ వచ్చింది, ముందు మిల్క్ హనీ కూడా వచ్చింది, మాత్రం నిన్ను విన్నాను కదా ఈ మిస్త్రీ కూడా వస్తుంది, మిస్త్రీ అంటే
1: పటక
2: పంచదార కూడా
4: అది కూడా వస్తుంది అని నేను బుక్ లో
1: చదివి
4: ఎప్పుడు అవలేదు, అది మీరు దయా చేస్తే అది కూడా అవుతుంది అని అదే అవుట్ ఆఫ్ హార్ట్ చేసి చెప్పేశాను స్వామికి. అదే ఒక మిరాకిల్ అని స్వామి ఏదో మా మాట వినిసారు ఏంటి తెలీదు,
1: అది
2: వినిసారు కాబట్టి జరిగింది.
4: మా మాట స్వామి ఇష్టం అది మనకి తెలీదు. ఆ రోజు మధ్యాహ్నం ఇంకే నైవేద్యం ఇస్తారు స్వామికి, ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు వెళ్ళి చూశాము స్వామి సింహాసనం మీద ఒక 1.5 కేజీ ఎంత
1: మిస్త్రీ
4: పడింది, హోల్
2: ఒక్క సైజ్ కాదు, సైజ్ డిఫరెంట్ సైజ్ అనమాట, ఒక సైజ్ ఒక సైజ్ కలదు.
4: హోల్ అందరూ కర్పూరం అది స్మెల్ ఎక్కువగా. తర్వాత స్వామి పాదుకం ఉంది మన ఇంటిలో, ఆ పాదుకం ఇది స్వామి వాకింగ్ చేసిన కదా అలాగే
2: పాదుక కూడా
1: స్వామి పాదుక ముందుకు వచ్చింది.
4: అవును సార్,
1: ఒక స్టెప్ ముందుకు
4: సింహాసనం దగ్గర ఉండింది ఆ పాదుక.
1: మీరు నాకు ఫోటోలు పంపించారు చూసాను
4: సార్,
1: పాదుక ఒక పాదుక ముందుకు స్వామి నడిచినట్టు, స్వామి నడిచి వచ్చినట్టు పాదుక ముందుకు ఉంది, ఇంకో పాదుక ఫుట్ రెస్ట్ మీదే ఉంది.
4: అవును సార్, అలాగే అయింది. ఆ మిరాకిల్ ఎప్పుడూ అవలేదు, ఇది ఒక నయా మిరాకిల్ అయింది, ఇది కొత్త మిరాకిల్
1: విధంగా.
4: ఆ తర్వాత మా వైఫ్ అది కూడా ప్రశ్న చేశారు కదా ఈ బాలు అని పోతుందని,
1: బాలంతా కింద పడిపోతున్నాయి ప్రసాదం కింద ఇవ్వడానికి మిగలటం,
4: ఈ మిరాకిల్ అని చెప్పడానికి ఒక బిగ్ ఎస్సే అయిపోతుంది, ప్రబంధం అయిపోతుంది. అందుకే నేను చేస్తున్న క్లుప్తంగా అది ఒక మా కింద వాడు వచ్చి భోగం ఇస్తారు, అతను చేశారు నేను ఇవాళ నైవేద్యం ఇస్తాను స్వామికి అని మా వాటర్ గ్లాస్ స్వామికి ఇచ్చారు. ఆ రోజు ఏటైంది ఆ హస్బెండ్ కి అంత నమ్మకం లేదు స్వామి మీద, అతను పిలిచి అతని హస్బెండ్ కి చూశారు ఈ ప్రకారంగా మిరాకిల్స్.
2: ఆవిడ వచ్చి చూస్తుంది ఇవంతా సరదా పడుతుంది.
1: అన్నప్రసాదం నైవేద్యం పెట్టారు
4: ముందు, ఇది టిఫిన్ బ్రేక్ఫాస్ట్
1: బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ వచ్చింది, స్వామికి నైవేద్యం పెట్టారు, మంచినీళ్ళ గ్లాస్ లో మంచినీళ్ళు
4: ఉంచారు. అతనికి చూసినప్పుడు ఎలాగా ఈ నీళ్లు గ్లాస్ అప్పుడు కూడా 4 సార్లు ఖాళీ అయిపోయింది గ్లాస్,
1: 4 సార్లు ఉన్న నీళ్లు ఖాళీ
4: అయిపోయింది. అందుకే చూసినప్పుడు గ్లాస్ కవర్ తీసి ఈ గ్లాస్ ఎలాగా ఖాళీ అయిపోయింది అని చెప్పినప్పుడు ఆ గ్లాస్ లో ఫుల్ గ్లాస్ మిల్క్ ఉన్నారు.
1: అంటే మీరు పెట్టింది నీళ్లు పెట్టారు, తర్వాత దాని లిడ్ తీసేటప్పటికి అందులో నీళ్లు లేవు, ఫుల్ పాలుగా అది మారిపోయింది.
4: అవును సార్, అది ఒక కొత్త మిరాకిల్ అయింది ఆ రోజు.
1: మీరు పట్టిక పంచదారు కోరుకున్నారు, పట్టిక పంచదారు
4: అవును సార్, మా వైఫ్ మీ
1: ఆవిడ పాలు కావాలి భక్తులకి ప్రసాదం కింద ఇవ్వడానికంటే నీళ్లు పాలుగా మారిపోయాయి.
4: ఇది స్వామి మాకు ప్రసాదం ఇచ్చేశారు, ఆ తర్వాత ప్రసాదం మా నుంచి తీసుకెళ్లిపోయారు కదా సార్.
1: ఏ విధంగా
2: లక్ష్మీవారం రోజు మేమందరం మందిరంలో భజన చేస్తున్నాం, తిన్నాథ కూడా ఉన్నాడు మందిరంలోనే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మందిరంలో ఉన్నారు, ఇంటి లోక్ అయి ఉన్నది. అయితే తిన్నాథ నాకు చెప్పారు, భయన నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, నాకు కొంచెం వర్క్ ఉంది, కొంటసిట బిజినెస్ పనిలో ఒకరు మాటిచ్చున్నాను వెళ్ళాలి. అయితే ఎవరు లేరు కాంప్లెక్స్ లో, మీరు వచ్చి విజిట్ చేశారు కూడా, మేమందరం ఒక
1: కాంప్లెక్స్
2: లో ఉంటున్నాం. సాయి సద్భావన ఇయర్ ఒడిశా పాటిస్తుంది, అదే విధంగా మేమందరం అనుకున్నాం ఒక దగ్గర
1: దగ్గరే ఉన్నాము. మీ ఇళ్ళన్నీ ఒకే చోట ఉన్నాయి, ఒకే ఫ్లాట్ లో మీరందరూ డిఫరెంట్ హౌసెస్.
2: అవునండి,
4: అది కూడా బిల్డింగ్ కూడా స్వామి కోసం మాకు బ్లెస్సింగ్ అది.
1: అచ్చా
2: అయితే తిన్నాథ్ వెళ్ళి లాక్ ఇప్పాడు ఇంటి తలక, లాక్ ఇప్పేటప్పుడు తిన్నాథ్ ఇప్పుడు చెప్పారు మీకు ఒక్క పాదుక ముందు రోజు వచ్చింది, ఒక్క ఫుట్ స్టెప్ మీద ఉంది అని చూశారు. రెండు పాదుకలు కిందకి పూర్తిగా ఒక్క అడుగేసినట్టుగా రెండలో ఒక్క దగ్గర వెళ్లి ఎలుగుంది
1: కింద.
2: ఉదయం అష్టతిరి నామావళిలో ఏ పూజలు పువ్వులు పూజిస్తుంటారో సాయంకాలం ఆ పువ్వులు కూడా సేమ్ ఆ పాదాల మీద అలాగే ఉంది, రెండు పాదాలు అలాగే కిందకి దిగిపోయి ఉన్నది.
1: కానీ పాదాల మీద పువ్వు ఎలా ఉండదు,
2: అలాగే ఉంది. ఆ రోజు కూడా అలాగే ఉంది, ఈ రోజు కూడా అలాగే ఉంది. నర్వస్ అయిపోయి వెంటనే పరిగెట్టి మా అమ్మగారు, దాదాపు ఏజ్ 80 అవుతుంది, ఇంట్లో ఉన్నారు, వెళ్లి చెప్పారు అమ్మ ఇలాగైంది అని. అయితే తర్వాత ఫోన్ చేశారు ఇలాగ మందిరంకి, తిన్నాథ్ ఇలాగ జరిగిందంటే మేము ఆరతి స్వామికి ఇచ్చి వెళ్లి చూసేటప్పుడు ఆ పాదాలు రెండు కిందకి వచ్చినాయి పువ్వులతో పాటు. ఆ రోజు లక్ష్మీనారాయణ రోజు జరిగే
4: పూల దండ అని మిడిల్ నుంచి విరిగిపోయింది,
1: దండ మధ్య నుంచి
2: అంటే ఫస్ట్ ఈ రోజు బాబా గారి ఫోటో నుండి హనీ మిల్క్ వచ్చిందో ఆ మిల్క్ ఇంత తీపిగా ఉంది, అందుకే మేము హనీ అని నేను అంటున్నాను. చాలా తీపి అది, మేమందరం కింద పడిపోయింది తీసాము ఫస్ట్ రోజు. చాలా స్వీట్ గా ఉంది అది, అమృతం స్వామి ఇచ్చారు మా అందరికి ఆ రోజు. ఆ పూలు మళ్ళా ఆ ఫోటోకే పెట్టారు, భజన నుండి వచ్చి ఈ రెండు పాదాలు కిందకి దిగిపోయినది. ఆ ఫోటోలో ఇచ్చే గార్లాండ్ కూడా పూల మాల కూడా సెంటర్ గా మెజర్మెంట్ చేసినట్టుగా తెగిపోయి ఉన్నది. ఇలాగ ఆ రోజు లక్ష్మీనారాయణ జరిగేది.
4: బనానా అండ్ ఆపిల్స్
2: స్వామికి ఒక్క ఏపుల్ నాలుగు ముక్కలు చేసి ప్లేట్లు ఇచ్చారు. నాలుగు అరటిపళ్ళు తొక్కోలకుంటా గీత తిన్నాక మెసేజ్ ఉంచింది. వచ్చి చూసేటప్పుడు దానిలో ఎన్ని ఉన్నాయి,
4: రెండు
2: రెండు అరటి పళ్ళు
4: ఉంది, రెండు పీసులు యాపిల్ ఉంది, ఇంకా వాటర్ గ్లాస్ కూడా.
2: ఆ రోజు వాటర్ ఇచ్చారు, ఆ వాటర్ గ్లాస్ కూడా
1: స్వామికి. మీరు ఇంట్లో ఉంచి లాక్ వేసి వెళ్ళిపోయారు.
4: అవును సార్, స్వామికి లాక్ ఏంటి సార్?
1: అదే అదే అదే
4: స్వామికి లాక్ ఏంటి,
1: అదే అదే చెప్పడానికి ఆయన సార్ ఈ విధంగా లీలలు చేశారు.
2: ఏంటో మరి ఆ తర్వాత నెక్స్ట్ డే మన ఆర్గనైజేషన్ లో మహిళా విభాగం వరలక్ష్మి పూజ చేశారు. చాలా గ్రాండ్ గా మేము అందరు మందిరంలో దాదాపు 55 లేడీస్ మందిరంలో కూర్చొని చేశారు. ఆ రోజు అంతవరకు ఏం జరగలేదు, మా మనసులో చాలా కష్టం ఉంది స్వామి ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఏట్ అవుతుంది అనుకుని మాకు చాలా ఆతృత ఉన్నాం. ఏమీ జరగలేదు మందిరంలో, మనసు చిన్న చేసి మేము వెళ్ళాం, ఎవరు భావన ఎవరికి చెప్పడం లేదు. కానీ మనసులో బాధ ఉంది, స్వామి ఇంత కార్యక్రమం జరిగింది, ఇక్కడ మందిరంకి వస్తే చాలా బాగుండు కదా అని మేము మనసులో అనుకుంటున్నాం. ఇంటికి వెళ్లి 10 గంటలు అయిపోయింది, అప్పటి వరకు ఏమి జరగలేదు. మా పక్కన ఎస్ యూజీవీ బిఎం గారు ఉంటున్నారు, వాళ్ళింట్లో మేమందరూ కూర్చొని అంతా మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత
4: పాప సాయి ఐశ్వర్య,
2: తిన్నది పాప
4: అది ఆడొచ్చేసి మా తలుపు ఓపెన్ చేశారు.
2: అంటే
4: ముందుగా వచ్చేసి మాకు తెలుగు రాదు, మీరు చెప్పండి
2: ఏంటంటే ఆ గెడ వేసేసి మేమందరం వెళ్ళిపోయాను. గీత కూడా వచ్చేసింది వెనకత్తులో. ఐశ్వర్య సాయి ఐశ్వర్య తిన్నాత ఒక అమ్మాయి ఏంటంటే వెళ్లి గెడ ఇప్పింది, ఇప్పి లోనికి వెళ్లేటప్పుడు అయితే ఈ పాప లోనికి వెళ్ళిపోయింది, ఇది ఏంటి వెళ్ళిపోయింది ఏంటి చేసేస్తాదో అనుకుని గీత వెంటనే పరిగెట్టి వచ్చింది. వచ్చేటప్పుడు ఆ పాప పరిగెట్టి పరిగెట్టి ఇంటి నుండి వచ్చేస్తుంది. వచ్చేసి స్వామి వచ్చారు నాకు
4: వచ్చేసింది అది. గీత వెళ్ళినప్పుడు చూశారు స్వామిది మహాసమాధి ఫోటో వచ్చింది, అది అది కుంకుమ పూర్తిగా అయిపోయింది. అది
2: సమాష్టమి
4: ఈ
2: వరలక్ష్మి వ్రతం చేశారు
4: చేశారు కదా లేడీస్ అందరం, అతనికి అది ఈ ప్రైజ్ అది లేడీస్ కోసం.
2: అంటే అందరు ఆడవాళ్ళు బాధతో ఉన్నారు స్వామి, మేము అనుకుంటున్నాం స్వామి ఈ రోజు వరలక్ష్మి వ్రతం తప్పకుండా మా మనసులో ఉంది, ఎవరికి ఎవరు చెప్పడం లేదు కుంకుమం ఇస్తే బాగుంటది అని. అయితే 10:30 వరకు ఆ విషయంలో బిఎం గారి ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుతున్నాం, స్వామి ఏం చేయలేదు ఈరోజు కుంకుమ ఇస్తే బాగుంది అనుకుని మాట్లాడుతున్నాం. వెంటనే ఈ పాప వచ్చింది, వచ్చి ఏంటి చేసేస్తుంది అనుకుని గీత బయటకి వెంటనే వచ్చేటప్పుడు చూస్తుంది సమాధి, చిన్న సమాధి ఫోటో స్వామి సింహాసనం పైన గోడలో కొట్టి ఉన్నామన్నమాట ఇంట్లో. దాని నుండి మొత్తం కుంకుమ అయిపోయింది. గీత పరిగెట్టి వచ్చి మాకు చెప్పేది, మేము పరిగెట్టి వెళ్ళి అందరు వెళ్లేటప్పుడు స్వామి సమాధి మొత్తం కుంకుమ అయిపోయి ఉన్నది. దాని తర్వాత
4: బాబ చెప్తుంది వాళ్ళ అమ్మాయికి, బావగారు వస్తున్నారు నేను జడిసిపోయాను.
2: వచ్చారు
4: బావగారు వచ్చారు చూసి నేను జడిసిపోయాను.
2: దానికి ఎక్కడి నుండి వచ్చారంటే సమాధి ఫోటో నుండి స్వామి వచ్చారు. మరి నాకు
4: అతని స్వామి అతనికి పట్టిసి
2: నీల్ కమల్ టీ పై ఉంది ప్లాస్టిక్ ది, దాని మీద కూర్చోబెట్టేశారు స్వామి.
1: సాయి ఐశ్వర్యం మీకు తర్వాత
2: అయితే అది
1: నా చేతి చేయి పట్టుకుని నాకు తీసుకెళ్లి
2: అది కూర్చోబెట్టారు. అది అడుగుతుంది అంటే ముందు మేము అందరం వచ్చి చెప్తే దీని మీద కూర్చోకు ఇరిగిపోద్ది అని మేము దానికి చెప్పేవాళ్ళం. అది అంటుంది ఏంటి, స్వామి నాకు మీద కూర్చోబెట్టేశారు ఇరిగిపోదా అది అని సాయి ఐశ్వర్య చిన్న పాప వయసు ఎంత తిన్నా
4: 3 సంవత్సరాల
2: పాప అది చెప్తుంది అనమాట. అయితే
4: స్వామిగారు ఏంటి చేశారు అంటే అడిగితే అతను చేశారు ఇది స్వామిగారి బ్లెస్సింగ్ హ్యాండ్ మా చెప్పలేదు ఎటు నేను కూడా చెప్పలేదు.
2: ఎటు వెళ్లారంటే సమాధిలోనికి మళ్ళీ వెళ్ళిపోయారు, ఆ ఫోటోలోనికి వెళ్ళిపోయారు అనుకుని ఆ 3 సంవత్సరాల పాప చెప్తుంది.
1: చాలా మంచి మిరకల్స్.
2: మరొక మిరకల్,
1: ఈ మిరకల్స్ తర్వాత మేము మనస్పర్ధలు దూరం అయిపోయా.
4: అది టెంపరీ సార్,
2: మనలో ఏం జరిగితే కూడా
4: టెంపరీ
2: పర్మనెంట్ ఏంటి ఉండదు.
1: కానీ స్వామి ఈ విధంగా వచ్చి
2: మమ్మల్ని గైడ్ చేస్తారు,
1: మీకు గైడ్ చేస్తుంటారు.
4: మా ఏమైతే స్వామి పని చేయాలి.
1: వన్ గ్రేట్ థింగ్ మీ అంబాదొడ సాయి కరుణాలయం ఏంటంటే ది ఎంటైర్ ప్రాజెక్ట్ ఈజ్ రన్ బై యూత్. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు పెట్టి మేము చూస్తున్నాం అంబాదొడ యూత్ ఓన్లీ, వాళ్లే దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్ మీరు నడిపిస్తున్నారు. మీరు ది డివిజన్ ఆఫ్ వర్క్ మీలో ఏ విధంగా మీరు పంచుకున్నారో పిల్లలు బాధ్యత తీసుకుందుకు దిస్ ఈజ్ ఎగ్జాంపులరీ, చాలా బాగుంది. రెండోది ఏమిటంటే టు రన్ ద ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్
2: సార్
1: అవి స్వామి మీకు నానా విధాలుగా మీకు అందిస్తున్నారు.
2: అవును సార్.
1: మీరు అగ్రికల్చర్ ఫామ్ చెప్పండి, డైరీ ఫామ్ చెప్పండి, ఆర్గనైజేషన్ హెల్ప్ చెప్పండి, భక్తుల తాలూకు డొనేషన్స్ చెప్పండి, అన్ని విధాలుగా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ మీ ప్రాజెక్ట్కి ఏదైతే కావాలో
2: సార్
1: స్వామి దాని ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని చేర్చుకుని అన్కంట్రోలబుల్ గా అయిపోకుండా
2: సార్
1: స్వామి మీకు చెప్పారు 20 మంది పిల్లలతోనే మీరు లిమిట్ చేయండి అని. ఈ డైరెక్షన్ కూడా స్వామి మీకు ఇచ్చారు. తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ గురించి కూడా స్వామి మీకు అష్యూరెన్స్ ఇచ్చారు, నేను ఇక్కడ స్కూల్ కట్టిస్తానని. అది ఎప్పుడు కట్టిస్తారో అది స్వామికే
4: తెలుసు.
1: పిల్లల భవిష్యత్ గురించి కూడా మీ ఆలోచన చాలా బాగుంది. పిల్లలు ఇంకొంచెం పెరిగాక వాళ్ళకి ఏమైనా వొకేషనల్ స్కిల్స్ నేర్పించాలని మీ ఉద్దేశం ఉంది. ఎందుకంటే మన దగ్గర మన పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళకి సెల్ఫ్ రిలయంట్ చేయడానికి ఆ బాధ్యత కూడా మనకు ఉంది. అది కూడా మనం భవిష్యత్తులో అది కూడా చూసుకోవాలి. సో ఈ ప్రాజెక్టులో మీరందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ ఎలోన్, ఆల్వేజ్ విత్ స్వామి అండ్ ది స్టేట్ ఆర్గనైజేషన్ సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్వేజ్ దేర్ టు హెల్ప్ యూ.
4: బికాజ్ ఇట్స్ వి థింక్ దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఆఫ్ అవర్ స్టేట్,
1: దిస్ ద ప్రాజెక్ట్ ఆఫ్ యువర్ స్టేట్.
2: అవును సార్.
1: ఇన్ఫాక్ట్ నేను చాలా మందికి అడుగుతూ ఉంటాను ఎక్కడికి వెళ్తున్నారంటే పుట్టపర్తి వెళుతున్నా లాగంటారో సాయి కరుణాలయం ఒకసారి చూసి వస్తామని అంటుంటారు భక్తులు అంటుంటారు. అది అక్కడ పిల్లలు ఇంత చక్కగా దీన్ని నడిపిస్తున్నారు మేము ఒకసారి చూసి వస్తామని. మా స్టేట్ ఆర్గనైజేషన్ లో అందరు స్టేట్ కోఆర్డినేటర్స్ చాలా మంది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ దే మేక్ ఇట్ ఎ పాయింట్ టు విజిట్ దిస్ సాయి కరుణాలయం అండ్ సీ హౌ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ రన్నింగ్. సో ఇది ఫర్ ది ఎంటైర్ యూత్ మాస్ ఆఫ్ ది వరల్డ్. సాయి యూత్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్
4: సార్. వీ వాంట్ దట్ అవర్ అంబాదల విలేజ్ రిమోట్ విలేజ్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ అర్బన్ ఏరియా, బట్ వీ వాంట్ టు బై ద బ్లెస్సింగ్ ఆఫ్ భగవాన్ బాబా ఇట్ షుడ్ బి టూరిస్ట్ ప్లస్ ఫర్ సాయి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది సాయి ఆర్గనైజేషన్. ఇట్ షుడ్ బి పిల్గ్రిమేజ్ ఫర్ ఆల్ సాయి యూత్స్ ఇన్ అవర్ రిమోట్ ఏరియా.
1: ఇంత మంచి ప్రాజెక్ట్ అంబాదలలో అవ్వాలని స్వామి నిశ్చయించుకున్నారన్నమాట. దీనికి కూడా ఉద్దేశం ఉంది, ఈ పిల్లల మీద అర్బన్ ఇన్ఫ్లుయెన్స్ పడకూడదు. పిల్లలు రూరల్ సెట్టింగ్ లో పెరగాలి
2: సార్,
1: అప్పుడే వాళ్ళకి ది ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఎన్ సిటీ వాళ్ళ మీద పడదు.
2: తప్పకుండా సార్, ఒరిస్సా స్టేట్ లో ఇన్ని డిస్టిక్ట్లు ఉన్నాయి, ఇన్ని పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి, ఇన్ని పెద్ద పెద్ద మంచి కార్యక్రమం నడిపించిన సమితులు ఉన్నాయి మాకంట, కానీ స్వామి మాకు అవకాశం ఇచ్చారు, అది మేము చాలా
1: సో మంచి సరౌండింగ్స్ లో పిల్లలు పెరుగుతారు. మీ ఐడియా మీరు అనుకుంటున్నారు ఎక్కడైతే ఫార్మ్ హౌస్ ఉందో అక్కడే పిల్లలకి మీరు షిఫ్ట్ చేస్తారని.
2: ఇప్పుడు మాకు అది
4: బిల్డింగ్ చేయాలి,
2: మాకు అది ఎమర్జెన్సీ ఉంది సార్. అక్కడ పిల్లలు పెరిగిపోతున్నారు
1: అక్కడే మీరు అంటే అది కొంచెం మీ విలేజ్ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది.
2: లేదు సార్ ఒక్క హాఫ్
1: కిలోమీటర్ బట్ స్టిల్
4: వెరీ గుడ్ ప్లేస్,
1: కొంచెం మంచి మంచి ఇంకా బెటర్ సరౌండింగ్స్ లో పిల్లలు పెరుగుతారు.
2: ఊరు నుండి దూరం ఉంటుంది, ఊర్లోనే ఉంటుంది,
1: ఊర్లోనే ఉంటుంటుంది, బాగుంటుంది
4: సార్. అన్ని ఫెసిలిటీ కూడా అక్కడ,
1: అది కూడా మంచి ఐడియా. అది కూడా త్వరలో స్వామి ఎలాగో మన చేత చేయిస్తారని నేను అనుకుంటాను. సో చాలా బాగుంది, వెరీ గుడ్. ఇంతకుముందు మోహన్ అండ్ త్రినాథ్ వాళ్ళు మనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొరాపుట్ రాజా, కొరాపుట్ రాజా అంటే ది ఆడియన్స్ మే థింక్ హీస్ ద రాజా సాహెబ్ ఆఫ్ కొరాపుట్, బట్ యాక్చువల్లీ హీఈస్ ఏ వెరీ యాక్టివ్ యూత్ ఫ్రమ్ అవర్ కొరాపుట్ డిస్టిక్ట్. ఒరిస్సాలో కొరాపుట్ డిస్టిక్ట్ ఈజ్ ఏ ట్రైబల్ డిస్టిక్ట్. మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద డిస్టిక్ట్ దే ఆర్ ట్రైబల్స్. అక్కడి నుంచి అక్కడ ఉన్న యూత్ అవుతున్నాడు మన రాజా. He also knows tribal language. Tribal people తో tribal language లో communicate చేసే skill కూడా అతనిలో ఉంది. He is very active. All the while he is dedicated to Swami's work. Kurapur district లో ఉండకపోయినా సాయి కరుణాలయం is in Raigada district. He belongs to Kurapur district, a neighboring district. కానీ he takes lot of interest in development of the సాయి కరుణాలయం. ఇప్పుడు మనం అతను అనుభవం ఏమిటో కొంచెం పంచుకుందాం. రాజా
2: సాయిరామ్,
1: సాయిరామ్ సాయి కరుణాలయానికి ఎప్పుడు నువ్వు వెళ్ళావు?
5: స్వామి అవకాశం ఇచ్చారు 2006 లో. మా ఎక్స్ ట్రస్ట్ ప్రెసిడెంట్ విజిట్ ఉండేది. అయితే నేను 4 డిస్టిక్ట్ గా కోఆర్డినేటర్ గా ఉన్నాను అప్పుడు. అయితే నా బాధ్యత స్టేట్ ప్రెసిడెంట్ వస్తారు, నేను ఆయనతో వెళ్ళాలి, ఆయనతో తిరగాలి, ఎక్కడికి వెళ్తున్నారు ఆయనతో వెళ్ళాలి. అయితే స్వామి అవకాశం ఇచ్చారు నాకు కరుణాలయం అమ్మదరా వెళ్ళడానికి. అక్కడికి ఎప్పుడు వెళ్ళాను నేను, అక్కడ చూశాను పిల్లలు చాలా మంచి పనులు చేస్తున్నారు అక్కడ. అప్పుడే నేను మోహన్ భాయి చెప్పాను, ఆయన ఈ ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారు, నేను కూడా ఇక్కడ ఉండిపోతాను. అయితే మోహన్ భాయి అప్పుడు అన్నారు నిశ్చయ అంటే తప్పకుండా మీరు ఉండండి ఇక్కడ. అయితే అప్పటి నుంచి అమ్మదరాతో స్వామి నాకు
1: కొరాపుట్ ఆర్గనైజేషన్ లో యూత్ యాక్టివిటీస్ లో ఉంటూ చాలా టైం అంబాదోలా ప్రాజెక్ట్ గురించి కూడా మీరు ఇస్తూ ఉంటారు. మంచిది. సో ఈ అంబాదోలా సాయి కరుణాలయం ప్రాజెక్ట్ తో మీరు ఏ విధంగా అసోసియేటెడ్?
5: అంబాదోలా కరుణాలయంతో అంటే యాక్చువల్గా అంటే మోహన్ మైనా, త్రినాథ్, చిరంజీవి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి ఉంటాను.
1: మీరు అక్కడ ఏం పనులు చూస్తూ ఉంటారు?
5: నేను యాక్చువల్గా వారంకి ఒకరోజు వెళ్తాను అక్కడికి.
1: తప్పనిసరిగా
5: లేకపోతే నెలకి
1: 10 రోజులు అక్కడ
5: ఉంటుంటారు. అక్కడ మన ఇప్పుడు ముందు చెప్పారు వాళ్ళు ప్రాజెక్ట్ కోసం, ఆ ప్రాజెక్ట్ ఎలా మనం ముందుకు నడిపిస్తాం, ఏటేటి చేయాలి అవన్నీ చూసుకుంటున్నాం. ఇంకా అక్కడ పొల్లలు ఉన్నాయి, ఆ పొల్లల్లో ఏటేటి పని అవుతున్నాయి. ఇంకా కొత్తగా ఇప్పుడు మనం డైరీ ఫామ్ పెట్టారు, ఆ డైరీ ఫామ్ లో ఆవుల సంగతి ఏంటి ఇంజక్షన్
1: ఓవరాల్ గా అన్ని విషయాలు చూసుకుంటారు. ప్రాజెక్ట్ కోసం ఫండ్ మొబిలైజేషన్ లో కూడా హెల్ప్ చేస్తుంటారు
5: సార్.
1: తర్వాత పిల్లల గురించి, పిల్లలకి ఏమిటి అవసరాలు ఉన్నాయో, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, వాళ్ళ యూనిఫామ్, ఇవన్నీ ఎలాగ వాళ్ళకి అంటే సప్లై అవుతాయో, ఏ విధంగా వాళ్ళకి అసౌకర్యాలు కలుగుతాయో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు
5: సార్.
1: దీన్ని ఇవన్నీ చేస్తున్నప్పుడు మీలో ఏం ఫీలింగ్ వస్తూ ఉంటుంది?
5: ఫీలింగ్ అంటే స్వామి పని కదా, భగవంతుడు పని ఇది, భగవంతుడి పని ఎలాగైనా చేయాలి మనం. తప్పని పని మానేసి స్వామి పని మనం ముందు చేయాలి.
1: ఈ ఫీలింగ్తో మీరు చేస్తూ ఉంటారు
5: సార్.
1: ఇంతకు ముందు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ హియర్ అండ్ నౌ ఆ డ్రామాగా మీరు కూడా రోల్ తీసుకున్నారు. వాట్ వాజ్ యువర్ రోల్ ఇన్ దట్ డ్రామా?
5: నెగటివ్ రోల్
1: తీసుకున్నారు. కానీ పాజిటివ్ గా వెళ్లి చక్కగా స్వామితో మాట్లాడారు. స్వామితో అప్పుడు ఆ రోజు నేను చూశాను, స్వామితో చాలాసేపు మాట్లాడారు
5: సార్.
1: ఏమిటి చెప్పారు ప్రాజెక్ట్ గురించి?
5: అంటే స్వామి మంత కొద్దిగా దూరంలో ఉన్నారు, ఆయన చెప్తున్నారంటే డ్రామా చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారని చెప్పారు. ఇంకా చెప్తున్నారు మాకు అర్థం అవ్వలేదు, అంటే చాలా కొద్దిగా సేపులో ఉన్నారు. అప్పుడు నేను స్వామి దగ్గరికి వెళ్ళాను, స్వామి ఇది రియల్ లైఫ్ స్టోరీ స్వామి అన్న. స్వామి అన్నారు మంచిది అన్న. తర్వాత నేను స్వామికి అన్నాను, స్వామి ఒడిశాలో చాలా మంది ఉన్నారు, ఎక్కడకు రాలేకపోతున్నారు, మీ చరణాలు ఒకసారి ఒడిశా భూమి మీద పడితే మనమందరం ధన్యం అయిపోతాం స్వామి అని చెప్పాను. స్వామి అన్నారు తప్పకుండా నేను ఒడిశా వెళ్తాను. అయితే మా పాత స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా కొద్దిగా అప్పుడు ఉంది, అంటే స్వామికి తీసుకుని వెళ్దాం, హౌసింగ్ ప్రొజెక్ట్
1: అవుతుంది.
5: అయితే స్వామి అన్నారు తప్పకుండా నేను వెళ్తాను. తర్వాత అన్నారు స్వామికి, స్వామి మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ కోసం మీరు ఏం హెల్ప్ చేస్తారు అంటే, స్వామి అప్పుడు అడిగారు మీరు ఎంతమందికి ఉంచుతారు అనుకో అన్నప్పుడు మోహన్ మహిళ అన్నారు 50 నుంచి 100 మందికి ఉంచుతాం. అయితే స్వామి వద్దు అన్నారు, 20 మందికి ఉంచండి. తర్వాత మీకు ఏం ప్రాబ్లం ఉండదు, స్వామి ఉన్నారు అని చెప్పారు. అయితే అప్పుడు కూడా మనం అన్నాం, స్వామి మాకు ఏటి అక్కర్లేదు స్వామి, మా స్వామి
6: మీరు
5: మాతో ఉంటే మాకు అంత ఇచ్చారు, మాకు ఏటి అవసరం లేదు స్వామి అనుకుంటే అప్పుడు స్వామి చెప్పాము. స్వామి కూడా సర్దా అయిపోయారు, పాద నమస్కారం ఇచ్చారు.
1: స్వామి ఒరిస్సాకి ఫిజికల్ గా రాకపోయినా స్వామి నిదర్శనాల వల్ల మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే, ఎక్కడెక్కడైతే మంచి పనులు జరుగుతున్నాయో స్వామి అక్కడ ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నారు. అందుకు స్వామి మహాసమాధి తర్వాత కూడా మన కరుణాలయంలో చాలా మిరకుల్స్ జరిగాయి. మీరు కూడా కొన్ని మిరకుల్స్ చూసి ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ఆ విషయంలో మీరు చెప్పేది ఏం చెప్పండి.
5: ఇప్పుడు వారం క్రితం మా కొరాపూట్లో మా స్టేట్ ప్రెసిడెంట్ మాకు చెప్పారు, అక్టోబర్20 స్వామి అవతార డే, ఒరిస్సా అందరూ ఒక్కో టైంగా స్వామి ర్యాలీ తీశారు. మా ఊర్లో మా డిస్ట్రిక్ట్ అంతమంది 1000 మంది వచ్చారు కొరాపూట్కి,
1: 1000 పీపుల్
5: మహానగర పరిక్రమ. అయితే ఆ రోజు వర్షం లేకుండా ముందు 2 రోజుల ముందు వర్షం పడింది, ఆ రోజు వర్షం లేదు. ఇప్పుడు మహానగర స్టార్ట్ అయిందో పరిక్రమ 4 గంటలకి 1000 మంది ప్రశస్తితో స్వామి రథంతో వెళ్తున్నారు. పూర్తిగా మేఘం వచ్చింది ఇంకా చుట్టుపక్క వర్షం పడుతుంది జోరుగా, అంటే ఒక 5 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఇలా దూరంలో చుట్టుపక్క, అంటే ఇటుపక్క రాయగడ, అటుపక్క సున్నాబెడ జైపూర్, ఆ చుట్టుపక్క పడుతుంది వర్షం. కానీ కొరపులో వర్షం పడలేదు. అప్పుడే అనుకున్నాం మనం, స్వామి మీరు గొడుగు పట్టుకుని ఈ మహానగర పరిక్రమ చేశారు, ఎంత పెద్ద మిరకల్ అది. అందరూ చెప్తున్నారు మనం లేట్ అయిపోయాము, పెద్ద వర్షం పడుతున్నాయి అనుకున్నాం, అదే స్వామి మిరకల్.
1: సాయి కరుణాలయంలో వాళ్లతో మీరు అసోసియేట్ అయి ఉన్నారు, ఆ పిల్లల్లో మంచి ఐకమత్యం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని వాళ్ళు చక్కగా, ఎంతమంది, 30 మందా 35 ఎంతమంది యూత్ ఉన్నారు?
5: 30 యూత్
1: మంచి సెన్స్ ఆఫ్ పర్పస్, సెన్స్ ఆఫ్ యూనిటీతో దాన్ని నడుపుతున్నారు. ఇది మిగతా ప్లేసెస్ లో యూత్ కి ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సో మీరు కొరాపూట్ లో ఉన్నారు, కొరాపూట్ యూత్ కూడా ఇన్స్పైర్ అయి ఉంటారు సాయి కరుణాలయం చూసి. సో అక్కడ మీకు యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, సాయి యూత్ యాక్టివిటీస్ ఇన్ కొరాపూట్?
5: కొరాపూట్లోను అంటే అక్కడ ఏంటంటే యూత్ అందరూ నెటివ్ ఉన్నారు వాళ్ళు, అంటే బయటకు పోరు వాళ్ళు. అంటే నెటివ్ లో అంటే వాళ్ళు నెటివ్ గా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటారు, సర్వీస్ ఉన్న సర్వీస్ హోల్డర్స్ కూడా ఉన్నారు, కొంతమంది బిజినెస్ చూసుకుంటున్నారు, అంటే ఆ ప్లేస్ వదులుకున్నారు బయటకు వెళ్ళరు. కొరాపూట్ ఏంటంటే అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అక్కడ పిల్లలు ఏంటంటే ప్లస్2 బికామ్ చదివిసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. మా దగ్గర పిల్లలు ఉండరు, బాల్బిక స్టూడెంట్స్ ఉన్నారు, బాల్బిక స్టూడెంట్స్ కూడా ఇవాళ రేపు అవుతున్నాయంటే వాళ్ళు కూడా మెట్రిక్ చదివే వరకు బాగుంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ వచ్చేస్తున్నారు, అప్పుడు కొద్దిగా గ్యాప్ అయిపోతున్నాయి, అంటే వాళ్ళు స్టడీస్ గట్రా. దాన్ని కాబట్టి యూత్ యాక్టివిటీగా ఎంత బాగా జరగదు, కానీ దాన్ని కొన్ని యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి, అంటే సమితి యాక్టివిటీస్.
1: మొత్తం మీద మనం చూసామంటే సాయి కరుణాలయంలో యూనిటీ మిమాంగ్ జీవితుంది, ఎందుకంటే ఆ యూత్ అక్కడే ఉండిపోయారు.
5: అక్కడే ఉండిపోయారు.
1: వాళ్ళు కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది ఇంకే విధంగానో ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడే
5: ఉంటున్నారు.
1: అక్కడే నేటివ్ ఉంటున్నారు. ఆ 35 లక్ష్యం ఒకటే, ఉద్దేశం ఒకటే, సాయి కరుణాలయం శుభ్రంగా నడవాలి, దానికి మనం ఏ విధమైన పనులు చేయాలో శ్రద్దగా నిష్టతో చేయాలి. సో గోల్ ఈజ్ వన్, అందరి గోల్ ఒకటి కాబట్టి అందరికీ స్వామి మీద భక్తి ఉంది, స్వామి మీద నమ్మకం ఉంది, అందుకు అక్కడ విత్ దట్ పర్పస్ యూనిటీ, విత్ ఆ యూనిటీ వాళ్లలో ఉంది. అది మిగతా చోట్ల బికాజ్ యూత్ స్టేషనరీగా ఉండటం లేదు కాబట్టి అలా అటువంటి దట్ సక్సెస్ వీ డోంట్ ఫైండ్ ఎల్స్వేర్. దిస్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ సాయి కరుణాలయం. 35 యూత్ ఒకే జాగాలో ఉండి దీనికి శుభ్రంగా నడిపిస్తున్నారు. దీని గురించి ఇంకేమైనా మీరు చెప్పాలి సాయి కరుణాలయం గురించి?
5: సాయి కరుణాలయంకి మనం ముందుగా ఆలోచించాము, ఇది స్వామి ప్రాజెక్ట్. ఇంకా మా ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గారు జగన్నాథ్ ప్రసాద్ రావు గారు దానికి ఇంకా కొద్దిగా హై స్టేజ్కి తీసుకెళ్లిపోయారు. అంటే ఇది స్టేట్ ప్రాజెక్ట్, ఇంకా మాకు గొప్ప సర్దేసింది ఏంటంటే ఇది స్టేట్ ప్రాజెక్ట్, మనం ఇంకా బాగా చేయాలి, స్వామి పనులు ఇంకా బాగా చేయాలి అనుకుని మనం అనుకున్నాం. ఇప్పుడు అది స్టేట్ ప్రాజెక్ట్, ఆయన హెల్ప్ కూడా మాకు చాలా దొరుకుతున్నాయి. ఆయన అడ్వైజ్ మనం తీసుకుంటాం, అడ్వైజ్ ఏటిస్తే బాగుంటుందో ఏది చేస్తుంది ఆయనకి ముందు అడుగుతాం మనం, అన్ని దగ్గర ఎలా చేద్దాం ఎలా, ఆయన ఏదేదో ఆయనకి నచ్చుతుందో అది ఆయన చెప్తారు, ఎలాగ చేయాలి ఎలా చేయాలి అంటే మనం అలా ప్రకారంగా నడుస్తున్నాం. సాయి కరుణాలయంకి స్వామి పని కదా, ఇది స్వామి ప్రాజెక్ట్, ఇది తప్పకుండా బాగా అవుతాయి.
1: వెరీ గుడ్. ఈ పాజిటివ్ నోట్ తో మనం ఏం చేద్దాం, చాలా బాగుంది. మీరు స్వామి తాలూకు ఎక్స్పీరియన్సెస్ మీకు ఇన్ని ఉన్నాయి. సాయి కరుణాలయం స్వామి ప్రాజెక్టు, స్వామి ప్రాజెక్టు నడిపిస్తున్నారు. మీరందరూ, మనందరం స్వామిది ఇన్స్ట్రుమెంట్స్. సాయి ఆర్గనైజేషన్ చెప్పండి, మీ లోకల్ సమితి చెప్పండి, అంబాదుడాల భక్తులు, కొరాపుడు రాజా లాంటి కుర్రాడు, మీరందరూ కలిసి, మనందరం కలిసి స్వామి ప్రాజెక్ట్ ని నడిపిస్తున్నాం. ఆయన మనకి ఇన్స్ట్రుమెంట్స్ గా వాడుకుంటున్నారు. స్వామి దీని భవిష్యత్ ఎలా ఉంటుందో ఆయన స్థిరం చేస్తారు. చాలా బాగుంది.
0: ఇంతవరకు మీరు ఒడిశాలోని అంబడోలా జిల్లా సాయి కరుణాలయం గురించిన ఇంటర్వ్యూ 3వ భాగం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భగవంతునికి కావలసినది అర్పణ, అర్చన కాదు అని తెలిపే అర్పణ అర్చన అనే కథను ఇప్పుడు విందాం. నందనార్ని గురించి తమిళనాడులో తెలియనివారెవ్వరూ ఉండరు. అతడు గొప్ప శివభక్తుడు, కాని హరిజనుడు. నిరంతరం ఈశ్వరనామాన్ని స్మరిస్తూ లేక కీర్తిస్తూ తన కర్తవ్య కర్మలను నిర్వర్తించేవాడు. అతనికి ఒక గొప్ప కోరిక, ఈశ్వర దేవాలయంలోని మూల విరాట్ను తనివితీరా చూడాలని. ఆనాటి సాంప్రదాయం ప్రకారం హరిజనులకు దేవాలయం ప్రవేశం లేదు. హరిజనులను అంటరాని వారిగా భావించి వర్తించేవారు. నందనార్ ఒక రైతు వద్ద పనిచేస్తూ ఉండేవాడు. ఆ రైతు నందనార్ శివభక్తిని నామ సంకీర్తనముల ద్వారా ప్రకటించడం, నిరంతరం శివనామస్మరణ చేయడం గమనించేవాడు. నందనార్కు ఎందుకంత భక్తి కుదిరిందని ఆశ్చర్యపడేవాడు. ఒకరోజు నందనార్ యజమాని, "ఓరీ పిచ్చివాడా, నీకు నాకు ఎందుకురా ఈ పూజలు, జపము, గానము? అవన్నీ ఉన్నత కులస్థులు చేయవలసింది. మనం కష్టపడి పంటలు పండించుకుంటూ జీవితాన్ని గడిపితే చాలు" అన్నాడు. నందనార్, "ప్రభు, అందరూ దేవుని బిడ్డలే, అందరూ మానవులే. ఈ ప్రపంచాన్ని పోషించే నిమిత్తమై ఏవో కొన్ని తెగలు ఏర్పరిచారు, కాని భగవంతుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు" అని సమాధానం చెప్పాడు. నందనార్కు ఎట్లయినా చిదంబరేశుని దర్శించాలన్న కోరిక, పట్టుదల ఎక్కువైంది. నటరాజస్వామి ఉత్సవం దగ్గరపడడం గమనించి తన యజమానితో తన కోరికను తెలియజేశాడు. యజమాని, "ఓరీ పిచ్చివాడా, నీకెంత పని ఉందో తెలుసా? 10 ఎకరములలో పండిన పంటను కొయ్యాలి, ధాన్యాన్ని సంచులలోకి నింపాలి, వాటిని ఇంటికి చేర్చాలి. ఉత్సవం ఇంకా 2 దినాల్లో ప్రారంభమవుతుంది. నీవు చేయవలసిన పని అంతా చేసి ఎక్కడికైనా పో" అన్నాడు. "ఏమిటిదంతా? 10 ఎకరములలో పండిన పంటను నేనెప్పుడు కోసేది? ధాన్యాన్ని సంచులలోకి ఎప్పుడు నింపేది? వాటిని ఇంటికి ఎప్పుడు చేర్చేది? నేనింక ఎప్పుడు చిదంబరం వెళ్లేది? ఈ పనిని 10 దినములలో కూడా ఎవ్వరూ చేయలేరు" అని చింతిస్తూ, "ఓ ఈశ్వరా, నీవే నాకు దిక్కు. నేనెట్లయినా రేపు చిదంబరం బయలుదేరవలసిందే. నీవే ఏదో ఒకటి చేయాలి" అని నిద్రాహారాలు మాని ఈశ్వరుని ధ్యానిస్తూ ఆ రాత్రంతా గడిపాడు. భావప్రియుడైన భగవంతుని హృదయం కరిగిపోయింది. ఎక్కడి నుంచో వందలాది మనుష్యులు వచ్చి పంటను కోశారు, ధాన్యాన్ని సంచులలో నింపారు, వాటిని బండ్లలో రైతు ఇంటికి చేర్చారు. తెల్లవారేసరికి అన్ని పనులు పూర్తి అయిపోయాయి. కాని ఆ వచ్చినవారు ఎవరో నందనార్కు తెలియదు. వారిని అతడెన్నడూ చూసియుండలేదు. నందనార్ ఆశ్చర్యంతో, "ఎవరు మీరంతా? ఎక్కడనుంచి వచ్చారు? నాకు ఎందుకు సహాయం చేస్తున్నారు?" అని అనుకుంటూ, "ఓ ఈశ్వరా, ఇదంతా నీలీలలే. ఇన్ని రూపాలలో వచ్చింది నీవే" అని గెంతులు వేస్తూ ఆనందంతో పాటలు పాడాడు. తెల్లవారేటప్పటికీ పని పూర్తి అయిందని గమనించిన రైతు సంతోషంతో నందనార్ వీపుతట్టి, "నాయనా, నీవింక నటరాజస్వామిని దర్శించడానికి చిదంబరం వెళ్లవచ్చును" అన్నాడు. నడవలేక నడవలేక ఎట్లో చిదంబరం చేరాడు. ఆలయం వద్ద స్పృహ తప్పి పడిపోయాడు నందనార్. కాని మనసులో, "ఈశ్వరా, ఇంత దూరం వచ్చాను, నిన్ను దర్శించలేకపోతున్నాను. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో? దేహం ఒక నీటిబుడగ, మనస్సు ఒక పిచ్చికోతి. వీటిని ఆధారం చేసుకుని నీ వద్దకు వచ్చాను. ఇంక నీ ఇష్టం, ఏమి చేసినా సరే" అంటూ తనను తాను అర్పితం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి నటరాజస్వామి ప్రధాన పూజారికి కలలో కనబడి, "నాయనా, ఆలయద్వారం వద్ద నా పరమభక్తుడు స్పృహ తప్పిబడి ఉన్నాడు. అతనిని ఆదరించి ఆహార పానీయములను అందించి ఎత్తుకుని నా దగ్గరకు తీసుకునిరా" అని ఆదేశించాడు. మరునాడు ఉత్సవం. వేలాది మంది భక్తులు దేవాలయానికి వెళ్తున్నారు. పూజారి ఈశ్వరుని ఆదేశానుసారం ద్వారం వద్ద స్పృహ తప్పిబడి ఉన్న నందనార్ను చూశాడు. అతనిని లేపి తీర్థప్రసాదాలు తినిపించి అతనిని ఎత్తుకుని గర్భగుడిలోకి ప్రవేశించాడు. నందనార్ కన్నులు తెరిచి ఒక్కసారి నటరాజస్వామిని చూచాడు. స్వామి ఫక్కున నవ్వాడు. ఆ నవ్వులోనే నందనార్ లీనమైపోయాడు. భగవంతునికి కావలసినది అర్పణ, అర్చన కాదు. కులము కాదు ప్రధానం, భక్తి ప్రపత్తి. భక్త పరాధీనుడు భగవంతుడు.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయైర్వ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని విష్ణుమూర్తి భగవానుడు పలికాడు. అంటే నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాలలోనూ ఉండను, నా భక్తులు నా నామాన్ని ఎక్కడ భక్తితో గానం చేస్తూ ఉంటారో అక్కడ కొలువై ఉంటాను అని అర్థం. భగవన్ నామానికి అంతటి శక్తి ఉంది. భగవన్ నామస్మరణ ఎక్కడ జరిగినా అక్కడికి ఆ భగవంతుణ్ణి తీసుకువచ్చే శక్తి ఆ నామస్మరణకు మాత్రమే ఉంది. హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యద. మానవుడు తరించటానికి హరినామమే తప్ప ఈ కలిలో మరొక మార్గం లేదు. అంతేకాకుండా ఈ కలియుగంలో మానవుడు తరించడానికి, ముక్తిని పొందటానికి ఈ నామస్మరణ ఒక్కటే మార్గము. అందుకే కలౌ స్మరణాన్ ముక్తి అన్నారు. నామస్మరణ వల్లే కలిలో ముక్తి లభిస్తుంది. కలిలో అదే మనకు ప్రాణము. సాక్షాత్తు కలియుగ అవతారి భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్ముడు ఈ మానవాళిని ఉద్ధరించడానికి మనందరికీ అందించిన ఒక వరప్రసాదం ఈ భజన. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అంటూ భజనతోనే బాబావారు వారి అవతార కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారు ఎన్నోసార్లు వారి ఉపన్యాసాలలో నామస్మరణ విశిష్టతను, భజన మహత్యాన్ని మనందరికీ బోధించారు. ఈ దేహానికి భోజనం ఎటువంటిదో ఆత్మకు భజన అటువంటిది. హరినామం రాక్షసుడైన ప్రహ్లాదుణ్ణి మహాభక్తుణ్ణి చేసింది. శివనామం మార్కండేయుణ్ణి చిరంజీవిని చేసింది. కృష్ణనామం ద్రౌపది మాన సంరక్షణ చేసింది. రంగనామం పుండరీకుని పేర పుణ్యక్షేత్రాన్ని నెలకొల్పింది. రామనామం వానరుడైన హనుమంతుణ్ణి దేవుణ్ణి చేసింది. షిరిడి సాయినామం తాత్యాకు ప్రాణదానం చేసింది. ఏమిటి భజన అంటే భగవన్నామ సంకీర్తననే భజన. సంకీర్తనలలో ఉన్న గుణ సంకీర్తన, భావ సంకీర్తన, లీలా సంకీర్తన వంటి వాటన్నింటిలోనూ నామ సంకీర్తన ఉత్తమమైనది. కేవలం నామ సంకీర్తన ద్వారా భగవంతుణ్ణి ఎంతైనా అనుభవించవచ్చు. అయితే భజన ఎలా ఉండాలి అంటే భావరాగ తాళయుక్తంగా ఉండాలి భజన. స్వామి ఇంకా వివరిస్తూ, భగవంతునికి మన ఆర్తిని విన్నవించటానికి మన భావాలను కొన్ని మాటల్లో చెప్పిన దానికంటే, లేదా వాటిని పద్యరూపంలో ప్రార్థించిన దానికంటే కూడా దానిని ఒక పాట రూపంలో పాడుతూ ఆయనకు మొరపెట్టుకుంటే అతి త్వరగా మన భావాలు భగవంతుణ్ణి చేరుకుంటాయట. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు. దీన్ని బట్టి మనం సంగీతం యొక్క, రాగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. ఇక భజనలో తాళము కూడా ముఖ్యమైన అంశము. ఇది భజనకు ఒక క్రమశిక్షణ వంటిది. ఎంతటి గొప్పవాడైనా క్రమశిక్షణ లేకపోతే ఎలా ఉంటాడో మనకు తెలుసు. తాళము భావరాగములను సమన్వయపరుస్తుంది. పాడే పాటను ఒక క్రమ పద్ధతిలో నడుపుతుంది. మనం రెండు చేతులు కలిపి లయబద్ధంగా తాళం వేస్తూ భజన చేసినప్పుడు మన మనస్సులో చేరిన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల వంటి దుష్టగుణాలు అన్నీ చెట్టుమీద వాలి గందరగోళాన్ని చేస్తున్న పక్షులు చెట్టు దగ్గర శబ్దం చేస్తూ చప్పట్లు కొడితే ఎలా ఎగిరిపోతాయో, మనం భజన చేసినప్పుడు మన మనస్సులో నుండి ఈ దుష్టగుణాలు వెళ్లిపోతాయని మన స్వామివారు చెప్పారు. ఇంకా భావము వీటిలోకెల్లా ముఖ్యమైనది. శిక్షణ లేకపోతే ఎలా ఉంటాడో మనకు తెలుసు. తాళము భావరాగములను సమన్వయపరుస్తుంది. పాడే పాటను ఒక క్రమ పద్ధతిలో నడుపుతుంది. మనం

భావము వీటిలోకెల్లా ముఖ్యమైనది. అయితే భావము కూడా ఏదో కొన్ని పదాల అల్లిక కాదు, హృదయాంతరాలలో నుండి జనించే తరంగ ప్రవాహంలా ఉండాలి ఈ భావం. స్వామివారు భావాన్ని గురించి వివరిస్తూ, సంగీతం తెలియకపోయినా రాగతాళాల సాధన చేయకపోయినప్పటికీ భగవంతునికై స్వచ్ఛమైన నిర్మలమైన ఆర్తితో కూడిన భావాలు మనకు ఉన్నప్పుడు రాగతాళాలు కూడా వాటంతట అవే వచ్చి చేరుతాయి అన్నారు. అంతటి విశిష్టమైనది ఈ భావం. ఎప్పుడైతే మనం ఇటువంటి భావ రాగ తాళములతో కూడిన భజనను చేయగలుగుతామో, అప్పుడు మనం ఆ పరమాత్ముణ్ణి మనచింతకే రప్పించుకోగలం. ఈ విషయాలను ప్రతి భక్తుడు తమ స్వానుభవంతో తెలుసుకునేందుకుగాను స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో నేటి నుండి మన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మానస భజరే అనే భజన శిక్షణా కార్యక్రమంలో మనం ప్రతివారం ఒక్కొక్క భజనలోని భావాన్ని గమనిస్తూ రాగతాళయుక్తంగా వాటిని పాడటం నేర్చుకుని అమృతతుల్యమైన ఆ భజనానందంలో తరిస్తూ భగవానుని పాదపద్మముల చేరు మార్గమున పయనిద్దాం. ఈనాడు మనం ప్రథమ పూజ్యుడైన గణపతి భజనతో ఈ భజన శిక్షణా తరగతులను ప్రారంభించుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన

0: మనం పలికే ప్రతి పలుకులో, మాట్లాడే ప్రతి మాటలో స్పష్టత, దాన్ని పలికే ఉచ్చారణ విధానం చాలా ముఖ్యమైనవి. అందులోనూ భగవంతుణ్ణి ప్రార్థించే ముందు దాన్ని మనం స్పష్టంగా తెలుసుకుని వాటిని ఉచ్చరించాలి. ఇక్కడ నాకు మన ఇతిహాసాలలో తెలుసుకున్న ఒక చక్కని సన్నివేశం గుర్తుకొస్తుంది. పూర్వం రాక్షస సోదరులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు శివునికై కఠోర తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారట. అందులో ఒక్కొక్కరూ శంకరుణ్ణి వారి కోరికలను కోరుకుంటున్నప్పుడు రెండవ వాడైన కుంభకర్ణుడు శివునికి తన కోరికను వివరిస్తూ, నిర్దయ అని కోరుకోవడానికి బదులు నిత్యం నిద్ర కావాలని ఉచ్చరించాడట. అంతే, శివుడు తదాస్తు అనగానే తను నిద్రలోకి వెళ్లిపోయాడు. కాబట్టి ప్రతి పదం యొక్క ఉచ్చారణ ఎంతో స్పష్టంగా ఉండాలి. కనుక ముందుగా ఈ భజన యొక్క శుద్ధ సాహిత్యాన్ని మనం జాగ్రత్తగా విందాం.
1: మహాగణపతే నమోస్తుతే మాతంగ వదన నమోస్తుతే ఆది పూజిత గణనాథ ఆనంద దాయక గణనాథ ప్రథమ వందన ప్రణవాకార విఘ్నేశ్వర వినాయక.
0: ప్రతి పదాన్ని ఎలా పలకాలో విన్నారు కదా. ఇప్పుడు ఇక ఈ భజనను ఎలా పాడాలో నేర్చుకుందాం. ఎటువంటి వాద్య సహకారం లేకుండా పాడిన ఈ భజనలో శ్రోతలందరూ ఇందులో ప్రతి పంక్తిని మొదటిసారి పాడినప్పుడు శ్రద్ధగా విని, రెండవసారి వచ్చినప్పుడు మీరందరూ కూడా దానితో కలిసి అనుసరించండి. ఇప్పుడు మనం వినబోయే ఈ భజన 1.5 శృతిలో ఉంది.

శ్రోతలందరూ విన్నారు కదా ఈ భజనను ఏ విధంగా పాడాలో. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం గురించి తెలిసిన శ్రోతల కోసం ఈ భజన యొక్క రాగం, స్వరాలు, తాళం గురించి కొంత తెలుసుకుందాం. ఈ భజన కర్ణాటక సంగీతంలోని ముఖ్య రాగాలలో ఒకటైన హంసధ్వని రాగంలో ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలి నిషాదం. అయితే శ్రోతలందరూ ఒక్క విషయం గమనించాలి, ఆది పూజిత గణనాథ అన్న ఒక్క పంక్తిలో చతుర్శ్రుతి దైవతం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అనుసరించి ఈ భజన ఆది తాళంలో ఉంది. అది ఈ భజనలో ఏ విధంగా ఉందో విందాం.

ఈ భజన యొక్క రాగం, తాళం, పాడే విధానం నేర్చుకున్నాక ఇప్పుడు భజనలో ముఖ్యాంశమైన అర్థం, భావం గురించి కొంత గమనిద్దాం.

మహా అనే పదము చాలా గొప్ప లేదా అన్నింటికన్నా పెద్ద లేదా అతి ముఖ్యమైన అనే అర్థాన్ని సూచిస్తుంది. గణపతి అనగా గణములకు పతి అనగా అధిపతి అని అర్థము. గణములు అనగా మనము సామాన్య అర్థములో తెలుసుకోవాలంటే ఒక సైన్యము అని చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ సృష్టి స్థితి లయములకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆధారం అని అందరికీ తెలిసిన విషయమే. అన్ని లోకాలలో పరిపాలించే ఆ త్రిమూర్తుల సైన్యమే ఈ గణములు. ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడు పార్వతి గణములన్నింటిపైన అధిపతిని నిర్ణయించాలని తమ పుత్రులైన వినాయకుణ్ణి కుమారస్వామిని పిలిపించి అన్ని లోకములను ఎవరైతే ప్రదక్షిణ చేసి ముందుగా తమ వద్దకు వస్తారో వారికి గణాధిపత్యాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించారట. నెమలి వాహనంపై కుమారస్వామి తన పనిని ప్రారంభించాడు. ఇక ఎలుక వాహనంపై వినాయకుడు ప్రదక్షిణలు ప్రారంభించాలి. తన తమ్ముని వాహనమైన నెమలితో పోల్చి చూస్తే తన వాహనం చాలా అల్పమైనది, వేగముగా ప్రదక్షిణ చేయలేనిది. ఇక తానేమో బొజ్జగణపతి. అందువలన తన తల్లిదండ్రులను ప్రార్థించుకుంటూ వారికే ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి వారి ముందు నిలబడ్డాడట. ఎంతో అలసటతో ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చిన కుమారస్వామి తన అన్నగారు అప్పటికే తల్లిదండ్రుల వద్ద ఉండటము గమనించి నివ్వెరపోయాడట. అన్ని లోకాలు తన తల్లిదండ్రులే అని భావించిన వినాయకుని భక్తిభావములను బుద్ధికుశలతలకు పొంగిపోయి పార్వతీ పరమేశ్వరులు గణములపై ఆధిపత్యాన్ని వినాయకుడికి ఇచ్చారట. అందుకే ఈ బొజ్జగణపయ్యను గణపతి అని భక్తులు ప్రార్థిస్తారు. ఇక తరువాతి పదం నమోస్తుతే అనగా నమస్కారము అని అర్థం. మాతంగ అనగా ఏనుగు. ఇక వదన అనగా ముఖము అని అర్థం. అంటే ఏనుగు ముఖము కలిగిన వినాయకుడు అని అర్థం. ఏనుగు అన్ని జంతువులలో చాలా పెద్దది మాత్రమే కాదు, బుద్ధికుశలత కూడా కలిగిన జంతువు. దట్టమైన అడవులలో తన బుద్ధిని ఉపయోగించి మార్గములో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ బాటను సూచించగలిగిన శక్తి సామర్థ్యములు కలిగినది. అంతేకాకుండా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ అతి భారములు సైతం మోయగలిగినది. అదేవిధంగా ఏనుగు ముఖమును కలిగిన గణపతి మనం ఈ లౌకిక ప్రపంచములోని అనేక అడ్డంకులను దాటటానికి సన్మార్గములను చూపించి అనంతమైన నిత్య సత్యమైన ఆనందము పొందుటకు సుగమము చేస్తున్నాడనుటలో ఎట్టి సందేహమూ లేదు. నమోస్తుతే అనగా మన నమస్సులను అర్పిస్తున్నామనే అర్థమును చెప్పుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటున్నది. మనం ఎదుటివారికి నమస్కారము చేసేటప్పుడు హృదయస్థానంలో రెండు చేతులు జోడించుతాము. మనలోని అహంకారము, ఈర్ష్య, ద్వేషభావములు నశించినప్పుడే హృదయపూర్వకమైన అంజలిని అనగా నమస్కారమును చేయగలుగుతాము. భగవంతునికి కూడా మనం మనసా వాచా కర్మణ శరణాగతి అర్థిస్తూ నమస్కరిస్తున్నాం. ఎప్పుడైతే భక్తునకు ఇట్టి భావం కలుగుతుందో తప్పక భగవంతుని సాన్నిహిత్యాన్ని అనుభవించగలుగుతాడు.

0: ఆది అనగా మొదలు లేదా ప్రారంభ దశ అని చెప్పుకోవచ్చు. ఆదిలో అనగా ఏ పనినైనా ప్రారంభించడానికి ముందుగా వినాయకుడిని కొలుస్తారు. ఎలాంటి అడ్డంకులు రాకుండా చేయబో కార్యక్రమము నిర్విఘ్నముగా సాగాలని, చక్కని ప్రతిఫలము మనము పొందాలని ప్రార్థిస్తూ గణేశునికి మొదలు పూజలు చేస్తాము. ఏదైనా వ్రతముగాని యజ్ఞముగాని లేదా ఇంకా ఎలాంటి కార్యానికైనను వినాయకుడిని ఆదిలోనే పూజింపవలసినదే. ఆదిలో వినాయకునికి చేసే పూజ భారతజాతి సత్సాంప్రదాయం. మనం స్వామి సన్నిధిలో కూడా
1: ఓం గణనాం త్వా గణపతి గుం హవామహే
0: అంటూ వేదపారాయణం ప్రారంభిస్తాం. అదే విధముగా భజనలు ప్రారంభించే ముందు గణపతి భజనతో ప్రారంభించటం సాయి భక్తులందరికీ తెలిసిన విషయమే. ఇక తరువాతి పదం గణనాథ అనగా గణములన్నింటికీ నాదుడు లేదా యజమాని లేదా అధిపతి అని అర్థం.
2: ఆనందదాయక గణనాథ.
0: ఆనందదాయక అంటే సంతోషమును ఇచ్చువాడు అని అర్థం. వినాయకుని పటము గాని విగ్రహమును గాని చక్కగా పరిశీలిస్తే మనకు ఆయన నాలుగు చేతులతో కనబడతాడు. ఒక చేతిలో పాశము ఉంటుంది. దీని ద్వారా మానవాళిని భవబంధములలో చిక్కుకోకుండా ఆయన మనలందరినీ కాపాడుతాడని అర్థం. క్లుప్తంగా చెప్పుకోవాలంటే మాయలో పడిపోకుండా అడ్డుకుంటాడని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక చేతిలో అంకుశం ఉంటుంది, అనగా కామ క్రోధ మోహ మదమాత్సర్యములను అణచివేసి సన్మార్గములో నడిపించగల సమర్థుడు ఈ గణనాథుడని చెప్పుకోవచ్చు. మరొక చేతిలో మోదకములుంటాయి. మోదకమునే కుడుములు అని కొన్ని ప్రాంతాల వారు అంటారు. ఇది ఒక తీపి వంటకం, అనగా భక్త ప్రజానికానికి ఎప్పుడూ తీపి పంచుతూ సుఖములను సంతోషాలను ప్రసాదిస్తాడని అర్థము. నాల్గవ చేయి అభయహస్తమును సూచిస్తుంది. నన్ను నమ్మిన వారి బాధ్యతలను స్వీకరించి వారిని ఎల్లవేళలా కాపాడుతానని అభయహస్తం చూపుతాడాయన. ఇంతటి దయామయుడైన ఆయనను మనస్ఫూర్తిగా పూజించటం మన కర్తవ్యం. గడ్డి పోచ అయినా భక్తితో సమర్పిస్తే ఆనందంగా స్వీకరిస్తాడు ఈ గణనాథుడు.

ప్రథమ వందన అనగా మొట్టమొదట పూజింపదగినవాడు అని అర్థం. ఇక తర్వాతి పదము ప్రణవాకార అనగా అకార ఉకార మకార సమ్మిళితమే ఓంకారము. ఓంకారమే ప్రతి జీవి హృదయాంతరాలములలోనూ విశ్వమంతటను ప్రతిధ్వనిస్తున్న ప్రణవ శబ్దం. ఇట్టి ప్రణవమునే ఆకారముగా కలవాడని అర్థము.

విఘ్నములు అనగా అడ్డంకులు లేదా ఒక వ్యక్తికి ఎదురయ్యే ఒడిదుడుకులు అని చెప్పుకోవచ్చు. ఈశ్వర అనగా ప్రభువు మన జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను రూపుమాపగల ప్రభువు అని దీని భావం. భక్తితో ప్రార్థించి నాకు నీవే దిక్కు అని శరణాగతులైతే తప్పక ఆ గణనాథుడు మనకున్న అడ్డంకులను తొలగించి దారిని చక్కగా ఏర్పరచుతాడని భావము. వినాయక, ఇందులో వి అంటే లేదు, లేకుండుట అని అర్థము. గణపతి అందరికీ నాయకుడు. ఇట్టి దేవునికి ఇక వేరెవ్వరు నాయకుడు గాని అధిపతి గాని ఉండరు. త్రిమూర్తులు సహితము ఈయనను పూజింపదగినవారే. నాయకుడు లేని ఏకైక ప్రభువుగా మనము ఈ ఆదిపూజ్యుణ్ణి వినాయకుడు అని అంటున్నాం. శ్రోతలందరి సౌకర్యం కోసం మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని విందాము.

ఈనాటి మన కార్యక్రమంలో ఈ గణపతి భజనలోని భావరాగ తాళాలను నేర్చుకుని దానిలోని మాధుర్యాన్ని శ్రోతలందరూ అనుభవించారని భావిస్తున్నాము. వచ్చే ఆదివారం మరొక భజనతో మనం ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఈ భజనను మీరు మన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో వినవచ్చు. తద్వారా మీరంతా సాధన చేసి ఈ భజనను చక్కగా నేర్చుకుని ఆనందంగా పాడుకుంటూ అనుభవించవచ్చు. మానస భజరే అనే ఈ భజన శిక్షణ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ చివరిగా స్వామి చింత వారి విద్యార్థులు ప్రశాంతి నిలయంలోని భజనలలో పాడిన ఈ భజనను విందాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. స్వామి పాదారవిందాలకు నా శిరసాష్టాంగ ప్రణామాలు. అవతార వైభవానికి అతి ముఖ్యంగా చూస్తే వేద పోషణ ఏవ, దానికోసమే భగవంతుడు అవతరించారు అని చెప్పవచ్చు. ఈ వేదోద్ధారణ స్వామి 1940 నుంచే స్వామి మొదలుపెట్టారు. అవతారిక్ డిక్లరేషన్ డే 20 అక్టోబర్ స్వామి అవతార వైభవం లోకానికి అందరికీ ఇచ్చినప్పుడు అన్ని ధర్మానికి మూలం వేదం. ఈరోజు మానవాళ్ళనున్న అన్ని రోగానికి ఒకే ఒక ఔషధి వేదమే. దాని నుంచి వేదోద్ధారణం మా అవతారానికి చాలా ముఖ్యమైన ఒక అంశం అని స్వామి 1940 నుంచే సూచన ఇచ్చారు. అది అయిన తర్వాత మళ్ళీ 1955 ఆ సమయంలో రమణ మహర్షి ప్రధాన శిష్యుడు అయిన స్వామి అమృతానంద అని ఆయన స్వామి దర్శనానికి కోసం వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయనకి కోరియగదిలో పిలిచినప్పుడు ఆయన చెప్పకుండానే స్వామి ఆయనతో చెప్పారు, రమణ మహర్షి నీకు కొంచెం డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు వేదోద్ధారణ కోసం నీవు అది యూజ్ చేయాలి అని స్వామి చెప్పినారు. ఆయన చెప్పకుండానే నీవు, నాకు తెలుసు నీవెంతో చాలా మందిని కలిశావు, మదన మోహన మాళవీయ, భగవాన్ దాసు, మళ్ళీ ఈయన తిలక్, ఇట్లాంటి పెద్ద పెద్ద మనుషుల్ని అన్ని కలిసి ఎట్లా వేదోద్ధారణం చేయాలా అని చాలా కష్టపెట్టావు. ఆ డబ్బంతా నీ ఒక ట్రస్ట్ చేసి బ్యాంకులో పెట్టినావు, అది కూడా నాకు తెలుసు. అయితే ఇప్పుడు నుంచి నీవు దాని గురించి నీవు ఏమి ఆలోచన వద్దు, దానికోసమే నేను అవతరించాను, ఇప్పుడు నుంచి అదన్నీ నేనే చూసుకుంటాను అని స్వామి ఆయనతో అన్నారు. అది ఆయన తర్వాత కోరిగది నుంచి ఆయన కస్తూరి గారిని కలిసిన తర్వాత చెప్పారు, నాకు ఈరోజు చాలా హాయిగా ఉంది, ఈరోజు వరకు నాకు నేను అది ఏం చేయలేకపోతున్నానే అని ఆ బాధ నాలో ఉంది. ఈ స్వామి అది చెప్పిన తర్వాత ఇంకా నాకు మనసులో ఏ బెంగలేదు. ఆయన చాలా శాంతంగా తర్వాత స్వామిలో ఐక్యమైపోయారు. అప్పుడు నుంచే స్వామి మనసులో ఉంది అది వేద పోషణే స్వామి లైఫ్ ఆధారమని. అది ఆయన తర్వాత 1960 అని చెప్పవచ్చు, ఒక ఫ్రాన్స్ నుంచి ఒక పెద్ద వేదం మంచిగా తెలిసిన ఒక పెద్ద విజ్ఞానవేత్త, ఆయన ఈ వేదాల్ని అన్ని ఫ్రెంచ్కు ట్రాన్స్లేట్ చేయాలని భారతదేశం వచ్చారు. అప్పుడు ఆయన స్వామి దర్శనానికి కోసం వచ్చినప్పుడు స్వామి ఆ కస్తూరి గారు కూడా ఉన్నారు. సడన్గా ఆయన స్వామితో చేతిలో స్వామి చేతు పెట్టుకొని ప్రార్థించారు, స్వామి అంత ఈస్ట్ వెస్ట్ అంత ఈ వేద భూమి పునః ఉద్ధరించాలా అని అందరూ ఎదురు చూస్తున్నారు స్వామి, అది స్వామి మీరే అది చేయాలా స్వామి అని స్వామితో ప్రార్థించారు. అప్పుడు స్వామి అన్నారు, నీవు దానికోసం ఆలోచన చేయవద్దు, తప్పకుండా అది నెరవేరుతుంది, నేనే అన్ని అది చూసుకుంటాను,
నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే నీవు దీని గురించి తప్పకుండా వింటావు అని స్వామి ఆయన అనుగ్రహం చేశారు. 1960, 1961 ఆ టైంలో స్వామి అప్పుడప్పుడు వెంకటగిరి వెళుతూ ఉంటారు. అక్కడ వెంకటగిరి రాజా స్వామి ఉన్నప్పుడు అక్కడ ఉన్న వేద పండితులని ఆహ్వానం చేసి ప్రతి సాయంకాలం అక్కడ వాళ్ళది ప్రభాషణం అదన్నీ అయిన తర్వాత స్వామి కూడా వేదం గురించి ఉపనిషత్ గురించి చాలా ప్రభాషణం ఇచ్చేసేవాడు. ఆ టైంలోనే ఆ స్వామి ఒకతూరి ఈస్ట్ గోదావరి డివోటీస్ స్వామి వచ్చి స్వామి అక్కడ ఒక యజ్ఞం ఒక సప్తాహం అక్కడ స్వామి చేయాలా అని స్వామితో ప్రార్థించారు. అప్పుడు స్వామి అన్నారు, ఈ యజ్ఞం పుట్టపర్తిలో చేస్తే చాలామంది ఎంతో డివోటీస్ ఆనందిస్తారు, అక్కడ పుట్టపర్తి చేస్తామన్నారు. అప్పటి నుంచి 1962 దసరాకు ప్రప్రథమం ఇక్కడ పుట్టపర్తిలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరిగింది. 1962 ప్రప్రథమంతో ఇక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం లేదు, ఒక అక్కడే ఒక షెడ్ లాగా ఉంది ముందు, అక్కడే జరిగింది. అది ఆయన తర్వాత 1962 నుంచి ప్రతి సంవత్సరం ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరుగుతూనే ఉంది. ఆ సమయంలోనే ఆ 1962 స్వామి బర్త్డే రోజు స్వామి అందరికీ ఈ వేద పోషణ కోసమే నేను వచ్చాను, వేదమూలం ఇదం జగద్, ఆ వేదమును మనం పోషిస్తూ ఉంటే మిగతా అన్ని సరిపోతుంది, మా అవతార ఉద్దేశమే వేద పోషణ విద్వత్ పోషణ ధర్మస్థాపన భక్తరక్షణ. ధర్మస్థాపనం చేయాలా అంటే వేదం దానికి ఒక మూలాధారమైనది, ఆ వేదాన్ని పోషిస్తేనే ధర్మస్థాపన జరుగుతుంది. ఆ వేదాలు పోషించాలా అంటే వేద పండితుల్ని పోషించాలి. సో అదే నాకు మా అవతార ఉద్దేశం అని చెప్పి 1962 స్వామి పుట్టినరోజుకు స్వామి వేద పాఠశాల ఇక్కడ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి వేద శాస్త్ర పాఠశాల అని పేరుతో స్వామి ఇక్కడ మొదలుపెట్టారు. అదే ఒక ఫార్మల్గా ఒక ఇన్స్టిట్యూషన్గా ఇక్కడ కొన్ని పిల్లలతో ఇక్కడ వేద పాఠనం ఇక్కడ ప్రశాంతి నిలయములో స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత 1965 స్వామి ప్రప్రథమంగా ఒక వేద విద్వాంసుల్ని అన్ని పిలిపించి ఒక విద్వన్ మహాసభ, శ్రీ సత్యసాయి విద్వన్ మహాసభ అని ప్రప్రథమం స్వామి 1965 మొదలుపెట్టారు. అప్పుడు ఒక 200 విద్వాంసుల్ని అన్ని పిలిచి మీరు అన్ని ఇండియా కాకుండా అన్ని చోట్ల పోయి ఈ వేద ప్రచారం చేయాలి, ఎందుకంటే దానించే మనకు మంచిది వస్తుంది, ఈ లోకములో అన్ని దుఃఖానికి కారణం మనం వేదం మర్చిపోవటమే, దాని నుంచే ఆ వేదం సరిగా మనం అది ఉచ్చరించి ఆచరించుంటే మన లైఫ్లో అన్ని మంచిగా జరుగుతుందని. అదే సంవత్సరం స్వామి ఏం చేశారంటే 1965 స్వామి సత్యసాయి ఆర్గనైజేషన్ కూడా ఫార్మల్గా ఇనాగ్రేట్ చేశారు. మీరు కనెక్షన్ చూసుకోండి, ఎందుకంటే వేదం ఉచ్చారణం చేసేది మనం, ఉచ్చారణ ఒకటి, ఇంకొకటి మన ప్రాక్టికల్ లైఫ్లో అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా అని సత్యసాయి ఆర్గనైజేషన్ దానిలో వచ్చింది. అక్కడ ఏముంది సత్యసాయి ఆర్గనైజేషన్లో, మొట్టమొదటి నామస్మరణ ఉంది, సేవ ఉంది, ఇవన్నీ చూస్తే వేదా నుంచే స్వామి ప్రతి పదం స్వామి ఏమి చెప్పినా అది వేదమే. ఆ స్వామి దేనికోసం ఆర్గనైజేషన్ అదో శ్రీ సత్యసాయి
డివోషన్ ఆర్గనైజేషన్ చెప్పలేదు, సేవా ఆర్గనైజేషన్ అన్నారు. అది సేవలో దేనికోసం స్వామి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు? ఇప్పుడు వరకు ఒక్క అవతారమైన సేవా ద్వారా మనకు సెల్ఫ్ రిలేషన్ తప్పకుండా జరుగుతుంది అని చెప్పినది ఇంకెవ్వరు అట్లా చెప్పలేదు. స్వామి ఒకటే ఆ మార్గం చూపించారు. ఎందుకంటే ఇప్పుడు వేదంలో ఏం చెప్తుంది, ఆ వేదం అన్ని నాలుగు వేదగలు చేసి మనం చూస్తే దానితో ఏది మెయిన్గా ఉందని చూస్తే మన నాలుగు మహావాక్యాలు ఉన్నాయి. అది ఏం చెప్తా ఉంది, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్ముడే, తత్ త్వం అసి, అదే నీవు, నీవు కూడా బ్రహ్మనే, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, అన్ని నాలుగు వేదం తీస్తే ఇదే మూలంగా మీరు కనిపిస్తారు దానిలో. అది ప్రాక్టికల్గా లైఫ్ లో ఎట్లా ఇప్పుడు చెప్పవచ్చు, నూరు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి, ఆ జ్ఞానం మనకుందా? ఒక తూరి స్వామి ఒక పిల్లవాడితో అడిగారు, హూ ఆర్ యూ అని. స్వామి, ఐఎమ్ గాడ్ అన్న. నీవు కూడా గాడ్ అయితే నీవు పోయి దర్శనం ఇవ్వు. అప్పుడు ఆయన ఊరికే ఉన్నారు స్వామి. ఎందుకంటే మీరు మాటలతో కానీ ఆ మనకు ఆ కన్విక్షన్ ఉండాలి. ఆ కన్విక్షన్ ఉంటే మనం తప్పకుండా అది చేయగలము. అది ఆ కన్విక్షన్ రావడానికి కోసం, అది ఎట్లా వస్తుంది అని ఆ ప్రాక్టికల్గా నిరూపడం కోసం సేవా పెట్టారు. సేవా మార్గంలో ఏమవుతుందంటే మనం ఇంకొకరికి ఆ ఎవరు కష్టపడతారో ఒక దయాపూర్ణ హృదయం మన సేవ నుంచి మనకు వస్తుంది. ఇంకొకరిని మనం సహోదరునిగా చూడడానికి, అది కాకుండా మనం ఆ స్థితిలో ఉంటే మనం ఎంత బాధపడతారు, ఆ స్వయంగా అనుభవించి ఆ పరిణి యొక్క బాధ తీర్చడానికి ప్రయత్నిస్తారు. దాని నుంచే స్వామి అది ఏమిటంటే, అది ఎట్లా అవుతుందంటే, అది మనకు ఆ బాధ వస్తే మనం ఎట్లా కష్టపడతారు అట్లా మిగతా వాళ్ళకు ఉండకూడదు. అదే ఏకాత్మ భావం అనేది. అది ప్రాక్టికల్గా నిరూపణ చేయడానికి స్వామి సేవా మార్గం పెట్టారు. ఆ వేదంలో ఏమేమి చెప్తుందో ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తు చూడండి. మాతృదేవోభవ పితృదేవోభవ, మీ అమ్మని దేవంగా చూడు. పితృదేవోభవ, నీ నాన్నగారిని నీ దేవంగా చూడు. ఆచార్య దేవోభవ, నీ టీచర్ని దేవంగా చూడు. అతిథి దేవోభవ, ఎవరి మన ఇంటికి వచ్చినా కూడా అదో దేవస్వరూపంగా చూడు నాయన. ఇవన్నీ వేదవాక్యాలు స్వామి ఏమంటున్నారు మనకు కూడా, ఆయన రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఎప్పుడు కూడా మీరు తల్లిదండ్రిని మీరు సంతృప్తి పడితే స్వామి సంతృప్తి పడతారు. ఇవన్నీ స్వామి ప్రతి మాటలు మనం చూస్తే అదన్నీ వేదమే ఆధారం. దాని నుంచి వేద పోషణ అంటే చాలా మంది అంటారు, ఓ వేదానికి దేనికి ఏమి సంబంధం లేదండి, ఇది ఎందుకు చెప్పాలా, ఇది ఏదో బ్రాహ్మిన్స్ చేసిన ఏదో పని దేనికి. చాలా పొరపాటు అండి. ఇది భగవంతు అవతారమే వేద పోషణ కోసమే అని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే చాలా మంది ముందు, ఏ ఇవన్నీ అవసరం లేదు, ఇదేదో బ్రాహ్మిన్స్, ఇది స్వామి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు కూడా నేను కూడా చాలా విన్నాను దీని గురించి. ఎప్పుడు కూడా స్వామి ఏం తలచినా సరే నిస్వార్థంగా, ఆయన లోక కళ్యాణమే ఆయనకి ముఖ్యం కానీ, ఇది ఈ వేదం అనేది ఒక జాతి కానీ ఒక మతం కానీ ఒక కులం కానికి ఇది సంబంధించింది కాదు. ఇది చాలా పవిత్రమైన, ఇది ఒక్క మానవ జాతికి కంప్లీట్ గా ఒక డిఫరెన్స్ కాస్ట్ లేకుండా అందరికీ ఆ ప్రతి పదం, ఆ వేద ఉచ్చారణం, ఆ ఒక్క ఆ సౌండ్ అంటారు శబ్ద, ఆ శబ్ద వైబ్రేషనే మనకు మనసులో ఎంతో పరివర్తనగా ఉంటుంది. దాని నుంచి స్వామి అంత ప్రాధాన్యం ఇచ్చారు. మళ్ళీ 1965 అయిన తర్వాత
అప్పుడు ప్రతి సంవత్సరం ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరుగుతూనే ఉండింది. తర్వాత 2003లో నాకు స్వామి డైరెక్టర్ ఇక్కడ ఉన్నప్పుడు, నేను స్వామి కాలేజీ నుంచి అక్కడ అధ్యయనం పూర్తి అయిన తర్వాత ఇక్కడ స్వామి దగ్గరకి ఇక్కడ వచ్చినప్పుడు స్వామి అన్నారు, నీ శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో పిల్లలకి అన్ని వేదం చెప్పించు, దానికి ముందర ఇక్కడ వేదం అందరం కలిసి చెప్పే వేదం అప్పుడు ఎప్పుడు కూడా లేదు అట్లాంటి ఒక సందర్భం. మా నేను కూడా వేదం నేర్చుకున్నది ఎప్పుడో ఇక్కడ వెకేషన్కి వచ్చినప్పుడు స్వామి స్వామి వచ్చి మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, ఒక 10 మందిని స్వామి పిలిచి చెప్పారు, మీరు పోయి వేదం నేర్చుకోండి, నేను ఇక్కడ కామావధానితో చెప్పి క్లాసెస్ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తాను. అక్కడ ఒక 10 మందికి అట్లా కామావధానితో స్వామి చెప్పించారు. అప్పుడు మా అదృష్టం అంటే స్వామి కూడా మా క్లాసులో వచ్చి కూర్చొని అంత చాలా సేపు స్వామి వింటూ ఉంటారు. అది ఆయన తర్వాత అప్పుడప్పుడు పరీక్షణ కూడా పెడతారు స్వామి, ప్రతి వాడిని అడుగుతారు, ఇప్పుడు నీవు చెప్పు నీవు చెప్పు. అప్పుడు ఒక అబ్బాయి చెప్పారు, స్వామి అందరం కలిసి చెప్పినప్పుడు నేను చెప్తాను స్వామి, నేను వేడివేడిగా చెప్పలేము స్వామి, స్వామి చెప్పారు నేను అది ఒప్పుకోను. ప్రతి వాళ్ళకి ప్రతి వ్యక్తికి అది వాళ్ళకి తెలియాలా, ఎట్లా మనం కరెక్ట్ గా అది ప్రొనౌన్స్ చేయాలి, ఇవన్నీ అందరికీ మంచిగా మీకు తెలియవాలని అని స్వామి అప్పుడు చెప్పారు. అది ఆయన తర్వాత స్వామి చాలా ఎంకరేజ్ చేసేవారు వేదానికి. అప్పుడు ప్రతి స్వామి ప్రభాషణం కూడా, ప్రభాషణం స్వామి ఉండాలంటే ఎక్కడైనా సరే, పుట్టపర్తిలో కాదు, స్వామి ముంబైకి వెళ్ళినా సరే, హైదరాబాద్ వెళ్ళినా సరే, ఎక్కడ ఏ ప్రదేశం వెళ్ళినా సరే, స్వామి ప్రభాషణానికి ముందు ప్రప్రథమంతో కార్యక్రమం ప్రప్రథమం వేద పారాయణం, అదూ కూడా బ్రహ్మశ్రీ కామావధాని గారిగా చేస్తారు. ఎన్ని సంవత్సరం దాని నుంచి స్వామి ఎక్కడ వెళ్ళినా సరే కామావధాని గారిని కూడా తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే స్వామి యొక్క ప్రభాషణం ఇవ్వాలంటే ఆయన వేదం చెప్పకుండా స్వామి ప్రభాషణమే ఉండదు, అది ఉండేది అప్పటి నుంచి, ఎన్నో సంవత్సరం అది జరిగేది. తర్వాత పిల్లలు కొంచెం కొంచెం నేర్చుకున్నప్పుడు పిల్లల్ని పిలిచి, ఒక కూతురి నాకు ఇంకా గుర్తుంది, 1978 అనుకున్నాము, ఆ సంవత్సరం దసరా ఫస్ట్ రోజు, దసరా ఫస్ట్ రోజు మేమంతా ఇక్కడ స్వామి దర్శనానికి కోసం, ఆ రోజు ఫస్ట్ రోజు ఎట్లా అంటే అందరూ కిందనే మందిరంలోనే ఉంటారన్నమాట. ఫస్ట్ రోజు స్వామి టెరస్ పైన వచ్చి అక్కడ ధ్వజారోహణం చేస్తారు. అది అయిన తర్వాత అక్కడే కూర్చొని ఆ బాల్కనీలోనే, పాత మన ప్రశాంతి నిలయంలో బాల్కనీలో కూర్చొని స్వామి ప్రభాషణం ఇస్తారు అందరికి. అప్పుడు ఆ సందర్భం రోజు మేమందరూ కింద ఉన్నారు, సడన్ గా ఒక అబ్బాయి స్వామి కోరిక గది నుంచి బయట వచ్చి చెప్పారు, స్వామి పిలుస్తున్నారు కొన్ని పిల్లలు వేదం పిల్లల్ని. వెళ్ళినప్పుడు స్వామి ప్రప్రథమం మేము స్వామి రూమ్ దగ్గర లోపల వెళుతున్నాము, పైకి స్వామి రూమ్లో అక్కడ స్వామి కూర్చొని చెప్పారు, ఈరోజు వేద పారాయణం మీరే చేయండి. అప్పో ఫస్ట్ అదే పబ్లిక్ గా మాకు ఒక అవకాశం అక్కడ అందరూ ముందర చెప్పడానికి, ప్రశాంతి నిలయం అక్కడ పైన అది స్వామి అట్టల స్వామి మాకు, ఎక్కడెక్కడ స్వామి వెళ్తారో అక్కడ మళ్ళీ సమ్మర్ కోర్స్ ఉంటుంది బృందావన్లో, ఆ టైంలో ప్రతిరోజు స్వామి ఆడిటోరియం, స్వామి ఆడిటోరియం వస్తారు అక్కడ సాయంకాలం ప్రభాషణానికి, ఆ ఆడిటోరియం ఎంట్రన్స్ నుంచి లోపలికి స్వామికి ఒక ప్రొసెషన్ కా తీసుకుని వెళ్ళి, స్టేజ్కి తీసుకుని వెళ్ళి అక్కడ స్వామి చెప్పేదాకా వేదం చెప్పి ప్రతిరోజు మాకు పాద నమస్కారం కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఏదో అప్పుడు అంత ఎంకరేజ్ చేసేవారు స్వామి వేదం అని. అప్పుడు చాలామంది పిల్లలు ఇది స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వేదానికి, అప్పుడు కూడా ఇది చాలా కొంతమంది ఏదో నేర్చుకుంటున్నారు ఇంట్రెస్ట్తో, ఎక్కువ మంది ఏమీ లేకు, ఒక 10-15 మంది అంతే. అది అయిన తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు స్వామి చెప్పారు అందరికీ వేదం చెప్పించాలి అని, మొట్టమొట్ట హైయర్ సెకండరీ స్కూల్లో స్వామి నన్ను పంపించి చెప్పారు అందరికీ వేదం చెప్పు, అదే మాకు ఫస్ట్ అసైన్మెంట్ స్వామితో అనమాట. ప్రతి పీరియడ్
వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఖాళీగా సెలవుంతో పొద్దునుంచి సాయంకాలం వర నేను వేదం చెప్పి ప్రప్రథమం వినాయక చతుర్థి రోజు గణేష చతుర్థి మీకు తెలుసు అందరికి, ఆ రోజు స్వామి మందిరములో స్వామి అందరితో వేదం చెప్పమన్నారు. ప్రప్రథమం స్వామి ముందర అందరు పిల్లలు ఏకకంఠంతో స్వామితో స్వామి ముందర వేదం చెప్పారు. స్వామి చాలా సంతోషపడ్డారు, స్వామి నా దగ్గర వచ్చి పిల్లలు బాగా చెప్తున్నారని చెప్పి. భగవంతుని ఒక్క మాట మనకు లైఫ్లో మంచిది అని అదే మన జీవితం అంతా ధన్యం అండి. ఈ స్వామికి తృప్తి అని ఒక్క తూరి స్వామి చెప్పారంటే మనకు మన జీవితంలో ఇంకా ఏం కావాలా, అది బిగినింగ్ అనమాట. అప్పుడు హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు స్వామి చాలా ఎంకరేజ్ చేస్తున్నారని చూసినప్పుడు ప్రైమరీ స్కూల్ అక్కడ కూడా వేదం క్లాసెస్ మొదలు పెట్టారు. మళ్ళీ అప్పుడు ఇన్స్టిట్యూట్ లేదు, అప్పుడు స్వామి కాలేజ్ అనమాట, ఆర్ట్స్ సైన్స్ అండ్ కాలేజ్, అక్కడ కూడా వేదాన్ని మొదలు పెట్టారు. అది అయిన తర్వాత అనంతపూర్ పిల్లలు కూడా అక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా నేర్చుకోవడం మొదలు పెట్టారు. ప్రతి ఫంక్షన్కి అందరం కలిసి చెప్పడానికి అప్పటి నుంచే ఈ స్తోత్రాలు ఈ వేదాలు అన్ని ప్రతి ఫంక్షన్కి ఏదో ఒకటి కొత్త కొత్తగా జరుగుతూనే ఉంటుంది. అది కూడా అప్పుడు కూడా స్వామి మేము మా చిన్నతనంతో మేము అనుకునేది స్వామి ఏమో అన్నారు, స్వామి వేద పోషణ కోసం వచ్చినారని. ఇక్కడ ఇంతమంది ఒక 10 పిల్లలు 15 మందిలు ఒక 200 పిల్లలు వేదం చెప్తే ఇది వేద పోషణ వతన అవుతుంది స్వామి అని అనుకునేది. అయితే భగవంతుడు చెప్పారు కదా, నేను వేద పోషణ కోసమే వచ్చాను, మా జీవితం అంతా మా మిషనే వేద పోషణ. అయితే దాని గురించి స్వామి ఎక్కువ ఏమీ చేయట్లేదు అని. అది మన స్వామి ఏ లెవెల్లో ఏం చేస్తున్నారని ఎవరికి తెలుసు. ఏం జరిగిందంటే స్వామి సైలెంట్గా, ఎందుకంటే స్వామి చేసినది ఎప్పుడు ఒక పెద్ద రెవల్యూషన్గా రాదు, అది చాలా ఎవల్యూషన్గా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. స్వామి ఏం చేసినా కూడా అది సైలెంట్గా ఉన్నారు. తర్వాత 2003లో స్వామి మాట పంపించారు, నేను ప్రతిరోజు దర్శనానికి వచ్చినప్పుడు పిల్లలు వేదం చెప్పాలా అని. అప్పుడు వరకు స్వామి దర్శనానికి వస్తే పూర్ణచంద్ర ఆడిటోరియంటి బయటకి దర్శనానికి వస్తే స్వామి వస్తున్నారని ఆ సూచన ఏమిటంటే వాళ్ళు మ్యూజిక్ పెడతారు. ముందు స్వామి ఈ మందిరంలో ఉన్నప్పుడు స్వామి బయటకి వస్తున్నారని తెలియాలంటే అక్కడ స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉన్న పిల్లలు ఆ డ్యూటీ బాయ్స్ వాళ్ళు బయట వస్తారు. వాళ్ళు బయట వస్తే స్వామి బయటకి వస్తున్నట్టు. అప్పుడు అంత సైలెంట్గా ఉంటుంది. అది ఏం చెప్పాలా, అది స్వామి ఆ బయటకు అది ఒక్కొక్క ఆ స్వామి నవ్వటం ఏమి, స్వామి మాట్లాడటం ఏమి, ఒక్కొక్క ప్రతి డివోటీ దగ్గర వెళ్ళటం అప్పుడు అన్ని ఇసుక ఉండేది. స్వామి దానిలో నడిచి ప్రతి డివోటీస్ దగ్గర పోయి అంత అది ఒక అనుభవం ఉంది. మనం ఎన్ని వర్డ్స్ యూస్ చేసినా కూడా అవన్నీ మనకు చెప్పడానికి ఊహించడానికి కూడా ఆవదే ఆవదు. అది ఆయన తర్వాత ఈ మ్యూజిక్ మొదలుపెట్టింది. మ్యూజిక్ అంటే ఆ దాని ముందర స్వామి వచ్చే ముందర ఇదే ఆ పాత రోజులో 60 ఆ ప్రాంతంలో ప్రతిరోజు సాయంకాలం వీణా విజయమ్మ అని ఒక భక్తులారు ఇక్కడ ఉండేది. ప్రతిరోజు ఆయమ్మ వీణ వాయిస్తారు స్వామికి. అది ఆయన తర్వాత అన్ని సంవత్సరం అయిన తర్వాత ప్రతిరోజు భజనకు ముందు ఫ్లూటు ఆయన ఉంటుంది. ఇప్పుడు అది తర్వాత చాలా అట్లా ఒక్కొక్క స్వామి చాలా మందికి ఛాన్స్ ఇచ్చారు, ఎన్నెన్నో అనుభవాలు. అది ఆయన తర్వాత మళ్ళీ రికార్డెడ్ మ్యూజిక్ ప్రతిరోజు వాళ్ళు మొదలు పెట్టారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు రికార్డెడ్ మ్యూజిక్ ఉంటుంది. స్వామి మళ్ళీ కోరిక గదికి వెళ్ళినప్పుడు అవన్నీ స్టాప్ చేస్తారు. అట్లా ఆ దాని బదిలే స్వామి వచ్చినప్పుడు వేదం అందరం వేదం చెప్పాలా అని ప్రప్రథమంగా సెప్టెంబర్ 18, 2003 స్వామి సాయంకాలం ఆ రోజు వచ్చినప్పుడు వేదం మొదలుపెట్టాము. స్వామి దర్శనం ఇచ్చిన తర్వాత కోరి గదికి వెళ్ళిపోయారు. అది ఫస్ట్ మొదలుపెట్టాం. అప్పుడు వచ్చి సాయంకాలం మాత్రమే ఉండింది. పిల్లలు హాస్టల్ పిల్లలు కూడా సాయంకాలం వస్తారు, అందరం కలిసి చెప్పేవాం. స్వామి వచ్చి
ప్రతిరోజు సాయంకాలం మాత్రమే వేదం ఉండేది. తర్వాత స్వామి డిసెంబర్ మాసంలో ఒకదోరి స్వామి పొద్దున దర్శనం వచ్చినప్పుడు మేము కొంతమంది ఒక 4-5 మంది వేదం పిల్లలు అక్కడ వరాండాలో ఎప్పుడు ఉండేవాడు, ఎందుకంటే హాస్టల్ బాయ్స్ హాస్టల్ నుంచి పొద్దున వాళ్ళు రారు. అప్పుడు వార్డెన్ నాతో ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే సాయంకాలం మాత్రమే స్వామి చెప్పారు, సాయంకాలం అన్ని పిల్లలు ఉన్నప్పుడు వేదం చెప్పండి అని, పొద్దున గురించి ఏం చెప్పలేదు. ఆ రోజు స్వామి వచ్చి సడన్ గా ఏమి పొద్దున వేదం లేదు అని అడిగారు స్వామి. అప్పుడు వార్డెన్ చెప్పారు కదా సాయంకాలం పిల్లలు అందరు వస్తారు, అది ఆయన తర్వాతనే వేదం ఉంటుందని. నేను స్వామితో అన్నారు, స్వామి పిల్లలు రావట్లేదు స్వామి పొద్దున, దానికోసం మేము సాయంకాలం మాత్రమే వేదం ఉందని. సరే అన్నారు స్వామి. ఆహా అన్నారు స్వామి, వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ స్వామి అడిగారు, ఎందుకు పొద్దున వేదం లేదు అని. అప్పుడు స్వామియే దానికి ఉత్తరం, పిల్లలు రావట్లేదు పొద్దున అని చెప్పి స్వామి నవ్వుకొని వెళ్ళిపోయారు. అప్పుడు స్వామి ఏదో ఇండికేషన్ ఇచ్చినట్టుంది, సరే పిల్లలు అందరూ రావట్లేదు, మేము 3-4 మంది ఉన్నాము కదా, మనం హాయిగా చెప్పవచ్చు కదా స్వామి వచ్చినప్పుడు, మనం స్వామితో పర్మిషన్ అడుగుతాము అని ఆ ఉద్దేశంతో నెక్స్ట్ డే స్వామి పొద్దున వచ్చినప్పుడు మేము ఒక 4 దగ్గర కూర్చున్నారు. చూసినప్పుడు స్వామి దగ్గరికి వచ్చారు. ఏమి అన్నారు, స్వామి మీరు పర్మిషన్ ఇస్తే మేము పొద్దున మేము చేస్తాము స్వామి వేదంని. నేనేం చేసేది, పిల్లలు రావట్లేదు కదా అని చెప్పేసి స్వామి మళ్ళీ వెళ్ళిపోయారు. లేదు స్వామి, మేమే చేస్తాము స్వామి పర్మిషన్ ఇస్తే, నేను తర్వాత చెప్తాము అన్నారు స్వామి. మళ్ళీ ఆ రోజు డిసెంబర్ 23 23-24 స్వామి వచ్చి చెప్పారు, రేపు పొద్దున నుంచి నేను వచ్చినప్పుడు ప్రతిరోజు పొద్దున కూడా వేదం ఉండాలి. అప్పుడు వరకు స్వామి పొద్దున ఎప్పుడు స్వామి దర్శనంకి వచ్చినప్పుడు వేదం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్వామి కోరిక గదిలో వెళ్ళినప్పుడు వాళ్ళు మైక్ ఆఫ్ చేస్తారు, మేము కంటిన్యూ చేస్తామని ఉంటారు. స్వామి ఎట్లా ఎంకరేజ్ చేశారంటే, చాలా మంది చెప్పారు 4 చెప్పేది ఏమిటంటే బయట కూర్చొని మీరు లోపల ఏదో మన భజన్ హాల్లో పోయి కూర్చొని చెప్పవచ్చు కదా, స్వామికంటే అంత వైభవంగా ఉండాలి, ఫుల్ అందరూ అంత పిల్లలు ఉండాలి, 4 మందిని ఏం బయట కూర్చోవటం అని చాలా మంది మాకు ఏమో అడగకుండాలే సలహాలు ఇచ్చారు. అయితే మేమనిపించిందండి స్వామి మాకు ఒక ప్లేస్ చెప్పారు, అక్కడ కూర్చొని చెప్తున్నాము. అయితే దేవుడు ఎట్లా అంటే, స్వామి పొద్దున దర్శనానికి వచ్చి ఇంటర్వ్యూ కూడా పోకుండా స్వామి డైరెక్ట్ గా వచ్చి స్టేజ్ పైన కూర్చోవాళ్ళు. 10 కాదు, 1/2 కాదు, 1 కాదు, 2 2.5 స్వామి కూర్చోవాళ్ళు. ఒక్కొక్క రోజు భజన్ కూడా లేకుండా స్వామి లేచి ఆరతి తీయమంటారు. అంత ఇంపార్టెన్స్ పొద్దున 2-3 మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ 2-3 అదు. అప్పుడు ఏమిటంటే మేము ఎక్కువ మంది లేదు, దాని నుంచి మమ్మల్ని స్వస్తివాచకం చెప్తూ ఉంటారు. స్వస్తివాచకం అంటే ఒక గ్రూప్ వచ్చి ఒక వాక్యం చెప్తుంది, అది నెక్స్ట్ వాక్యం వచ్చి ఇంకొక గుంపులు చెప్తుంది. అట్లయితే మనకు కూడా కొంచెం, ఎందుకంటే చాలా హై పిచ్లో చెప్తాము కాబట్టి మనకు కూడా కొంచెం ఆయాసం లేకుండా ఉంటుంది. అయితే స్వామి ఒకరోజు మాట పంపించారు, అది బాగలేదు అట్లా చెప్పేది,

ఏమో దేవుడే దానికి శక్తి ఇచ్చారు. మళ్ళీ స్వామి ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే, కొన్ని టైంలో అదే నేను అన్నాను కదా, భజన కూడా లేకుండా పొద్దున సాయంకాలం వేదం. ఇవన్నీ చూసి డివోటీస్ అర్థమైంది స్వామికి వేదం అంటే చాలా ఇష్టం అని. ఇప్పుడు స్వామిని మనకు అటెన్షన్ కావాలంటే మేము కూడా వేదం నేర్చుకోవాలా అని చాలా డివోటీస్ ఫారినర్స్ కూడా మొదలుపెట్టారు. స్వామి ఏం చెప్పలేదు, చూడండి ఎత్ర ఆ పరివర్తనం కావిస్తున్నారు స్వామి. ఫారినర్స్ అనేది నేర్చు వాళ్ళకి చాలా కష్టం అండి. ఎనికి నాకు తెలుగు మాట్లాడడానికి ఇన్ని సంవత్సరం ఇక్కడ ఉంచి సరిగా రావట్లేదు, మళ్ళీ వాళ్ళకు సంస్కృతంలో వేదం చెప్పాలా అండి, సామాన్యం ఆ పాపం. అది ఇంకొక భాష, వాళ్ళకి అర్థం కాయేది భాష దానిలో. అయితే వాళ్ళకు ఒకే ఒకటి, స్వామి ముందర వేదం చెప్పాలా. ఆ ప్రేమతో వాళ్ళు నేర్చుకున్నారు. అప్పుడు స్వామి ఎవరెవరు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వేదం జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా గట్టిగా చెప్పటం, స్వామి వాళ్ళు చూసి నవ్వటం, వాళ్ళతో ఒక మాటలు మాట్లాడటం, వాళ్ళు ఆనందభరితములో ఉండిపోవాలి. అట్లే స్వామి అది వేదం అన్ని చోట్లు. అప్పుడు అందరికీ తెలిసింది వేదం అంటే స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. ప్రతిరోజు స్వామి వచ్చినప్పుడు ఇట్లా జరిగేది. మళ్ళీ స్వామి 2006 లో ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞం జరిగింది. అతిరుద్ర మహాయజ్ఞంలో స్వామి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక యూనివర్సల్ డిక్లరేషనే చేశారు. స్వామి చెప్పారు వేదం అనేది ఒక ఇండియాకు సంబంధించదే కాదు, ఒక రిలీజియన్ గురించి కాదు, ఇది అన్ని దేశానికి సంబంధించింది. ఇది దేనికి ఒక్క వాళ్ళు నేర్చుకోవచ్చు వీళ్ళు నేర్చుకోకూడదు అట్లా ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవాలి వేదం, అది ఇది స్వామి సంకల్పం అని కూడా స్వామి అన్నారు. అప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ పిల్లల్ని పిలిచి వాళ్ళని కూడా వేదం చెప్పించారు. చూశారా ఇట్లా స్వామి సంకల్పం ఇది, అన్ని చోట్ల అందరి వేదం నేర్చుకోవాలని. అప్పుడు అప్పుడు నుంచి అందరం చాలా ఈ అతిరుద్ర మహాయజ్ఞం అయిన తర్వాత మళ్ళీ స్వామి సహస్ర చంద్ర దర్శనం అని హిల్వ్యూ స్టేడియంలో జరగడానికి వాళ్ళందరూ సిద్ధం అవుతున్నారు. అప్పుడు స్వామి అన్నారు మాకు ఈ బర్త్డే గిఫ్ట్ లాగా మీరందరూ అంత డివోటీస్ అందరం వేదం నేర్చుకొని ఆ రోజు స్వామి వచ్చినప్పుడు అందరం కలిసి అక్కడ మన హిల్వ్యూ స్టేడియంలో వేదం చెప్పాలా అని. ఎంత మహత్తరమైన భాగ్యం అది. స్వామి కూడా దానికోసం అందరిని నేర్పించుకోవడానికి కూడా రోజు సాయంకాలం కుల్వంత్ హాల్లోనే క్లాసెస్ కూడా మొదలుపెట్టారు అందరి డివోటీస్ కోసం. అది నుంచి ఆ రోజు చూడండి, ఆ రోజు స్వామి ఆ స్వర్ణరథములో అక్కడ హిల్వ్యూ స్టేడియంలో వచ్చినప్పుడు అంత ఏకకంఠంగా అందరూ రుద్రపారాయణం చేసి అందరూ ఏకకంఠంగా వేదం చెప్పారంటే అంత ఎంతమంది, అది ఒక్క అవతార పురుషునికే సాధ్యం కాని మిగతా ఎవరు ఎంతమందియో ఏమేమో ట్రై చేశారు వేదభూషణ కోసం. అయితే స్వామిది ఒక్క మాట తర్వాత మీకు తెలుసు 2008 తర్వాత స్వామి దర్శనం కూడా చాలా తగ్గిపోయింది. అప్పుడు స్వామి ఒక్క రెండు రోజులో మాత్రమే దర్శనానికి వచ్చేవాడు. అప్పుడు స్వామి వచ్చినప్పుడు మాత్రమే ఈ మనం వేదం కూడా ఉండేది. ఒక్కరోజు స్వామి మాట పంపించారు, స్వామి దర్శనానికి వచ్చినా లేకుండా ప్రతిరోజు పొద్దున సాయంకాలం మీరు భజనకి ముందర ఒక్క గంట వేదం ఉండాలి కంపల్సరీగా. చూడండి భగవంతుని దయ అనేది. అప్పుడు నుంచి ప్రతిరోజు స్వామి ఇది కూడా చెప్పారు, ప్రతిరోజు కంపల్సరీగా రుద్రం ఉండాలి, చమకం ఉండాలి, పురుషసూక్తం ఉండాలి. అది స్వామికి కంపల్సరీగా ఇది మూడు చెప్పారు. దానికోసం దేనికోసం స్వామి ఆ మూడు మంత్రాలు చెప్పారని చూస్తే దానికి కూడా మనకు కరస్పాండింగ్ ఆ స్మృతిలో ఉంది దేనికోసం అది. ఈ మూడు తెలుసుకుంటే వేదం తెలిసినట్లే. అదికోసమే స్వామి అంత ప్రాధాన్యం ఇస్తున్నాను ఇది నమకంకి, నమకం చమకం మళ్ళీ పురుషసూక్తానికి. ఆయన తర్వాత మంచిగా అందరం నేర్చుకోవడం మొదలుపెట్టారు. మళ్ళీ అప్పుడు నుంచి ప్రతిరోజు ఓంకారం

ప్రభాతం మళ్ళీ భజన, దానికి అడిషన్ గా ప్రతిరోజు పొద్దున సాయంకాలం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వేద పారాయణం, అదే అనేది భగవత్ సంకల్పం అంటే వజ్ర సంకల్పం. ఇక్కడ ప్రశాంతి నిలయమే కాదు, మీరు అనుకోవచ్చు దేనికోసం స్వామి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. ఎందుకంటే వేదం పోషిస్తే మిగతా అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని కంప్లీట్ గా ఈ లోకం నుంచి దూరం చేయడానికి అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఎందుకంటే మన క్రియేషనే చూస్తే ఈ సౌండ్ వైబ్రేషన్ నుంచి క్రియేషన్ అన్ని వచ్చిందనమాట. ఆ క్రియేషన్ లో అన్ని ఒక బ్యాలెన్స్ లో ఉందనమాట. అయితే మనం ఏం ప్రవృత్తి చేసినా దానికి ఒక ఇంపాక్ట్ ఉందన్నమాట. మనం ఎవరికైనా మంచిది చేసినా దానికి కూడా మీ ఆ వ్యక్తికే కాదు మిగతా ఆ సొసైటీలోనే మంచిది జరుగుతుందనమాట. అట్లే మనం ఎవరికైనా చెడు చేస్తే మనకు కూడా ఆ చెడు మనకే ఆ వ్యక్తికే కాదు అందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది. దానికోసమే స్వామి ఎప్పుడు కూడా నిన్న థింక్ నో ఈవిల్, థింక్ ఆల్వేస్ గుడ్, సీ నో ఈవిల్, సీ ఆల్వేస్ గుడ్, హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్, స్పీక్ నో ఈవిల్, స్పీక్ వాట్ ఈస్ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని. దాని నుంచి మనం ఏం చెప్పినా సరే మనం ఎప్పుడు ఆ మంచి నడత స్వామి ఎప్పుడు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఎందుకంటే ఇవన్నీ వేదాలు ఉన్నాయి. దేనికోసం స్వామికి దీని నుంచి మీకు మీరు మంచిగా ఉంటే చెడ్డదిగా ఉంటే స్వామికి ఏమైనా ఎఫెక్ట్? స్వామికి ఏమీ ఎఫెక్ట్ కాదు. మనం మనకే మనం మంచిదిగా ఉంటే అది 1000-fold మనసుకే మంచిది వచ్చింది. దేనికోసం స్వామి చెప్తున్నారు ప్రతి ఒక భజన తర్వాత కానీ ఏదైనా ఒక మంచి కార్యం తర్వాత కానీ సమస్త లోకాహ సుఖినోభవంతో సమస్త లోకాహ స్వామి అందరం బాగుపడాలా స్వామి అందరం బాగుపడాలా నీ అందరం బాగుపడాలా అని నీ ప్రార్థన చేసినప్పుడు నీవు ఒక వ్యక్తి దానిలో నీ మంచిది కూడా దానిలో దేవుడు చూసుకుంటారు. దాని మనం ఎవరి చూసినా మంచిదే మంచి మాటలే రావాలి, మంచి తలుపులే రావాలి. మిగతా దేము మనం అట్లా ఉంటే మనకు జీవితములో అన్ని మంచిదే జరుగుతుంది. ఇంకా అయ్యో ఆయన బాగుపడుతున్నారు నాకు ఇది లేదే, అది ఆ అసూయ మాత్రం మీరు వదిలేసేయండి. దానితో మీకు ఒక్క నయా పైస కూడా అది మీకు హెల్ప్ చేయరు. దాని నుంచి ఎప్పుడు కూడా ఆ మంచి భావం మనకి డెవలప్ చేయాలంటే ఆ వేదమే ఆధారం. దానికి అన్ని భావాలు ఎంత ఏం మాట చెప్పినా కూడా అది ఆ సంస్కృతములో ఉంది. ఆ సంస్కృత పదాలు ప్రతి పదాలు ఎంత మధురంగా ఉందని అదొక కొంచెమైనా సంస్కృతం నేర్చుకోండి, అది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు. అది ఒక్కొక్క పదం అక్కడ ఎంత అది వాళ్ళు అంటున్నారు ఇప్పుడు చూశారు అదే ఆ వేదం చాండింగ్ కానీ సంస్కృతం కానీ చెప్తే మన బ్రెయిన్ అది సెల్స్ న్యూరాన్స్ అది ఇంక్రీస్ అవుతుందనమాట. అంత ప్రాధాన్యం స్వామి ఇచ్చారు. అది ఆయన తర్వాత మనం వైభవం స్వామి వైభవం చూడాలంటే స్వామి ఎప్పుడు చెప్పారు మీరు ఇక్కడ కూప మండూగం లాగా ఉంటారు, కప్పల్లాగా కప్పలు ఒక కూపంలో కూర్చోండి అనుకుంటుంట ఇదే మా ప్రపంచం అని. మనం బయట ప్రపంచంలో పోయి చూస్తే తెలుసు ఎంత వైభవంతో ఒక్కొక్కటి చేస్తున్నారని. అది భగవంతం అంటే. ఒక్క మంది చాలా మంది స్వామిని చూడలేదు ఇక్కడ రాలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అందరూ బయట విదేశంలో ఉన్న వాళ్ళందరూ డబ్బున్నవాళ్ళు అని మనం అనుకోకట్రు. డబ్బున్నవాళ్ళు కాదు వాళ్ళు, ఒక్కరు ఎట్లయినా స్వామికి చూడాలని పాపం వాళ్ళకి ఛాన్సే లేదు. అట్లాంటి వాళ్ళకి స్వామి అక్కడే దర్శనమిచ్చి వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళు అంత సీరియస్ గా తీసుకొని ఇంటర్నేషనల్ గా అన్ని చోట్ల స్వామి అదే మాకు ఆ ఒక అవకాశం ఇచ్చారు. అది ఎట్లా బయట దేశంలో స్వామి స్వామి యొక్క ఏం చెప్పేది ఆ స్వామి యొక్క వైభవం ఎట్లా జరుగుతా ఉందని ఒక 35 కంట్రీస్ స్వామి నాకు ఛాన్స్ ఇచ్చారు పోయి చూడడానికి. ఎంత వైభవంగా జరుగుతుందో ఎంత శ్రద్ధా భక్తితో వాళ్ళు చేస్తున్నారంటే అక్కడ ఇక్కడ సాయి కుల్వంత్ హాల్లో ఒక్కొక్క రోజు ఇక ప్రతి వేదం
1 అవర్ నేను చెప్పాను కదా, పొద్దున మనకు ఒక గంట ఉంటుంది, మధ్యాహ్నం మనకు 45 మినిట్స్ ఉంది. ప్రతిరోజు వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో అది కంప్లీట్ గా వాళ్ళు వినకుండా వాళ్ళు నిద్రపో. కొంతమంది ఆ ప్లేస్ లో అన్ని ఆ కొంచెం సౌత్ అదన్ని వాళ్ళకు మధ్యాహ్నం మిడ్ నైట్ ఉంటుందండి, ఆనా కూడా ఇది వినిన తర్వాతనే వాళ్ళు నిద్రపో. అంత శ్రద్ధాభక్తితో వాళ్ళు నేర్చుకుంటున్నారు. అక్కడే కొంతమంది రోజు గాయత్రి అంటే అన్ని చోట్ల ఇప్పుడు మొదలు పెట్టారు. ఆ వేదం అనేది వాళ్ళకి స్వామి అంటే అంత నమ్మకం. ఒకే ఒక్క నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అనుకోండి, స్వామి మనకు భారతదేశంలో అది మన పుణ్యం, మనం ఇక్కడ స్వామి అవతారం చేశారని. ఇప్పుడే స్వామి ఏదైనా అర్జెంటీనా దేశంలో లేకపోతే ఎక్కడ ఫ్రాన్స్ లో ఎక్కడైనా పుట్టి ఉంటే మనం అక్కడ పోయి దర్శనం చేస్తారా, మనకు అవుతుందా? సరి, అక్కడ పోయినా కూడా ఒకతూరి స్వామి చెప్తున్నారు, సపోజ్ ఏదైనా ఇది ఇంకేదో ఇది టెస్ట్మెంట్ కానీ వాళ్ళకి ఏదో ఇది వాళ్ళ లాంగ్వేజ్ లో ఏదైనా బైబుల్ ఉండి లేకపోతే ఖురాన్ ఉండు అనుకోండి, అప్పుడు స్వామి చెప్పారంటే మీరందరూ ఖురాన్ నేర్చుకోరంట. మనకు ఆ భక్తి కానీ నమ్మకం కానీ ఉండుందా అది నేర్చుకోవడానికి? చూడండి, వాళ్ళకి వేదం గురించి ఏం తెలీదు, స్వామి చెప్పారు అదే వాళ్ళకి. అంత శ్రద్ధాభక్తితో వాళ్ళందరూ నేర్చుకున్నారు. ప్రతి చోటులో ఎక్కడ పోయినా సరే అది ప్రతి శృతి వాళ్ళు ఎంత కేర్ఫుల్ గా, కొంచెం వేరియేషన్ ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతారు ఇది ఇట్లా చెప్పాలా అది అట్లా చెప్పాలా. జపాన్ లో చూడాలి, జపాన్ లో వాళ్ళకు కొంత లెటర్స్ రాదు వాళ్ళకు నోట్లో. అక్కడ కొన్ని కొన్ని సౌండ్స్ వాళ్ళకు అసలు రా, లైక్ రా రా అని పదం రాదే రాదు వాళ్ళకు. రా కన్ని అని లా అంటారు, వాళ్ళు వినేది కూడా లా అని వింటారు. పాపం వాళ్ళు, ఇది ప్రకృతి అట్లా. దానికోసం ఒక అబ్బాయి జపాన్ నుంచి వచ్చి అది ఎట్టలా, అది మీరు ఎప్పుడు నేను లానే చెప్తున్నాను, లా కాదని ఆయన అది రా అని చెప్తే ఆయనకి అది అసలు వినపడదు. ఇక్కడ కూర్చొని డే టు గదర్ ప్రాక్టీస్ చేసి ఓ ఇట్లా చేసేనా ఆ సౌండ్ వస్తుంది అని అది ఆ ఫిక్ అది పిక్చర్ అని డ్రా చేసి ఈ మనం నాలుక ఎక్కడ పెడితే రా అని పదం వస్తుందని అది ఫోటో తీసుకొని అక్కడ పోయి అందరికీ నేర్పించారండి. ఇంత ఎవరైనా ఇంతవరకు కష్టపడతారా చూడండి, రష్యాలో కానీ లేకపోతే అర్జెంటీనాలోనో కానీ వెనిసులానా కానీ వాళ్ళకున్న భక్తి ప్రదత్తులు 3 తూరి సంధ్యావనం చేస్తున్నారండి. మనం ఒకరోజు 2 తూరి గాయత్రి చెప్పడానికి ఇక్కడ ఏడుస్తున్నాము, అయితే అక్కడ వాళ్ళు 3 తూరి ఆ అదన్ని పద్ధతులు అన్ని సంధ్యావందనం నేర్చుకొని శ్రద్ధాభక్తితో 3 తూరి సంధ్యావందనం చేస్తున్నారంటే, ఒక బ్రాహ్మిన్ చేసేది పద్ధతి అది త్రికాల సంధ్యావందనం అది. ఈ కాలం నేను కొంచెం చెప్తే అంత మంచిది దాని గురించి. అట్లా ఆ శ్రద్ధాభక్తి ఉంటే కాకపోతే అదికే స్వామి ఎప్పుడు కూడా అది ఎందుకు అవసరం అంటే, ఈ కాలంలో మీకు తెలుసు ఎక్కడ చూసినా ఈ కరోనా వ్యాధి కానీ ఎక్కడ చూసినా మనం వినేది ఏమిటంటే ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక దురితం జరుగుతానే ఉంది, జరుగుతానే ఉంది, జరుగుతానే ఉంది అన్ని చోట్లను. మేము చిన్నప్పుడు అన్నగోడు, మీరు కూడా చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ టైంలో ఇంతవరకు మీరు ఏదో సునామీ ఎక్కడైనా ఒక ఎర్త్క్వేక్ అప్పుడో అప్పుడో వినొచ్చు అంతే. ఎవరైనా ఒక ఈ క్యాన్సర్ అనేది కూడా మనకు తెలియదే తెలియదు. అట్లా అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉన్న ఒకనాడు, నేను ఏదో ఒక 100 ఇయర్స్ బ్యాక్ చెప్పట్లేదు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను చూశాను ఇవన్నీ, మీరు కూడా చూసి ఉంటారు. అది ఎందుకు అయింది ఈ మనం ఈ మోడర్నైజేషన్ ఆ దీనిలో ఏ మనకు దైవం లేదు అన్ని ఆ ఒక్క మెంటాలిటీ ఏమవుతుందంటే చేసేది అన్ని ధర్మసూత్రానికి అగెన్స్ట్. సత్యం లేదు, ధర్మం లేదు, ఇంకెక్కడ శాంతి అని ప్రేమం లేదు, స్వార్థం స్వప్రయోజనం కాబట్టి ఇంకేమి ఆ డిక్షనరీలో కనపడదు వాళ్ళకి. ఇట్లా ఉన్నప్పుడు మనకు మనం దేవుడు దేనికోసం మనకు ఒక జన్మం ఇచ్చారు. ఈ మానవ జన్మం అనేది అత్యుత్తమం. ఈ జన్మం మనకి ఇచ్చినది
అది సత్కర్మం చేసి ఆ భగవంతుని ఆ ప్రేమం ఎట్లా అని అది తరుచుకొని భగవంతులో ఐక్యం అవ్వటం ఈ జన్మం ఇచ్చారు. అది పోయి మనం అన్ని మర్చిపోయి ఏదో నా కంపెనీ, నా ఇళ్ళాళ్ళు, నా భార్య, నా పిల్లలు తప్ప మిగతావన్నీ ఎక్కడ పోయినా సరే మాకు అక్కర్లేదు, ఇదే ఆ స్వార్థంలోనే పోవటం కాబట్టి అన్ని వచ్చేదన్నీ ఇట్లాంటి బలం. ఎందుకంటే నేచరే, ఈ ప్రకృతియే తట్టుకోపోతున్నారు ఈ కర్మంతో. దాని నుంచి అదన్నీ విపరీతంగా మనకు ఇట్లాంటి, ఇప్పుడు చూడండి ఆకు ఒక అమ్మని ఇంట్లో ఉండే అమ్మ చెప్తూ ఉంటే ఈరోజు నాయన నాకు బాగలేదు కొంచెంసేపు ఇక్కడ కూర్చుని, నాకు ఆఫీస్ ఉండి నాకు ఆఫీస్ ఆఫీసులో పని ఉంది పరిగెత్తావు, ఇప్పుడో నీ ఆఫీస్ తనియే ఇంటికి వచ్చిందా, ఇప్పుడు కంపల్సరీగా కరోనా అని నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవటం అని. దేని నుంచి? ఇప్పుడు మనకు మనం చేసినదే మనకు వాపసు వస్తా ఉంది. దాని నుంచి ఇప్పుడైనా మనం కన్ను తెరిచి స్వామి దేనికోసం ఇవన్నీ పెట్టారు, ఒక్క జబ్బుతో లోకమంతా స్వామి స్టాప్ చేశారా లేదా? దాని నుంచి ఇప్పుడైనా మనం మంచిగా ఉంటే మిగతా వాళ్ళకి తోడు వాళ్ళకి మన లైఫ్ అంటే అంతే. అందరూ భయపడిపోతున్నారు, బయటకి పోయి మార్కెట్ నుంచి ఒక కూరగాయ తెచ్చుకోవడానికి భయపడిపోతున్నారు మనకు ఏమవుతుందో, మన లైఫ్ ఏమవుతుందో అని. లైఫ్ అంతే, ఈ నిమిషం నాది అది పోయిందా నెక్స్ట్ నిమిషం మాకు తెలియదు నాకు ఏమవుతుందని. ఈ నిమిషం ఉంది కాబట్టి ఈ నిమిషం మనం ఎవరికైనా మంచిది చేయడానికి అయిందే మనం జీవితమే ధన్యం అంతే. దాని నుంచి ప్రతి నిమిషం అంతరం స్వామి ఏ వేదోద్ధారణ అనేది ఈ వేదం ద్వారానే అంత అందరికి మంచిది అవుతుంది, అందరికి మంచిది అవుతుంది. చూడండి ఇంత పిల్లలు వేదం చెప్తున్నారు మంత్రములో, ఒక్కరికి ఒక్క వ్యాధి లేదు. అది వేదం ఎఫెక్ట్ అనేది. ఎప్పుడు కూడాను మనం ఆ భావంతో అందరికీ, ఎందుకంటే వేద పిల్లలు చెప్పినది ఎప్పుడు అందరం స్వామి మంచిగా జరుగుతారు, అందరికీ బాగుండాలి, అందరం బాగుతున్నారు. అందరం బాగుండాలి అనుకుంటే నీవు బాగుండకుండా అందరూ బాగుతారు, దేవుడు తప్పకుండా చూస్తారు నీవు ఫస్ట్ బాగానే ఉంటావు అని. ఆ కాన్ఫిడెన్స్ మనం రావాలి. దాని నుంచి మంత్రాలు చాలా మంది అడుగుతారు, ఓ ఆడవాళ్ళు చెప్పకూడదే ఎట్లా చెప్పవచ్చా, చెప్పవచ్చా చెప్పకూడదా అని? తప్పకుండా చెప్పవచ్చు అండి. ఎందుకు చెప్పకూడదు? చాలా మంది అడుగుతారు, ఓ లేదు లేదు అక్కడ చెప్పారు మన శాస్త్రములోన. ఎక్కడ శాస్త్రములో చెప్పారు ఆడవాళ్ళు చెప్పకూడదని? ఎందుకంటే దేనికోసం? ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దేనికోసం ఇది వచ్చిందండి. చూడండి మీరు గార్గి, మైత్రాయణి, లోపాముద్ర వీళ్ళంతా వేదములో అగ్రగణ్యులు, అగ్రగణ్యులు. వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఏనికోసం వచ్చిందంటే ఇప్పుడు వేదం అనేది మనం ఇప్పుడు ఒక్క నెలకి చెప్పి తర్వాత ఇంకొక క్లాసు ఇంకొక నెలకి మనం అటెండ్ చేయడానికి పోతే నీవే నేర్చుకున్నావు అవన్నీ మర్చిపోయి ఉంటుంది. అది చాలా లైన్స్, మీరు ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, నాణ్యపంథ అయనాయ విద్యదే పురుషోక్తం వస్తుంది. దానిలోనే ఒక నాలుగు ఐదు లైన్ పోయింది కదా, నాణ్యపంథ విద్యతే అయనాయ. ఎంత క్లోజ్ గా ఉంది సెంటెన్స్, మనం శ్రద్ధ లేకుంటే ఇది అక్కడ పోతుంది అది ఇక్కడ వస్తుంది. దాని నుంచి అది కంటిన్యూస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉంటేనే మనకు మన రక్త నాళాలన్నీ ఆ వేదంలోనే ప్రవహించాలి. అది ఉంటేనే మనకు ఆ డిఫరెన్స్ లేకుండా మనకు ఎక్కడ ఏమి అని తెలియక. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమిటంటే పాపం వాళ్ళకి ఆ బయాలజికల్ ఆ ఇది కానీ ఆ దేహం ఒక వ్యత్యస్తంగా ఉంది కాబట్టి దానిలో ప్రతి నెలలకు మీకు తెలుసు వాళ్ళకు ఒక రెండు మూడు రోజు ఈ వేదం చెప్పడానికి కష్టమవుతుంది. కష్టమవుతుందంటే ఆ టైంలో వాళ్ళు ఎందుకు వేడి బాడీకి వేడి ఎక్కుతుంది, దాని నుంచి వాళ్ళకు ప్రాబ్లం ఉంది ఎక్కువ అవచ్చు. దాని నుంచి ఒక రెండు మూడు రోజు నెలకు అట్లా వెళ్ళిపోతుంది వాళ్ళకి. సరే తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత మనం ఒక పిల్లలు మనకు గర్భములో ఉంటే ఆ టైంలో పది నెల మనం వేదం ఏమవుతుందంటే వేడి ఎక్కుతుంది. మనం వేదం చెప్పినప్పుడు అది మంచి వేడి, చెడ్డది కాదు. ఇప్పుడు ఒక ఘనబాడీలు కూర్చొని
ఒక 15 మినిట్స్ ఘనం సరిగ్గా దీనిలో చెప్తే మీరు ఆయన లేచిన తర్వాత అక్కడ చూడండి, అక్కడ వేడి ఎట్లా ఉంటుందంటే చపాతి నీకా ఫ్రైగా వచ్చింది, అంత బా అంత వేడి ఎక్కుతుంది అన్నమాట. ఆ ఎక్కువ వేడి ఈ చిన్న పిల్లలకు, గర్భములో పిల్లలకు మంచిది కాదు. దానికోసం 10 నెలలు ఏం చెప్తారంటే మీరు వేదం వినండి, చెప్పడానికి బదులు వినండి, అవి బాగుంటుంది, ఆ పిల్లలు కూడా వినడానికి బాగుంటుందని. ఈ దీని నుంచి ఒక 10 నెలలు ఇప్పుడు చూడండి, 10 నెలలు అయిన తర్వాత కూడా పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని ఇది చేసుకోవాలి. చిన్న పిల్లలే కాదా, వెంటనే వాళ్ళకు మళ్ళీ ఈ ఈ ప్రాబ్లం అన్ని ఉన్న కాబట్టి ఏమన్నారు, పాపం మీరు భర్త శుశ్రూష చేయండి, దాని నుంచే మీకు ముక్తి వస్తుంది. ఎందుకంటే భర్తలు ఎప్పుడు కూడాను ఈ ఇది అగ్నిహోత్రం కానీ వాళ్ళు వేదం కానీ ఋషివర్యులు వాళ్ళందరూ చేస్తూ ఉంటారు, దాని నుంచి వాళ్ళకి సర్వీస్ చేస్తేనే మీకు ఆ పుణ్యం వస్తుందని. సో మీరు కష్టపడి నేర్చుకో అవసరం లేదు అన్నారు. ఈ అవసరం లేదు అవసరం లేదు అని పోయి పోయి పోయి నేర్చుకోకూడదు అని చేసేసారు. ఇదే ఇదే వచ్చింది. ఇది ఎప్పుడు కూడా అందే కదా, మనకు ఒక కథ నేను చెప్తే అది 10 మందికి పోయి మాకు వాపసు వచ్చే లోపల అది ఇంకొక కథ అవుతుంది. దాని నుంచి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లేదు ఆడవాళ్ళు చెప్పకూడదు. స్వామి అంటున్నారు గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చెప్పకూడదు. ఏమిటి గాయత్రి అసలే అమ్మవారు, మళ్ళీ ఆడవాళ్ళు చెప్పకూడదు అని ఏమర్థం ఉంది దాన్ని చెప్పడానికి? దాని నుంచి అందరం చెప్పవచ్చు, సంతోషంగా చెప్పవచ్చు, అది నేర్చుకొని ఆనందంగా మిగతా వాళ్ళు కూడా చెప్పించవచ్చు. ఎప్పుడు కూడాను నేను కూడా నేర్చుకొని ఒక 10 మందికి చెప్పుకొని ఈ వేదం అన్ని చోట్లను అంత అన్ని చోట్లను స్ప్రెడ్ అయితే తప్పకుండా మనకు ఆ ఈ భారతదేశం అనేది ఆ కాలములో ఆ వేద కాలములో ఎట్లా ఉంటుంది, సర్వ సౌఖ్యంతో అంతరం ఆనందంతో కలగలగాడిన ఆ రోజులు, ఆ రోజు ఉండింది. తర్వాతనే ఫస్ట్ మనకు అది వరకు మనకు ఏం ప్రాబ్లం లేకుండా అందరం సంస్కృతిలో భాషణం చేసేది, అంత ఆనందంగా ఉండేది. ప్రతి వాళ్ళు ప్రతిరోజు అగ్నిహోత్రం చేసుకొని దేవుణ్ణి ఏం ఆరాధిస్తూ ఏం అంతరం సంతోషంగా ఆనందంగా ఆ ఒక్క కాలం ఉండింది. మనం అట్లాంటి కాలం చూడలేదు కాబట్టి ఏ అదన్నీ ఊరికే చెప్తారు అంటారు. ఆ రామరాజ్యం అనేది అట్లాంటి ఒక్క టైం అప్పుడు ఉండేది. అది ఆయిన తర్వాత మనకు ఎందుకంటే ఎక్కడ మంచితనం ఉందో అక్కడ చెడ్డవాళ్ళు ఎప్పుడు దానికే పాయింట్అవుట్ చేస్తారు, దానికే ఎప్పుడు వాళ్ళని కాన్కర్ చేయాలి. మనకు అక్కడ ఈయన అలెగ్జాండర్ నుంచి మొదలుపెట్టింది మనకు ఇన్వేషన్ అని, అందరం వచ్చి మన సంస్కృతిని చెడగొట్టి అంత నాశం చేసి ధ్వంసం చేసి. మళ్ళీ మీకు తెలుసు, మీరు కొంచెం హిస్టరీ చదివితే తెలుసు, ఈ ఆల్ ద ముస్లిం రూలర్స్ వచ్చి మన పైన దండెత్తి వచ్చి అన్ని తీసుకుని పోయారు, మనది అన్ని తీసుకుని పోయారు. దాని నుంచి తర్వాత వచ్చినది వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళు వచ్చి మనకు ఎంత అప్పుడు కూడాను మన ఇది కూడా అంతో ఇంతో ఉంటుంది. అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని ఎట్లయినా దీన్ని స్టాప్ చేయాలా అని ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని ఒక పద్ధతి పెట్టారు. దాని నుంచి మనకు ఉన్నది కూడా సర్వం నాశమై మనకు అయ్యో ఇంగ్లీష్ లేకుండా నేను జీవించగలదు అన్న ఆ స్థితిలో వచ్చాము మనం. అయితే ఆ మనం మనదాన్ని ఎట్లయినా పునరుద్ధరించి దానికోసమే స్వామియే ఈ ఏమి మన భారతదేశం ఇట్లా అయిపోయింది అని ఆయనే అవతారం వచ్చి ఇక్కడ వచ్చి మనకు మార్గం, నాయన లేయిరా ఈ టైం అయింది నీకు, ఇప్పుడైనా చూసు మన ఎట్లా ఉంది మన భారత కల్చర్ అంటే మీరు సింహల్లా అని అదే అంటున్నారు స్వామి, మీరంతా సింహ పిల్లలు. ఆ శక్తి అన్ని మర్చిపోయి నేను ఒక కుక్కలాగా కూర్చొని అయ్యో నాకు ఏం శక్తి లేదనుకుంటే ఈ ఇదే మనకు ఎంతో స్వామి ఇచ్చిన ప్రసాదం అండి. దాని నుంచి ప్రతి చోటు ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు బాల్వికాస్ లెవెల్లోనే వేదం కానీ సంస్కృతం కానీ మొదలుపెట్టి చాలా అందరూ సత్యసాయి సంఘటనలోనే చాలా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు అర్థం చేసుకొని ఎట్లయినా ఈ స్వామి సంకల్పం
మనం సాక్షాత్కారం చేయాలి. చూడండి, స్వామి సంకల్పం సాక్షాత్కారం చేయడానికి నీవో నేను అక్కర్లేదు. స్వామి తలుచుకుంటే ఆయన నీవు లేకుండా చెరి, నేను లేకుండా చెరి, ఆయన సంకల్పం ఆయన డెఫినెట్ గా ఆయన చేస్తారు. ఆయన మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇది మనం యూజ్ చేస్తే మన అదృష్టం. స్వామి చేతిలో ఒక పనిముట్టుగా ఉండడానికి ఒక అవసరం స్వామి ఇచ్చారు, లేకపోతే మన దౌర్భాగ్యం. ఇంకేం చెప్పలేము మనం, ఎందుకంటే భగవంతుడే అవతారం చేసి ఇన్ని సంవత్సరం భూలోకములో ఆయన అడుగుపెట్టి ఒక్కొక్కరు చేతిని పట్టుకొని స్వామి, అదే ప్రతి ఒక్కరికి. ఈరోజు చూస్తే ఆ రోజు వాల్మీకి ఒక రామాయణం రాశారు. ఇదో ప్రతి ఒక్క మనిషికి కూడా ఎంత అనుభవం ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా భాగవతం కానీ రామాయణం కానీ రాయడానికి ఉన్న అంత అనుభవం భగవంతుడు సాక్షాత్ ఇచ్చారు. అదు డూప్లికేట్ కాదు, ఒక్కరికి ఉన్న అనుభవం ఇంకొకరికి అనుభవం చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. మనం ఊహించలేన ఆ అనుభవం అని దేవుడిచ్చారు. దాని నుంచి మన మహద్భాగ్యం ఈ వేద పోషణ అనేది. ఈ వేదం ఒక్కటి మనకు పట్టుకుంటే చాలు, మనకు జీవితంలో అన్ని అన్ని అన్ని దేవుడిస్తారు. ఎందుకంటే మా జీవితంలో అదైనా నాకు ఇంకేమి లేదు, ఏమి అంత బుద్ధి చాతుర్యం లేదు, ఏమి లేదు. మనం ఒక యావరేజ్ స్టూడెంట్ అనమాట. స్వామి దగ్గర వచ్చినప్పుడు 10th class ఒక 3rd class గా పాస్ చేసి స్వామి దగ్గర వచ్చేవాడు నేను. ఆయన దయతో స్వామి నాకు అన్ని ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు స్వామి. అన్ని మా జీవితంలో ఏమేమి కావాలంటే నేను అదే ఒక కోరిక కొంచెం దగ్గర వస్తుందని చూస్తే స్వామి అది ఫుల్ఫిల్ చేసి పడేస్తారు. అది భగవంతుడు అంతే అంది. ఈ లోకములో ఏ అంత సంతోషంగా సంతృప్తిగా ఒక వ్యక్తి ఉంటానంటే అది నేను. నాకు ధైర్యంగా నాకు చెప్పకూడచ్చు, ఎందుకంటే ఆయన మాకు అన్ని ఇచ్చారు, ఇంకేమీ లేదు. ప్రతి సెకండ్ కూడా ఆయన స్మరణలే ఉంటే అదే చాలు, అదే ముక్తి నాకు, అదే అన్నిటి మాకు. సాయిరామ్.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాస వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస గురించి, బాల వికాస తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందే ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోని ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరామ్మండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస్ అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడూ బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం, మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకి వెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళుంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు ప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఎంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1-2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయ్యమన్నమాట. స్వామి మమ్మల్ని ఎట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కాడ నుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకులు ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999 లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటికి కలుసుకునే వాళ్ళు ఇట్లా, ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు వక్రతుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చే వరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని, వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రులను చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను. స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002 లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో, దయ, కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరిని పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
0: చెప్పండి.
1: ఎలా అంటే నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తనం చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్నీ నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి, పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నా అనుగ్రహం ఉంది చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మెన్ సేరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఉంటారనమాట, అన్ని అలవాట్లతోని కొట్లాట్లు గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయే వరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేది అనమాట, ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అని ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఇలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నాలుక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నాలుకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నాలుకకి మనం ఇది ఉప్పగా ఉందా చేదుగా ఉందా తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నాలుక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళు ఉన్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నెల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తాను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. సో అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, కోప్పడబాకు. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికి మంచిది కాదు, కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డది అనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్ కు వచ్చినప్పుడు అందరికీ చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
0: రాణిగారు
1: సరే అమ్మా,
0: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాన్ని స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాన్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేస్తారు చెప్తారా?
1: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని విక్రమ్ ని కూడా స్వామే మొత్తం చదివించారు. ఎంఎస్సీ అయిపోయాక పిహెచ్డీ చేపించారు, పిహెచ్డీ కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు. స్వామి అలా చెప్పటం చూడండి ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో ప్రతి క్లాస్ లో కూడా పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు, ఎగ్జామ్ లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు, స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లడికి అందింది. నేను ఇన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పటం జరిగిందమ్మా.
0: చాలా బాగుందండి. మరి ఇలా బాల వికాస్ తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాల వికాస్ తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస్ అనేది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
1: బాల వికాస్ చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకొని వాళ్ళ కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది, తర్వాత నేను ఏదైనా చేయగలను ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకి వస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికీ పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస్ అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకు ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
0: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస్ పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస్ తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస్ టీచరు పిల్లలకు అందరికి స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థమవుతున్నది.
1: అదేమ్మా,
0: మరి చాలా బాగుందండి. మరి బాలవికాస్ కు వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాలవికాస్ తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది, అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్ని చేసేవాడు. అంత ఓపికతో చెప్తూ చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
0: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క,
0: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం,
0: మరి చైతన్య మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకేం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: పంచుకుంటాను అక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయ్యాను అక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్ లో చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
3: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
3: ఓకే.
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవ్రీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. ఈ 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
3: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 లో వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరికి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన స్వామి చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
3: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా? స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్తి యాత్ర అని 2009 or 2008 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను.
3: స్వామిని చూసినప్పుడు ఎలా అనిపించింది?
2: స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను నేను. స్వామి చైర్ దగ్గర కుల్వంత్ హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందామే తప్ప చూస్తామా అనుకునేటోడ్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
3: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చిన నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రం మిస్ అయినాం గానీ మాకున్న మన సత్యసాయి సమితి అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి, బట్టలు మొదలు పెట్టి, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల్ ఒకలే చెప్పారు, స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు, మిమ్మల్ని చూసుకుంటాము. దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగలేదు.
3: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది? స్వామి దగ్గరకు వచ్చాక బాల వికాస్ లో వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాస్ రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపము ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. మెయిన్ నేను మెయిన్ గా నేర్చుకునేది బాలాజీ క్లాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాం కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాలాజీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని. కాబట్టి నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాలాజీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కుల్వంత్ హాల్ లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగడలో మిస్ అవ్వలేదు.
3: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలా ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాలవికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాలవికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు, సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగడలో మిస్ అవ్వలేదు.
3: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్

0: ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటి తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
1: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గాని స్వామి దగ్గర నేర్చుకున్నావు గాని ఎలా ఉపయోగపడుతున్నాయి?
0: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాలికాస్ రాకుండా ఉండి ఉంటే, ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే, నా జాబ్ లో నా కింద ఒక 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళ నా మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాలికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాలిక. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ లో నాకనే చిన్న, కాకపోతే ఏజ్ లో పెద్ద. సో కాకపోతే ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇప్పటికీ. అది ఓన్లీ ఫర్ నేను బాలికాస్ నుంచే నేర్చుకున్నాను.
1: చాలా బాగుంది.
0: ఇంతమంది చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు నా కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
1: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
0: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
1: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
0: అక్క మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవకంత అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, అందరూ శ్రీనంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు, ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినా అక్క, మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 మెంబర్స్ కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం అక్క.
1: అమృత కలశం అంట.
0: అమృత కలశం అక్క, అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా, వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం. అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కలశం లో మాకు ఎవరు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము వడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం, అంటే అది అందరికి రాదు ఏదో ఇట్లా చేసేయడం అని. బీద వాళ్ళకి అందరికి వడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దానికి తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరఫున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి ఏదైనా, అవన్నీ చేయడం వల్ల మేము ఓకే. మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ, అది అనేది అసలు లేదు. ఓకే ఎవరైనా సరే మన వాళ్ళే, బయట వాళ్ళైనా అవని ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగు అనేది లేదు ఇప్పటికి. ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
1: మరి స్వామి చాలా సార్లు చెప్తారు, సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
0: అయితే అక్క నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేటోనని చెప్పాను కదా, చాలా అల్లరి చేసేటాను. అంకుల్ వాళ్ళకి ఒకనొక టైంలో నా అల్లరి భరించేటోళ్ళు కాదు పాప వాస్తవంలో. చాలా సార్లు అంటే అబ్బా వీడు ఏంటి ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్ గా ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను, అది నో డౌట్. ఏదున్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆశ్రమం పంపించేద్దామని కూడా అనుకున్నారు, మాట వినట్లేదు అస్సలు, ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు, అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస్ అంటే రాణి అంటే గాని శారద అంటే గాని ఒక్కలే అన్నారు, వాళ్ళు పిల్ల చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క అప్పుడు ఆ టైంలో నన్ను

0: చేయకుండా ఉన్నానంటే నా సర్వీస్ నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను, అది అందరికి నచ్చేది అంకుల్ వాళ్ళకి. కాదు మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా, నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
1: నీ కోపం అల్లరికన్నా నీ సర్వీస్ ఎక్కువ, అది రక్షించింది,
0: అది నచ్చింది, ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను, జాబ్ తెచ్చుకున్నాను.
1: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
0: ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ, అది
1: చాలా బాగుంది.
0: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను, కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్. అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా ఒకసారి ఇంగ్లీష్ మీడియం. అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏం అనలేదు, నువ్వు బాగా చదువుతావు కదా ఈసారి పోయింది అని. నేను ఫీల్ అయ్యాను కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా, ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బారు అంకుల్ వాళ్ళు, రాణి అంటే వాళ్ళు, శర్రీ అంటే వాళ్ళు, అందరు ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది, ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23rd ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గుడిని డెకరేషన్ చేయడము, అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 PM, నవంబర్ 23rd. బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే. డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది, కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను, చేశాను. ఎగ్జామ్ 3 hours అయితే నేను 1.5 hours మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు. నాకు స్వామి సర్వీస్ మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అని అనుకుని 12:00 వెళ్ళిన నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతాను అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100 to 86
1: వచ్చాయి.
0: ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమీ రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి, వితౌట్ డ్రాఫ్టర్ నేను గీశాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్ని ఆ సేమ్ యాస్టిడ్ డ్రాఫ్టర్ తో లాగే చేశాను. నాకు 100 to 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను, ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
0: అవునక్క,
1: చాలా బాగుంది.
0: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరూ కూడా ఏబో 30 ఏబో ఉన్న వాళ్ళందరూ, నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 years అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు, కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు, ఓకే నేను పెద్దవాళ్ళైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు, ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళం. సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
1: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం?
0: అక్క నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్ నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్కి ఎట్లా ఎదిగాను, మా బాలవికాస్ గురుస్ అందరు కూడా, ఆంటీ వాళ్ళందరు కూడా, అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనే. నాకు చిన్నప్పుడు మా బాలవికాస్ గురుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారావు అంకుల్, లక్ష్మి అంకుల్, లక్ష్మి అంటే వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాళ్ళు ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు. అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 year కో 2 years కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బిదవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
1: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ అనుభవాలను పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరఫున, మన రేడియో సాయి బృందం తరఫున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
0: సాయిరామ్ అక్క.
2: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్కి పిల్లలకి వచ్చినప్పుడు పిల్లలనే కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
3: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే, హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th class అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళ ఇంటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటాను అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్నీ తెలుసు, నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే అని నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు, ఇట్లా రెండు చేతుల మీద తీసుకొని వచ్చి చాలా హృదయ వికారంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకుని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము, రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒకరోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను, ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు, ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు, మీరు చేస్తున్నారు స్వామి, నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది, స్వామే చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో 1 సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది, వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయ వల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
2: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యము, శ్లోకము ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నది మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు, ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి, ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
3: ఉన్నాయమ్మా. నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి 4 పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్ కి బాగాలేదు, ఆస్మా లాగా వచ్చింది. వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే ఒక 3 లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయేవరకే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడికి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకుని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్లారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము. ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటము, బాల వికాస్ వాళ్ళు వస్తూ ఉండటము, ఆ కాన్ఫిడెన్స్, స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవో భవ, పితృదేవో భవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి 4 జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలను మనతో పంచుకుంటాడు.
2: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారో తెలుసుకుందాం.
1: సాయిరామ్ ఉదయ్ గారు.
4: సాయిరామ్ అండి.
1: రేడియో సాయి స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
4: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస్ తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులోని భాగంగా మీరు బాల వికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
4: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచే మాకు 3rd నుంచి తెలిసింది ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుగుణములము దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ భవ పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి 6th నుంచి 10th ఆ మధ్యలోనే బాల వికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యాయి అన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకైనాయంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడటము, అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరా లేదు, ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోల్లో చూడడం జరిగింది.
1: మీరు బాల వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
4: ఇది ఎగ్జాక్ట్లీ 7th అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల వికాస్ వెళ్ళడం జరిగింది. 1990 నుంచి 7th ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్స్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా ఆ విధంగా స్వామి నుంచి నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఇంకో అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
1: సో చిన్నప్పుడు మీకు బాలికాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏది ఉండేది?
4: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్ కి స్వామి అన్ని దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతిండేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపించినా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ దాని తర్వాత డ్రామాలు స్వామి ఈశ్వరమ్మడి సంబంధించిన అన్ని డ్రామాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు గానీ మా నాన్న ఒకరే బ్రెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించాయి. లాస్ట్ స్వామి గురి పెట్టుకున్న తర్వాత దాని తర్వాత నోట్లో పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఏ ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే చదువుకునే ముందు సరస్వతి నమశుద్ధం వరది కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మేసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మజ్జే సరస్వతి క్రమోలేఖితా గౌరీ ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళంటే యూ హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మి మాతను చూడాలి, కర మధ్యే సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేసి దాగోరు అంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత వీ హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణియాటి ద్వారానే. దాని తర్వాత ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ లో నుంచి విభూతి వగర వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇదే నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళండి. ఆ తర్వాత హలాఫే సడన్ 11th టైమ్ లో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించిందో టోటల్ బ్లాంక్ అనిపించింది అండి. ఏంటండి ఇంతగానో భజన చేశాము, ఇంతగానో చేశాము, స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వీ హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ మచ్. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేప్పటికీ నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏదో జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే ఏదో మర్చిపోయాన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం, ఆ విషయం చెప్పడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది. తీసుకున్న తర్వాత ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలి కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీశ ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి, ఈ విధంగా వెళ్ళి ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కావాలన్నారు, సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. దెన్ ఇక స్వామి మీద మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా, ఇది నీ ఇష్టం. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు మీ నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలని వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారు అంటే ఇంకా 4 లక్షలు వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంకు. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది, ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చేసిన తర్వాత నేను డిగ్రీలో చదివాను. తన తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను, తెలుగు మీద నుంచి ఇంగ్లీష్ మీద కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను, ప్రతి ఒక్క భారము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నటించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా కతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసి దాని తర్వాత మా నాన్నగారిని పేరును ఎట్లా నిలిపించాలి, మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయంలో నేను అందరికంటే చాలా చిన్నవాడి ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు కానీ. సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికి అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, దాని తర్వాత అన్నయ్యలు అన్ని విషయంలో వాళ్ళు బీటెక్ వగరా చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము నలుగురు అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అని అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి ఆంటీ ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని ఎంత చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క వంగండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం బాల వికాస్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు. బాల వికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలు అంటే గట్టిగా చెప్పాలంటే, కానీ దాన్ని ఎంత వరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలతో నేను వెళ్తున్నప్పుడు నేను బేసికల్లీ ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మ అన్నారు నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఏ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు రెండు నెలల అమ్మ అన్నారు కరేజ్ క్లర్క్ అయితే వెళ్ళదు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి ఆలోచించిన మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు నాకు, ఏంటి ఉదయం నువ్వు ఫోర్త్ ర్యాంక్ వద్దావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు ఫస్ట్ సెకండ్ వరకు కూడా రావచ్చు. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను లే సార్ నీకు ర్యాంక్ కనపడుతుంది, నాకు ఫ్యామిలీ కనపడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్, నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ తెస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోలేమో, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను లేదు సార్ నా వల్ల కాదు నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా భగవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి, నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివారు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందనే. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలను నెరవేర్చాలి, ఆ స్వామి ఏ విధంగా మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అన్నారు. ఫస్ట్ తల్లి తన తల్లికి ఒక ఏ విధంగా మనం పేరు ట్రిబ్యూట్ చేయగలమో, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు కానీ తల్లి ఆ రోజు ఆ అభివేదన దాని తర్వాత రోజు బాధపడ్డాము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము, తల్లి భయాలు తల్లి టెన్షన్స్ ఉంది లేదమ్మా నేనున్నా నేను చూసుకుంటా, అప్పుడే ఏం చేస్తానో నాకు తెలియదు కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము, దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి మీరే చేయాలి మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను, దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది, ఏ విధంగా ఉందండి నా పరిస్థితి, ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నీ. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు ఈవెన్ సెలక్షన్ ముందు ఒక రోజు ముందు ఏం జరిగిందంటే రేపు పొద్దున్న నేను రిపోర్ట్ చేయాలి విత్ ఇన్ వీక్ లో ఫోర్ డేస్ వీక్ లో అంటే నాకు కంటిన్యూ విపరీతం ఒక దెబ్బ తగిలిందండి. ఈవెన్ ఏంటంటే నేను జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు లాగా ఎప్పుడు భావించవాడిని వెళ్ళి సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సో ఒకసారి మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు ఆడుతూ ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్ డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్న పిల్లడు కదా సర్లే బౌలర్కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్న పిల్లడు పెద్ద బ్యాటు తన వల్ల కంట్రోల్ అవ్వడానికి కుదరలేదు అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి. ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్ను పోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్కి వేసి స్టిచ్ చేసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా ఫోర్ డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు స్వామి, స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ సమ్ బ్రేక్. కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది. మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి వన్ ఫిట్ అయిన తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు ఎందుకంటే నేనే కోరాను నా స్వామి మీద నాకు నమ్మకం ఉంది. స్వామి నాకు జనరల్ గా అయితే అందరూ భయపడతారు ఏమైతుంది ఏమవుతుంది నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అని ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత వన్ మంత్ తర్వాత అడ్డం వెళ్తే ఏం లేదు నార్మల్ ఎందుకు పంపించింది నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్ళే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే ఇది అరౌండ్ 2003 ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్ ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతా అన్నా. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే. ఆ రోజు నా బర్త్డే 19th October 2003 ఐ వాజ్ బర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ అనుకుంటే అప్పుడు అనుకున్నాను స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా ఎన్నో ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి ఆ రోజు లాస్ట్ లో సాయికులంత హాల్లో లాస్ట్ లో కూర్చున్నాను. లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే నా గురించి మీరు ఏమైనా చేయగలరా ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించేలా పై చూపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి నేను అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి. ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October దెర్ ఇస్ నో ఈవెంట్ నాట్ నియర్ బై ఏం దీవాలి లేదు శివరాత్రి లేదు ఏది లేదు. అప్పుడు అనుకున్నా ఏంటి హౌ స్వామి సో నియర్ టు మీ స్వామి సో నియర్ టు మీ దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్ ఐ డూ మై బిట్ ఐ డూ మై బెస్ట్ వర్క్ ఐ డూ మై ఎఫర్ట్స్ ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ ఏర్ ఆఫ్టర్ ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యువర్ పార్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్ నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ సంఘటన అండి బోల్డన్ సంఘటనలు స్వామి గురించి చెప్పాలి అంటే నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్. గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు సో హ్యావ్ టు అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ది హోమ్ వర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీఆర్ ఫోర్ బ్రదర్స్ హూ హ్యావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసిందంటే అరే మీ సిస్టర్స్ హియర్ రా యూ హ్యావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్ మదర్ అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ లో మీకు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇవి నుంచి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము. ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువైపోయింది. స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా, ఆ విధంగా నేను మన రాణి అంటే వంటి పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది, ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా, చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు అటోమేటిక్ గా. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను, మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే అవునారా నిజమా స్వామి దర్శనం జరిగిందా, ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుతుందండి, స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి, బోల్డ్ అండ్ టాక్ ఉంటున్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ అని తెలిసింది, ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఏమైనా ఆపర్చునిటీ అన్నట్టు మూడు నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నా కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగర ఏమి ఇచ్చేవా, సో నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రిపూట డ్యూటీస్ ఉంటాయి, స్వామి భజన్స్ ఎక్కువ, ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసినట్టే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర, సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆపుతా ఉంటారు, ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు, ఏమి జరుగుతుందో స్క్రీనింగ్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత అసిస్టెంట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్, సో ఐ డోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై గ్రూస్. ఐ వాస్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగినాయి. సో సెకండ్ టైము నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను, బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మ జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైనింగ్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీసర్, ఇట్స్ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టాను, 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ మిలిటరీ సైన్స్, ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్ లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ ఇవ్వండి, అయితే కమాండో స్కూల్ అనే ఒకటి ఉంది బెంగళూరు దల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది, ఒకవేళ డైరెక్ట్ జంప్ చేస్తే ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదండి. ఇక నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి ట్రైన్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ సో కళ్ళు బేసికల్ లేకపోతే ఇంకా లేముందండి, ఏం లేదు లైఫ్. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నేను డిబార్ చేస్తాను దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా? ఏంటండి 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ ఎ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్, ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్, ఈ విధంగా జరగడము. దాని తర్వాత స్వామి అగైన్ ఈ పిక్ మీ అప్, హి జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ 2 స్టార్స్ ఆన్ షోల్డర్స్, ఈ మెస్మరైజింగ్ మూమెంట్. అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్, ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా హై కార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈస్ సో నియర్ టు మీ. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను అనుకున్నా ఏమంటే, స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు. ఇంట్లో వచ్చిన తర్వాత ఏదో పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హాపీనెస్, స్వామి లేరు, స్వామి సమాధి దర్శనం జరిగింది, ఏదో అన్హాపీనెస్ అన్నట్టు, ఎందుకు స్వామిని మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు, మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ, దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు, అరే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు, అంటే స్వామి ఒక 2 రోజు వస్తారా ఈ విధంగా అంటే, నేను ఒకసారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చా అన్నయ్య అంటే రా అన్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము, ఆ విధంగా భూమి రావటము, అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు, స్వామి విధంగా బ్లెస్ చేశారు, ఏదైతే స్టెతస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా ఊరు వస్తుందని. నాకు తెలియదు, చాలా తెలియదు, భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను, భయపడుతూ ఎప్పుడు సరే లెఫ్ట్ ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ అంటే మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తారు లేదని, ఒక చిన్న కోరిక ఉంటుంది అంటే. లెటర్ రాసి పెట్టాను, లెటర్ రాసి పెట్టింది ఏంటంటే, నథింగ్ మచ్ అబౌట్ ఇట్, ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బీ విత్ మీ, ఐఎమ్ సర్వింగ్ హియర్, బ్లెస్ మై సోల్జర్స్, బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తల్లి ఆరోగ్యం గురించి, మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను, అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్ వాళ్ళు కాల్ చేశాను, స్వామి బ్లెస్డ్ యూ అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ ఆల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు పెట్టిన లెటర్ కి బూజ్ వచ్చిందండి, స్వామి బ్లెస్ చేశారు సార్. ఐ వాజ్ జస్ట్ షివరింగ్, ఐ డోంట్ నో హౌ సో నియర్ టు, ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ 1 అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆటనిపించింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి, నేను పాటించే సిద్ధాంతాలు కానీ, దాని తర్వాత చేసే పనులు కానీ, ఇవన్నీ లెటర్ పెట్టంగానే స్వామి బ్లెస్ చేసి ఊది రావటము, అది ఎలా అనిపించింది అంటే, ఒక గంటలో అంతకు ముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పారు అంటే, ఒక 3 రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుందనేది ఊకూకు ఎగిరిపోతూ ఉంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు, అలా స్వామి బ్లెస్ చేశారు, ఫస్ట్ టైం చూసానండి విత్ ఇన్ 1/2 అవర్ లో స్వామి బ్లెస్ చేయడము, ఇప్పుడు చూడలేదు, అది వెళ్ళింది 11 గంటలకు తెలుసు అనుకుంటా స్వామి అంటే, ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెసెన్స్ లో చూడడం ఉంటుంది, ఒకటే దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూది ఆ విధంగా చూడంగానే నేను శాస్త్రం నమస్కారం చేసేసాను. అగైన్ ఫీలింగ్ అవుద్ది స్వామి అంటే, స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ, బాల వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను, అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
1: చాలా బాగుంది ఉదయ్ గారు, మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంటా వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గానీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
4: యాక్చువల్లీ చెప్పాలి అంటే, ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్, రిలీజియన్ అంటే వీ డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సస్పిషన్ వెదర్ ఐ హావ్ టు, మాకు టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత చర్చ్ ఉంటుంది, మసేజ్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రీజన్స్ ఒకటే. సో అది నాలో ఉంది, కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్. వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ, ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్, నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్తాను. నేను ఒకసారి నేను ఒక నించోని ఫాలిస్ ముందు, దాని తర్వాత వాటి ముందు నించొని ఒకసారి మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏమి తీసుకెళ్తానంటే ప్రతి ఒక్కటి మంచే జరుగుతుంది, మంచే జరుగుద్ది, కాబట్టి మీరు ప్రతిదానికి భయపడడం అవసరం లేదు, ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం, స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది, ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చాయలేదు మీ శరీరం. కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలం చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి, దాంట్లో సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి, సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్ని అయినా మీరు ప్రేర్ చేయండి, దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుసు చాలా మంది చాలా వీక్ ఉంటారు, గోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను, ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగడానికి పనిచేస్తాయి కానీ మనిషి నెమ్మది కొంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారని స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి ఆటోమేటికల్లీ బాగుంటుంది. మీకు మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు, దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నంతసేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పూజలు మీరు వర్క్ చేయట్లేదు, దాని తర్వాత మీ ఎమోషన్లో కుంగిపోయారు, మాక్సిమం తనను తాను హామ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ నడుస్తాయి, ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది. అంటే మనిషి చూడడానికి తెలిసిపోద్దు వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తాను, ఎవరితో మాట్లాడినా వాడు నమ్మించి తీసుకుపోతాను. నమ్మించాలి అని ఒక చిన్న ధ్యేయం, ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను, అడుగుతాను జస్ట్ ఒక 2 నిమిషాలు ముందు మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి వాడు నమ్మించిపోతాను. సో దానికి నవ్వు ఈ రోజుల్లో మనకేంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే ఇట్స్ ఫ్రీ మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్, బట్ నోబడి యూటిలైజ్ ఇట్స్ ఫ్రీ మెడిసిన్. ఐ డోంట్ నో వై. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారమంతా అన్నిటి మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే, ఎందుకంటే మీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంతి వస్తూ ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ దర్ మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్ ఫర్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఐ నో బై ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ బట్ నోబడి ఇస్ దేర్ టు టాక్. ఒకసారి మాట్లాడితే మనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మన పరిస్థితులు అర్థం చేసుకుని ఏంటంటే మాట మాట ఒకటే మనిషిని చేంజ్ చేస్తుంది. మన మాట మంచిదైతే అన్ని అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలరంటే మాక్సిమం ఏం చేయను, ఐ జస్ట్ గివ్ ఎ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 విషయాలు చెప్పాలండి, ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సోమీ ఈజ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంటే రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉండేవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాళ్ళు ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీబీ ప్యాడర్ ఒకటి వచ్చింది. జేసీబీ అంటే ఈజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నట్టే వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన బద్దపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాళ్ళు ప్రాబ్లం ఉంది చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు నాతోటి. వచ్చాడు. సార్ నేను చాలా తర్జన బద్దలు ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాల్ వచ్చేది ప్రాబ్లం ఉంది, నాకు క్యాటర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాల్ లేకుండా బోల్డ్ మంది ఉరుకుతున్నారు, అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాల్ లేకుండా ఆంప్లిట్యూడ్ లెగ్ పెట్టుకుని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అట్లా చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద పెద్ద ప్రాబ్లం అన్న. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకటర్ చేసుకుని మీరు ఈ రోజు జేసీ అయ్యాడండి, ఈ రోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్, ఏదంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాల్ లేని వాళ్ళు ఆంప్లిట్యూడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేసిన ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవన్నా, ఎల్సావా లేదా అన్న, ఎల్సా సాబ్ అన్నాడు. ఇంకా రెండో మాట లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపో అన్న, వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తారు, ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చి అంటాడు, సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను విడిచిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే మీ ఓడవాలి అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి, నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యేటంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడే ఎదగడం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని అడ్జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటానట్టు, ఎవరు క్యాలిబర్ వాళ్ళు, ఎవరు క్యాలిబర్ లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎవరిని అప్లై చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేసే ముందు చెప్పారు. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బీ ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తున్నాను, వాళ్ళని నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తా, ఇది కదా ఇది కదా. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. రెండో అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు, ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటి అనేది, ఐ కెన్ సీ ది పర్సన్ దట్ హీ విల్ డూ, హీ విల్ బి ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కడిని ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటంటే అని మనం ఎదగంగానే మనం వెనక గతం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడండి, కాబట్టి మన మూలాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి, దాన్ని ఫస్ట్ జీవనం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్, ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా. ఐ కీప్ క్వశ్చనింగ్, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇడిచిపెట్టినందుకు కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా ఐ జస్ట్ నేను కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు, జస్ట్ నా ఫామ్ గుర్తించారు అంతే, జస్ట్ ఫామ్ గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడతారు. ఫస్ట్ నేర్చుకున్న శ్లోకం మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అతిథిదేవ, ఈ రెండు ఇది ఒక్కటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలిన శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు ఒక మనిషిలాగా బతికి చాలు. మీ జస్ట్ రైట్ టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం, అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకున్న తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మీ క్రమజ్జి సరస్వతి కరమూలి సగర్ ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే, మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత అహం నిశ్చయం తద్దశ కరోమి యజ్జత్ తద్దం
5: ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవత దాత్రం చ హవ్యం తత పావన పుతమస్సు పురియాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా సాధారణ. ఏం చెప్తుందండి ఇది? నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంట జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి. మిగిలిన అనవసరం మీకు తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులుగా జరుగుతుంది. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ అవ్వకుంటే ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ సూత్రం ఏం చెప్తుందండి? అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాని నుంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా కానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మన ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, దాని దరిద్రం అంటే తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనం మనం మనం పుట్టిన మానవత్వము మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశం లాగా జ్యోతి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనకు. జస్ట్ ఆ ఒక సూపం ఒకటి, కొన్ని చిన్న 2-3 శ్లోకాలు 2-3 ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టం ఏం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యూ జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్. ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్, మై సబార్డినేట్స్, మై సోల్జర్స్, హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజు ఏంటంటే అది చేయలేదు ఇది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని ఎందుకు వస్తాయని డిప్రెషన్. మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది, మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి చదువుకున్న టైంలో చదువుకోవట్లేదు, మీరు ఉద్యోగం చేసిన టైంలో ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసిన టైంలో పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్ కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, తల్లి ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇష్టపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి, చదువు రాదు. కాబట్టి చదువుకున్న టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి, చదువుకున్న టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకిస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను చేసింది ఏంటండి, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత చేసి ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే, ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్, సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్నవాటికి పెద్దవాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు కదంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా నేను వస్తా, లేకపోతే ఆ భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి, లేదండి పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా, ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు. ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరే ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికి ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తే అప్పుడప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి ఫామ్ వచ్చేసి అందరూ కూడా ఉంటారు, అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె సో అండ్ సో, ఏం చెప్తానండి, నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవత్వం తగ్గిపోతుంది. సరే దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది, సోహం సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, మీలో ఉన్నది మీమే, మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యూ జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది. అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్ లో ఫీల్ కమ్ అండ్ హిల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఏం చెప్తారు, భగవంతుడిని మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ గా మనిషి రూపంలో వచ్చారు. అదే
1: చాలా బాగుంది ఉదయ్ గారు. అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలము, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడు దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా
5: ఉంది. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడిని మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ మనిషి రూపంలో వచ్చారు.

0: బట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ళ మీద వాళ్ళకన్నా భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను నాలుగు మాటలు చెప్తానుకుంటుంది, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట్టు చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
1: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం ఉన్నట్టు స్వామి వచ్చారు. ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనే బాడీ ఇచ్చిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్ చెప్తున్నాను కదా, ఐ కెన్ ఫీల్ ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ సక్సెస్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్ లాగా చిన్న ప్రమిదల్ లాగా మనం నేనేదో పెద్ద చేసినాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని మాటలు చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో ఒక చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా స్వామి ఏ విధంగా నాతో ఏం చెప్పిస్తారో నాకు తెలియదు. ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి. హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెసింగ్ లైక్ ఓషియన్. స్వామి ఏమంటారండి, ఒక అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాల వికాస్ వెళ్ళాం ఒక అడిగేశానండి. 100 అడుగులు ఎట్లొస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి ఏం చెప్తున్నారు అని. కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు, ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం అనేది కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడ లేదండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం వేరు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకో అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు, పది ఎంతో మంది నాకు కొద్దిగా ఆశ నేను ప్రతి ఒక్కరు అనుకున్నాను అండి. నేను ఒకటి అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ, లేదండి 10 మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం. దాంట్లో అది ఎట్లొచ్చిందంటే స్వామి వల్ల వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఉన్నారు వాళ్ళకి అసలు హాని ఒకటే పైకి వచ్చేసిన చోటి అది నా ఆశయం, నా గోల్. అంటే మనతో పాటు 10 మంది పెరగాలి, మనతో పాటు 10 మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు 10 మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని. అని ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు, ఈ రోజులు ఏమున్నాయండి, క్లాసులకు వెళ్ళినామా, దాని తర్వాత బట్టి కొట్టినామా, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈస్ నాట్ స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది. అది నేర్పేది ఎవరు, ఓన్లీ బాలకాస్ నుంచే నేర్చుకోవచ్చండి. మిగిలిన మనం టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం ఏం చేస్తారండి, పంతులు ఉంటారు, దాని తర్వాత ఏదో ఆరతిస్తారు, ఆ 2 నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు. మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళొచ్చినామా అంటే ఎస్, టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే, కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి. ఒక ఆర్గనైజేషన్, ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది. ఏ విధంగా చిన్నపిల్లని చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూఅవుట్ లైఫ్. చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పట్టుకొని నడిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి. యూ హ్యావ్ టు వాక్, యూ హ్యావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ. అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ టేకింగ్ మీ అలాంగ్, ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసినా గానీ ఎస్ మన మానవత విలువలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం 10 ఈ రోజు ఈ స్టేజ్ లో

0: అంటే మన 10 మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలము అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. అది ఎంత ఎచీవ్ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి. స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి. యూ కెన్ ఇమాజిన్, ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి. మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది. నీడిల్ ఇస్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్. అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము. ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి? ఒక చిరిగింది, దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా? ఇంపార్టెంట్. అది మనం ఏం పని చేస్తున్నా దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా. జస్ట్ ఒక యాజ్ ఏ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్ అంటే ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్. హీ ఈజ్ యూజింగ్ ది నీడిల్ టు స్టిక్ ది స్కిన్. అది ఏ విధంగా అంటే వస్తుంది. మనం ఇంత పెద్ద పని చేస్తున్నా మన ఇంత చిన్న పని కాదు. ఎంత చిన్న పని చేసినా మీరు ఒక ఆ టెంపుల్ కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి, దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి. కానీ పోయింది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాదు మెంటల్ పీస్. ఆ పీస్ ఏ విధంగా వస్తుంది? 10 మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంట. మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే ఆ టచ్ చేసిండ్రో వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేత్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను భగవంతుడు అంటారు, బోల్డ్ అని వస్తారు. కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఏం చెప్తున్నాను అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం. అది తెలుస్తుంది భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి. అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి. అసలు మీ భావాలని మీ అనుభవాలని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
1: సాయిరామ్
0: ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ హీన్ రికగ్నైజ్ బై స్వామి, ఐ హీన్ రికగ్నైజ్ బై మెనీ. ఇట్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో ఐ డెంట్ ఫీల్ వెరీ హై. Today I am feeling very happy. Swami had, and I am not thinking that it is all about connecting the things. I feel that see, Swami calling me, just tell your experiences to, you can motivate others. I don't know how many people I motivate, but this is a blessing for this Swami. And this is the first interview, many interviews I called, but I always ignored them because I feel that I am nothing. So this is the first time I have given some kind of thing. So what Swami had already picked up me and he just showering his blessings. I feel Swami keep showering his blessings to entire universe, not entire universe. మనం లాస్ట్ లో ఏమంటారు, లోక సమస్తంలో సుఖినో భవంతు అంటాం కానీ స్వామి ఏమన్నారు, సమస్త లోక సుఖినో భవంతు అన్నారు. ఐ జస్ట్ ఆన్ దిస్ అకేషన్ ఐ జస్ట్ ప్రే టు ది గాడ్ భగవాన్ శ్రీ సత్యసాయి టు కీప్ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ది వరల్డ్. I am feeling very lucky. I am very blessed with your calls. Thank you so much, Andy. Thank you so much.
1: Hi, Ram, sir.
0: Sir, Ram.
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాల వికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాల వికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాల వికాస్ చెప్తూ ఉన్నప్పుడు అలవికేసి వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను, వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే, అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు ఖర్చు స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్ లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అన్నమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాల వికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్తం మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్ కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్ కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే, స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్ తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని, వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్ కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరోనా ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్ కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే, ఆ శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాల వికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకులు ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవరూ చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు, స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు బాల వికాస్ గురించి. బాల వికాస్ తరగతులు రావడం వల్ల మనందరిలోని, అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
2: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో, ఆ బాల వికాస్ కూడా తెలియని నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే, స్వామి గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల్ అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్స్ఫుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోళ్ళలోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు, స్వామిని చూపించారు, వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఎంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
1: రాణి గారు, మరి స్వామి 97వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
2: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు బాల సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్టిక్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి, నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా, నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరమొట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
2: సరే అమ్మా.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2009 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ రామాయణం వింటారు. ఇంతవరకు మీరు

0: విఘ్నహారిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము ఆ విఘ్న వినాశకుని గురించి మనస్ఫూర్తిగా స్మరించుకున్నాము.
2: చక్కగా పాడాడు పెద్దన్నయ్య.
1: ఇప్పుడు యుగ యుగాలకి జగజగాలకి తండ్రి అయిన
2: ఆహా
1: మన సాయి రాముని నామ సంకీర్తనం ఒకటి గానం చేసుకుందాం రా.
2: మనసారా పాడుకుందాం పదరా.

0: రత్నాకర కులతిలక
1: ఆహా
0: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
1: ఓహో
0: రాయసములకే రాజాధిరాజ మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం.
1: అభివందనం స్వామి.
0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాం రా.
1: సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట.
0: అదేమిట్రా అలా అంటున్నావు?
1: ఏముందిరా, రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పబోయి అన్నాడు ఒక పెద్ద ఆయన.
0: ఓహో,
1: దానికి కట్టే అంటే సేతువును కట్టి
0: కట్టి,
1: కొట్టే అంటే రావణాసుని చావకొట్టి
0: చావకొట్టి,
1: తెచ్చే అంటే సీతమ్మను తెచ్చాడరా. అంతే ఫినిష్, రామాయణం అయిపోయింది కదరా.
0: అదేరా రామాయణంలోని గొప్పతనం.
1: ఏమిట్రా,
0: మూడు ముక్కల్లోనూ చెప్పవచ్చు, మూడు యుగాల్లోనూ చెప్పుకోవచ్చు.
1: మహాబాగా చెప్పేవరా.
0: అయితే సోదరా,
1: ఏమిరా
0: వీర జిత్వర పరివేష్టి తాలంకార విలసిత వారమైన భరత భూమి, శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు,
1: ఆహా
0: జీవ కళలకు మెట్టినిల్లురా.
1: గ్రేట్ మదర్ ఇండియా.
0: అవునరా,
1: ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు.
0: కరెక్ట్ గా చెప్పారా.
1: అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా.
0: ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి కన్నా శక్తి లేదు,
1: ఆహా
0: ముక్తి కన్నా రక్తి లేదు.
1: అంతేరా,
0: భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచబాటరా.
1: మహాబాగా చెప్పేవరా.
0: ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీత దర్శకత్వం సర్వం మన స్వామిదేరా.
1: అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే రాసింది చేసింది చెప్పింది నేర్పినది చేయిస్తున్నది అంతా మన సాయిమాతే అన్నమాట.
0: అంతా స్వామిమయమేరా.
1: అయితే సోదరా, రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం.
0: అవునరా,
1: మన సాయిరామునికి పంచప్రాణం ప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం పదరా.
0: పదా.

0: అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైక అనే ముగ్గురు సతులు. వారికి సంతానం కలగలేదు.
1: అయ్యో పాపం.
0: పిల్లల కోసం పుత్ర కామేశ్యాగాన్ని చేశారా?
1: అప్పుడు ఏం జరిగిందిరా?
0: అయితే ఆ యాగంతో ఆయన యోగం మారిందిరా.
1: అంటే ఏమైంది?
0: యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచాడు.
1: ఆహా.
0: అది సేవించిన తర్వాత ఒక శుభ ముహూర్తాన ఆ ముగ్గురు సతులకు నలుగురు సుతులు జన్మించారు.
1: ఓహో.
0: వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా?
1: ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా?
0: అవునరా.
1: అయితే సోదరా, వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు.
0: ఆహా, చక్కగా జరుగుతుందిరా.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ, లక్ష్మణులను తన యాగ రక్షణార్థమై తనతో పంపమని దశరథుడిని ఏ విధంగా కోరుతున్నాడో చూడరా.
0: ఏ విధంగా రా?

0: ఆడిన మాట తప్పని దశరథ మహారాజు వశిష్ఠుల వారి ప్రోద్బలంతో రామలక్ష్మణులను విశ్వామిత్రుడు పంపారా.
1: ఓహో,
0: రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. అమోఘమైన ఆత్మబలంతో తరతరాల పుణ్య ఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుది ముట్టించి చివరికి మారీచిని తరిమి కొట్టారు వాళ్ళిద్దరు.
1: అయితే సోదరా, మునీశ్వరుని యాగం కొనసాగింది. అయితే కళ్యాణధాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపము పాపి ఎట్టకెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. అక్కడ దండోరా వినిపిస్తోంది, ఏ విధంగా ఉందో చూడు.
0: ఏ విధంగా రా?

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇక్కడ మనం ఒక మహా విశేషమైన సంఘటన ప్రస్తావించుకోవాలరా.
1: విశేషమైన సంఘటన ఏమిటరా అది?
0: సీతమ్మ వారు తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సుని ఎత్తిందిరా.
1: ఏమిటి, చిన్ని బాలిక అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సు నెత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. నేను ఒప్పుకోనరా?
0: నీ మోహన్, నువ్వు ఒప్పుకునేదేమిట్రా?
1: మరి ఇంకేంటి
0: సీతమ్మంటే ఎవరనుకున్నావు ఇంతకీ?
1: ఎవర్రా?
0: సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణిరా.
1: అయితే ఆ అమ్మకే సాధ్యంరా.
0: అందుకనే సీతామ్మవారి స్వయంవరానికై మిథురా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకొని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహా ఉపద్రవమైన బరువు కలిగిన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మ వరుడు, సీతా మనోహరుడు అని ప్రకటించారా.
1: ఓహో,
0: అయితే ఎక్కడ లేని రాజకుమారులు అక్కడికి వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టే సంకల్పంతో ఎలా ముందుకు సాగుతున్నారో వినరా?
1: చెప్పరా అబ్బాయి.

అదిగో రామచంద్రుడవలీలగాసై రాచఠివి అలరారగాసై బిల్లునంత చేతబట్టే రాసై అల్లెతాడు తగిలించే రాసై అదిగో శివుని

0: అయితే రాజకుమారులే కాకుండా అక్కడికి వచ్చిన ఆ రావణాసుడు కూడా ఆ శివధనుసుని ఎక్కుపెట్టలేక విలువెళ్లాడిపోయాడురా.
1: ఏమిటి, 10 తలకాయలున్న రావణాసుడే శివధనుసుని ఎక్కుపెట్టలేకపోయాడంటే థర్మామీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట.
0: అవునరా, అయితే అంతలో విశ్వామిత్రుని కనుసైగలు అందుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుని శ్రీరామచంద్రుడు ముందుకు సాగి అక్కడ ఆ శివధనుసునెత్తి అవలీలగా ఎక్కుపెట్టి అది విరిగిపోయింద్ర పెళ్ళుమంటూ ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరుడు నారద పురంధర చంద్ర రుద్ర హైమవతి జటిపటిల మన్నితమై సాంబ శివుని సభా మండపంలో దేవతలందరి సమక్షంలో అక్కడ ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేళి చేస్తున్నాడో చూడరా.

0: శ్రీరాముడు శివధనస్సు నెక్కు పెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాన్పించుకున్నాడు, సీతారాముడయ్యాడు.
1: ఆహా,
0: అదే సమయంలో జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు ఊర్మిళ మాండవి శృతకీర్తులను లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహ నిశ్చయించారు.
1: అయితే సోదర, దేవుడు పెళ్లికి అందరూ పెద్దలే, అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి.
0: అవును.
1: అయితే సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆస్వాదించాలని, ఆనందించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఏ విధంగా పాడుకుంటూ తరలి వస్తున్నారో చూడు.
0: ఏ విధంగారా చెప్పరా కాస్త?

0: పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. వధూవరులైన సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావిడి.
1: ఓహో,
0: అక్కడ వధూవరులిద్దరూ పెళ్లికి సిద్ధంగా ఉన్నారిక. శ్రీరాముడు సీతమ్మకి మంగళసూత్ర ధారణ చేసి సీతారాముడయ్యాడు. ఇక ఇద్దరు కలిసి అగ్ని చుట్టూ ఏడు ప్రదర్శనలు చేసి ఆదర్శ దాంపత్యానికి నాంది వేశారు. ఇద్దరు ఒకరికొకరు పూలమాలను మార్చుకున్నారు. దోసిళ్లతో ముత్యాల తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటున్నారు. ఇద్దరి మనసులు ఒకటి అయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. అక్కడ అంతా ఆనందంగా, హర్షం అంతా సంతోషంగా నిండిపోయి ఉన్నది. అక్కడ అదే వేళలో ప్రకృతి హర్షించి పుష్పవర్షం కురిపిస్తున్నది. ఆ సమయంలో అక్కడి పుర ప్రజలంతా ఏ విధంగా పాడుకుంటున్నారో వినండి ఒకసారి.

0: ఆహా చిన్నాడా, కళ్ళు చెమ్మగిల్లిపోతున్నాయి. ఆహా, సీతారాముల వారికి కళ్యాణం చాలా వైభవంగా జరిగిందిరా.
1: ఆహా, ఏం విందు, ఏం భోజనాలు. విందంటే ఇలా ఉండాలి, దాంపత్యం అంటే 63 దాంపత్యమే ఉండాలిరా.
0: భోజనాల సంగతి బాగానే ఉంది, కానీ ఇంతకీ ఈ 63 దాంపత్యం ఏమిటిరా?
1: నీకు తెలియదు కదూ, దాంపత్యంలో 2 రకాలున్నాయిరా.
0: ఓహో,
1: ఒకటి 63 దాంపత్యం, ఇంకోటి 36 దాంపత్యం.
0: అయినా ఈ ఇంగ్లీష్ దాంపత్యాలు ఏమిటిరా, కాస్త వివరంగా చెప్పు మా అందరికి.
1: ఆగలా చెప్తున్నాను. ఇప్పుడు 63 ఫిగర్ తీసుకో.
0: తీసుకున్నా.
1: దిస్ ఇస్ 6, దిస్ ఇస్ 3.
0: అంటే ఇది 6, ఇది 3.
1: అవునరా. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, ఒకరి మాట ఒకరు వింటూ, ఒక బండికి 2 చక్రాలలాగా హాయిగా సాగిపోతుంది వాళ్ళ సంసారం.
0: అంటే ఇద్దరు కలిసిపోయారన్నమాట.
1: అవునరా. ఇక 36 దాంపత్యం తీసుకోరా. సే దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 6.
0: అంటే ఇది 3, ఇది 6.
1: ఎడమొహం పెడమొహం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుందిరా.
0: అంటే మాటలుండవు కొట్లాట, ఇదేనమాట.
1: అంతేరా.
0: అయితే ఖచ్చితంగా సీతారాముల వారిది, 63 దాంపత్యమేరా.
1: అంతేరా మరి.
0: కథలోకి వెళ్దాం పద. ఇక
1: పదరా.
0: దశరథ మహారాజు కళ్యాణ అనంతరం అందరితో పాటు అయోధ్యకు తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి అందరూ తిరిగి అయోధ్యకు చేరుకున్నారు.
1: ఓహో.
0: అయితే చిన్నాడా, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసుల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయిరా. అయితే ఈ రాక్షసులను వెంటనే సంహరించాలి. అందుకు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు వెంటనే విజృంభించాలిరా. ఇంకా
1: నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు.
0: అవును రోయ్.
1: ద్వాపరయుగం వచ్చేసరికి ఊళ్ళోకి వచ్చేసారా వీళ్ళంతా.
0: నిజమేరా.
1: ఇక ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడనే పుడుతున్నాడు.
0: కరెక్ట్ గా అనిపిస్తుంది.
1: అందుకు గాను ఈ రాక్షసులందరినీ సన్మార్గంలో నడపడానికే మన స్వామి ఈ సాయిరామునిగా అవతారం ఎత్తారా.
0: కరెక్ట్ గా చెప్పారా. అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఇక మనము కైక మంత్రాల గురించి చెప్పుకోవాలరా.
1: చెప్పుకోవాలరా.
0: రామాయణ రచయితలంతా కైక మంత్రులను దుష్ట పాత్రలుగా చిత్రించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారా.
1: ఎంతటి తప్పుగా చిత్రీకరించారా.
0: నిజంగా వారిరువురు కారణ జన్ములు.
1: ఆహా.
0: నిజంగా చూస్తే కైక లేని రామాయణం లేనేలేదు, మంధర లేని పారాయణం ముందుకు సాగదు.
1: మహాభాగా చెప్పారు.
0: ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రామాయణం ముందుకు సాగదు. రాముడు అడవికి వెళ్ళాడు, రాక్షస సంహారం జరగదురా.
1: ఆహా.

0: తనపై మోపబడు నిందను సైతం లెక్క చేయక మంధర ప్రోద్బలంతో కైక శ్రీరామునికి వెంటనే 14 వత్సరాల అరణ్యవాసం, వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది.
1: అయ్యయ్యో,
0: ఇచ్చిన మాట తపన దశరథుడు కైకకిచ్చిన 2 వరాల కట్టుబడి శ్రీరామచంద్రుని 14 వత్సరాలు అరణ్యాలకు వెళ్లమన్నారు రా.
1: తండ్రి ఆజ్ఞను తలదాల్చాడు దశరథ రాముడు.
0: ఆదర్శ పుత్రుడు రా.
1: పతి సేవయే సతీధర్మమని భర్తను అనుసరించి సీతమ్మ తల్లి.
0: ఆదర్శవంతమైన భార్య.
1: అన్నకు అండదండలై అడవులకు బయలుదేరాడు లక్ష్మణుడు.
0: అంతకు ఆదర్శవంతమైన తమ్ముడు.
1: ఆ ప్రేమమూర్తుల ముగ్గురు అయోధ్యను వదిలివేసి అడవులకు ఏ విధంగా వెళ్తున్నారో చూడరా.

0: సకల భోగాలను త్యజించి సకల త్యాగాలకు తెగించి సీతారామ లక్ష్మణులు అడవిలోకి బయలుదేరారు.
1: ఆహా,
0: మార్గ మధ్యంలో ఆ అడవిలోనే శ్రీరామ సీతారామ లక్ష్మణులు గుహుణ్ణి కలిశారు. గుహుణ్ణి కలిసి అక్కడ పారుతున్న గంగానదిని ఆ నావలో ఎలా సాగుతున్నారో వినరా ఒకసారి.
1: చెప్పరా అబ్బాయి.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: అటు అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగంతో మరణించారు.
1: అయ్యో పాపం.
0: ఈ విషయం మేనమామ వల్ల తెలుసుకున్న భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రికి అంత్యక్రియలు గావించి అటు పిమ్మట అన్న చరణమే తనకు శిరోధార్యమని, అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాముని వద్దకు వెళ్లి ఏమంటున్నాడురా అంటే,
1: ఏమంటున్నాడురా

0: ఆడిన మాట తప్పడు రాముడు,
1: అందుకే అయ్యాడు దేవుడు.
0: పట్టిన పట్టు విడవడు భరతుడు,
1: అందుకే అయ్యాడు ఆ దేవుడికి తమ్ముడు.
0: భరతుడు శ్రీరాముని పాదుకలు తీసుకుని నందిగ్రామం చేరి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి అయోధ్యని పరిపాలిస్తూ ఉన్నాడు.
1: ఆహా,
0: ఇక్కడ అడవిలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నారు.
1: పంచవట కాస్త వివరంగా వివరించరా?
0: పంచవటి అందచందాలు ఎంత బాగుంటాయో మన అన్నయ్య చెబుతాడ్రా.
2: పంచవటిని చేరారు రాసై, పర్ణశాల వేశారు రాసై, ముసట కొలిపే స్థలమరీసై, ముగ్గురి పూజా ఫలమరీసై. అదిగో అందచందముల వలయము.

ముద్దులకు చిలుక పలుకులు సై చందాన తందానే తందన సీత మురిసిపోతున్నది సై చందాన తందానే తందన అదిగో నాథ అయోధ్య

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: అక్కడ ఆ పర్ణశాల ప్రాంతంలో రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ అక్కడే తిరుగాడుతూ జగన్మోహనాకారైన శ్రీరాముని చూసి మోహించి తుదకు లక్ష్మణుని చేత ముక్కు చెవులు కోయించబడి పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్ళింది.
1: ఆహా,
0: అక్కడ అన్న దగ్గర సీత యొక్క అందచందాలు పొగిడి తనలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తించారా.
1: ఓహో,
0: అయితే వెంటనే రావణాసుడు మారీచిని పిలిపించి ఏమంటున్నాడు వినరా?
1: ఏమంటున్నాడు రా?

0: సీత శ్రీరాముని ఆ బంగారు లేడి పట్టి తెమ్మని కోరిందిరా.
1: ఆహా,
0: వెంటనే శ్రీరాముడు లక్ష్మణుణ్ణి సీతమ్మతో కాపలాగా ఉంచి అటు లేడి వెంట పరిగెత్తాడు. తర్వాత చివరికి విసి విసికి వారి బాణం గుడి చూసుకుంటాడు రాముడు.
1: అప్పుడు ఏమైందిరా?
0: ఆ లేడి చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ చనిపోయిందిరా.
1: ఆహా,
0: ఈ కేక విన్న సీతమ్మ శ్రీరామునికి ఏదో కీడు సంభవించిందని వెంటనే లక్ష్మణుణ్ణి వెళ్లమని ఆజ్ఞాపించిందిరా.
1: సీత పదే పదే చెప్పడం చేత విధి లేక పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని చెప్పి లక్ష్మణుడు అన్నజాడకై బయలుదేరాడురా.
0: అయితే ఇదే అదనని రావణాసురుడు దొంగ పన్నాగంతో సాధు వేషంలో వచ్చి పర్ణశాల వద్ద చేరి భిక్షాందేహి అని సీతమ్మ ముందర కేక వేశాడురా.
1: ఆహా,
0: సీత మనసు కరిగింది.
1: దాత చెయ్యి దాగదు.
0: అయితే భిక్ష వేసింది గీతలు దాటింది. ఆ గీతలే ఆమె పాలిన శాపమై పలికింది. అయితే వెంటనే రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయే పన్నాగంతో ఎలా ముందుకు వెళ్ళాడు వినరా.
1: అదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకువెళ్తుండగా అడ్డుపడిన జటాయువును నరికి ముందుకు సాగిపోయాడురా.
0: అయితే సోదరా, ఆనాడు సీత భోగ భాగ్యాలను వడిచింది, అందుకని శ్రీరామునితో ఉండగలిగింది.
1: ఆహా,
0: అది త్యాగం.
1: అవునురా.
0: అదే సీత నేడు కోరికను వరించింది, అందుకనే శ్రీరాముని ఎడబాసింది. ఇది కోరికరా. అందుకనే అంటారు మన స్వామి సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది అందరికీ ఉండాలి అని.
1: అందుకేరా స్వామి ఇంకో విధంగా యు మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్ అని కూడా చెప్తారు.
0: కరెక్ట్ గా చెప్పేవారా. అయితే సోదరా,
1: ఏమిరా,
0: రామ లక్ష్మణులు సీత జాడకై బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యంలో జటాయుని చూసి స్నేహానికి ప్రాణం వెలబోసిన జటాయుకి అంత్యక్రియలు జరిపి ముందుకు సాగారు.
1: ఆహా,
0: అక్కడ శబరిని అనుగ్రహించి చివరికి ఋషిముఖాది చేరుకున్నారు.
1: ఓహో,
0: అక్కడ హనుమంతుడు తన స్వామి. ఆనాడు సీత భోగ భాగ్యాలను వడిచింది, అందుకని శ్రీరామునితో ఉండగలిగింది.
1: ఆహా,
0: అది త్యాగం.
1: అవునురా.
0: అదే సీత నేడు కోరికను వరించింది, అందుకని శ్రీరాముని ఎడబాసింది.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: సుగ్రీవుని భార్యను చేపట్టిన దుష్కార్యానికి వాలిని
1: సంహరించి
0: శ్రీరాముడు సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడురా.
1: ఆహా,
0: అయితే సుగ్రీవుడు రాముకిచ్చిన మాట ప్రకారం వానర సేనను నాలుగు దిక్కులా సీతాన్వేషణకే పంపాడు.
1: ఓహో,
0: రాంబంటూ హనుమంతుడు రాముని అంగుళీయకం తీసుకుని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్ర ఒడ్డు చేరారా.
1: చాలా మంచి పని చేశారా.
0: అక్కడ జటాయువు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారి లంకలో ఉన్నారన్న విషయం తెలుసుకుని ఉప్పొంగిపోయారా.
1: ఆహా, ఇంకేం కావాలా, కార్యం సిద్ధించింది.
0: అయితే ఆ జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకకు చేరే సంకల్పంతో ఏ విధంగా పొగుడుతున్నాడో చూడు.
1: ఏ విధంగా రా?
2: జయోస్తు ఆంజనేయుడా.

0: జై శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడు వీరాంజనేయ స్వామి.
1: అంటే మన హిల్వ్యూ స్టేడియం లో ఉన్న ఆంజనేయ స్వామి తెత్తెదిగిపోయాడన్నమాట.
0: అన్నమాట ఏమిట్రా? ఉన్నమాటే.
1: అయితే కాని
0: వాయువేగ మనోవేగంలో మించిన మహావేగంతో సాగిపోతున్నాడు ఆ వాయుపుత్రుడు.
1: ఆహా,
0: మార్గ మధ్యంలో మైనాకునికి ముక్తిని ప్రసాదించి అక్కడ సురస అనే నాగకన్య పన్నాగమును పటాపంచలు చేసి
1: ఓహో
0: సింహిక అనే రక్కసిని పరిమార్చి ఒక్క ఊపులో లంకపై కురికాడు వీరాంజనేయుడు.
1: ఆహా,
0: అక్కడ లంకలో లంకిని వధించి విభీషణుని చేరి అతని కలిసి సీతమ్మ జాడ తెలుసుకుని సీతమ్మ అశోకనందనలు తెలుసుకుని అక్కడ సీతమ్మ దగ్గరికి చేరాడు. అక్కడ హనుమంతుడు సీతమ్మను కలిసి ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడరా?

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరంను సీతమ్మకి
1: ఇచ్చి
0: సీతమ్మ ఇచ్చిన చివిడామణిని తీసుకుని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని చిందర వందర చేశాడరా.
1: అయితే తన పని మొదలుపెట్టాడనమాట.
0: అవునురా, అప్పుడు రావణ కుమారుడైన అక్షయుడు ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు.
1: ఓహో,
0: అటు పిమ్మట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి ఆంజనేయుడు గౌరవంతో లొంగిపోయి బందీ అయ్యాడు. రావణ సభను చేరాడు.
1: అక్కడ ఏమైందిరా?
0: అక్కడ దశకంఠుడు మన రాంబంటితో ఏమంటున్నాడరా అంటే
1: ఏమంటున్నాడరా?
2: రామ బంట్లిట కురాతగరు రావణ బ్రహ్మంటే ఎవరు, ఎగిరి వచ్చావు ఎంత పొగరు ఎవరు రా, నీ పేరు ఎవరు?
0: అరవింద్ సాయి, MBA ఫస్ట్ ఇయర్.
1: ఆగరాని మోహన్, నిన్ను కాదురా, అక్కడ రావణాసురుడు హనుమంతుని అడుగుతున్నాడు.
0: ఓహో, అయితే కథ కానీ మరి.
2: ఎందుండి వచ్చావు, ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు, ఏమి

0: అంతట శరణున్న ఖడ్గం తీశాడు రావణాసురుడు.
1: ఆహా,
0: కాని దూతను చంపడం న్యాయం కాదని విభీషణుడు వారించాడు.
1: అదిరా రాజనీతి అంటే.
0: అయితే కోతలకు ప్రేమరది వాళ్ళము కనుక హనుమంతుని తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు.
1: అయ్యయ్యో,
0: ఆ తర్వాత ఏమైందో చెప్పరా ఇంకా.

0: అయితే సోదర
1: చెప్పరా,
0: మన వీరాంజనేయుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడరా లంకని?
1: అదిరా భక్తుడంటే అసలు.
0: సీతమ్మను చూసిన ఆనందంలో రాముని వద్దకు వెళ్లి చూచిటి సీతను అని ఏమని చెప్తున్నాడో విను.
1: ఏమని చెప్పాడ్రా?

0: హరిత. సీతమ్మ లంకలో ఉందని తెలిసి వెంటనే శ్రీరాముడు సుగ్రీవాది వానర వీరులతో సముద్ర తీరం చేరారా.
1: ఆహా,
0: అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగర జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నీరతి దాటారు. అక్కడ త్రికూటాచల శిఖరం మీద దేదీప్యమానంగా విశ్వకర్మ నిర్మించిన సువర్ణమయనమైన ఆ లంకా మహానగరాన్ని అందరూ వానరులు ఒక్కసారిగా చూసి ఆశ్చర్యశక్తులైపోయారా.
1: అంతే కదరా మరి.
0: అయితే మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం వానరుడైన అంగదుని రాయబారిగా రావణ వద్దకు పంపాడు.
1: ఆహా,
0: కాని నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాటలు లెక్క చేయక, రాముని పరాక్రమం తెలియక రామరావణ యుద్ధానికి కాళ్ళు దిగాడురా.
1: ఎంత పొగర్రా.
0: వెంటనే మృగిని సమరవేరి, ఏ విధంగా నా చూడు

0: శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు.
1: ఆహా,
0: వెంటనే సీతమ్మ అగ్నిలో దుంకింది. మాయ నిప్పులో కలిసిపోయింది. నిజం మాయలోంచి నిగ్గు తేలి ఇంకా క్షేమంగా బయటకు వచ్చింది.
1: అవునురా,
0: ఇప్పటిదాకా ఉన్న మాయ సీత తన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది.
1: ఆహా,
0: జానకి నిజానికి జనని ఈ జగానికి. సీతమ్మ అగ్నిలోకిన తర్వాత తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై ఆ జగదీశ్వరుని ఇల్లాలుగా బయటకు వెలువడింది. లోకం నచ్చిన లోకం మెచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది. కట్ట కడపటికి సీతారామలక్ష్మణులు పుష్పక విమానమెక్కి అందరూ కలిసి అయోధ్యను చేరారు.
1: ఆహా,
0: అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై ధర్మమూర్తిగా యుగ ధర్మాన్ని నడిపిస్తూ రామరాజ్యమే ప్రేమ రాజ్యం అనిపించాడు. యుగ యుగాలకి ఆదర్శంగా నిలిచాడు.
1: నిజం చెప్పావు.
0: ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు అందించిన సాయిరామునికి హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ ఇప్పుడు మనందరము కలిసి మన సాయిరాముని నామం సంకీర్దాం.
1: పదరా.

0: 2009 సాయి కొలువన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ రామాయణం విన్నారు.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారములు. సాయిరామ్, నా పేరు భానుజీరావు. నేను ఈ కార్యక్రమంలో శ్రోతలందరితోటి రెండు ముక్కలు పంచుకుందుకి అవకాశమిచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరితోటి నా 40 ఏళ్ల స్వామి ప్రసాదించిన జ్ఞానమనండి, అనుభవాలనండి మీ అందరితోటి పంచుకోవాలని చాలా ఆనందంతో మీ ముందుకొస్తున్నాను. నా గురించి కొంచెం చెప్పాలి కనుక, ఓ డాక్టరేట్ ఇకనామిక్స్లో చేసుకుని 27 సంవత్సరాలు సింగపూర్లోను యూనివర్సిటీలో, 7 సంవత్సరాలు ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అంటారు, అక్కడ పనిచేసి శ్రీవారు నిర్ణయించిన ప్రకారం 2001 సంవత్సరంలో స్వదేశానికి వచ్చేశాం. నాకు, నా భార్యకు 3 పిల్లలు. వాళ్లందరికీ స్వామి ఎంతో దగ్గర. స్వామివారి ఆశీస్సులతో వాళ్లందరూ 5 దేశాల్లోనే ఉన్నారు. ఈ 40 ఏళ్ల బాంధవ్యం ఉందే స్వామితోటి. 40 ఏళ్ల బాంధవ్యం చెప్పుకోవాలంటే 40 ఏళ్లు పడుతుంది. కాని కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితోటి పంచుకుందామని ఆసక్తితో ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మొట్టమొదట మీరు స్వామి దగ్గరికి ఎట్లా వచ్చారు? అసలు స్వామి గురించి చదివి వచ్చారా? ఎవరన్నా తీసుకొచ్చారా? లేకపోతే కుటుంబంలో ఎవరన్నా తీసుకొచ్చారా అంటుంటారు. నిజంగా చెప్పాలంటే, భగవంతుణ్ణి నమ్ముకోవాలి, భగవంతుడి మీద భారం వెయ్యాలి, భగవంతుడితో సన్నిహిత సంబంధం పెట్టుకోవాలి అని మా కుటుంబంలో మా అమ్మ, తాతగారు, మేనమామలు అందరూ చెప్పింది నిజమే గాని, మా కుటుంబం వారందరికీ స్వామి తెలిసింది నాకు స్వామి తెలిసాక. 1966 సంవత్సరంలో మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు మా నాన్నగారు పై ఊర్లు 4 తిరిగి వస్తానని వెళ్ళి సరి అయిన టైంకి రాక చాలా ఆందోళన పరిస్థితి తెచ్చారు మాకు. ఒక పక్కన పాప పుట్టిందన్న ఆనందం లేకుండా ఈ 65-70 ఏళ్ల తండ్రి గారు ఎక్కడికో వెళ్ళొస్తానని ఇంకా రాలేదే అన్న బెంగ పట్టుకుంది. అలాంటి క్లిష్ట పరిస్థితి 2వ రోజు వచ్చేసరికి ఒక మహనీయుడు సత్యం శివం సుందరం మొదటి భాగాన్ని తీసుకొచ్చి మీకు టైం ఉన్నప్పుడు చదువుకోండి అని పెట్టి వెళ్ళిపోయాడు. అమ్మని చూసి నాయనమ్మని చూసి ఏం మాట్లాడాలో తెలియక పోనీ ఈ పుస్తకం చదువుకుందామని సాయంత్రం కూర్చున్నాను. సగం పుస్తకం చదివేసరికి నాకు తెలియకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను నేను. ఎందుకంటే పరబ్రహ్మస్వరూపులైన స్వామివారు దేవతాతీర్థ స్వరూపుడు గాని వేరు కాదు అనిపిస్తూ ఆ కళ్ళంటి నీళ్లు వచ్చేస్తున్నాయన్నమాట. సగం పుస్తకంకొచ్చాక నేనొక మొరపెట్టుకున్నాను, స్వామి ఇప్పుడు 10 గంటలవుతోంది రాత్రి, 12 అయినా సరే పుస్తకం చదవడం పూర్తి చేస్తాను. పుస్తకం పూర్తి అయ్యేసరికి మా నాన్నగారిని ఎలాగైనా తెప్పించరా స్వామి అని మొరపెట్టుకుని పుస్తకం ఆఖరి పేజీకొచ్చింది. డోర్ బెల్ రింగ్ అయింది, మా నాన్నగారు వచ్చారు. ఆ రోజు నుంచి నా ఇష్టదైవం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారు 66లో మా ఇంటికి, మా జీవితాలకి మలుపు తిప్పడానికి వచ్చిన నా స్వామి 1970లో మొట్టమొదట చూశాం. ఆ రోజుల్లో కాస్త కాఫీ, సిగరెట్లు ఇలాంటి వాటి మీద వ్యామోహం ఉన్న రోజులు. ఆ రోజుల్లో పుట్టబర్తుల నివాసం కూడా కష్టంగా ఉండేది. పొద్దున్నీ సాయంత్రం లోపు వెళ్ళిపోదామని నేను అనుకున్నాను. నా భార్య మాత్రం ఒక్కమారు శ్రీవారు మన్ని పిలవకుండా వెళ్ళిపోతే ప్రపంచమంతా అడుగుతారు, స్వామి పిలిచారా, స్వామి మాట్లాడారా అని అడుగుతారు. చాలా బాధగా ఉంటుంది. రాత్రిన వెళ్ళిపోదాం, ఈ సాయంత్రం ఉండండి అని పాప మొరపెట్టుకుంది. నాకు చాలా చికాగ్గా ఉంది. అసలు ఉండాలని లేదు, ఎందుకంటే కాఫీ కావాలంటే బోల్డంత దూరం వెళ్లాలి, సిగరెట్ కాల్చుకోవాలంటే ఆశ్రమం దాటి వెళ్ళిపోవాలట. ఈ నిబంధనలన్నీ చూసి నేను బాధపడుతున్నా, మెల్లిగా ఓర్చుకున్నాను. ఆ రోజు సాయంత్రం శ్రీవారు మమ్మల్ని పిలిచారు. పిలిచి నాకు చెప్పారు, బంగారు అన్నీ నాకు తెలుసు, నీ కోపం తగ్గించుకో, అంత కోపం మంచిది కాదు అని చెప్పి, ఇక తను నాకు ఇవ్వబోయేవన్నీ ముందుగా చెప్పేసి ఎంతో ఆనందాన్ని పంచి మమ్మల్ని పునీతులను చేసి మళ్లీ మళ్లీ రావాలని ఆశీర్వదించి పంపించారు. సరే, 1974లో నా డాక్టరేట్ అయిపోయింది. ఇండియా వచ్చేదామని నేను, నా భార్య అంతా రెడీ అయిపోయాం. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. మళ్లీ నా భార్య గారు అన్నారు, ఈ 4 ఏళ్ల తర్వాత సింగపూర్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్లి లైన్లో కూర్చుని, స్వామి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఆశీర్వదించండి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్లి అపాయింట్మెంట్ లెటరు తీసేసుకోండి అని నా భార్య చెప్పింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉండి సింగపూర్లో విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉండగానే ఒక పిడుగులాటి వార్త ఏమిటంటే, స్వామి బృందావనంలో ఉండకపోవచ్చు, ఢిల్లీ వెళ్లవచ్చు. విమానంలో కూర్చుని కూడా నా కళ్ళని నీళ్లు ఆగడం లేదు. స్వామి నేను వస్తున్నాను, నాకెవరూ దిక్కు లేరు నువ్వు తప్ప, నువ్వెక్కడికో వెళ్ళిపోతే నిన్ను నేను ఎలా పట్టుకుంటాను స్వామి అని కళ్ళని నీళ్లు పట్టుకుంటే పక్క ప్యాసింజర్లు అడిగేవారు, ఏమండి ఏమన్నా ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, మీరెందుకు కళ్ళని నీళ్లు పెట్టుకుంటున్నారు అంటే, ఏమి చెప్పేవాణ్ణి కాను, ఏం లేదండి కళ్ళల్లో కొంచెం ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసేవాణ్ణి. కాని బాధగా ఉంది, అయ్యో బృందావన్ వెళ్తే నా స్వామి కనిపించకుండా వెళ్ళిపోతాడా. ఎంతో కష్టపడుతూ వచ్చేసరికి బెంగళూరు దిగ్గానే, ఇవాళ స్వామి ఉన్నారు, రేపు ఉదయం సంగతి తెలియదు అని చెప్పారు. మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకూడదు, డీటెయిల్స్ అన్ని వివరాలన్నీ చెప్పి. ముఖ్యంగా జరిగింది ఏంటంటే, ఆ రోజు నా బంగారు స్వామి నాతో మాట్లాడి చెప్పి నచ్చచెప్పి, నేను వచ్చే అన్నప్పుడు వద్దు గాని ఇప్పుడు రావద్దు, నీకేమీ తెలీదు, నువ్వు అమాయకుడివి, నేను చెప్పినట్టుగా చెయ్యని చెప్పి నన్ను మళ్లీ వెనక్కి వెళ్లమన్నారు. మీ అందరితోటి ఒక్క విషయం మనవి చేసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోదామనుకున్న మనసుతో వచ్చిన వాడికి అది వద్దు అనగానే చాలా బాధ అనిపించింది. ఎంతో వాదించాను స్వామితోటి, ఆఖరికి తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారంటే నువ్వెవరు చూసుకుందుకి, స్వామి చూసుకోవాలి, అది కూడా డిమాలిష్ చేసేశారు, అది కూడా పోగొట్టేశారు. చాలా విచిత్రమైన వ్యధ ఓ పక్కన, ఇంకో పక్కన నాతో ఇంత టైం గడిపాడు ఆ బంగారు తండ్రి, ఆ దేవదేవుడు అని ఆనందం. ఈ రెండిటి మధ్యన అసలు నాకు అర్థం కాలేదు, ఎందుకు పైదేశం వెళ్లమన్నారు, ఎందుకు మళ్లీ అక్కడే ఉండమన్నారని. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మీదకు వెళ్తూ స్వామివారికి దగ్గరవుతూ ఉంటే అప్పుడు తెలిసింది, స్వామి మీ సంకల్పం ప్రకారం జరగాలి తప్ప మాకు సంకల్పం ఉంది అనుకోవడం కూడా పొరపాటు స్వామి. ఆ 1975 నుంచి పూర్తిగా ఈ జీవితం అనేటటువంటి నావకి తనే సారథి, తనే చుక్కాని, తనే నడిపించే స్వామిగా మా జీవితాన్ని అలరించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి, 1984లో ఆ రోజుల్లో మేము ఇండోనేషియాలో ఉండేవాళ్ళమి. ప్రపంచ బ్యాంకుకి పనిచేస్తూ స్వామివారి దర్శనానికి వస్తుంటే ఒక 3 రోజుల నుంచి ఎవరో చెవిలో చెప్పినట్టు, స్వామి పరబ్రహ్మస్వరూపుడు, స్వామి పరబ్రహ్మస్వరూపుడు, ఎవరో చెప్పినట్టుగా అనిపించేది. నేను పెద్దవాళ్ళని ఎవరినో అడిగాను, ఏమండి పరబ్రహ్మస్వరూపుడు అంటే అర్థం ఏంటని. ఎవరెవరో ఏమిటంటో చెప్పారు, అది చెప్పిన వాళ్ళకి అర్థమైనా లేకపోయినా నాకు మాత్రం అర్థం కాలేదు. కానీ మనసుకి ఎంతో అనిపిస్తుంది నా స్వామి పరబ్రహ్మస్వరూపుడు, అర్థం మాత్రం తెలియదు. సరే పుట్టపర్తి వచ్చాం, దర్శనంలో కూర్చున్నాను, మనసులో అనిపిస్తోంది స్వామి నువ్వు పరబ్రహ్మస్వరూపుడు అంటే అర్థమేంటి, నాకెందుకు ఈ మాట వినపడుతోంది అని కూర్చున్నాం. సాయంత్రం 4 గంటలైంది. ఆ రోజు దర్శనానికి స్వామి తలుపు తీసుకుని బయటకొస్తారు అని వెయిట్ చేస్తున్నాము అందరం కూడాను. స్వామికి బదులు విపరీతమైన వర్షం వచ్చింది. ఆ వర్షం ఒక్క క్షణం పడగానే అందరం తడిసిపోయాం. నేను ఇటు అటు చూస్తున్నాను, ఎవరన్నా కొంచెం లేచి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోదామని. కాని ఎవరూ లేవలేదు. నేను 1వ వరుసలోనో 2వ వరుసలోనో కూర్చున్నాను. నేను ముందుగా లేస్తే బాగుండదు, తడిసిపోతున్నాను ఒక పక్క నుంచి. లేవాలనుంది కాని ఎవరూ లేవడం లేదు. స్వామేమో దర్శనానికి ఇంకా రాలేదు. అలా అనుకునే సందర్భంలో స్వామి తలుపు తీసుకుని వరండా మీదకి వచ్చి అందరి వైపు చూసి యు గో అన్నారు. నేను ఇటు అటు చూసుకుంటున్నాను, యు గో అన్నారు కదా స్వామి, ఎవరన్నా లేస్తే లేచిపోదామని. ఆడవాళ్లు ముక్త కంఠంతో నో స్వామి అన్నారు. స్వామి మళ్లీ కేకేశారు, యు గో అన్నారు. వీళ్లు మళ్లీ కేకేశారు నో స్వామి అని. స్వామి ఒక పాదం వరండా కిందకి పెడుతున్నారు అని అనిపించేసరికి ఒక్కసారి వర్షం ఆగిపోయింది. శ్రోతలందరూ అర్థం చేసుకోవాలి, వర్షం అలా ఆగదు. పెద్ద వర్షం ఆగడానికి కూడా టైం పడుతుంది. ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే స్వామి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి తండ్రి, బ్రహ్మ సృష్టికి బ్రహ్మవైన పరబ్రహ్మవి తండ్రి, నాకు అర్థమైంది తండ్రి, ఈ ఉండేటటువంటి దిక్పాలకులు చంద్రుడు సూర్యుడు అన్ని గ్రహాలు వర్షదేవుడు అందరూ నీ అధీనంలో ఉన్నారు స్వామి, నీ కాలు కిందన పెడితే ఎక్కడ తడుస్తుందో అని వర్షదేవుడు వెంటనే ఆగక తప్పలేదు స్వామి అనుకుని ఆనందిస్తున్నాను. ఆ రోజు దర్శనం బ్రహ్మాండం తడిసిపోయిన ఉత్తరాలన్నీ తీసుకున్నాడు నా బంగారు తండ్రి. ఒక్క ఉత్తరం ఆపకుండా అన్నీ తీసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆ వరండా మీదికి మళ్లీ తన కాలు పెట్టి 2వ కాలు జోడించేసరికి ఎక్కడుందో ఆగిన వర్షం మళ్ళీ పడిపోయింది. ఒక్కసారి పడిపోయింది. ఇది ఒక వ్యక్తికిచ్చిన అనుభవం కాదు, నా స్వామి ఆ రోజు కూర్చున్న భక్తులందరికీ ఇచ్చిన అనుభవం. ఇలాంటిది ఒక్కొక్కసారి ఆ స్వామివారు ఎందుకు చేస్తారంటే వారి నిజతత్వం మనందరం అర్థం చేసుకోవాలని, మనందరం ఆకట్టుకుని మనసు నిండా నింపుకుని స్వామి మాతో మాట్లాడినంత మాత్రాన, మాతో హాస్యాలాడినంత మాత్రాన నువ్వు మామూలు కాదు స్వామి, ఆ అంగీ పట్టుకుని నడిచే స్వామివే గాని పరబ్రహ్మ స్వరూపుడి స్వామి, రూప నామ రహిత పరబ్రహ్మ స్వరూపాన్ని స్వామి అని జ్ఞాపకం పెట్టుకుందుకి ఆ బ్రహ్మాండమైన అనుభవం ప్రసాదించారు నా బంగారు తండ్రి నా స్వామి. ఇంకొక అనుభవం చెప్పాలి, 40 ఏళ్ల అనుభవాలంటే 40 ఏళ్లు పడుతుంది చెప్పుకుందుకి. కాని ఇంకొక విషయం చెప్పాలి, చాలా మంది మనతో చెప్తూ ఉంటారు, నేనేమో ఈ సేవ చేశాను స్వామికి, ఆ సేవ చేశాను, నేను స్వామికి ఇది ఇచ్చాను, నేను స్వామికి అది ఇచ్చాను, నేను ఈ డొనేషన్ ఇచ్చాను అంటూ ఉంటారు. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, స్వామివారు మనకి ఇచ్చిన ప్రసాదంలో ఓ అణువంత మనం ఇస్తాం స్వామివారికి. ఎవ్వరు స్వామి తనకి ఇచ్చింది అంతా ఇచ్చాడు. దీనికి ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒకసారి నేను జకార్తా నుంచి స్వామిని చూడడానికి రావడం కోసం ప్రయత్నం చేసే సంబంధంలో, ఆ సందర్భంలో ఏదన్నా ఒక చిన్న వస్తువు కొనాలి స్వామికి, తను తీసుకోవడం చాలా కష్టం కానీ ప్రయత్నించాలి అనుకుని ఓ షాప్కి వెళ్ళాను. నేను జేబులో పెట్టుకుని నేను పెట్టుకున్న నిబంధన, ఒక 100 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను. తీరా షాప్కి వెళ్ళాక 300 డాలర్ల వస్తువు ఒక్కటే ఉంది ఆ షాప్లో. అది నా స్వామికి అన్న దాని మీద రాసినట్టుగా ఉంది. ఇది స్వామికి చాలా సంతోషిస్తారనిపించింది. కానీ నేను పెట్టుకున్న నిబంధన ప్రకారం 300 ఖర్చు పెట్టకూడదు, 100 ఖర్చు పెట్టాలి. ఆ 100కి 200కి వచ్చేవి ఏమీ బావులేవు, భగవంతుడికి ఇచ్చేటటువంటి వస్తువుల్లా కనిపించలేదు. చాలా నిరాశతో బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీసుకి వెళ్లగానే మా కార్యదర్శి గారు, సార్ వాషింగ్టన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పారు. ఆ ఉత్తరం ఏంటంటే, ఎలవెన్స్ $300 ఈ నెల 1వ తారీఖు నుంచి పెరిగింది అని వార్త. కలవలవల కళ్ళంటూ నీళ్లు పెట్టుకుని, స్వామి నువ్వు నాకిస్తున్నావు గాని నేను నీకేమిస్తాను స్వామి అనుకుని అర్థం చేసుకుని వెంటనే వెళ్లి ఆ ప్రెజెంట్ తెచ్చి, ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఎవరికిస్తున్నారో అర్థం చేసుకోవాలి శ్రోతలు. అన్నం పెడుతున్న అమ్మకి ఓ మెతుకు పిల్లలు పెడతారు కదా, అదే విధంగా మనకి స్వామిచ్చిన దాంట్లో ఎక్కడో 1,000వంతో 1,00,000వంతో 1,00,000వంతో మనం ఇస్తాం గాని, ఏదో భగవంతుడికి మనం ఇచ్చాము భగవంతుడికి మనం చేశాము అనుకుంటే చాలా పొరపాటని నాకు ప్రత్యక్షంగా స్వామి ఈ పాఠం ద్వారా చెప్పారు. ఇచ్చేది నేను బంగారు, నువ్వు నాకిచ్చింది ఎందుకంటే నీ ఆనందం కోసం అని చెప్పారు. ఈ అనుభవంలో చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి 41 సంవత్సరాలు అంటున్నారు, ఎంతో అనుభవాలంటున్నారు, అసలు స్వామి తత్వాన్ని మీరు ఏం అర్థం చేసుకున్నారండి, మీకేం తెలిసింది ఈ ప్రత్యక్ష అనుభవాల్లో? పుస్తకాల్లో ఉన్నది కాదు, మస్తకంలో ఉన్నది. స్వామి అంటుంటారు కదా, చదువు పుస్తకాల్లో ఉంటే కాదు మస్తకంలో ఉండాలంటారు. మీరు ఏం ఆకట్టుకున్నారండి స్వామి గురించి? సరే పరబ్రహ్మ స్వరూపుడు అన్నారు, అందరికీ అన్నీ ఇచ్చే భగవంతుడు అన్నారు, బాగుంది. ఇంకా ఏం నేర్చుకున్నారు? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, స్వామి ప్రతి భక్తుడితోటి ఒక విచిత్రమైన బంధం పెట్టుకుంటారు. నా ప్రార్థన ఏంటంటే శ్రోతలకి, ఆయనకి అదైంది నాకు అవలేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలా వాడికి అలా అయింది కనుక నాకు ఇలా చేస్తారేమో అని అనుకోవద్దు. మీ బంధాన్ని డైరెక్ట్గా నిశ్చితంగా స్వామివారితో పెట్టుకోండి. ప్రతి వారికి స్వామివారితో ఒక వినూత్నమైన ఏకైక బంధం తప్ప ఇది ఏదో ఓ సంఘంలోనూ సమాజంలోనూ ఉండేటటువంటి బంధం కాదు. అందుకే నేను నేర్చుకున్నది ఏంటంటే, స్వామివారు ఇంటర్వ్యూ రూములో ప్రేమస్వరూపుడు, ఉపన్యాసాలిచ్చేటప్పుడు ధర్మస్వరూపుడు. మీరు వెళ్ళి, స్వామి నేనిది వదలలేకపోతున్నాను అని ఇంటర్వ్యూ రూంలో అన్నారనుకోండి, పర్వాలేదులే నేను చూసుకుంటానన్నారనుకోండి, ప్రపంచం అంతటికీ మీరెవ్వరూ ఇది వదలక్కర్లేదు అని చెప్పకూడదు. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు కాఫీ తాగడం మానేయలేకపోతున్నారు, డాక్టర్లు చెప్పారు కాఫీ తాగకు అని, కానీ కాఫీ మానేయలేకపోతున్నారు. ఇంటర్వ్యూ రూంలో చెప్పొచ్చు, స్వామి నేను కాఫీ తాగడం మానలేకపోతున్నాను స్వామి అంటే పర్వాలేదులే అన్నారనుకోండి, మీరందరూ ఇంకెక్కడికి వెళ్లి ఉపన్యాసాల్లో నాతో స్వామి చెప్పారు కాఫీలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూ రూంలో శ్రీవారు ప్రేమస్వరూపులు, అది మీకోసం, ఆ ప్రేమంతా మీకోసం. మీరు మరొకరికి ఇది చెప్పుకుని ఇంకక్కడి నుంచి సిద్ధాంతాలు నిరూపించడానికి మాత్రం కాదు. అందుకే ఉపన్యాసాల్లో శ్రీవారు చెప్పింది ప్రపంచ ధర్మ సంస్థాపన కోసం చేస్తున్నది, ప్రపంచం కోసం చెబుతున్నది. అది ముఖ్యంగా అందరి కోసం పంచుకోవలసింది. స్వామి రాసింది, స్వామి ఉపన్యాసాల్లో చెప్పింది, ఇంటర్వ్యూ రోల్లో చెప్పింది, కేవలం మన బంధుత్వం మన కోసం చెప్పింది. అది ఒకటి నేర్చుకున్నాను. రెండోది ఏం నేర్చుకున్నానంటే, మేము ఆర్థిక శాస్త్రంలో చెప్తాము, ఎంతో కష్టపడి ఎన్ని ప్రణాళికలు చేసినా ఎక్కడో లోపాలు వస్తుంటాయి. కారణం ఏంటంటే, ఒక 50 మంది ఆఫీసర్లు, ఒక 60 మంది నాయకులు, వీళ్ళందరినీ కట్టుకట్టుగా పెట్టడం కష్టమవుతుంది. దాన్ని మేము ఇంగ్లీష్లో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అంటాం. భగవంతుడి సృష్టిలో, స్వామివారి సంకల్ప సృష్టిలో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. మీ అందరి అనుభవాలు చూసుకోండి. కావస్తే ఎవరినో కలవాలనుకుంటారు, స్వామి వాణ్ణి కలవాలి స్వామి అనుకుంటారు, వాడు ప్రత్యక్షం అవుతాడు. స్వామి ఈ పుస్తకం నాకు లేదని స్వామి అనుకుంటారు, ఆ పుస్తకం వస్తుంది. కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అన్నది లేనిది నా స్వామివారి సృష్టి. ఎంచేతంటే ఈ జగన్నాటకానికి సూత్రధారి, పాత్రధారి, రచయిత ఆ బంగారు తండ్రి కనుక. స్వామి కిందటి స్నాతకోత్సవంలో, ఇండోర్ స్టేడియంలో స్నాతకోత్సవంలో ఒక్క మాట డైరెక్ట్గా అన్నారు, మీరందరూ నా అంశ అన్నారు. అంతకంటే నిర్దుష్టంగా చెప్పే భగవంతుడు ఎక్కడా లేడు. మీరందరూ నేనే, మన స్వామి ఒక్కరే. ఐ అండ్ యు ఆర్ వన్ అంటారు. ఐ అండ్ యు ఆర్ వన్. అంతేగాని నీకు నాకు తేడాలున్నాయి, నువ్వు భగవంతుడివి కాదు, నేను భక్తుడిని కాదు అని ఏం చెప్పలేదు. అయితే మనం అందరం ఆలోచించుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే, యావత్ సృష్టిలోనూ నా స్వామి ఉన్నారు కనుక నా స్వామి దగ్గర నేను ఎలా నడుచుకుంటానో సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటి దగ్గర అలా నడుచుకోవాలి. ఆ నడుచుకునేటట్టుగా నాకు శక్తిని యుక్తిని ఈ స్వామి అని దండం పెట్టుకోవాలి. ఉన్నమాట చెప్తున్నాను, ఇది నాకు తెలుసు. ప్రతి వ్యక్తిలోనూ స్వామిని చూడాలని, ఎలా చూడాలి, ఎలా నడుచుకోవాలి అన్నది ఇంకా మెల్లిమెల్లిగా నేర్చుకుందుకు ప్రయత్నిస్తున్నాను. నాకింకా పూర్తిగా సాధ్యం కాలేదు. కాని మనందరం నేర్చుకోవాల్సిందల్లా అదొక్కటే పాఠం. ప్రతి వారిలోనూ ఆ పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి అంశ మాత్రమే ఉంది. ఎందుకంటే తనే చెప్పారు, తనకు ఆ స్నాతకోత్సవంలో తనెంతో ముద్దుగా చెప్పారు, మీరందరూ నా అంశ, మీరందరూ నా అంశలే అన్నారు. అది నేను ఎంతో ఆనందించాను. స్వామి ఇంత డైరెక్ట్ గా చెప్పావు స్వామి. ఎందుకంటే మేము మామూలుగా అనుకుంటాం, పాత్రధారి, సూత్రధారి, ఆ జగన్నాటకం రాసింది నా స్వామి అని అనుకోవచ్చు. కాని వారు చెప్పితే ఇంకా ఆనందం. ఇప్పుడు మనందరం సాధన చేయాల్సిందల్లా అందరిలోనూ స్వామిని ఎలా కొలుచుకోవాలి. ఎందుకంటే ఇంట్లో నాన్నగారిలో స్వామి ఉన్నారని చెప్పి ఓం జయ జగదీశ హరే అని హారతిస్తే నాన్నగారు గాబరా పడిపోయి వీడికేదో పిచ్చి పెట్టింది అనుకుంటారు. అలా కాకుండా ఆ నివాళి మనసులో ఇచ్చుకోవాలి, నా తల్లిలో నా తండ్రిలో ఉన్న దేవుడికి నేను హారతి ఇచ్చుకుంటున్నాను అని మనసులో అనుకోవడంలో తప్పులేదు. కానీ కర్పూరహారాలు రోజు ఇచ్చిస్తుంటే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. మనం అందరం జాగ్రత్తగా నేర్చుకోవలసింది ఆ స్వామిని, అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనసులో ఎంతో జాగ్రత్తగా కొలుచుకోవాలి. దానికి కూడా నా స్వామి చెప్పేశారు, లవాల్ సర్వాల్. అదే స్వామిని కొలుచుకోవడం అంటే, ఏమాత్రం వీలున్నా, ఏమాత్రం సాయం చేయగలిగినా ఎదుటివారికి సాయం చేయడం, సాయం చేయలేకపోయినా కష్టపెట్టకుండా ఉండడం. లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంతకంటే భగవంతుడు చెప్పేది గాని చేసేది గాని లేదనిపిస్తుంది. ఎందుకంటే సత్యసాయి సమాజాల్లో, సత్యసాయి సంఘాల్లో, సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో ముఖ్యంగా కావలసింది ఆ ఐక్యత. అందరి దేవుళ్ళు ఒక్కరే, అన్ని మతాలు ఒక్క మతమే అనే మన స్వామి దగ్గర ఆర్గనైజేషన్లోనే విభేదాలు భేదాలు ఉండకూడదు. అందరూ ఐకమత్యంగా ఉండి మా స్వామి ఏం చెప్పారు, అందరిలోనూ నన్ను చూడు అన్నారు. మా స్వామి ఏం చెప్పారు, అందరినీ ప్రేమించు అన్నారు. మా స్వామి ఏం చెప్పారు, అందరినీ సేవించు అన్నారు. ఈ మూడు చెప్పడం కాదు, ఈ మూడు మనసులో హత్తుకునేటట్టుగా ప్రతి ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు అది ఆకళింపు చేసుకుని అలా నడుచుకున్నాడు. స్వామి ఎంతో ఆనందిస్తారు. ఎవరైనా ఆనందిస్తే స్వామి ఎంతో ఆనందిస్తారు. ముగించే ముందు ఒక్క విషయం చెప్పుకుంటాను మీతోటి, మన్నించండి, క్షమించండి, కాని ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం కలిసి ఉంటే స్వామికి సంతోషం. మనమెవ్వరం కూడా అనవసరంగా బాధపడితే స్వామి సంతోషించరు. మనలో మనం అపార్థాలు చేసుకోకుండా మనలో మనం అందరం కలిసికట్టుగా ఉండి స్వామివారి కార్యం, ఆ రామేశ్వరం బ్రిడ్జి కట్టారు చూడండి భక్తులందరూ, అలాగ మనందరం కలిసి ఉంటే స్వామి ఎంతో సంతోషిస్తారు. ఒక్క మనవి ఆఖరిన చెప్పుకుని ముగిస్తాను. ఆ మనవి ఏంటంటే, స్వామి నాకు తెలిసినంత మట్టుకు ఎంత దైవత్వం ఉందో అంత దైవీ మాయ కూడా ఉంది. ఆ మాయలో పడకుండా కాపాడు తండ్రి అని ఆ స్వామికే నమస్కారం పెట్టుకోవాలి. మానవ మాత్రుడు ఆ మాయ నుంచి బయటపడలేడు. ఆ మాయ మరో మాటగా చెప్పుకోవాలంటే అహంకారం. నాకు నేనన్నదున్నది, నీ అంశ బానే ఉంది గాని స్వామి, కాని మరి నేను కూడా చేయాలి కదా, అదే మాయ. ఈ నేనన్నది మాయ, శ్రీవారే అన్నది దైవం. ఈ తేడాని మనసులో పెట్టుకొని మదనపడ్డం అక్కర్లేదు. అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూసుకోవడం నేర్చుకుంటే ఆ మాయ ఆటోమేటిక్ గా పక్కకి తప్పుకుంటుంది. ఎందుకంటే నేను చేసేది అన్నది లేదు స్వామి, చేసేది నువ్వు. నాకు అన్నది లేదు స్వామి, అంతా నువ్వు. ఇంకా మరి మాయ ఎక్కడి నుంచి వస్తుంది? మాయకి ఆస్కారమే లేదు. అయినా మనుషులం కనుక, ఈ జీవితం సాధిస్తున్నాం కనుక, తెల్లవారి న్యూస్ పేపర్లు అవి చూస్తాం కనుక మాయలో పడిపోతూనే ఉంటాం. కాని వారికే నమస్కారం పెట్టుకుని, స్వామి ఈ మాయ తప్పించు, మాయలో నన్ను పెట్టకు అని వారికి నమస్కారం పెట్టుకుంటే ఆ మాయ కూడా పోగొట్టేసి అంత స్వామిమయం అనేటటువంటి సత్యాన్ని మనకెప్పుడూ చూపెడుతూనే ఉంటారు స్వామి. ఆ బంగారు తండ్రికి, మీలో ఉన్న నా స్వామికి అనేక నమస్కారాలు చెప్పుకుంటూ, సాయిరాం చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకునే భానుజీరావు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని ప్రసారం చేస్తున్నాం.

వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను వెతుకుచుంటి నాటి నేటి వెతుకుచుంటి నాడు నేడు నిజ మానవ ధర్మ పరుణి వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను వెతుకుచుంటి నాడు నేను నిజ మానవ ధర్మ పరుణి

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం. వెతుకుచునేయున్నాను నే వెతుకుచున్నాను, నేను వెతుకుచు నీయున్నాను. వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నావు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇదే మాట స్వామి షిరిడి అవతారంలో చెప్పారు. మామిడి పూతను ఉదాహరణంగా చెబుతూ, అన్ని పూలు కాయలు కానట్లే నిజమైన భక్తులు కోటికొక్కరుంటారన్నారు. సర్వస్య శరణాగతితో తన వద్దకు వచ్చే భక్తుని కోసం భగవంతుడు ఎంతగా ఎదురు చూస్తాడో ఈ పద్యం వివరిస్తోంది. భగవంతుడే మన మధ్య నడయాడుతున్నా ఐహికమైన కోర్కెలతో చేరేవారే కాని, ఆముష్మిక చింతనతో తనలో దైవత్వాన్ని గుర్తించి దైవాన్ని చేరుకోవాలని ఉత్కృష్టమైన మానవ జీవన లక్ష్యాన్ని అందుకునేవారు అరుదు. మానవ జీవిత లక్ష్యాన్ని తెలిపి మనని హెచ్చరించే స్వామి సందేశాన్ని అనవతరం వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణామాలు అర్పిస్తూ ప్రియమైన మా రేడియో సాయి శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయిరాం సాయిప్రసాద్, నీకు కూడా ఈ ఆనందకరమైన శుభవేళలో నా శుభాకాంక్షలు.
2: సాయిరాం గణేష్, నిజంగా మన రేడియో సాయి కుటుంబానికి అంతటికీ ఈ రోజు పర్వదినం. నేను కూడా నీకు మన శ్రోతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, మనం ఇక కార్యక్రమాలు ప్రారంభిద్దాం.
1: ఒక్క క్షణం ప్రసాద్, ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించే ముందు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమయ్యాయో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం.
2: బాగా గుర్తు చేశావు గణేష్. మన శ్రోతలకు ఆ విషయాలు తెలియజేయడం మన బాధ్యత కూడా. అలాగే చేద్దాం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో 2001లో రేడియో సాయి ప్రసారాలు ప్రారంభమైన సంగతి మా ప్రియమైన శ్రోతలకు తెలిసిన విషయమే. 2011 ఫిబ్రవరిలో రేడియో సాయి సంచాలకులు శ్రీ వెంకట్రామన్ స్వామివారి మాతృభాష తేట తెల్లని తెలుగులో కూడా 24 గంటల తెలుగు ప్రసారాలు ఉంటే బాగుంటుందని స్వామివారికి విన్నవించారు. భగవాన్ మనపై కరుణతో వారి అభ్యర్థనను మన్నించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున అంటే 2011 జూలై 15వ తేదీన మన రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
2: మహాభినిష్క్రమణకు కొద్ది రోజుల ముందే భగవాన్ మనకి మహదవకాశాన్ని ప్రసాదించారు. సాయిమాత ముద్దు బిడ్డ అయిన తెలుగు స్ట్రీమ్ నిర్విరామంగా వారి స్వామివారి ఆదర్శాలను వాణిని విశ్వవ్యాప్తం చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.
1: ఆ క్రమంలోనే 2వ ఏడాదిని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈరోజు మా శ్రోతలకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి అందిస్తున్నాం. నేటి కార్యక్రమాల ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ ప్రశాంత నిలయంలోని రేడియో సాయి స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి.
2: మరో విశేషం కూడా ఉంది. పుట్టపర్తి స్టూడియోతో పాటు ఈ కార్యక్రమాల రూపకల్పనలో విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి పట్టణాల్లోని రేడియో సాయి బృందాలు, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు పాలు పంచుకున్నారు.
1: నేటి ఈ విశేష కార్యక్రమాలను స్వామివారి దివ్యవాణితో ప్రారంభిస్తున్నాం.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి

ప్రేమ స్వరూపులారా, క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు. ఈ నియమము కూడా నువ్వు ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు, నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు, ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు, క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు, క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజిల్ ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజిల్ను కూడా కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారం చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగొక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారములు ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చిన

ఆలోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారములు ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటం ఎందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. కనుకని అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి. ఈ స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి, 33 రింగులు. ఇందులో 9 to between 9 and 12 ఈ రెండింటి మధ్యలో సుషుమ్నా నాడి అని, అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మకు స్ట్రెయిట్ గా పోయి చేరిపోతుంది. ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని క్రమక్రమేణా పైకి పెళ్తూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు. ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది. యోగాభ్యాస సమయం నందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది. ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు. ఈ ప్రాణాయామ సమయం నందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు. అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది. ఇది ఒక సర్పము కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్, గాలి. అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది. కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి. అందుకోసమనే యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రెయిట్ గా కూర్చుంటారు. అది చాలా మంచిది, మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది, జ్ఞాపక శక్తిని కూడా ఇస్తుంది, ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది. కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే. ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి. మొట్టమొదట మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఏమిటి ఈ పరిశుద్ధము? నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం. దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి. సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది. కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి. ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి? అహం అహం అహం, నేను నేను అనేటువంటిది. ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది? ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది. ఈ అహం నుండి మైండ్ పుట్టూ వచ్చింది, మైండ్ నుంచి వాక్ పుట్టూ వచ్చింది. కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుకనే అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్. కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు, వాక్కు ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. కాబట్టి వాక్ అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ఆత్మ. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్. ఇంకా అహం అనేటువంటి సన్. కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీళ్ళంతకున్న ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే. ఆత్మ, మైండ్,

0: వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని. ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి ఒక దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉండాలి. కనుక ఈ మైండ్ కు అహంకు వాక్కు ఒక విధమైనటువంటి ఒక ఆత్మ సంబంధం అనేది కలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి. ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం. ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపము లేదు. బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపము లేదు. కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి. షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు. అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక చిరిస్దార్ ఉండేటువంటి వాడు. అతనికి భార్య కుమారుడు, 16 సంవత్సరాల కుమారుడు. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం. కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్. ఒక దినము మేము షిరిడీకి వెళ్లాలి అన్నారు భార్య కుమారుడు. తప్పక వెళ్లి రాండి అన్నారు. ఇతను కేవలము బ్రహ్మ సమాజము. ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు. కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు. అది కూడాను ఒక వీక్నెస్. ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి, సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని పవరిస్తుంటారు. కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి యొక్క తార్కాడు నేను రాను, మీరు వెళ్ళండి అన్నారు. ఆ 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్ళను అన్నాడు. ఎందుకోసం వెళ్ళకూడదు అంటే, నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను. నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను. ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను. కనుక ఈ పద్ధతి నేను వదలటం నాకు ఇష్టం లేదు. కనుక నేను షిరిడీకి వెళ్లను అన్నాడు. కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి. అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను, నీవు వెళ్ళు అన్నాడు. నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు. బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా, బాబాకు నైవేద్యం పెడతావా, ఆ నైవేద్యాన్ని నేను స్వీకరిస్తావా, నాకు మాటి నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోనన్నాడు. ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది. ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు. కుమారునికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను అని ఇచ్చాడు. కుమారుడు తల్లి వెళ్లినారు. కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ. కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును, తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. 3వ దినము గురువారం వచ్చింది. కానీ ఆ కోర్టు లోపల చాలా అవసరమైన పని పడింది. తిరిగి స్నానం చేశాడు, పూజ చేశాడు, ఇంత టిఫిన్ తిన్నాడు, తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్లాడు. తిరిగి భోజనానికి వచ్చాడు. భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు, ఏయ్ ఆ ప్రసాదం తీసుకునిరా పెట్టు అన్నాడు. వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు. చాలా బాధపడ్డాడు. కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని, బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ. 2వ దినము షిరిడీ లోపల తార్కాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు. బాబు నేను నిన్నంతా నేను బాగ్రాకపోయి వచ్చాను, కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు, నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు, చాలా ఆకలిగా వచ్చాను తిరిగి, ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా. తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది. విడిది ఇంటికి వెళ్లాడు. తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు. తండ్రి నాకు మాట ఇచ్చాడు, కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు. కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి. అమ్మా నేను ఇక్కడనే ఉండను, నా క్రమశిక్షణ నేను తప్పను, నేను తిరిగి వెళ్తాను బాగ్రా అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు. ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు. బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్ పిల్లవాడికి చెప్పి పంపించాడు. నీవిప్పుడు ఫోన్ అక్కర్లేదు, నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు, కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది, నీ వెళ్ళమక్కర్లేదు బాబు, నీకెంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు. కానీ అంతకాలం కూడాను కొంచెం నిరాశగానే అసంతృప్తిగానే ఆ షిరిడీలో జీవిస్తూ వచ్చాడు. 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు. పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, నీవు చిన్నవాడు నేను పెద్దవాడు, కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను అంటే, అప్పుడు పిల్లవాడు చెప్పాడు, క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు. ఏ సమాజంలో ఉండినప్పటికీ, ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ, మాట మాత్రం ఒక్కటే. ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
1: ఇది బ్రహ్మ సమాజం,
0: నాది ఆర్య సమాజం కావచ్చును, నాది దైవ సమాజం కావచ్చు, కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే, సత్యం ఒక్కటే. సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము. నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు, ఈలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు, ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి. కనుక తండ్రి, నీవు లా చదివావు, మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు, కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంత విరుద్ధము అన్నాడు. ఆనాడే ఆ పిల్లవాడు చెప్పాడు, తండ్రి లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు. ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి. అది మొట్టమొదటి డిసిప్లైన్. తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి. నిదూర

ప్రీతిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక. పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరు. కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించటం లేదు. ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించటం లేదు. మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము బ్రహ్మ.

అది నా ఏం చెప్తున్నా, అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను, ఎంత అవసరం వండించు, ఎక్కువ రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం, అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు, బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు. కానీ దీని మాటలు ఏమాత్రం వినడు. ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు. కానీ కడపటికి తాను అలసిపోతాడు, ఆయాసంతో కొంత బాధపడతాడు. కనుకనే మనం ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. ఈ ఆహారం నందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం. నిజంగా మన దేహంలో సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము. సమక్లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది. కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వడ్డ పెట్టాలి. ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అదొక క్రమశిక్షణగా ఉంటుంటాడు. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి. ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము. కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది. మానవుడు కర్మాధికారి. మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవాధికారశ్చ అని. కర్మాధికారులుగా మనం ఉండాలి. ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి? పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి. భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి. అప్పుడే మనం ఒక విద్యావంతులుగా మారవచ్చు. శిక్షణగా ఏమిటి? జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము పొందేటువంటి ఒక మార్గము ఇది. పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును నిరర్థకము కదా మానవా. శాస్త్రములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేల. ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు. నీ

0: ಧಾತ್ರಿ ನಿರರ್ಥಕ ಮುಲ್ಕದ ಮಾನವ ಮಾನವ. కనుకనే మనము హస్తయుగం మోర్చాలి. ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం. ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం? నమస్కారము. ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు దశేంద్రియముగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము. యూనిటీ డైవర్సిటీ. కనుకనే యూనిటీ డైవర్సిటీ అన్నింటినీ ఏకంగా చేయటమే నమస్కారం. ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం. కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి. నా మమ నేను కాదు. నమస్కారం అంటే నేను కాదు, అహంకారం నిర్మూలమే. మమ అంటే అంతా నాదే, నమమ అంటే ఏది నాది కాదు. కనుకనే అంతా నీదే స్వామి అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం. కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి. కాని ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంద్రియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమి పూర్తి తెలియదు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెయ్యాలి. కన్నులు చూస్తున్నాయి ఎక్కడో, కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి. ఓ నేత్రమా, నీవు దేని చూస్తున్నావు? నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక నీవు మంచిని చెయ్యి, మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు. కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి. ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులారా, ఈనాడు మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి. కానీ ఇంత చదువులు చదివి, ఇంత మేధాశక్తి ఉండి, ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు. మీరు చక్కగా మీరు బాగా వాచ్ చేయండి. ఈ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులంతా ఉంటాయి. అవి దినములకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి. ఒక దినములకు 1 అవర్ సైలెంట్ మౌనం. పక్షులు కూడా అంతే, ఒక గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది. కానీ ఈనాటి మానవుడు ఒక నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు. పాపం ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు. సైలెన్స్ అనేటువంటిదే లేదు. ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు. రేచ్ఛా, అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి. కనుకనే బ్రహ్మ అంటే ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ. సైలెన్స్ ఈజ్ ద గాడ్. అది నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. చూసారా, అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల. కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టు అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు? కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి, రెండో పవర్ లేదు. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండాలి, ఇంకొక పవర్ లేదు. ముందుకు వాసన చూచే పవర్ ఉంది, కానీ రెండో పవర్ లేదు. కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ చేస్తుంది, ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి రెండు శక్తులు ఉంది. కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. కనుక ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి. చాలా మందికి తెలుసును, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కారు లోపల 4 టైర్స్ ఉంటాయి. ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది, వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది. అసలు ఒకరితోని తెలియనటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంపు కొట్టేస్తారు, అది మంచిది కాదు. ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి, కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి. ఇదియే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్, కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు. అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు. అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు. వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు. వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కరుచుకుంటాయి చేపలు. అట్టి చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు. కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి. చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము. ఏమిరా చిన్న వయసు లోపల ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో, ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి? యువకులను కూడా తల్లిదండ్రులు కూడా దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు. ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ, పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఎన్ని సిటీకి పోవటము, చేపలు తీసుకుని రావాలి. ఒకనాడు బ్రహ్మానందము వెళ్లాడు బోట్ లో. ఈ బ్రహ్మానందం వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవాళ్ళు. ఇంకా మొదలు పెట్టారు దూషణ. ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు. అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణుని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు. రామకృష్ణుని పిచ్చివాడిగా చూచేటువంటి వారు. కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు. కానీ ఏం చేయగలడు, మెత్తనివాడు. నోరు మూసుకున్నాడు, వెళ్లాడు, చేపలు తీసుకున్నాడు. తిరిగి పడవలేక రావాలంటే మరి భయం, తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం. తిరిగి వచ్చాడు, బ్రహ్మానంద రామన్నాడు. వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ. ఎందుకోసం ఏడుస్తున్నావు స్వామి?
1: స్వామి,
0: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు, చాలా కఠినమైన వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు, మిమ్మల్ని విమర్శించుతున్నారు నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు. కోపం వచ్చింది రామకృష్ణకు. గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా? నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఎంత నువ్వు వింటూ వచ్చావు? గురుదూషణ వినటం నీకు పాపం కాదా? దూషణ చేయటం వారికే పాపము, వినటం నీకు పాపమే అన్నాడు. కానీ ఏం చేయగలడు? తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది. ఇది వివేకానంద. ఇతను పోతూ పోయాడు. ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు. అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చాడు. పడవ ఎక్కాడు, టికెట్ తీసుకున్నాడు. ఏ నోరు ముయ్యి, ఎవరు తిడుతున్నారు వారు నోరు ముయ్యి అన్నాడు. కానీ వాళ్ళు ఇంకా తిడుతూ వచ్చాడు. బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాళ్ళని. కొట్టి ఒకరిని ఎత్తుకున్నాడు, అని గంగలు వేసేస్తాను. భయపడిపోయారు ఎవరు, ఇంకా తిరిగి నోరెత్తలేదు. తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికి భయం, ఎవరు మాట్లాడలేదు. వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు. ఏం జరిగింది?
1: వాట్ హ్యాపెన్?
0: నిన్న బ్రహ్మానందకు జరిగిందే జరిగింది అన్నాడు. నువ్వేం చేశావన్నాను? నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు రామకృష్ణ. చీ చీ చీ చీ చీ, వేసింది ఏది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకు ఇంత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి? అప్పుడు చెప్పాడు నరేంద్రుడు. ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే. స్వామి, నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు. అరే పిచ్చివాడా, టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదని కొట్టాలి. ఆ బ్రహ్మానందంలో గాలి తక్కువగా ఉంటుంది అది, కనుకనే నేను బాగా ఊదాను. టెంపర్ చాలా షార్ట్ టెంపర్, దీన్ని తగ్గించాలి. కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి. కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు. ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏ విధంగా ఉంటుందో అంతవరకు ఇది నిండుతూ ఉంటాడు. గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి. ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు. కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను ఈ విధమైనటువంటి వారి వారి శక్త్యానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
2: క్రమశిక్షణ ఇది లేకుండా ఎంత గొప్ప పని చేసినా వ్యర్థమే. మన నిత్య జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, దాన్ని మనం ఎలా అలవర్చుకోవాలో భగవాన్ దివ్యవాణి నుండి తెలుసుకున్నాం. ఈ దివ్యోపన్యాసం స్వామి 1996 జూన్ 19వ తేదీనాడు భక్తులకు అనుగ్రహించారు. దాదాపు 6-7 దశాబ్దాల పాటు భగవాన్ బాబావారు నిర్విరామంగా మనకెన్నో అనుగ్రహ భాషణాలు అందించారు. అవతార పరిసమాప్తి అనంతరం కూడా స్వామి బోధనలు ప్రజలకు అందేందుకు రేడియో సాయి అనే మాధ్యమాన్ని మనకు ప్రసాదించారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనందరి తరపున స్వామివారికి శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాం. 24 గంటల తెలుగు ప్రసారాలు ఉండాలని స్వామికి విన్నవించి బాబా ఆశీస్సులు పొంది ఆ విధంగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడానికి సూత్రధారులైన శ్రీ వెంకట్రామన్ గారికి ముందుగా రేడియో సాయి బృందం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. వెను తిరిగి చూస్తే స్మృతి పథంలో రేడియో సాయి అందించిన శ్రోతలు మెచ్చిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. వాటిలో ప్రథమ తాంబూలం నిస్సందేహంగా స్వామివారి దివ్యోపన్యాసాలకే చెందుతుంది.
3: జ్ఞానములకు మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. ఎట్టి జ్ఞానం? భౌతిక జ్ఞానమా, నైతిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, ఏ జ్ఞానం? అన్నీ జ్ఞానములే. అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అనగా ఏమిటి? సమస్త విశ్వం యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించడమే బ్రహ్మజ్ఞానం.
2: మరోపక్క స్వామి అవతార వైభవాన్ని, ప్రబోధన సారాంశాన్ని ప్రజలకందిస్తూ బాబా భక్తులలో ప్రముఖులు చేసిన ఉపన్యాసాలు కూడా శ్రోతలని అలరించాయి.
1: యువతీ యువకులు బాబావారి సందేశాన్ని ప్రముఖంగా దేశభక్తి ప్రధానాంశముగా వారి ప్రవచనాలను ఆలకించాలి. అందులో ఉండే అంతరార్థాన్ని అవగాహన చేసుకోవాలి. ఒక్కసారి పులకాంకితులైపోతారు, దిగ్భ్రాంతి చెందుతారు, భారతీయులు అని మీరు గర్విస్తారు. ఈ భారత జాతికి చెందినటువంటి వాళ్ళం మేము, దీన్ని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అని దీక్ష పూనేటువంటి అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందువల్ల దేశభక్తి గురించి బాబావారు చెప్పిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, ఈ దేశంలో లేనిది మరే దేశంలో లేదు, పైగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి నిరూపించి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నది భారతదేశం. వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, యోగ భూమి, భరత భూమి అని స్వామి దివ్యోపన్యాసాలు తెలియజేశారు. వారి కంఠం నుండి అమృతోపమానమైన ఆ వాక్కులు దేశ ప్రశస్తిని వివరిస్తూ ఉంటే అబ్బా కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి నిలబడి వందే మాతరం అందామనిపిస్తుంది మనకి.
4: ఆధ్యాత్మిక పరంగా స్వామి ఏం చెప్పారు, ఆ తత్వం ఏమిటి?
5: ఏను దైవంబు తద్భిన్నమేమి కాను.
4: ఇంత అద్భుతంగా డిక్లేర్ చేసిన వాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో సత్యసాయి భగవానుడు మాత్రమే. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. సచ్చిదానందుడా, నేను సత్యసాయి విభుడా, సచ్చిత్ ఆనంద స్వరూపం నాది. పాంచభౌతికమైన ఐదడుగుల మూడంగుళాల శరీరానికి నన్ను పరిమితి చేసి చూడకండిని కొన్ని వందల సార్లు స్వామి చెప్పారు. కాని జీవుడు ఆ రూపం చేత సమ్మోహనం చెంది రూపమే స్వామి అనుకున్నారు. రూపం కూడా అరూపమవుతుంది, అది పరిణామ దశ. నామం మిగులుతుంది, రూపం ఉండదు. ఉండేది రూపం కాదు, ఏది కనపడుతున్నదో అది పోవటానికొచ్చింది, ఏది పోవలసి ఉన్నదో అది కనపడుతున్నది. ఇది బ్రహ్మసూత్ర విచారణ. తదనుగుణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చిన అన్ని అవతారాలు దేహమెత్తి వచ్చినటువంటి అవతారాలని, ఆ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. కనుక స్వామి తనలో ఉన్న దివ్యత్వాన్ని గమనించమన్నారు ఒకటి. రెండవది, బాబా మీరు దేవుడేనా అని ప్రశ్నించినప్పుడు, నేను దేవుణ్ణి, నాది ఎరుకే, నీవు కూడా దేవుడివే, నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గమనించుకో బంగారు, నీ వచ్చింది కేవలము అందుకోసమేనన్నారు.
2: భక్తులు లేనిదే తాము లేవన్నారు బాబా. ఆ భక్తుల అనుభవాలే సాయి భాగవతంగా రేడియో సాయి ఎందరో భక్తులతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసింది. వారిలో కీర్తిశేషులు పాపారావు గారు, ముకుందరావు గారు, డిఎస్ఎన్ మూర్తి గారు, నాగమణి గారు వంటి హేమాహేమీలు ఉన్నారు. శ్రీ పాపారావు గారు సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావానికి ముందే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సత్యసాయి వైభవాన్ని, అవతార కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు చేరువ చేశారు. ప్రధానంగా సేవాదళ నిర్మాణంలోనూ, వేలాది యువకులను సాయి పథంలో నడిపించడంలోనూ ధర్మబద్దంగా నిబద్దతతో వ్యవహరించి సాయి సంస్థలకి బలమైన పునాది వేశారు. ఈనాటికి ఆనాటి ఆచరణాత్మక సూత్రాలే అనుసరణీయంగా మిగిలిపోయాయి. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రేమపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
6: అది 65 ఫిబ్రవరి. అప్పటికింకా సత్యసాయి సేవా సంస్థలు లేవు. ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి సత్యసాయి బాబా గారు ఏంటంటే, ముందర సత్యసాయి బాబా గారు ఎక్కడైనా ముందర సంస్థ ఉంటుంది, దానికి ఒక అధినాయకుడు ఉంటాడు, దానికి ఒక రూల్స్ ఉంటాయి, అవి జరుగుతాయి. భారతదేశంలో అది లేనిది సత్యసాయి దగ్గర మాత్రమే, ప్రభువు దగ్గర. ముందర సత్యసాయి వారిని చూసి అందరూ ఆకర్షితులై వచ్చి వారి ప్రేమ, ప్రేమవాహిని చెప్పలేము, అనుభవించిన వాడికే తెలుసు. ఎంత జడుడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత ఆయన్ని విమర్శించిన వాడైనా అప్పుడు చూసిన తర్వాత వాడు మారక తప్పడు. ఆ ప్రేమ అది ఇచ్చేసిన తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి అయింది, సమస్త లేదని చెప్పాను కదా. మార్చిలో స్వామి మొట్టమొదట యలమంచిలో వచ్చారు, మార్చ్ 1965. అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన శ్రీరామ్మూర్తి గారు నుండి ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబీకుడు, ధనవంతుడు, స్వామి అంటే అపరిమితమైన ఇది ఉన్నవాడు. ఆయన అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నాకు ఫిబ్రవరిలోనే వెళ్ళాను కదా, నాకు బాగా ఇంప్రెస్ అయి ఉన్నాను. నేను వచ్చిన తర్వాత మా ఫాదర్ అడిగారు, ఎవరా నువ్వు వెళ్ళావు కదా, ఆయన ఏంటి ఇది అంటే, నా అన్న నాకు ఇది అనిపించింది ముఖ్యంగా, భగవంతుడు పేరు చెప్పి భారతదేశంలో ప్రపంచంలో నాకు తెలియదు కానీ ఒక నయా పైసా కూడా ఇయ్యక్కర్ లేకుండా అంత ప్రశాంతంగా అంత ప్రేమతో ఆదరించి ప్రేమించి లాలించి పాలించి అన్న వ్యక్తి మానవ రూపంలో ఒక చేశారు. నేను దైవాన్నని చెప్పారు కానీ నన్ను కొలవమని చెప్పలేదు, మీ ఇష్టం వచ్చిన రూపనామాల్లో దైవాన్ని మాత్రం నమ్మండి, దేవుడు అన్నవాడు ఉన్నాడు అని స్పెసిఫిక్గా ఇచ్చేశారు.
2: వీరితో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులుగా చిరకాలం సత్యసాయి సేవా సంస్థలను అనుపమానంగా నడిపి సత్యసాయి భగవానుని అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా ఎన్నో మార్లు అనుభవించి నిస్వార్థమైన సేవకు, దక్షతకు, ప్రేమకు ఉదాహరణగా నిలిచి సాధనాంతంలో అనాయాస మరణాన్ని పొంది సాయి సాయుధ్యాన్ని అందుకున్న భాగ్యశాలి శ్రీ జికేపి ముకుందరావు గారు మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వారి వినమ్రతకు, శరణాగతికి ఒక తీపి గుర్తు. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఒక ఘన నివాళి సమర్పిస్తోంది.
7: ఎవరితో అయినా సరే గట్టిగా కోపంగా ఇరికి చేయకుండా వాళ్ళని పిలిచి, ముఖ్యంగా మీరు ఇతను చేయలేదు అందరి దగ్గర అతనితోనే ఎందుకు చేయలేదని ఎప్పుడు అడిగేవాడిని కాదు. అతను వేరేగా పిలిచి ఇది ఎలా చేయకూడదు, ఇది ఎలా చెయ్యాలి, ఇది కాదు అని చెప్పేసి అని చెప్తే అది జరిగేది. ఆ విధంగా జరిగేది ప్రతిదీ కూడాను. ఆ విధంగా పరిష్కారం చేసుకుని అంతా కూడాను ఒక దీంట్లో వెళ్లేటట్టుగాను చేసుకునేటానికి ప్రయత్నం అంతా జరిగింది. దానికి నా యొక్క నేను పర్సనల్ గా కాకుండా స్వామి వారి యొక్క సహకారంతోనే అదంతా కూడా అలా జరిగింది
8: కార్యకలాపాలని. ఇప్పుడు భగవాన్ దేహంలో ఉండగా కార్యకలాపాలు ఆయన మీద భారం మనం ఎక్కువ వేసేసేవాళ్ళం, అంతా ఆయన స్వామి చూసుకుంటారు. ఇప్పుడు దేహంగా లేరు స్వామి, పరమాత్మగా, సర్వవ్యాపిగా, విశ్వవ్యాపిగా, సర్వ అణువుల్లోనూ సాయి తన శక్తిని నింపి ఉన్నారు. ఇవాళ మా ఈ కార్యకలాపాలన్నీ కూడా ఎట్లా, ఏ డైరెక్షన్ లో వీటిని తీసుకునెళ్ళాలి, మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కార్యకలాపాలు ఎలా చేయాలో కష్ట చెప్పండి.
7: స్వామి మన హృదయంలోనే ఉన్నారు, ఆయన హృదయవాసి. ఎలాగైతే నేను పర్సనల్ గా ఆయన అనుభవిస్తున్నానో, ఏదైనా కావాలనుకుంటే ఏదైనా ఇది ఉంటే స్వామితో నచ్చి ఆ ఫోటోకి ఎదురకుండా స్వామి ఏం చేయమంటారు అనగాన ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది. ఆ విధంగా చేసేయడమే అది నా పర్సనల్ గా నేను. అదే విధంగా ఇప్పుడు రాబోయేటువంటి వారు యూత్ కూడాను, ముఖ్యంగా యూత్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి డివోషన్ డిసిప్లిన్ అండ్ డ్యూటీ, డివోషన్ డిసిప్లిన్ ఈ మూడు పెట్టుకుని వాళ్ళు కార్యక్రమాలన్నీ స్వామి వారు చేయిస్తున్నారు, నేను చేసేటువంటి వాడిని పనిముట్టిని మాత్రమే ఆయన యొక్క సపోర్ట్ తోని, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఇది జరుగుతుంది అన్నటువంటిది అందరూ కూడాను ఆ విధంగా ఉండాలి. ఆ ఉంటేనే అవుతుంది స్వామి కార్యక్రమాలు. స్వామి చెప్పిందంతా కూడాను అందరినీ లవ్ ఆల్ సర్వ్ ఆల్
8: హెల్ప్ ఎవర్
7: హెల్ప్ ఎవర్
2: ప్రముఖ విద్యావేత్త, విశాఖపట్నం నగర సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ గా, స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా శ్రీ డిఎస్ఎన్ మూర్తి గారు నిత్య స్మరణీయులు. ఉత్తరాంధ్ర సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ వారు వేసిన ముద్ర బలమైనది, శాశ్వతమైనది. అమరిన ప్రేమకు, మానవ సంబంధాలకు ఆయన జీవితం ఒక పతాక. వారు అనుభవించిన సాయి సాయుధ్యమే ఆయన జీవించిన జీవితానికి ఒక గుర్తు. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒక చర్చా కార్యక్రమంలో ఒక విషయంలో స్వామి ఆశయాలకు అనుగుణంగా వారు చెప్పిన విషయాలు ఒక ఆదర్శంగా నిలుస్తాయి మనందరికీ. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రద్ధాపూర్వక ప్రేమాంజలి సమర్పిస్తోంది.
9: పాపము అన్నది దేనివల్ల వస్తుంది అంటే, మనకు రెండు రకాల గుణాలు ఉంటాయంటారు. ఒకటి దైవీ గుణాలు, రెండవది రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలంటే ఏమిటి? బాగా ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. మనం సమాజంలో నేను చూస్తున్నాంటాం, ఎటువంటి కారణం లేకుండా పైశాచిక ఆనందం కోసం వాళ్ళు చెడు పనులు చేస్తూ ఉంటారు. మనకెంత బాధ కలుగుతుంటుంది వాళ్ళకి? అది పాపమని కానీ పుణ్యం కానీ వాళ్ళకేముండదు. ఈ రోజులో జరిగేటువంటి ఈ టెర్రరిజం ఉన్నది, దాని తాలూకు పరాకాష్ఠ అంతా కూడా రాక్షస గుణాలు ప్రబలం ఉండడం వల్లే కదా. అంతా అదో ఆనందం. ఇప్పుడు దాన్ని తగ్గించి ఈ దైవీ గుణాలైనటువంటి ప్రేమ, సేవ ఇవి కానీ పెంచుతూ వెళ్తూ ఉంటే అప్పుడు సమాజం అనేది శాంతియుతంగా ఉంటుంది.
2: ప్రముఖ వైద్యులు వైద్య సంస్కరణలో సత్యసాయి భగవానుని తొలి సంకల్పంలో తమను తాము సమర్పించుకున్న శ్రీ సీతారామయ్య గారి మనుమరాలు శ్రీమతి నాగమణి. రేడియో సాయి ప్రశాంత్ నిలయంలో రికార్డు చేసిన ఇంటర్వ్యూ ఆమె సేవా తత్పరతకు ప్రతిబింబం. నిజాయితీ, నిబద్ధత, సమర్థత, సమగ్రత, సమర్పణ, శరణాగతి, సేవాభావం కలబోసుకున్న మూర్తిమత్తం ఆమెది. ఆమెకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఘన నివాళి సమర్పిస్తోంది.
10: తర్వాత ప్రశాంత్ విద్వన్ మహాసభలు అని చెప్పి మూడు రోజులు జరిగినాయి అనంతపురంలో. అప్పుడు ఆ మొదటి రోజు ఆ ప్రశాంత్ విద్వన్ మహాసభలకి అందరూ కూర్చుండగా పెద్ద వర్షం వచ్చేసింది. స్వామి స్టేజ్ మీదకి వచ్చాక వాళ్ళు మామూలుగా ఏదో క్లాత్ తో షామియానా వేశారు. అందువల్ల ఆ నీళ్లు స్వామి మీద పడతా ఉంటే రాజారెడ్డి గారు ఇలా చేయిపెట్టి ఇట్లా పాపము ఇది చేశారు. మేమందరం అలాగే కూర్చుని తడిచిపోయాము. ఆ తర్వాత ఒక పావుగంట ఎంతో బాగా వర్షం వచ్చేసింది. ఆ తర్వాత ఆగిపోయింది. తర్వాత స్వామి అన్నారు, చాలా మంది గలాటా చేయటానికి అక్కడ చెట్ల మీద అది కూర్చున్నారు, పొల్లంతా పోయింది, ఇది మంచివే గింజలే నిలిచాయి అని చెప్పి స్వామి స్పీచ్ ఇచ్చారు. మూడు రోజులు ప్రశాంత్ వేద్వన్ మహాసభలు జరిగినాయి. ఆ లక్ష్మీదేవ్ గారు ఆ స్కూల్లో లంచ్ ఏర్పాటు చేశారు. మేము కూడా వెళ్ళాము స్వామితో పాటు. లంచ్ అయిపోయాక స్వామి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఓపెన్ చేస్తాము, తర్వాత మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ కట్టాక దాన్ని మార్చొచ్చు అని చెప్పి 68లో కాలేజ్ ఓపెనింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టారు. లేడీస్ అక్కడ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారన్నమాట.
2: ఇది ఒకవైపైతే రాష్ట్ర వ్యాప్తంగా సాయి సంస్థలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్వామితోనూ, స్వామి బోధనలతోనూ, సేవా కార్యక్రమాలతోనూ పరిచయం కలుగుతోంది. ఆ సేవా కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో స్థానికులతోనూ, లబ్ధిదారులతోనూ, సేవలందిస్తున్న సాయి భక్తులతోనూ ఇంటర్వ్యూలు జరిపి రూపొందించిన డాక్యుమెంటరీలను రేడియో సాయి మీకందించింది.
11: మా బాబు ఇక్కడ ఎంసెట్ రాయడానికి వచ్చాడు. తార్నాక ఇది. ఈ తార్నాకలో పెద్ద ప్లేస్ లేకపోయినా రోడ్ దగ్గరైనా కానీ మీరు సత్యసాయిబాబా బృందం వాళ్ళు, మీరు మీ ఏజ్ ఈ ఇంత ఎండ అని కూడా చూడకుండా అసలు ఈ కాలంలో మెయిన్ ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప అన్నం పెట్టిన దానికన్నా చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు. అది మంచి ప్యాకెట్ ఇచ్చారు, మంచి కంపెనీది. ఇంకొకటి మధ్య ఇవ్వడం కూడా అసలు చెప్తున్న పెద్ద పెద్ద భోజనాలు పెట్టిన దానికన్నా మజ్జిగ ఇవ్వడము వేసవకాలం చాలా అంటే చాలా అది కృతజ్ఞతలు. నేనైతే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఈ మా బాబు ఎంసెట్ అనగానే ఇది గుర్తుపెట్టుకుంటాను. మీరు చేసింది మీ ఏజ్ కి ఈ వేసవికాలంకి ఇంత ఎండకి మీరు మార్నింగ్ నుంచి నేను అనుకున్న మార్నింగ్ ఇంజనీరింగ్ ఎంసెట్ గాని ఇప్పుడు బైపీసీ గాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు చేయడం నిజంగా మీరు చాలా పుణ్యం అని నేను అనుకుంటున్నాను. నేను చేయలేకపోయాను ఇలాంటి సేవ అని నాకు అనిపించింది. ఇక్కడ అడిగాను నేను ఏమైనా హెల్ప్ చేయనండి అంటే అవసరం లేదండి అన్నారు వాళ్ళు. నేను డెఫినెట్ గా చేస్తానండి. నాకు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాంటి నేను ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి.
2: ఇది ఎంసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మన సేవా సంస్థలు అందించిన సేవలు, తరువాత గిరిజనులకు అందించిన వైద్య సేవలు.
12: సరం సార్, మీ పేరేంటండి?
13: అమ్మా పేరు అప్పారావు.
12: అప్పారావు గారు, నీకు ఎలా తెలిసింది మెడికల్ క్యాంప్ ఇక్కడ జరుగుతున్నది అని?
13: మాకు పంపించరు కదండి, కాకతీయులు పంపించరు కదండి, దాన్ని పెట్టి ఓలా వస్తారని తెలుసుకుని మేము వచ్చాం.
12: మీది ఏ ఊరు సార్?
13: మాది బెంబి సార్.
12: ఇక్కడ నుంచి ఎంత దూరం అది?
13: ఇక్కడ నుంచి మాకు 2 కిలోమీటర్ దూరం ఉంది.
12: మీరు ఎలా వచ్చారు? బస్సులో వచ్చారా, నడిచి వచ్చారు? ఎలా వచ్చారు?
13: నడిచి వచ్చారు సార్. మాకు అందుబాటులో సార్, మా ఇదంతా డౌన్ అప్పుడు డౌన్ దిగి వచ్చాం సార్.
12: మీరు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్?
13: మాకు కడుపు నొప్పిలో తలబాధ, కడుపులో మంట వచ్చి, ఎండ్లో నొప్పి వచ్చి, దీని గురించి చూపించుకుందామని మేము వచ్చాం సార్.
12: ఇక్కడ డాక్టర్లందరూ చూసి మీకు పరీక్షించి మందులు గట్రా ఇచ్చారు కదా సార్?
13: మందులు ఇచ్చారు సార్.
12: ఇలాంటి మెడికల్ క్యాంప్ జరిగింది కదా, మీరు ఎలా స్పందిస్తున్నారు దానికి?
13: చాలా మంచిది అనుకుంటున్నాను సార్.
12: సరే అండి. సాయిరామ్. సాయిరామ్ దత్త, మీ పేరేంటి?
14: నా పేరు చైతందర్ అండి.
12: ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నదని మీకు ఎలా తెలిసింది?
14: కుర్రోడు అయితే చెప్పలేదు, మాత్రలు గట్రా మందులు గట్రా ఇస్తాను రండి అని చెప్పినానండి.
12: డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీకు ఏమైందండి?
14: మాకేంటంటే ఒళ్ళు ఇలా తల్లి నొప్పులు అండి, ఇప్పుడు మటు బాగున్నది.
12: మందులు ఇచ్చారా అండి?
14: మందులు ఇచ్చారు.
12: ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటే?
14: ఆరోగ్యంగా ఉన్నదండి.
12: మీ పేరేంట?
15: నా పేరు మురళ సెల్లయ్య అండి.
12: మీ సమస్య ఏంటండి?
15: నాకు ఒళ్ళు సలుపులు అని చెప్పానండి, ఒళ్ళు సలుపులు మాత్రలు ఇచ్చారు ఈ మెడికల్ క్యాంప్ కు రాంగ. మా అక్క ఏటైతే కంటిలో మసకలు వచ్చాయి అన్నాను. మరి వచ్చి క్యాంప్ కి నీ కంట ధర ఇస్తాం అని తాతయ్యా అని చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ క్యాంపు బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఆ 2 మాటలు తెలిసినవి చెప్తున్నాను.
2: ఒరిస్సా జాలరుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు.
16: టొబాక్స్ పెళ్లి మా తాతగారి ఊరు. నేను ఆ ఊరు పుట్టేవాడిని. మా తాతగారి ఊరు చిన్నప్పుడు ఆ ఊరు ఉండేవాళ్ళం. మా స్టేట్ ప్రెసిడెంట్ మా స్టేట్ కోఆర్డినేటర్ అప్పుడు బరంపురం సమితిలో వాళ్ళు సెక్రటరీలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి భజన సత్యాంగాలు చేసినప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం. మేము కూడా ఆ ఊరిలో భజనలు నేర్చుకున్నాం.
17: మీ చిన్నప్పుడే మీరు స్వామి భజన నేర్చుకున్నారు?
16: వయసు 14 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల వయసులో మేము ఆ భజన నేర్చుకున్నాం కొత్త బాక్స్ పెళ్లితో నేర్చుకుని అలాగా పాటలు పాడుకొని. అయితే ఇది సాయిరామ్ అనే భజన అప్పుడు మాకు తెలియదు, స్వామి అంటే తెలియదు, భజనే అన్నాం, స్వామి రూపం కూడా తెలియదు. బరంబరం వాళ్ళు వచ్చి సమితి వాళ్ళు వచ్చి ఆ పుట్టా పిలిస్తే ఇది సత్యసాయి పుట్టపు అని తెలుసుకున్నాం. అప్పుడులో మేము అదే పాటలని అదే ఫోటో పెట్టుకుని మార్కండే గ్రామ సొంతూరు కదా అక్కడికి వచ్చేసాము. వచ్చి ఈ చిన్న చిన్న పిల్లలకల్లా పెట్టుకుని ఇది చక్కగా భజనలు, సాయిరామ్ భజనలు ఇవి చాలా బాగుంటాయి, బాక్స్ పిల్లలు చేస్తున్నారు, మనము చేయొచ్చు కదా అని అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలతో మేము భజన ఆరంభం చేశాం.
2: రేడియో సాయి శ్రోతలకు ఆధ్యాత్మిక విషయాలపైనే కాదు ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఆలోచనలు రేకెత్తించే ఎన్నో చర్చాగోష్ఠులు నిర్వహించింది. స్వామి ప్రబోధాలపై వివిధ దృష్టికోణాల్లో విభిన్న వర్గాల శ్రోతలను ఆకట్టుకునే చర్చాగోష్ఠులు నిర్వహించింది. వీటిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, గృహిణులు, విద్యార్థులు పాల్గొన్నారు.
18: తల్లిపాల వల్ల లాభాలేంటి? ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని యొక్క గుణగణాలు ఎలా వర్ణించలేమో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను కూడా మనము ఒక మాటలో చెప్పలేం. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది బిడ్డకి అమృతంతో సమానం అన్నమాట. దీంతో చాలా లాభాలున్నాయి. సో స్పెసిఫికల్ గా బిడ్డకి తీసుకుంటే ప్రతి బిడ్డకి డెలివరీ అయిన తర్వాత దాని మనుగడకి కావలసినటువంటిది మొట్టమొదట ఆహారము, భద్రత, అది తల్లి నుంచి లభిస్తుంది. సో అది తల్లి పాల ద్వారా మనకి దాని యొక్క ఆహారం అనేది లభించడం జరుగుతుంది, అది నేచర్ ద్వారా ఏర్పరచబడింది.
2: మనసు, దాని మర్మము అంశంపై విద్యార్థుల చర్చ.
19: యువతకి ముఖ్యంగా ఉన్న మానసికమైన ఇబ్బందులు ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా సామాజికమైన ఒత్తిడి. వాడు చదువుతూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేక రకరకాల వేరే విధాన ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వారందరికీ ముఖ్యంగా సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి ఎలాంటిదంటే, ఎంత వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళాలి ఎప్పుడు ప్రతి క్షణం, ఎంతో చాలా కాంపిటీషన్ బయట, ఎంతో ఎన్నో రకాలైన ప్రెషర్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉంటున్నాయి. ఇవన్నీ సామాజికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు. అలాగే మానసికంగా వాళ్ళ బంధవ్యాలు, బంధుత్వాలు, ఇంట్లో తండ్రి, తల్లి, ఇతర స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి.
2: చక్కెర పలుకుల వంటి మాటలతో అసాధారణమైన విషయాలను అలవోకగా వివరిస్తూ స్వామి ఎన్నో పద్యాలు చెప్పారు. అది దృష్టిలో ఉంచుకుని ఇటీవలనే రేడియో సాయి హైదరాబాద్ కోటీ సమితి వారి సహకారంతో శ్రీ సత్యసాయి పద్య మకరందమనే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

0: సాధనముల పనులు సమకూరు ధరణిలోన అన్నారు బాబా. నడవటానికి ప్రయత్నం చేస్తే చీమైనా కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఎగరడానికి ప్రయత్నం చేయకపోతే గ్రద్ద ఒక గజం దూరమైనా ప్రయాణం చేయలేదు.
1: త్యాగరాజస్వామి వారి కీర్తనలలోని భావాలతో స్వామి ప్రబోధాలను సమన్వయం చేస్తూ స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ రూపొందించిన త్యాగోపనిషత్తు అనే ధారావాహికను మేం ప్రసారం చేస్తున్నాం.
2: ఇంతకుముందు పంచరత్న కృతులు ఇందువల్ల రచించడమైనది, వీటి వెనకాల ఉన్న చిన్న చిన్న ఉదాంతాలు ఏమిటి, వాటిలోని విశిష్టత ఏమిటి, ఇటువంటి విషయాలు మనము చర్చించుకోవడం జరిగింది. అందువల్ల తిరిగి ఆ విషయాలు మళ్లీ మనము మాట్లాడుకోకుండా కృతిలోకి దాని భావం గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుందామని. కీర్తనలో మనము పల్లవి అనుపల్లవి చరణాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ పాట మొట్టమొదట మనం విని, అంటే పల్లవి మొదట విని ఆ పల్లవి తర్వాత దానిలోని భావం మాట్లాడుకుంటూ ఈ విధంగా సాగుదాం. మొట్టమొదట పాట విందాము.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమైన రోజు నుంచి నిరాఘాటంగా ప్రసారమవుతున్న కార్యక్రమం అందరికీ నచ్చిన మెచ్చిన సాయి సంకీర్తనారవళి. భక్తుల హృదయాలను చూరగొన్న ఈ కార్యక్రమ రూపశిల్పి కుమారి దీపికకు రేడియో సాయి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.
1: స్వామిని వెంట పెట్టుకుని బెంగళూరు వెళ్లడానికి సిద్ధమవుతుండగా అరసు కుటుంబం వారు తీసుకొచ్చిన జీపులోనూ కారులోనూ పెట్రోల్ అయిపోయిందని డ్రైవర్లు చెప్పారు. పుట్టపర్తిలో పెట్రోల్ దొరకదు, ఎవరినైనా పెనుకొండ పంపి పెట్రోల్ తెప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా స్వామికి తెలిసి, రెండింటిల్లోనూ నీళ్లు నిండా పోసేయండి అని స్వామి అంటే, స్వామి ఎగతాళి చేస్తున్నారనుకున్నారు. మళ్లీ అన్నారు స్వామి. ఈసారి విస్తుపోయి, స్వామి ట్యాంకుల్లో నీళ్లు పోస్తే తుప్పు పడతాయి కాని ప్రయోజనం ఏమిటి అన్నాడు ఒక అరసు అతిథి. నేను చెప్పినట్లు చేయండి అన్న స్వామి స్వరంలో తీవ్రత గమనించి వెంటనే ట్యాంకులు నీటితో నింపారు. డ్రైవర్లను స్టార్ట్ చేయమని స్వామి కారులో కూర్చున్నారు. కారు జీపు బయలుదేరి నిరాఘాటంగా బెంగళూరు వెళ్లాయి.
0: బాలల కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు శ్రోతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పుట్టపర్తి, హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నాలకు చెందిన ఎంతో మంది బాల వికాస్ చిన్నారులు ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రోతలను మెప్పించారు. ఈ చిన్నారులను ప్రోత్సహించి తల్లిదండ్రులకు, బాల వికాస్ గురువులకు రేడియో సాయి ధన్యవాదాలు తెలియజేస్తోంది.

గత రెండేళ్లుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారం చేసిన కార్యక్రమాలను సింహావలోకనం చేసిన తరువాత నేటి మన ప్రత్యేక కార్యక్రమాలలోకి అడుగు పెడదాం. అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళి జీవితాల్లో వెలుగును ప్రసాదించే జ్ఞాన భాస్కరుడై భగవాన్ లీలామానుష వేషధారి అయి అవతరించారు. స్వామి దివ్య ప్రబోధంతో ఉషోదయమైన మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలను ప్రతిబింబిస్తూ శ్రీ కోట శివకుమార్ సమర్పిస్తున్న ప్రభాతవేళ కార్యక్రమం విందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 24 గంటల ప్రసారముల 2వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే మనం స్వామి మీద చెప్పుకున్న గురుస్తవనంలోని పద్యాల్లాగా నమః అంటే మనం చేయగలిగినది ఏమీ లేదు కాబట్టి నేను చేసేది కాదు అంతా స్వామి నీదే అన్న ఒక తలంపుతో మొదలు పెడదాము. చిత్రావతి తట తీరంలో ప్రశాంతి నిలయంలో స్వామి పొద్దున్న సుప్రభాత దర్శనం మనకిచ్చినప్పుడు, అంటే మన సుప్రభాతానికి అక్కడ కూర్చున్నప్పుడు మన సుప్రభాతం చెప్పుకుంటుంటే ప్రతి భక్తుని హృదయంలో ఎటువంటి తలంపులు కలుగుతాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే. ఏమిటి చిత్రావతి అంటే స్వామి చెప్తారు, కాల ప్రవాహమే చిత్రావతి. ఎందుకంటే అండి, కాల ప్రవాహం చాలా చిత్ర విచిత్ర గతుల్లో నడుస్తూ ఉంటుంది. అది అంతము ఆది ఈ రెండూ కూడా మనకు అర్థం కానటువంటి విషయం. కాబట్టి మనకు అర్థం కాని విషయం మనకి చిత్రమే కదండి, అది చిత్రావతి. ఆ చిత్రావతిలో కొట్టుకుపోతున్నాం అందరం కాల ప్రవాహంలో, ఎన్నో జన్మలుగా అని అంటున్నారు స్వామి. అలా కొట్టుకుపోతున్న మనందరముకి అవతారము ఒక ఒడ్డున నిలబడి కొంతసేపు మన సేద తీర్చడానికి మన్ని కాస్త ఒడ్డుకి లాగి ఆయనకి సుప్రభాతం మన హృదయాల్లో చెప్పుకునే అవకాశం కలిగిస్తే, ఆ ప్రశాంతి నిలయ సౌధంలో భక్తులందరూ కూచుని ఉన్నప్పుడు వారందరూ ఈ విధంగా అనుకుంటుంటే ఎంత బ్రహ్మాండమైన భావం మనకు కలుగుతుంది ఒకసారి ఆలోచించండి. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే, తిష్టంతి సేవక జనాః తవ దర్శనార్థం. అక్కడ కూచున్న 10,000, 20,000, 30,000 ఎంతమంది జనం, వారందరి హృదయాల్లో ఒక్కటే ఒక భావం, స్వామి రావాలి, స్వామి దర్శనం కావాలి అని. ఎందువల్ల అండి అంటే, అక్కడ ఉన్న అంబియన్స్, అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా స్వామి రాకకే ఎదురు చూస్తోందిట. చూడండి, మీరు పొద్దున్న సుప్రభాత దర్శనం వెళ్ళినప్పుడు ఆ పక్షులు కిలకిల రావాలు అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయేమో తమలో తాము, ఏంటంటే స్వామి వస్తారు స్వామి వస్తారు. మనం ఒక్క సెకండ్ కూడా అది మనం పోకుండా మిస్ కాకుండా చూడాలి స్వామిని అన్ని మాట్లాడుకుంటూ వెళ్తున్నాయా అనిపిస్తాయి, అందుకనే ఆ కిలకిల రావాలు. అంతా నిశ్శబ్ద బ్రహ్మ స్వామి చెప్పినట్టు, కానీ అందులో అక్కడక్కడ చిన్న చిన్న శబ్దాలు, ఆ శబ్దం కూడా బ్రహ్మమే. అటువంటి చక్కని ప్రశాంతత నిండిన ఒక వాతావరణంలో భక్తులందరూ కూర్చుని స్వామి కిరణాల కోసం, స్వామి దయాకిరణాలు కరుణాకిరణాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కిరణాలు ముందు సూర్యకాంతి కిరణాలు కూడా ఏమాత్రం ఎందుకు పనికిరావండి. అయితే ప్రకృతిని మాత్రము సూర్యకాంతి కిరణాలు స్పృశించాయి కాబట్టి ఆదిత్య కాంతి, ఆ ప్రకృతి ఆ అనుభవం పొందుతోంది. కాకపోతే భక్తుల హృదయాలు మాత్రము ఈ సూర్యకిరణాలు, సాయి సూర్యకిరణాల వల్లే ఇవి జాగృతం అవుతున్నాయి అని కవి భావన. స్వామికి సూర్యుడికి ఏమిటండి సామ్యము? మనం సామ్యం చూడొచ్చా అంటే ఒక్క భావన మనసులో వస్తుంది, అది చెప్తాను మీతో.

ఈరోజు ఈ జగతి, ఈ నవ్య జగతిని ఒక నవ్యమైన విధంగా, ఒక దివ్యమైన విధంగా దీన్ని మార్చడానికి మనకి ఒక్క సూర్యుడు సరిపోడండి. ఆకాశంలో ఈ చిదాకాశంలో కోటి సూర్యుల ప్రభావం కలిగిన ఒక అవతారమూర్తి కావాలి మనకి. అటువంటి అవతారం స్వామి. ఆయన ఎటువంటి వారండి? దివ్యభాను తేజుడై, మామూలు భానుడు కాదండి, దివ్యభాను తేజుడై. దివి భువి, మనకనుకునే భువి ఇదే అని అనుకుంటున్నాము. మనకు కనబడిన దివి ఎంతో ఉన్నది. ఎంతో మంది, ఎన్నో గొప్ప గొప్ప మహా ఆత్మలు స్వామి దర్శనం కోసం చూసుకుంటున్నాయి. అటువంటి సర్వేశ్వరుడు గనక మన దగ్గరికి వచ్చి ఆయన ఈ జగతిని మార్చడానికి ఒక నవ్యమైన విధంగా, ఒక గోల్డెన్ ఏజ్ వచ్చేట్టు మార్చడానికి ఆయన రూపుదిద్దుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందండి? అటువంటి సాయి సూర్యుడు మన స్వామి. ఇంకా ముందరికి వెళ్తే

0: మొత్తం పుట్టపర్తిని ఒక గుడిగా ఆయన మార్చేశారండి. చూడండి, పుట్టపర్తిలో మీరు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రూమ్లో మేలుకొన్నా ఏం చేస్తున్నా కూడా ఎక్కడో వేదనాదం వినబడుతూ ఉంటుంది. ఎవరో ఆ రుద్రము ప్రాక్టీస్ చేస్తున్నారు, అభ్యసిస్తున్నారు. ఎక్కడో ఒక చక్కని భజన వినబడుతూ ఉంటుంది. ఆ ఎంత గొప్ప వాతావరణం అండి! మీరు ఏ సిటీలో కానీ ఎక్కడన్నా ఇది ఊహించగలరా అసలు? అటువంటి గొప్ప ఒక ఉత్తేజకరమైన వాతావరణము, ప్రకృతి మనలో ఉందని గుర్తు చేయడానికి అన్నట్టు స్వామి మన కోసం ప్రశాంతి నిలయం పెట్టారనిపిస్తుంది. కాబట్టి అటువంటి గుడి ప్రశాంతి నిలయము పుట్టపర్తి, దాన్ని గుడిగా ఆయన మలుచుకుని, దీనంతా ఈ విధంగా మలుచుకున్నది స్వామి తన అవతార ఉద్యమంలో. ఆ మలుచుకుని అక్కడగాను కొలువుతానే ఉన్నారండి, ఎక్కడికి వెళ్లలేదు, ఇక్కడే కొలువుగా ఉన్నారైనా.
1: విడమరచి వేదాంత సారమెల్ల బోధించే.
0: పాపం మహానుభావులు ఎన్నో యుగాల్లో తపస్సులు చేశారు, జ్ఞానయజ్ఞాలు చేశారు, జ్ఞానం సంపాదించారండి. వారందరూ వేదాలు వేదాంతము వారే మాకే అర్థం కాదు అన్నప్పుడు, ఈ రోజుల్లో మనం మిడిమిడి జ్ఞానంతోనూ అసలు జ్ఞానం అనేది ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మనము ఉపనిషత్తులు లేక స్వామి చెప్పిన బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయనుకోవడం ఎంత తప్పండి. కాబట్టి అది మన వల్ల కాదు, కాబట్టి వాటిని అంతా అర్థమంతా తీసుకొచ్చి మనకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాల్లో స్వామి మనకి ఇస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. విడమరచి వేదాంత సారము, ఇంకా వేదాంతం మనకి ఎందుకండి? ఎందుకంటే స్వామి చెప్పిన మాటే, స్వామి మాటే వేదాంతము, అది వేదానికి అంతము, ఇక మనకి వేరేదేమీ అవసరం లేదు. అటువంటి స్వామి వీడకుండ వేడువారి నీడతాననియే.
1: వీడకుండ వేడువారి నీడతాననియే దివ్య భానుతేజుడై.
0: వీడకుండ వేడువారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వామి దగ్గరికి, స్వామి మహిమ చూసో లేక స్వామి ప్రభావం చూసో స్వామి దగ్గరికి రావడం చాలా సులువండి, అది స్వామి అనుగ్రహం వల్ల అవుతుంది. కానీ వచ్చిన వారు వీడకుండా నిలిచి ఉండడం అనేది ఇక్కడ భక్తుడి ఎఫర్ట్ కూడా ఉందని స్వామి చెప్తున్నారు. ఆ విధంగా వీడకుండా యుగయుగాలు నిలిచి ఉన్నవారు ఎటువంటి వారంటే, చారస్వామి ఆయన పొద్దున్న మార్నింగ్ రాగంలో తలుచుకుంటూ ఉంటారండి, రోజు ఆయన తలుచుకునేవారట. ఈ విధంగా

నిజంగా ఆలోచించి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వామి దగ్గరికి స్వామి మహిమ చూసో లేక స్వామి ప్రభావం చూసో స్వామి దగ్గరికి రావడం చాలా సులువండి, అది స్వామి అనుగ్రహం వల్ల అవుతుంది. కానీ వచ్చిన వారు వీడకుండా

నిజంగా ఆలోచించండి, స్వామి గనక కుల్వంతరాయ్ హాల్లో దర్శనానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకందరికీ మన నేత్రాలతో కనబడేది, చక్షువులతో కనబడేది ఏమిటి అంటే, అక్కడ ఉన్న అన్ని కనబడే దృశ్యాలన్నిట్లోకి గొప్ప దృశ్యం, మహామహిమోన్నతమైన దృశ్యం ఏమిటి అంటే స్వామి మాత్రమే. స్వామి నడుచుకుంటూ వస్తారంత ఫ్రెష్ గా స్వామి వస్తున్నప్పుడు అది చూసి ఆనందించడానికి మన మనస్సులు ఉవ్విళ్ళూరుతాయి. అయితే ఆ దృశ్యం మనకి కనబడుతోంది, కానీ స్వామికి కనబడే దృశ్యం అతి వేరేగా ఉంటుంది అని, చాలా వేరేగా ఉంటుందని స్వామి చెప్తున్నారు. స్వామి ఈ లోకమే చూడట్లేదు, స్వామిని చూడడానికి ఎన్నో లోకాల నుంచి ఎన్నో ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న ఎంతో మంది స్పిరిట్స్ బీయింగ్స్ వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వారందరూ అట్లా వచ్చిన వారిలో అనాదిగా వస్తున్న మహాభక్తులు, నారదుడు ఉన్నట్టండి, తుమ్మురుడు ఉన్నట్టండి, గంధర్వులు ఉన్నారట, వారందరూ మీరు ఊహించుకోండి. అదే ప్రదేశంలో గనక ఆ కులవంతరాయ హాల్లో స్వామి అట్లా వస్తున్నప్పుడు ఆ లేడీస్ సైడ్ నుంచి అటువైపు అటువైపు ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కళ్ళు నుంచుని స్వామి మీద గనక కీర్తనలు పాడుతుంటే, పాటలు పాడుతుంటే, స్వామిని గనక స్మరిస్తూ భజిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇక మనం పాడే పాటలు స్వామికి ఏమిటండి వారి ముందర? వారు పాడే పాటలకి మన పాటలు ఏమైనా సరిపోతాయా? మన సంగీతం అంటాం అసలు. అటువంటి మహానుభావులందరూ కూడా వారిగా, వారంటే వారిగా అంటే మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అంటే ఎప్పుడూ కూడా, ఏ ప్రతి యుగంలోనూ కూడా, ఇప్పటికీ కూడా అవతారానికి ఆ పాటలు వారు వినిపిస్తూనే ఉన్నారు. ఆ సుప్రభాత ప్రభాత సేవ వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అట్లా వచ్చే వారందరూ ఎందువల్ల వారు చేయగలుగుతున్నారు అంటే, చారస్వామి అంటారండి, వారిగా పాడుతున్నారు ఇప్పుడు.

శ్రీరామ నవనీత క్షీరము ఆరగించడానికి రావయ్యా అని చారస్వామి చెప్తున్నారు. ఏమిటి క్షీరము, ఏమిటి నవనీతము అంటే పవిత్రమైన మనసు క్షీరం అండి. క్షీరము అంటే పారేది, నవనీతం పారదండి, క్షీరం పారుతుంది. క్షీరము అంటే పారేది, తెల్లగా ఉన్నది. ఆ పారే క్షీరము ఏంటంటే పవిత్రమైన మనస్సు. అపవిత్రంగా ఉన్న మనస్సు క్షారము అండి, పవిత్రమైన మనస్సు క్షీరమవుతుంది. ఆ పవిత్రమైన మనస్సు అర్పించాలట. అర్పించినప్పుడు ఆయన దాన్ని మలుచుకుంటారు, ఆ హృదయం నిర్మలంగా చేస్తారు తను ఉండడానికి. ఆయన చేసేదే చూడండి, రోజు పాలను తోడుబెట్టినప్పుడు, పాలలో తోడుబెట్టినప్పుడు పెరుగు కావడానికి మనం ఏమైనా చేస్తున్నామా? అదేదో మనం కలిపితే, కొంచెం పెరుగు కలిపితే అది పెరుగు అవడం అనేది భగవంతుడి చర్య కదా. అది నానంటూ ఏముంది అక్కడ చేసింది, అది చేసి చూసని అర్థం చేసుకోవాలి నేను. కాబట్టి నా మనస్సు పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నించి అది స్వామికి అర్పించిన తర్వాత దాన్ని నవనీతము చేయడము అంటే పెరుగు చేయడము, దాంట్లో నుంచి వెన్న చేయడము. చూడండి, మహానుభావులు వారు చెప్పారు, అయ్యా పాలు ఒక లీటర్ కొన్నామంటే కొంత విలువ ఉంటుంది దానికి, అదే గనక దాన్ని పెరుగు చేస్తే దాని విలువ కొంచెం పెరుగుతుంది, అదే గనక నవనీతం చేస్తే, బటర్ చేస్తే దాని విలువ ఇంకా పెరుగుతుంది, దాన్ని గనక నెయ్యి చేస్తే అతిగా పెరిగిపోతుంది. అంటే ప్రతిసారి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ కి చేంజ్ కి ఇది చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉందని చెప్తారండి. అంటే ఒకసారి జరిగితే మళ్లీ వెనకాలకి తిరిగి వెళ్లనటువంటి తత్వము ట్రాన్స్ఫర్మేషన్. ఇలా వెళ్లి మళ్లీ వెనకాలకి వస్తూ ఉండడం రోజు మనం చేసే చేంజెస్. స్వామి ఇట్లా చేస్తాను స్వామి అని అనుకోవడం మళ్లీ ఒకనాడు పొద్దున్న ఒకటే చరామామూలు. కాబట్టి అటువంటి తత్వం కాకుండా నిర్మల్ హృదయం ఎవరు చేసుకున్నారో అటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రభాత సేవ చేయాలని అనుకుంటున్నారట. ప్రభాత వేళ ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత చక్కగా ఉంటుంది చూడండి. స్వామికి మనం అనుకునే ప్రపంచం మనదే గాని స్వామికి అన్ని స్వామి ప్రపంచమే. ఒక అక్కడ నడుస్తున్న చీమ దగ్గర నుంచి అటు వెళ్తున్న బ్రహ్మ వరకు, అందుకనే చారస్వామి అనగలిగారు ఆయన, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అని. అటువంటి ఉదయభానుడు గనక మన ముందరికి నడిచి వస్తుంటే మనకి ఇంకా ఎటువంటి గొప్ప గొప్ప భావాలు కలుగుతాయి, మనం ఎటువంటి ప్రార్థన చేసుకోవచ్చు, అటువంటి దర్శన యోగము గనక మనకి నిజంగా చేజెక్కితే మన అభ్యాసం ఎలా ఉండాలి, కృషి ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి అనే విషయాల గురించి కొంత చర్చించుకుందామండి. ఉదయభానుడు స్వామి ఇందాక మనం అనుకున్నట్టు పొద్దున పూట స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కాస్త మనము మన మనోనేత్రాలు తీసి మరొకసారి ఆలోచిద్దామండి. చూడండి, లేత కిరణాలు ఏ విధంగా ఉంటాయో స్వామి దర్శనం కూడా అదే విధంగా ఉంటుంది. పొద్దున తన చండ ప్రచండమైన జ్ఞానము, తన చండ ప్రచండమైన విశ్వరూపము ఇదంతా కూడా అందరికీ చూపెట్టక, తాను మాత్రం ఒక లేత గులాబీ రేకులాగా అంత ఫైన్ గా, అంత డెలికేట్ గా ఆయన పొద్దున వస్తారు దర్శనానికి. వచ్చినప్పుడు ఆ ఒక్కొక్క అడుగు పెడుతున్నప్పుడు అడుగులు పడుతున్నాయా అని

చూడండి, ఆ మాతృ భూమి, ఆ తల్లి అమ్మ, అమ్మ అంటే ఆ భూమాత, ఆ పాదాలు కావాలి, తన మీద పడాలి అనుకుని ఆవిడ తొందరపడుతోందిట. కానీ ఆ పాదాలు మాత్రము నింగి ఆకాశం కూడా నాకు కావాలనుకుంటోందిట. ఇప్పుడు ఆయన ఎవరి మీద పాదాలు పెట్టాలి, ఎక్కడ నడవాలి? అన్ని ఆయనవే. త్రివిక్రమ అవతారంలో ఈ భూమి మీదో పాదం పెట్టారు, అక్కడ పైన ఆకాశం మీదో పాదం పెట్టారు. అది అప్పుడు చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారా అనిపిస్తుందండి. ఎందుకంటే స్వామి నడుస్తుంటే అది నడుస్తున్నట్టు అనిపించదు, తేలుతున్నారా అనిపిస్తుంది. అంతలో తేలుతున్నారా అంటుంటే పాదం చూపెడతారు, అక్కడ నడుస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా స్వామి అడుగుల్లో అడుగులు చిన్న చిన్నగా వేసుకుంటూ, చిన్న చిన్నగా ఎందుకు వేసుకుంటారండి అంటే ఆయనకున్న అసలు ఉద్యమం ఎటువంటిది ఆయనకుందో మన వారికి అర్థం కూడా కాదు. అంత ఉద్యమం ఉండి ఏం చేయాలో తెలిసిన ఆయన కూడా హీఈస్ ఎవర్ రిలాక్స్డ్. కాబట్టి అంత చిన్న చిన్నగా ఆయన నడవడంలో అర్థం ఏమిటంటే మనకి దర్శనం ఇవ్వడానికి, మనకి సంభాషణ కలిగజేయడానికి. కాబట్టి ఆ నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన ముందరికి రాగా రాగా ఆ మనందరి హృదయాలు ఆయన పాదాలు, పాదస్పర్శన ఒకసారి కావాలి అనుకుని మరొక్కసారి స్వామిని ఇంకోసారి దర్శనం చేయాలి, స్వామి అంతా మాట్లాడితే బాగుండు, ఒక ఉత్తరం ఏదో స్వామికి ఇద్దాము అని అనుకుంటున్నప్పుడు ఈ లోపల ఏదో ఆలోచన, ఏదో ఒక కోరిక, ఏదో వచ్చి అడ్డుపడుతూ ఉంటుంటండి. అది అడ్డుపడి ఆ స్వామి దర్శనం యొక్క సౌరభం, ఆ మొత్తం సౌందర్యాన్ని అది ఆపేస్తూ ఉంటుందండి. ఇది అసలు జరగకూడని విషయం, కానీ ఇది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అందుకని జగరాజస్వామి తెరతీయగరాదా అని ఆయన ఒక కృతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారట జగరాజస్వామి. ఆయన శ్రీరామ లక్ష్మణ ఆయన అర్చన విగ్రహాలు ఎప్పుడైతే పోయాయో ఆ విగ్రహాలని వెతుక్కుంటూ ఆయన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నట్టు, ఆ దర్శనాలు చేసుకుంటున్నప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్లారో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ స్వామి మీద, ఆ మూర్తి పైన ఆయన కృతులు రచించారు. ఆ విధంగా తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చేసరికి ఆ రోజుల్లో ఆ స్వామికి ఆయనకి మధ్యలో ఒక తెర కట్టుంచారటండి. అంటే అప్పుడప్పుడు తెరకడుతూ తెర వేస్తూ ఉంటారు స్వామికి, ఏ భోగమో ఏదో పెడుతూ ఉంటారు, నైవేద్యం పెడతారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెర తీస్తూ ఉంటారు. అయితే త్యాగరాజస్వామి నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను అంత పైకి ఆతృతతో వెళ్ళి అక్కడ తెర కట్టేసరికి చాలా ఆయన పాపం నిరుత్సాహపడ్డారటండి. మహాభక్తుడు, ఆ దివ్యమంగళ స్వరూపం చూడాలి, దాని గురించి అంత విన్నారు. ఆ రోజుల్లో ఈ రోజులంతా సులభం కాదండి ప్రయాణాలు అవన్నీ చేయడం. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్లాలి అంటే నడిచి వెళ్లాలి, ఎన్నో రోజులు ప్రయాసపడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వారికి ఏంటంటే వారు ఏవి బయట తినరు, ఇటువంటి ఎన్నో అడ్డంకులు కలిగి ఉండేవి ఆ రోజుల్లో ప్రయాణాలు. అందువల్ల ఆయన ఆ విధంగా ప్రయాణం చేసి తిరుపతి వెళ్లి స్వామిని చూడాలి అని ఇంత ఉత్సాహంతో అక్కడి వరకు వచ్చేసరికి అక్కడ తెరగట్టారు. తెరగట్టేసరికి ఆయనకు చాలా నిరుత్సాహం, బాధ కలిగి ఆయన నోట్లోంచి సునాయాసంగా వచ్చిన కృతి తెరతీయగరాదా అని. అయితే మనందరికీ తెలుసు, భక్తులందరికీ తెలుసు ఏమిటంటే ఈ తెర బయట కట్టిన తెర గురించి జాగ్రత్తస్వామి మాట్లాడట్లేదు, మన లోపల ఉన్న తెర గురించి. ఏమిటి అంటే ఆయన అంటారండి, ఆయన మత్స్యము ఆకలి కొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది. ఒక చేప ఆకలి వల్ల అది వెళ్లి గాలాన్ని చిక్కుకుంటుందండి. ఆ గాలానికి చిక్కుకుని ఏమైపోయింది, దానికి అతుక్కుపోయి ఎందుకు, ఆ గాలానికి పెట్టి ఉన్న చిన్న ఒక ఎర్త్ వామో ఏదో ఏదో పెడతారండి. ఆ చిన్న వామ్ని చూసి అదేమనుకుంటుందంటే, ఓహో నాకు తినడానికి వచ్చింది అని ఆ చుట్టూర దానికి అంటి పట్టుకునే ఉన్న డేంజర్ ని చూడలేకపోతుంది. ఆ ప్రమాదం, ప్రమోదం కోసం ప్రమాదం మరిచిపోయే ప్రకృతి మన మానవుడిది. కాబట్టి మత్స్యము అని అడ్డు పెట్టుకుని మనకి మన విషయాలు చెప్తున్నారండి జగరాజస్వామి. మత్స్యము ఆకలి కొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది, అచ్చమైన దీప సన్నిధి మరుగడ్డుపడి చెరచినట్లున్నది. అలా అదే విధంగా మనకి దీపపు ల్యాంటర్న్స్ అని వచ్చేవి కదండి, ఆ లాంతర్ లో లోపల దీపం వెలుగు ఉన్నప్పుడు బయట ఒక గ్లాస్ కవరింగ్ ఉంటుందండి. ఆ గ్లాస్ ఏదైతే ఉందో దానికి గనక మరుగడ్డుపడి, దానికి గనక అది వాడి ఆ నల్లదనం ఏదైతే వచ్చిందో, పొగ ఏదైతే చూరు పట్టిందో, దాన్ని గనక మనం శుభ్రం చేసుకోకుండా ఉంటే ఆ లోపల వెలుతురు ఎప్పుడు కూడా తక్కువే బయటకు వస్తూ ఉంటుందండి. లోపల వెలుతురు అలాగే ఉన్నా బయట తక్కువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్తస్వామి అన్నారు ఈ కీర్తనలో, స్వామి నీ ప్రభావానికి ఎక్కడ తక్కువ లేదు, నువ్వు నా లోపల ఉన్నావు, ఉన్నవాడివి అంతా నిండి ఉన్నవాడివి. ఆ ప్రభావం లోపల దీపంలాగా అదేవిధంగా ఉన్నా కూడా నా ఇంప్యూరిటీస్ అవన్నీ మధ్యలో వచ్చి, నా కోరికలు ఇవన్నీ వచ్చేసి అది మరుగడ్డుపడి ఏ విధంగా ఈ దీపం బయటికి ప్రస్ఫుటం కాకుండా, ప్రభావితం కాకుండా
చెరుస్తోందో అదే విధంగా ఉంది స్వామిన విషయము అని జాగ్రత్తస్వామి అన్నప్పుడు అది గుర్తుకు వస్తుంది మనకిక్కడ. ఒక ఏదో కోరిక, ఆ ఉదయభానుడు వచ్చి ఆ లేత కిరణాల్లో మనందరం సోక్ అయ్యి, అవన్నీ మనకి సోకినప్పుడు సోక్ అయ్యి అటువంటి ఒక గొప్ప ఆనందం తీసుకోకుండా స్వామిని ఈరోజు ఏమన్నా అడిగితే ఎంత బాగుండు, స్వామిని ఈరోజు ఏమన్నా ఒక ఇంటర్వ్యూ అడిగితే ఎంత బాగుండు. ఏదో కోరిక వచ్చేసి ఆ కోరిక మొత్తాన్ని చెరుస్తుందండి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్వామి దగ్గర 93లో అనుకుంటే జరిగింది. ఒకరోజు స్వామిని సాయంత్రం దర్శనం అప్పుడు అడిగానమాట, స్వామి నేను నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అన్నాను. అనేసరికి మరి ఏమిటో స్వామి, ఏమి నాకు బోధించాలనుకున్నారో స్వామి అన్నారు. అయితే రేపు పొద్దున్న రా అన్నారు, నాతో అన్నారు రేపు పొద్దున్న రా ఇంటర్వ్యూకి అన్నారు. మొన్నాడు పొద్దున్న అనేసరికి నాకు ఎంత ఆనందం ఇస్తుంది, నీకేమీ ఆలోచించలేదు నేను, మనస్సు అసలు ఆనందం ఎక్కడ ఎగురుతోందో ఏమిటి తెలియదు. ఆ విధంగా ఆనందంతో హాస్టల్కి వెళ్లాను. మొన్నాడు వర్కింగ్ డే అనే సంగతి మర్చిపోయాను నేను. వర్కింగ్ డే అయ్యేసరికి స్టూడెంట్స్ ఎవరూ కూడా దర్శనానికి రారు, పొద్దున్న సాయంత్రం మాత్రమే వస్తారు. నేను వెళ్లి మాత్రం అయ్యో స్వామి చెప్పారు కదా, కానీ అందువల్ల వార్డెన్ పర్మిషన్ తీసుకుంటే నేను వచ్చేసేయచ్చు అనుకుని వార్డెన్ దగ్గరికి వెళ్లాను. వెళ్లి అడిగానమాట, సార్ స్వామి దర్శనం రేపొద్దున ఇంటర్వ్యూ ఇస్తాన్నారు కాబట్టి రేపొద్దున నేను వెళ్లాలి ఇన్స్టిట్యూట్ కి, ఇది అయిపోయిన తర్వాత వెళ్తాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన అన్నారు, స్వామి ఏమన్నా చెప్పారా ఎవరికైనా, నన్ను పిలిచైతే ఏమీ చెప్పలేదు, నీకేమన్నా చెప్పారా, నీకు చెప్తే గనక మరి నాకు చెప్పుండాలి కదా, నాకు చెప్పనంత వరకు నేను పంపించడానికి వీల్లేదు, నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్లవలసిందే అన్నారు. నా దుఃఖం చూసుకోండి. ఇంకా ఆలోచించండి, స్వామి ఇంటర్వ్యూకి పిలిచి మనం వెళ్లలేకపోతున్నాము అంటే ఎటువంటి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని నేను అనుభవించాను ఆ రోజు. నేను పొద్దున వెళ్లి ఇన్స్టిట్యూట్లో కూర్చున్నానన్న మాటే తప్ప అక్కడ ఒక్క ఏం మాట్లాడారు లెక్చరర్, ఎవరేం చెప్తున్నారు ఒక్క మాట కూడా నాకు ఒక్క ఎక్కట్లేదు, స్పృహయే ఉండట్లేదు. అటువంటి పరిస్థితి మొత్తానికి సాయంత్రం 3 అయింది. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్లి రెడీ అయ్యి లైన్లలో వచ్చి సాయంత్రం దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు అంత దూరం నుంచి వస్తూనే స్వామి నన్ను అక్కడి నుంచి చూసి ఇట్లా చెయ్యి వేలు ఇట్లా ఇట్లా అంటూ వచ్చి, ఏరా దున్నపోద పొద్దున నీకోసం వెతికాను ఎక్కడున్నావు అన్నారు. అనేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్కనేమో వార్డెన్ పంపించలేదు స్వామి అని అనమంటారా, అది తప్పు కదా, అది ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కానీ అట్లా నా మనసులో భావం ఆ విధంగానే ఉంది అన్నప్పుడు స్వామి నన్ను కొంతసేపట్లా చూసి దీక్షణంగా అంతలోనే మొత్తం ఎగిరిపోయింది. నవ్వుతూ ఆయన అన్నారు, పర్వాలేదు వార్డెన్ పంపిలేదా, అది కరెక్టే, నేను చెప్తాను వార్డెన్కి ఇవాళ, రేపు పొద్దున వద్దు గాని అని నన్ను సంధాయించారు. నాకు కళ్ళలో నీళ్లు తిరిగి ఆయన పాదాల మీద వాలాను. దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి అంటే, స్వామి మనకి ప్రతి చర్య ద్వారా మనకి ఏదో నేర్పిస్తారు కాబట్టి దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి, ఇందులో జ్ఞానబోధం ఏమిటి అంటే డిసిప్లిన్. ఇందాకే క్రమశిక్షణ గురించి ఈ సుప్రభాత వేళ అయిన తర్వాత మనం స్వామి గొంతులోనే విన్నాం. క్రమశిక్షణలో స్వామి తాను పెట్టిన రూల్ తీరు తానే ఎప్పుడు ఆయన బ్రేక్ చేయరు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ గనక పొద్దున పూట ఇన్స్టిట్యూట్కి వెళ్లాలి అంటే తాను గనక ఒకవేళ ఆ స్టూడెంట్ రావాలి ఎవరన్నా అంటే తానే ఒక మాట చెప్తారా వార్డెన్కి, అంతేకాని తనంతటి తాను స్టూడెంట్ని వచ్చేసాయని చెప్పి కాబట్టి వారు వచ్చేసేయడము, ఈ విధంగా స్వామి పద్ధతి ఎప్పుడూ ఉండదు. ఆ విధమైన పద్ధతికి మనకు అలవాటు చేయడానికి మనము రూల్ ఎప్పుడు బ్రేక్ చేయడానికి వీల్లేదని నేర్పించడానికి అన్నటువంటి విషయాలు స్వామికి బోధిస్తారనిపిస్తుంది. ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే అండి, స్వామి దర్శనం మనం ఎదురుకుండా జరుగుతూ ఉన్న ఆ ఉదయభానుడు వస్తున్నా కూడా మన హృదయంలో జరిగే సంఘర్షణలు, మనకొచ్చే కోరికలు, దానివల్ల అపోహలు, దానివల్ల అర్థం కాని విషయాలు, వీటితో అదెక్కడో పాడు చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభాత వేళలో మనము స్వామిని హృదయంలో తిష్ట చేసుకుని అక్కడ మాత్రం మనం కోరికలతో కాకుండా అడుగకువే ఓ మనస, అడిగిన కొలది అడుగున పడదు అంటారు స్వామి జయరాజస్వామి. కాబట్టి అది భావనలో పెట్టుకుని స్వామిని ఎంజాయ్ చేయాలి ఉదయభానులాగా. ఇక ఆ రోజు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి మనకు తెలుసండి, ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా ఆయన మరి ఇంకా సమ్మర్స్ అయితే ఇంకా 47 డిగ్రీలు 48 డిగ్రీలు కూడా వెళ్తూ ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి అంత ప్రచండమైన సూర్యుడు ఆకాశంలో నడి నెత్తిపైన ఆయన అక్కడ నుంచునున్నప్పుడు ఆ సూర్యుడు సర్వకర్మలు, ప్రపంచంలో ఉన్న సర్వకర్మలు ఆయన మీద వేసుకుని చేస్తున్నారు. ఆయన చేయవలసిన కర్మ ఎంతో ఉంది ఈ సృష్టిలో,
ఈ భూమి మీద ఎంతో ఉంది అని చేసే కర్మ. ఒకరోజు పొద్దున వచ్చి వెళ్తున్నప్పుడు నా కోసం వస్తున్నాడు అనుకోవడం చాలా సెల్ఫిష్ భావన అండి. సూర్యుడు నా కోసం రావట్లేదు, ఆయన వస్తున్నప్పుడు, సూర్యుడు వస్తున్నప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఈ ప్రాణకోట్లు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా ఆ సూర్యుడు వల్ల నిలుస్తున్నాయి, ఆ సూర్యుడు వల్ల జీవించగలుగుతున్నాయి. ఇంతమందికి తన ప్రత్యక్ష దర్శనంతో ఆయన ఇవ్వగలుగుతున్నారు. అందుకనే ఆయన ప్రత్యక్ష దైవం ఉన్నారు భూమి మీద సూర్యుడికి. అందువల్లనే మనం పొద్దున లేచి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలని స్వామి చెప్పారు. ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రత్యక్ష దైవం మన ఎదురుకుండా ఉన్నది, ఇంతమంది ప్రాణం నిలుపుతోంది. అటువంటి సూర్యుడు మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వెళ్లి అక్కడ ఆకాశంలో ప్రచండంగా ఉన్నప్పుడు, ఆయన కర్మలో ఆయన ఉన్నప్పుడు ఎంతమంది ఆయన చూడగలరండి? తలెత్తి చూడగలమా సూర్యుడిని? చూడలేం కదా. ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించినా మన కళ్ళు పాడవుతాయి తప్ప అది ఆ ప్రక్రియ మనం చేయలేము. అదేవిధంగా ఆ స్వామి పొద్దున ఉదయభానుల్లాగా లేత కిరణాలతో వచ్చి మనందరినీ స్పృశించి వెళ్లిపోయిన తర్వాత ఇక తన కార్యంలోకి ఆయన దిగుతారండి. ఆయన కార్యంలో ఆయన దిగినప్పుడు రోజురా అందరికీ కనబడరు, ఎందుకంటే అందరు చూడలేరు ఆయన్ని. అయితే ఎవరో కొత్త మంది మాత్రము ఆయన ఎన్నుకున్నవారు. ఆయన కార్యకలాపాల్లో ఎవరైతే వారికి స్థానం ఉందో, ఎవరు ఎటువంటి పని చేయాలి అటువంటి వారిని మాత్రం పిలిచి వారితో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు, వారిని సరైన మార్గంలో పెడుతూ ఉంటారు. ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆయన చేయగలిగారు కాబట్టి తన జీవిత కార్యక్రమంలో ఇక్కడ ఇన్ని గొప్ప పనులు, ఇన్ని మహామహా కర్మలు ఆయన మనతో చేయించారండి స్వామి. అటువంటి సూర్యుని, మనం చూడలేని సూర్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యుని తన నడి వయస్సులో ఉన్నప్పుడు చారస్వామి అన్నారట ఆయన, నగుమోము గనలేని నా జాలి తెలిసి, స్వామి నాకు చర్మచక్షువులను ఇచ్చావు, ఈ చర్మచక్షువులు నేను నిన్ను తలెత్తి కూడా చూడలేను, కళ్ళు విప్పి చూడలేను చర్మచక్షువులతో, ఎందుకంటే వాటికి అంత స్తోమతలే శక్తి లేదు కాబట్టి. ఆ ఇటువంటి లిమిటేషన్స్ ఉన్న నాకు నువ్వు ఏ విధంగా గోచరిస్తావు ఈ సమయంలో ఆయన అన్నారండి. ఇంకా

నీ నగుమము నేను చూడలేకపోవడానికి కారణం నువ్వు నన్ను చేరుకోలేకపోతున్నావు, నువ్వు నా దగ్గరికి రావట్లేదు స్వామి అని జగన్నాథ స్వామి చెప్తూ ఆయన అంటున్నారు. నీ చుట్టుపక్కన వాళ్ళందరూ నీకు బోధ చేస్తున్నారేమో. ఏమని బోధ చేస్తున్నారు స్వామి? ఇంతమంది మహానుభ భక్తులు, ఇంతమంది నీ జ్ఞానం కోసం అర్హతతో కూర్చున్న వారందరూ, వారందరినీ వదిలేసి నువ్వు ఎవరో త్యాగరాజు అంటూ ఆయన దగ్గరికి ఏమి వెళ్తావు లేండి స్వామి, ఈ రోజు వద్దులేండి స్వామి, తర్వాత చూసుకోవచ్చు అని చెప్తున్నారా అని చాలా చమత్కారంగా త్యాగరాజ స్వామి అక్కడ చెప్తున్నారనమాట. అందువల్ల రావట్లేదేమో స్వామి. అంతేకాదండి, ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు అని ఆయన అంటున్నారు.

ఆ ఖగరాజు ఎవరైతే ఉన్నారో గరుత్మంతుడు, ఆయన ఈయన ఆన తెచ్చినా కూడా వెళ్ళేటండి. చూడండి, అప్పుడప్పుడు మనం కూడా స్వామిని పిలిచి ఇది చెయ్యండి అంటే చెయ్యం. మన సొంత తల్లి ఉపయోగిస్తాం. ఒక చిన్న మాట గుర్తొస్తుంది, కొడైకెనాల్లో అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు డిన్నర్ జరుగుతున్నప్పుడు స్వామి స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ ఛాన్స్ ఇచ్చేవారు అక్కడ సర్వింగ్ చేయడానికి. ఆ రోజు నా ఛాన్స్ వంతు వచ్చినప్పుడు అక్కడ చెన్నారెడ్డి గారు, మాజీ ఆయన గవర్నర్ గా ఉండేవారు తమిళనాడుకి, ఆయన భార్యామణి చాలా గొప్ప భక్తురాలు, ఆవిడ స్వామి దగ్గరికి అక్కడికి రావడము సాయంత్రము స్వామి వారిని డిన్నర్ కి ఉండమని చెప్పడము జరిగింది. ఒక మనవడు కూడా వచ్చాడు ఆవిడతో. వారు తిని భోజనం అయిపోయిన తర్వాత వెనకాలకి వెళ్తూ స్వామి దగ్గర సెలవు తీసుకుంటూ వారు ఆవిడ ఒక కోరిక కోరారు స్వామిని. చాలా గొప్ప భక్తురాలు, చాలా చనువుతో ఉండేవారు ఆమె స్వామితో. ఆవిడ అడిగారు, స్వామి ఇంట్లో ఇంకో మనవడు ఉన్నాడు, వాడు రాలేకపోయాడు, కాబట్టి ఒక స్వీట్ ఇప్పిస్తే వాడికి కూడా తీసుకెళ్తాను మీ ప్రసాదాలు లాగా అని. సరికి ఇది అడగడానికి, స్వామిని అడగడానికి చాలా ధైర్యం ఉండాలండి ఈ విధంగా. అలా అడిగేసరికి స్వామి సరే అని ఇటువైపు తిరిగితే నేనున్నాను అక్కడ. నేను ఉంచున్నప్పుడు స్వామి నన్ను పిలిచారు. పిలిచి ఒక స్వీట్ పట్టరా అన్నారు. ఒక స్వీట్ పట్టరా అంటే ఇప్పుడు నేను వెనకాలకి తిరిగి వెళ్లి అక్కడ స్వీట్ డబ్బా ఉంటే అది పట్టుకొస్తున్నాను. ఎందుకంటే అండి, నా తెలివి ఎట్లా ఆలోచించింది అంటే, అడిగేవారు విఐపీస్ వివిఐపీస్, స్వామి చెప్పారు ఈ విధంగా ఇవ్వమని చెప్పడానికి. ఒక స్వీట్ తీసుకెళ్లి ఇవ్వగలవాండి, కాబట్టి స్వీట్ డబ్బా తీసుకెళ్తుంటే తీసుకెళ్లబోతున్నాను. రెండు అడుగులు వేశాను, అంత దూరం నుంచి స్వామి మళ్లీ వచ్చేసారు నా దగ్గరికి. వచ్చేసి నా ముఖం దగ్గర ముఖం పెట్టి ఆయన కళ్ళు పెద్దవి చేసి చెప్పారు, ఒక్కటంటే ఒక్కటి తీసుకురావాలి అన్నారు అని. ఆ ఒక స్వీట్ మళ్లీ నాతో తీసుకున్న తర్వాత అక్కడ స్వామి తన చేతితో వారికి ఇచ్చారు. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటి అంటే, స్వామి ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చినప్పుడు అండి, ఆ ఇన్స్ట్రక్షన్ ని మనం ఎన్నో విధాలు మన తెలివి ఉపయోగించి వాడతాం. ఆయనకు అర్థమయ్యేది మనకేమర్థమవుతుంది? ఆయనకు తెలిసింది మనకేమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ఆయన ఎన్ని ప్లేన్స్ లో ఆలోచిస్తారో, ఏ విధంగా ఆయన చూసి చెప్తారో మనకు తెలియదు. ఎవరి ప్రాప్తం వారిది, ఆ ప్రాప్తం ఆయన ఇవ్వవలసిందే. కర్మఫల ప్రదాత ఆయన. కాబట్టి నా సొంత తెలివి ఉపయోగించకూడదు. అందువల్ల ఇక్కడ గరుత్మంతుడు అటువంటి పని ఏమన్నా చేస్తున్నాడా అని ఆచార్యస్వామి అంటున్నట్టుంది. నగుమ ఖగరాజు నీ ఆనతి విని వేగజనలేదు లేక

స్వామి ఏం చెప్పమంటారండి, మీరు గగనా నుంచి ఆ భూమి మీదకి ఓ గజేంద్రుడు పిలిచినా ఏ భక్తుడు పిలిచినా కూడా అలా వెళ్లిపోతూ ఉంటారు, మీరేమో వచ్చేసేమంటూ ఉంటారు, ఇదేమో తక్కువ దూరం వైకుంఠం నుంచి భూమి మీదకి రావాలంటే. అందువల్ల ఇంత ఎగురుకుంటూ వెళ్లాలిగా స్వామి, కొంచెం మొన్ననే వచ్చాను స్వామి, కొంచెం మనం చేత తీసుకుని మళ్లీ వెళ్దాము అన్నట్టు ఆయన ఏమన్నా ఆయన ప్రవర్తన ఉందా గగనానికి ఇలగు బహుదు? ఎంత చమత్కారంగా అంటున్నారు చూడండి చైరసభ. ఎందుకు ఇంత చమత్కారంగా అనగలిగారు అంటే, ఆ భక్తులు, ఆ భక్తుల పరంపరలో స్వామికి చుట్టూరా దగ్గరగా అతి చేరువుగా ఉన్న భక్తులు తాను ఒకడు అనుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడగలిగారు. కాని అవన్నీ కాకుండా ఆయన తన మనసులో మాట చెప్తారన్నమాట.

ఓ జగమేలే పరమాత్మ. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సూర్యుడి ఒక్క జగత్తుని మాత్రము, ఈ లోకాన్ని మాత్రము ఆయన పాలించడానికి వస్తుంటే సర్వ జగములు, సర్వలోకాలు చూడండి. ఈ రోజుల్లో సైంటిస్టులు ఆయన వాళ్ళు కనుక్కుంటున్నారు, ఒక్క లోకం కాదు, ఒక్క జగం కాదు, ఒక్క గెలాక్సీ కాదు, ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, వీరికి అంతుపట్టట్లేదు సైంటిస్టులకి. అటువంటి మరి ఏ విధంగా ఒక యాటంలోకి వెళ్లి చూద్దామంటే అక్కడ దాని ఓన్లీ క్వార్క్స్ అంటున్నారు, బోసాన్స్ అంటున్నారు, ఇంకా పార్టికల్స్, అందులో కూడా పార్టికల్ కన్నా కూడా ఒక యాటంలో స్పేస్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలండి ఈ క్రియేషన్, సృష్టిని? ఇంత సృష్టికి సృష్టికర్త జగమేలే పరమాత్మ అంటే ఈ సృష్టికర్త ఎవరితోనే మొరలేడుదు. ఇంకెవరితో చెప్పుకోమంటారు స్వామి? మీరే గనక రాకపోతే నేను పిలిచినప్పుడు ఒక చక్కని కథ చెప్పారు స్వామి, చిన్న కథ, అందరికీ తెలిసినదే, కానీ మళ్లీ మనం చెప్పుకోవడం చాలా అందంగా ఉంటుంది. రాముడు ధనుర్ధారి అయి యుద్ధానికి ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆ సముద్ర తీరంలో వారు వారధి కడుతున్నారు. ఆ సముద్రంలో ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆయన ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశారండి. ఎందుకంటే వారధి కట్టే ముందర అక్కడ సముద్రుణ్ణి ఆయన 3 రోజులు 3 రాత్రులు ఆయన తపస్సు చేసి ఆయన ప్రార్థించారనమాట దారివ్వమని. సముద్రుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఎటువంటి సైన్ రావట్లేదని చెప్పి ఆయన ఇక రామ బాణము తీసి ఎక్కుపెట్టడానికి ఆయన ఉద్యుక్తమయ్యారు. ఆయన రామబాణం ఎక్కువ పెడుతుంటే ఇంక సముద్రుడు తట్టుకోలేకపోయాటండి, తట్టుకోలేకపోయాట. అందుకని జినికి ఒక కవి బిందూజీ అని అంటారు ఆయన, జినికి బ్రుకుట్టు ముడి, ఆ బ్రుకుట్టు గనక ముడిలాగా పడేసరికి అదే కోదండంలాగా మారి దాన్ని చూసి సముద్రుడు ఉడికిపోయాట. ఈ ప్రపంచంలో ఉన్న సప్త సముద్రాలు కూడా జలాలన్నీ కూడా పొంగడం మొదలు పెట్టాయి ఎందుకు ఆయన పాదాలు అంటుకోవడానికి. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు అవతారమూర్తి రాముడు. ఆ రాముడు ఆ ఎక్కుపెట్టిన బాణం వల్ల సముద్రుడు మళ్లీ గడగడ వణకడము రావడము, ఇక్కడ మీరు వారధి కట్టుకోవచ్చండి అని చెప్పడము, నేను ప్రతి రాయిని కూడా మీ నామంతో వేసినప్పుడు దాన్ని నేను తేలేట్టే చేస్తాను గాని మునిగేట్టు చేయను అని ఆయన అనడము, ఇవన్నీ జరిగి తర్వాత రాముడు పట్టుకున్న బాణాన్ని, ఆయన ఎక్కుపెట్టలేక బాణాన్ని కిందకి దించినప్పుడు ఒక విషయం జరిగింది, చిన్న కథ అది స్వామి చెప్పారు మనకి. ఆ బాణం కిందకి దించినప్పుడు ఆ సముద్ర తీరంలో అక్కడ ఉన్న ఒక కప్ప, ఆ కప్పకి గుచ్చుకుందిటండి అది బాణం. ఎందుకంటే ఆ బాణం రామబాణం కిందకి పెట్టినప్పుడు ఆ కప్పకి గుచ్చుకుందిట బాణం. ఇక్కడ మనం ఆలోచించాలండి, ఇది రామునికి తెలియకుండా జరిగిన విషయమా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని సందర్భాల్లోనూ తెలిసిన తత్వం పరమాత్మది, కాబట్టి ఆయనకు తెలియకపోవడం ఏమిటండి, తెలిసి జరిగే విషయమే. అయితే రాముడికి ఒక గొప్ప ఇది ఉంది, ఒక డిసిప్లిన్. ఏమిటి ఆ డిసిప్లిన్ అంటే ఎక్కువ పెట్టిన బాణం ఆయన ఎప్పుడూ కూడా దాన్ని వ్యర్థం కాకూడదు, దాని ఏదో ఒక పని చేయాలన్నమాట అది. ఎందుకంటే అది సంకల్పం, భగవంతుడి సంకల్పం. అందువల్ల ఎక్కువ పెట్టిన బాణం ఇక్కడ ప్రయోగించలేదు కాబట్టి కింద పెట్టినప్పుడు అది ఆ కప్పకి గుచ్చుకోవడంలో అర్థం ఏమిటి అంటే ఆ కప్ప ఒక గొప్ప భక్తురాలు. అది రాముడంటే ఎంత భక్తి అంటే దానికి మోక్షం రావాల్సింది ఉండేమో. అందువల్ల ఇది జరగనప్పుడు సముద్రుడి మీద కాకుండా కప్ప మీద ప్రయోగించడం జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది మనకి. చిన్నగా అది గుచ్చుకునేసరికి దానికి రక్తం శ్రవిస్తోందిట, కానీ అది ఏమీ అరవట్లేదు కూడా, ఉండిపోయింది. కొంతసేపు ఆ విధంగా జరిగిన తర్వాత రాముడు కిందకి చూడ్డము, అక్కడ కప్ప ఉండడం చూసి ఆ బాణం లాగేసి ఆ కప్పను చేతిలోకి తీసుకుని ఆయన అన్నట్ట శ్రీరాముడు, ఏమమ్మా నువ్వు, నీకు గుచ్చుకుని నీకు బాధగా ఉన్నప్పుడు నొప్పి పుట్టినప్పుడు నువ్వు నన్ను పిలవచ్చు కదా, ఇది అరుస్తే నేను తీసేసేవాడిని కదా అంటే అది కంటిలోంచి నీరు కారుస్తూ ఆ కప్ప పరమాత్మ వైపు చూస్తూ అందిట, స్వామి ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన బాధలన్నీ నన్ను గుచ్చిగుచ్చి నన్ను బాధిస్తున్నప్పుడు నాకు ఆ బాధల నుంచి తట్టుకోవడానికి ఆ బాధలకి తాళలేక నన్ను రామారామ అని నేను నోరు తెరిచి అరుస్తాను, రాముడి బాణమే గనక నన్ను గుచ్చుకుంటే ఇంక నేను ఎవరిని పిలవను, ఎందుకు పిలవాలి స్వామి అంటే ఎంత గొప్ప భావంతుడిని, ఎంత సంపూర్ణ శరణాగతి చూడండి ఆ కప్పది. ఆ కప్పతత్వం మనకు వస్తే ఎంత బాగుండు, కొంతన్నా కొంత. ఆ కప్ప అందిట ఇక రాముడి నుంచి ఆ బాణం గుచ్చుకుని నాకు ఇటువంటి బాధ కలుగుతూ ఉంటే రక్తం స్రవిస్తే ఏమిటి, ఈ శరీరంలో ఉన్న రక్తం మొత్తం స్రవించి వెళ్ళిపోనండి, ఇంప్యూర్ బ్లడ్, ఏం పర్వాలేదు స్వామి, మీరు ఇచ్చారంటే మీరు మోక్షం కోసమే నాకు ఇచ్చారు అని ఆ కప్ప గ్రహించగలిగింది అంటే ఇటువంటి గొప్ప విషయము రామ బాణంకి చెందింది. అందుకని జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, నేను ఇంకెవరితో చెప్పుకోవాలి. తిట్టినా అది స్వామి అర్హత, మన్ని కొట్టినా అది స్వామి పనే, మనకి మన్ని సన్మానించినా అది స్వామి చేసే పనే, దూషణ భూషణ అన్ని స్వామి ఇచ్చేవే. కాబట్టి ఏ విషయం మన జీవితంలో జరిగినా స్వామిది కాబట్టి జగమేలే ఓ పరమాత్మ అని ఇంకెవరితో నేను మొరలు. కానీ స్వామి నాకు కూడా వయస్సు మీరుతోంది, ఈ నడి వయస్సులో ఆ పైన ఉన్న సూర్యుడిని నేను చూడలేకపోతున్నాను,
మీ మొహం కూడా చూడలేకపోతున్నా, నగుమోము నీ మీ నవ్వు ఉన్న మొహం చూడలేకపోతున్నా నేను. కాబట్టి అటువంటి నాలో ఉన్న ఈ నిస్సహాయత వల్ల మీరు ఇంకా నన్ను పరీక్షించకుండా మీ దయతో నన్ను బ్రోచండి స్వామి అని కోరుకుంటాట భక్తుడు. అటువంటి భక్తుడు కోరుకునేసరికి ఈ లోపల క్రమంగా ఆ సూర్యుడు అస్తమయం సమయానికి వెళ్తూ సాయంత్రానికి చాలా చాలా చాలా మళ్ళీ లేత కిరణాలు వచ్చేసి నింగి అంతా నీలంగా తయారైనప్పుడు అటువంటి సమయంలో ఒక గొప్ప అనుభూతి అండి అది. చాలా సంధ్యా సమయం సాయంత్రం ఊహించుకుంటే సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు అప్పుడు మంత్రపఠనం చేసినా ఏం చేసినా కూడా మనం చాలా డిసిప్లిన్ తో ఉండాలని పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. అందువల్ల సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి వ్యర్థ కార్యక్రమాలు కలాపాలు ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. మనము అటువంటి సంధ్యా సమయాల్లో తిండి కూడా తినకూడదని, అటువంటి సంధ్యా సమయాల్లో నిద్ర లాంటివి అసలు చేయకూడదని, ఇటువంటివన్నీ మన పెద్దలు శాస్త్రంలో చెప్తారు. అది మనం గమనించాలి. సంధ్యా సమయానికి చాలా చాలా చాలా ప్రాముఖ్యత ఉంది సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు. అటువంటి సంధ్యా సమయంలో సాయంత్రము స్వామి దర్శనంకి వచ్చినప్పుడు చూడండి, చక్కని సునాదమైన ఒక నాదంతో ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నడిచి వెళ్తున్నప్పుడు పొద్దున్న తాను ఎంత లేత కిరణాలు మన మీద ప్రసరించారో సాయంత్రము అంత మనకి కరుణతో మనం చూస్తూ, అయ్యా ఈ రోజుకి ఒక రోజు అయిపోయింది, ఈ రోజు కన్నా మీరు ఏమైనా రియలైజ్ చేశారా అని మనం ప్రశ్న అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈవినింగ్ ఈజ్ ఆల్వేస్ సింబాలిక్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఏ హ్యూమన్ లైఫ్. కాబట్టి ఆ విజ్డమ్ స్వామి మనకి, అందుకని చూడండి స్వామి డిస్కోర్స్ అవన్నీ కూడా ఎక్కువ సాయంత్రాలే ఉంటాయి. మన భజన కార్యక్రమాలు కూడా స్వామి సాయంత్రం చేయమన్నారు. జ్ఞానానికి సంబంధించిన కాండం ఇది. మన జీవితంలో మనిషి సీజన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని ఒక గొప్ప కవి చెప్పినట్టు, కీట్స్ చెప్పినట్టు, ఈ పొద్దున్నీ చూసుకుంటే గనక బాల్యం గనక పొద్దున్న కి మనము చూసుకుంటే పోల్చుకుంటే ఇక కాస్త యువకులైనప్పుడు వయస్సు ఉన్నప్పుడు అటువంటిది గనక మనము సూర్యుడు పైకి వెళ్ళడం ఏ 11 అట్లా అనుభవించుకుంటే, మళ్ళీ 1-2 గంటలకి పైన ఉన్నప్పుడు అది మన నడి వయస్సులాగా అనుకుంటే, ఇక చివరికి సాయంత్రం ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. అటువంటి సూర్యాస్తమానికి సంబంధించిన విషయం అంటే నిద్రకు ఉపక్రమించే ముందర, అంటే ఈ శరీరం వదిలేసి వెళ్లే ముందర అది జరిగే విషయం. అటువంటి సమయంలో మనందరము మన్ని స్వామి ఏం చేయమంటున్నారంటే, అప్పటికి ఈ పంచేంద్రియాల మీద ఒక విధమైన కంట్రోల్ వచ్చి హర్షడ్వర్గాల్ని పక్కకు పెట్టి జయించి స్వామి గురించి మాత్రము ఆలోచిస్తూ వేరే వారి అందరిలో కూడా స్వామిని చూస్తూ అటువంటి ఒక దివ్యమైన జీవితము, డివైన్ లైఫ్ మనము అందరం కూడా గడపాలి అని స్వామి మనకి చెప్పారు. అటువంటి ఒక సమయం వచ్చినప్పుడు జాగరస్వామి అన్నారటండి, రామాని ఇంతమందిలో నిన్ను చూడాలని చూస్తూ ఉన్నా కూడా ఎందుకు నువ్వు కనబడకుండా దాక్కుంటున్నావు అని అడిగారటండి. ఆ సమయంలో ఆయన అన్నట్ట, మరుగేలరా ఓ రాఘవ, ఎందుకు స్వామి నువ్వు ఉన్నావు అని తెలిసినా కూడా కనబడకుండా ఏ విధంగా ఉన్నావు, ఎందుకు వెళ్ళున్నావు? పాలల్లో వెన్న ఉందా అంటే చిరుకుతే వస్తుందంటారు, అది కనబడదు కంటికి, కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉన్నావు అని చాగరస్వామి అడుగుతారట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నావు అని మాత్రం అనే దాంట్లో అసలు డౌటే

సూర్యుడు, సుధాకరుడు వీరందరూ కూడా ఆయన కన్నుల్లాగా ఉండి అంత విశ్వరూపాన్ని చెప్తున్నారాయన. ఆ విశ్వరూపంలో అంతా కూడా ఆయన నిండి ఉన్నప్పుడు అటువంటి అంతా నిండిపోయినా నువ్వు ఎందుకు నాకు మాత్రం కనబడట్లేదు మరుగేయలరా? అయితే తెలిసింది స్వామి, ఇది చిన్నప్పటి నుంచి నేను గమనించిన భావం ఏంటంటే నేను బయట చూడలేదు, లోపల చూసుకున్నాను అద్వైత దృష్టితో అని చెప్తూ ఆయన అన్నారు.

తిన్నగా వెదకి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే అన్నిట్లో ఉన్నది నీవే స్వామి అని ఆయన మనకు చెప్తున్నారు. అయితే నిన్నే గాని మదిని ఎన్నజాల నోరుల అన్నారు. అంతలోనే చాలా ఆశ్చర్యంగా చేరేస్తామన్నారు. ఇంతమంది కనబడుతున్నా నాకు రూపాలు వేరే వేరే కనబడుతున్నాయి, నామాలు వేరే వేరే కనబడుతున్నాయి, సుబ్బారావు అని ఎవరినో కలుస్తాను, అప్పారావు అని ఎవరినో కలుస్తాను, ఇవన్నీ కలుస్తున్నా కూడా నా దృష్టి సుబ్బారావు అప్పారావు మీద ఉండిపోతుందా, దాని వెనకాల ఉన్న స్వామి వారిలో ఉన్న స్వామి మీద ఉందే అన్నప్పుడు స్వామి ఇచ్చిన మహామంత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మై బాబా అండ్ ఐ అని జాన్ ఇస్లాప్ గారు రాసిన పుస్తకంలో స్వామి ఒక చాప్టర్ డివైన్ సైట్ డివైన్ విజన్ అని ఆయన ఒక చాప్టర్ రాశారు. చాలా చిన్న చాప్టర్, 2 పేజీలు 3 పేజీలు ఉంది. అందులో స్వామి ఆయనకి ఇచ్చిన ఒక అఖండమైన మంత్రం ఆయన చెప్పారు. ఏమిటి ఆ మంత్రం అంటే, ఈయన అడిగారు, స్వామి ఇన్ని విషయాలు మీరు చెప్తారు మాకు అర్థం కాదేది, మేము ఇవన్నీ చేయలేం మీరు చెప్పేది, ఏదన్నా ఒక సాధనా పద్ధతి మాకు సులభమైంది చెప్తే అందరికీ భక్తులకు చెప్తాను స్వామి అన్నారట ఆయన. అంటే స్వామి నవ్వి చెప్పారట, ఏం పర్వాలేదు ఇవన్నీ మీరు చేయలేకపోయినా ఒక్క పని చేయి చాలు నువ్వు. ఏమిటంటే పొద్దున లేచినప్పటి నుంచి ప్రభాత వేళ రాత్రి అస్తమయం అయ్యేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే, ఎవరిని కలిసినా ఎవరిని చూసినా ఫస్ట్ నువ్వు నీ మనస్సులోనే ఒక్కసారి స్వామిని వారిలో ఊహించుకుని స్వామి ఉన్నారు అని నిర్ధారణగా అనుకుని గుడ్ మార్నింగ్ స్వామి అనుకో. తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాని సరే స్వామి అనుకుంటూ ఉండు, బయట కనకపోయినా లోపల అనుకుంటూ ఉండు పర్వాలేదు. నీకు ఎప్పుడన్నా ఒకవేళ ఆ మనిషి మీద కోపం లాంటిది కలుగుతుందంటే చెప్పు స్వామికి, లోపల స్వామికి చెప్పు, స్వామి నాకు ఇప్పుడు కోపం వస్తుంది స్వామి ఈ మనిషి మీద అని అనుకో. ఈ విధంగా స్వామితో సంభాషణ జరుపుతున్నట్టు చెయ్యి. అదేవిధంగా వారిని వార్తకి బై చెప్పేసి వెళ్తున్నప్పుడు స్వామి గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపో. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా అది అలవాటు పడి ఆ సాధన మననము నిధిధ్యాసనము వరకు మనకు వెళ్లి అది గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుందని స్వామి చెప్పారు. ఇది చాలా సులభంగా అనిపించినా కూడా అంత సులభం కాదండి. ఏది అంత సులభం కాదు, అయితే స్వామి దయ ఉంటే అన్ని సులభం అవుతాయి. ఈ కార్యక్రమంలో మనము స్వామిని సూర్యుడిగా ఊహించుకుని ప్రభాత వేళ మన జీవితాల్లో స్వామి ఉదయించినప్పుడే అయిందన్న ఒక భావంతో ఆ సూర్యుడు పొద్దున ఉదయించినప్పటి నుంచి అస్తమయం అయ్యేంత వరకు మనతో పాటు ఏ విధంగా ఉన్నది, దానివల్ల మన జీవితాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనము ముచ్చటించుకున్నాము. ముఖ్యంగా తెలుగు రేడియో సాయి తెలుగు స్ట్రీము 24 గంటలు జరిగే ఈ 2వ వార్షికోత్సవంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఇటువంటి గొప్ప అవకాశం కలగడం అనేది అది స్వామి అనుగ్రహం. మనందరికీ స్వామి ఇస్తున్న 24 గంటల అనుగ్రహం అంటే ప్రతి నిమిషం కూడా నన్ను గురించి ఆలోచించుకుంటూ ఉండండిరా, నా భజన చేసుకుంటూ ఉండండిరా, నా గురించి చర్చించుకుంటూ ఉండండిరా అని స్వామికి ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనం ఎక్కడికి పోగొట్టుకోకుండా మన మనసుల్లో పెట్టుకుని ఈ విధంగానే తలుస్తూ ఇంకా మిగతా ఈ రోజులో జరిగే చక్కని కార్యక్రమాలు ఏమిటో అన్ని వినడానికి ఉద్యుక్తమవుదామండి. సాయిరామ్.

ప్రభాత వేళ శ్రీ కోట శివకుమార్ సమర్పించిన కార్యక్రమం విన్నారు. మరికొద్దిసేపట్లో సాయి కుల్వం సభా మండపం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి.

ఇంతవరకు మీరు రేడియో సాహిత్య తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

Thank you.

Govinda Govinda Narayana Govinda Govinda Narayana